4514 ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

హలో ఎస్ నేను వచ్చేసాను. అదేంటిది ఈ టైం కి ఈ వాయిస్? కాదే, మేము యూస్ టు అయిపోయినటువంటి వాయిస్ రాలేదని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా డోంట్ టేక్ టెన్షన్. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అయితే మనం ఇచ్చేస్తాము. ఎస్, నేను శ్రీకాంత్ గారిని ఇవాళ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇంతకీ నువ్వెవరమ్మా అని అడుగుతున్నారు కదా. దిస్ ఇస్ ఆర్జే అనూహ్య. నేను యూజువల్ గా ఖుషీ ఖుషీగా ప్రోగ్రామ్ తో ఎవ్రీ సాటర్డే 4 to 7 వచ్చేస్తూ ఉంటాను. అలాంటిది ఇవాళ మన శ్రీకాంత్ గారికి నేను సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను జస్ట్ ఫర్ టుడే. బట్ ఐ ఆమ్ డెఫినెట్లీ హియర్ టు గివ్ యూ గైజ్ ఒక మంచి షో. అంటే ఒక 2 hours సరదాగా గడిపేస్తాము విత్ బ్యూటిఫుల్ పాటలు అండ్ మాటలు. బట్ ఎస్, యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. లెట్స్ గో. ఒక బ్యూటిఫుల్ పాట వినేసి రెస్ట్ ఆఫ్ ద మాటలు మాట్లాడేసుకున్నాము.

0: వెరీ వెరీ ఫైన్ సాంగ్. అసలు ఈ మధ్య కాలంలో లూప్ లో లూప్ లో వినేస్తున్నటువంటి ఈ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. నేను మీకు అందరికి వినిపించేశాను. సో ఇలానే మీ అందరి ఫేవరెట్ సాంగ్స్ మనందరం కలిసి వినాలి. ఈ ఫ్రైడే నైట్ మన ఎంజాయ్మెంట్ నైట్ ని కంటిన్యూ చేయాలి అని అంటే కాల్ చేసిన నంబర్ 9726361966. సో ఎస్, యూజువల్ గా శ్రీకాంత్ గారు హ్యాపీ అవర్ అని చెప్పేసి తీసుకొచ్చేస్తారు. బికాస్ ఆబ్వియస్లీ ఒక హెక్టిక్ వీక్ అంతా కంప్లీట్ చేసుకున్నటువంటి ఆ సక్సెస్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సో వాట్ ఎవర్ యువర్ ప్లాన్స్ ఆర్ జస్ట్ హ్యావ్ అస్ ఇంక్లూడెడ్. ఆబ్వియస్లీ మీరు ఇది వింటున్నారు అని అంటే ఇంక్లూడ్ చేసేసుకున్నట్టే. ఇందాక నేను రాజేశ్వరి గారి షో అలా అలా అలా వింటూ ఉన్నాను అండ్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ యూ గైస్ గేవ్ అండ్ ఆబ్వియస్లీ ఆవిడ ఆవిడ స్టైల్ ఆఫ్ షో రన్నింగ్ అసలు అమేజింగ్. Perfect, perfect way to kick off our weekend. And indaka annatunnaru, somebody was just listening to her show ala oka park velo kurchoni tea tagutu chai tagutu vintunnamu chaala va anpistundi anne sarike I thought that is it deen kosame kada manam chesedi ani. Because india lo manaku ide kada oka hangama manam chinnappudu nunchi vintu vastunnatundi radio mazane adi. Just listening meeru screen lo digital screen anni kaasepu pakkaku pettesi just nature, you and radio ante us. సో మీ ఫ్యామిలీతో అంటే మనం మనందరం కలిసి ఈ వీకెండ్ ని ఎంజాయ్ చేయబోతున్నాం కాబట్టి లెట్స్ కీప్ దట్ గోయింగ్ అండ్ ఎస్, హ్యాపీ అవర్ లో పార్టీలలో ఉంటున్న వాళ్ళందరికీ కూడా చెప్పేసేయండి. రేడియో సురభి యాప్ ఉంది, ఫ్రీగా ఉంటుంది, డౌన్లోడ్ చేసేసుకోండి. బికాస్ ఎనీవేర్ యూ గో వీ విల్ కమ్ విత్ యూ టు గివ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో యా, పార్టీ టైం కాబట్టి అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ రెడీ ఆన్ మై ప్లేలిస్ట్. బట్ ఎస్, లైక్ ఐ సెడ్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ రిక్వెస్ట్ సాంగ్స్ దట్ యూ గైజ్ వాంట్ టు లిసన్ ఆన్ యువర్ వే టు వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ టుడే, కాల్ మీ అట్ 972-66-1966.
1: Dance like there's no tomorrow.

సో అలా మనం మన షోను అయితే స్టార్ట్ చేసేసాము అండ్ దిస్ ఈస్ హ్యాపీ అవర్ షో కాబట్టి అండ్ శ్రీకాంత్ గారు యూజువలీ ఆస్క్స్ అ ఫ్యూ క్వశ్చన్స్ చిన్నపిల్లలందరికీ ఆర్ ఇన్ఫాక్ట్ అడల్ట్స్ కూడా ఆన్సర్ చేసేసేయచ్చు సో ఐ థాట్ ఐల్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ అలా మనం స్టార్ట్ చేద్దాము బట్ ఐ ఆల్సో హ్యావ్ అనదర్ టాపిక్ ఆన్ ది అదర్ సైడ్ మనం మాట్లాడుకుందాము సో ద ఫస్ట్ క్వశ్చన్ దట్ ఐ హ్యావ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఎనీ వన్ కెన్ ఆన్సర్ ఓకేనా సో మన రష్యా ఉంది కదా రష్యాలో టైమ్ జోన్స్ ఎన్ని ఉంటాయి ఐడియా ఉందా మీకు అపారెంట్లీ ఇలా అడుగుతున్నానంటే మల్టిపుల్ ఉండే ఉంటాయి దట్ ఈస్ అ డెడ్ గివ్ అవే బట్ హౌ మెనీ డూ యూ థింక్ దెర్ ఆర్ మనకి యుఎస్ లో కూడా మల్టిపుల్ టైమ్ జోన్స్ ఉన్నాయి బట్ రష్యాలో కూడా ఉన్నాయి అండ్ వాట్ ఈస్ దాట్ కౌంట్ ఇఫ్ యూ నో యూ హ్యావ్ టు కాల్ మీ అట్ 972-636-1966 యా నేను ఇందాక అన్నట్టుగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యువర్ ప్లాన్స్ ఆర్ ఇన్ కేస్ యూ గైస్ ఆర్ డ్రైవింగ్ టు అ పార్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జస్ట్ హలో చెప్పడానికన్నా కాల్ చేసేయండి 972-636-1966 అనదర్ బ్యూటిఫుల్ పాడీ పాట ఎంజాయ్ చేయండి డ్రైవ్ సేఫ్ డాన్స్ లోకి వెళ్ళిపోకండి

Fantastic. So, నేను అడిగిన క్వశ్చన్, రష్యాలో ఎన్ని టైమ్ జోన్స్ ఉంటాయి? ఈవెన్ ఫర్ అ గెస్ ఇఫ్ యూ గైస్ వాంట్ టేక్ ఇట్ కదా. అసలు ఫస్ట్ అనుయ ఏంటిది, చిన్నప్పుడు అంటే మేము సోషల్ స్టడీస్ లో ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లు అయితే పాస్ అయిపోయినాము. ఇప్పటికి కూడా ఇట్లాంటి జీకే క్వశ్చన్లు అడుగుతాయి ఎట్లా అనంటే, జీకే ఇస్ ఇంపార్టెంట్ కదండి. ఎనీ అడల్ట్ లైఫ్ లో జీకే ఉండాలి అని అయితే నాకు అర్థమైంది. బికాస్ మరి యూ కాంట్ నాట్ నో ఎనీథింగ్. బట్ అగైన్, రష్యాలో ఎన్ని టైమ్ జోన్స్ ఉన్నాయి ఇస్ నాట్ ద ప్రెమైస్ ఆఫ్ హోల్ జీకే. బట్ సరదాగా ఈ రోజు మనం అలా ఓపెన్ చేస్తున్నాం అనమాట మన సెగ్మెంట్ ని. సో ఎస్, ఇఫ్ యూ వాంట్ టేక్ అ వైల్డ్ గెస్ ఆల్సో, యూ కెన్ గివ్ మీ అ కాల్ అట్ 9726361966. సో ఎస్, ఆన్ ద సైడ్ నేను ఇంకొక టాపిక్ కూడా అన్నాను కదా, లెట్స్ టాక్ అని. దాట్ ఈస్ రిలేటెడ్ టు బర్త్డేస్ కి సంబంధించినటువంటి టాపిక్ అనమాట అది. బికాస్ జస్ట్ వన్ వీక్ అగో డిఎస్పీ గారి బర్త్డే ఉనింది, నా దిస్ వీకెండ్ మహేష్ బాబు గారి బర్త్డే వస్తుంది, అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మన మెగా స్టార్ చిరంజీవి గారి బర్త్డే కూడా ఉంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ మన వెరీ హార్ట్ వార్మింగ్ సెలబ్రిటీస్ బర్త్డేస్ లైన్అప్ లో ఉన్నాయి కదా. సో అలా నాకు ఒక థాట్ వచ్చింది, ఆబ్వియస్లీ మనందరి బర్త్డేస్ కూడా ఉంటుంది అండ్ దేర్ ఆల్ రిలేటెడ్ టు జోడియాక్ సైన్స్. జోడియాక్ సైన్స్ అంటే ఎంత మందికి మీలో కొంచెం ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ ఉండేది అనేది ఐ వుడ్ వాంట్ టు నో, బికాస్ ఐఎమ్ డెఫినెట్లీ అ ఫ్యాన్ ఆఫ్ దాట్ టాపిక్. ఎవరు ఎలా ఏ డేట్ ఇంట్లో పుడితే, వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ విల్ దే హ్యావ్, ఇట్లాంటివి డికోడ్ చేస్తుంది కాబట్టి ఆ టాపిక్. ఐ ఆల్వేస్ ఫైండ్ ఇట్ ఫ్యాసినేటింగ్ టు సీ అసలు అది. ఐల్ కీప్ లిస్నింగ్ టు ద క్యారెక్టరిస్టిక్స్. ఒకవేళ జోడియాక్ సైన్స్ ఎవరన్నా చెప్తున్నారనంటే, వాళ్ళు చెప్తోంది మనకి సెట్ అవుతోందా లేదా అనేది చూసుకోవడానికన్నా క్యూరియాసిటీ ఉంటుంది కదా. వాళ్ళు ఏదన్నా మనది కాని ఒక క్వాలిటీ చెప్పారనంటే అరే కొంచెం డిఫెన్సివ్ అయిపోతాం, అలా కాదు మేము అని చెప్పేస్తాం కదా. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ దట్ టాపిక్. స్పెషలీ క్యూరియాసిటీ అయితే అందరికీ ఉంటుందని ఐఎమ్ హోపింగ్. సో ఎస్, లెట్స్ టాక్ అబౌట్ ద 12 జోడియాక్ సైన్స్. నేను ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాను. సో ఇంగ్లీష్ జోడియాక్ సైన్స్ ఏవైతే ఉన్నాయో, ఐ నో ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ మన తెలుగు చార్ట్ వేసామంటే ఇట్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్. కాబట్టి మనం ఇవాళ సరదాగా పర్సనాలిటీస్ గురించి మాట్లాడుకుందాము అండ్ టైడ్ టు జోడియాక్ సైన్స్. సో ఐ కెన్ అంటే సీక్వెన్స్ పరంగా స్టార్ట్ చేసేసేయచ్చు, బట్ ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ ఆగస్ట్ బర్త్ పీపుల్ అనమాట. బికాస్ మనం ఇందాక అన్నట్టు చాలా మంది సెలబ్రిటీస్ బర్త్డేస్ ఉన్నాయి, అండ్ why don't we start off fun ga wala tone వాళ్ళతోనే అనంటే ఐ మీన్ దాట్ జోడియాక్ సైన్ తో. సో ఎస్, సో దాట్ విల్ బి ఆర్ సైడ్ టాపిక్. సో దేని గురించి అన్నా మాట్లాడాలి అనంటే, ఐదర్ ద ఆన్సర్ టు రష్యాలో ఎన్ని టైమ్ జోన్స్ ఉన్నాయి, ఆర్ మీ జోడియాక్ సైన్

ఏంటి? అండ్ వాట్ డూ యూ థింక్, మీరు డూ యూ ఫిట్ ద బిల్? నా జోడియాక్ సైన్ కి ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో, డూ యూ థింక్ యూ యాక్చువల్లీ ఫిట్ దట్ ఆర్ ఆర్ యూ యూనీక్? చెప్పాలంటే కాల్ చేస్తున్నాము 972-636-1966.

ఎస్, సో మీరు మమ్మల్ని ఎలా ఎలా ఎక్కడెక్కడి నుంచి వినొచ్చు అనేది చిన్న రిమైండర్ లాగా చెప్పేస్తాను. ఆబ్వియస్లీ మీరు డ్రైవ్ చేస్తూ మమ్మల్ని వింటున్నారు అని అంటే

0: Hey, you must have tuned into 107.9 FM HD3 అనే ఫ్రీక్వెన్సీ. లేదు నేను కార్ దిగేస్తున్నాను ఇంటికి వెళ్తున్నాను అని అనుకుంటుంటే మాత్రం మీ ఫోన్ ఉంది కదా, ఫోన్ లో iOS Android ఉండే ఉంటుంది. సో యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ అవర్ యాప్ రేడియో సురభి, సింపుల్. సో అది మీరు ఎప్పుడు మీ కిచెన్ చోర్స్ చేసుకుంటున్నా, ఇలా చాయ్ తాగుతూ సరదాగా ఏదో ఒకటి నైస్ టాపిక్ ఆర్ వాట్ ఎవర్ నైస్ సాంగ్స్ వినాలి అని అనుకుంటే కూడా అలా మీతో పాటు మీ డైలీ చోర్స్ తో పాటు మేము అలా సాథియాలాగా ఉండిపోతాం అనమాట. సో ఎస్, డౌన్లోడ్ ది యాప్. అండ్ ఇంకా ఏమేం జరుగుతూ ఉంటాయి, ఐదర్ రేడియో సురభి స్పాన్సర్ చేసినటువంటి ఈవెంట్స్ ఆర్ ఎనీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆర్ కమ్యూనిటీ డాలస్ లో, ఎంటైర్ యుఎస్ లో అనంటే అవన్నీ కీపప్ చేసుకోవాలి అనంటే సోషల్ మీడియా ఉంది కదా, వీఆర్ ఆన్ ఆల్ ద ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. సో యూ జస్ట్ హ్యావ్ to hit that follow button or follow or subscribe button on Radio Surabhi channel and instant ga meeku maa RJs chestunnatuvanti allari and vaalla content and ninda kannaruga events gurinchi anni details meeku itte vachestayi. And interestingly ante we also keep talking about all the ongoing topics also. So meeku ganaka news kuda raavali anante news aspects kuda vachestayi, the main highlights of the day, the week, whatever it is. సో ఎన్ చక్కగా రేడియో సురభి కెన్ బికమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ లైఫ్ అనమాట. సో ఎస్, దాట్ వాజ్ మై ప్లగ్ అబౌట్ రేడియో సురభి, ఎలా ఎలా ఎక్కడెక్కడ ఏ ఛానల్స్ లో ఉంటున్నామని. రైట్ ఆఫ్టర్ దిస్ బ్రేక్ మనం మన షోని కంటిన్యూ చేసేద్దాం.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో
2: సురభి, రేడియో సురభి 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
3: Idi office party a leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్యూటివ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
5: ఎందుకు బ్రో అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com, perfect for dining, takeaway or full service catering.
7: Lanchu tella chira
6: crucial to A2B Adyar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com, perfect for dining, takeaway or full service catering.
7: Lanchu tella chira abba arachakam.
8: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality tho meeku marinta cheru kaabotham. Keep listening me next on Radio Surabhi.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300

0: జాలియాంచే.
1: ఆసమ్. సో మనమైతే మంచి లైన్అప్ ఆఫ్ సాంగ్స్ పెట్టేసుకుని ఎంచక్కగా వినేస్తూ ఉన్నాము. ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ సమ్ వాట్ ఆఫ్ జస్టిస్ టు మన హ్యాపీ అవర్ షో, శ్రీకాంత్ గారి షో. అండ్ ఎస్, యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నవస్తాం అండ్ సౌండ్స్ లైక్ హోమ్. సో ఎస్, దిస్ ఇస్ ఆర్జే అనూహ్య. ఇవాళ నేను ఫిలిం చేసేస్తున్నాను మన వెరీ ఓన్ శ్రీకాంత్ గారికి. అండ్ శ్రీకాంత్ గారు ఇస్ ఆన్ అ స్మాల్ బ్రేక్, బట్ వీఆర్ going to not stop her happy hour fun. Kabatti nenu enchakaga meeku GK questions adigestunanu, just like how she asks us, and mana GK skills anni kuda sharp lo pettaru kada. So ala nen adiganu, Russia lo any time zones untayi, that is A. B entante mana zodiac signs and personalities ni decode cheyabothunnam anamata ivala, because there are lot of celebrity birthdays in August. So na curiosity vachind anamata, asala August birthday characteristics e untayi abba. సో టూ సైన్స్ ఉంటాయండి, బికాజ్ ఎప్పుడు కూడా కస్ప్ ఆఫ్ ద మంత్ ఎండింగ్ నుంచి మళ్ళీ సెకండ్ ఫాలోయింగ్ మంత్ లోకి వెళ్తుంటాయి కదా. సో లైక్ దాట్ వీ హ్యావ్ లియో. లియో వాళ్ళు జులై 23rd నుంచి ఆగస్ట్ 22nd వరకు, దే ఆర్ కాల్డ్ లియోస్ హూ ఎవర్ ఇస్ బోర్న్ ఇన్ దాట్ డేట్ రేంజ్. అండ్ ఆగస్ట్ 23rd, సో ఎండ్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 22nd వరకు అయితే ఇట్ ఇస్ వర్గో. సో వీళ్ళిద్దరు క్యారెక్టరిస్టిక్స్ కొంచెం చూసేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు నేను అన్నాను డిఎస్పీ గారి బర్త్డే ఉంది ఆగస్ట్ స్టార్టింగ్ లో, అండ్ ఇప్పుడు ఆగస్ట్ 9th విల్ హ్యావ్ మహేష్ బాబు గారు. సో జస్ట్ థింక్ అబౌట్ దెమ్, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి వాళ్ళని. సో వాళ్ళు బిలాంగ్ టు, అగైన్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, అగైన్ జనరలైజింగ్ కదండి, సో యా లియో అన్నమాట వాళ్ళు. సో వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే, కరిస్మాటిక్ ఉంటారు, ఎక్స్ప్రెసివ్ ఉంటారు, ఎక్స్ప్రెసివ్ మేబీ నాట్ మహేష్ బాబు గారు కదా, లైక్ జనరలీ ఇంట్రోవర్టెడ్ అంటారు, బట్ వన్స్ హీ ఓపెన్స్ అప్ హీస్ డెఫినెట్లీ ఎక్స్ప్రెసివ్. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి చాలానే చెప్తూ ఉంటారు. సో ఎస్, వీ కెన్ కన్సిడర్ దిస్ కరెక్ట్లీ. కాన్ఫిడెంట్ ఉంటారు, డ్రమాటిక్ ఉంటారు. సో యా, కరిస్మాటిక్ అయితే ఐ కెన్ గివ్ ఇట్ ఎస్ అండి, కరెక్టే అనిపిస్తోంది ఫర్ లియో.

goes. And generally, వాళ్ళు వాళ్ళ strengths ఎలా ఉంటుందంటే, they're generous people, warm people, creative ఉంటారు, natural గా leaders ఉంటారు. Warm and generous, we definitely can talk about. చాలా relate చేసుకోగలుగుతాం. Especially మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఆయనలో నచ్చేదే విషయం ఏంటి అని అంటే, ఆయన ఆఫ్ స్క్రీన్ కూడా హీరో మెటీరియల్ అనమాట. బికాస్ చాలా చారిటీ చేస్తారు అండ్ ఎక్కువ చెప్పుకోరు, ఇట్స్ ఆల్ క్వైట్ గా ఇంపాక్ట్ ని డెలివర్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ జెనరస్ పీపుల్ అనమాట వీళ్ళు. దేర్ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్ ఆఫ్ దీస్, దేర్ వార్మ్ అండ్ జెనరస్. సో వీళ్ళని మీరు గనక ఇంప్రెస్ చేయాలి, లియో అని మీకు అవతల పర్సన్ అని అనిపిస్తే మాత్రం, విన్ చేయాలంటే, వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే, యూ షుడ్ జస్ట్ బి సిన్సియర్ విత్ దెమ్, అప్రిషియేట్ దెమ్ సిన్సియర్లీ అండ్ సెలబ్రేట్ దేర్ విన్స్, షో దెమ్ అఫెక్షన్. సో అగైన్ ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా అందరికీ వర్తిస్తాయి, బట్ ఇంకొంచెం 1% ఎక్కువగా వీళ్ళకి ఐ థింక్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ వర్తిస్తాయని ఐఎమ్ థింకింగ్. లైక్ ఐ సెడ్, ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ విత్ లియోస్, గివ్ మీ అ కాల్ అట్ 972-636-1966. అండ్ రష్యాలో టైమ్ జోన్స్ 11 ఉంటాయంటండి. మనం యుఎస్ఏలో ఒక 4 or 5 ఓకే మనం అబ్బా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. జస్ట్ ఇమాజిన్ రష్యా హ్యాస్ 11 టైమ్ జోన్స్. So yes, inta maatladukunnaka oka paata tho banta hai and I'm going to dedicate this song to our very own Shrikanthi garu, because Rajnikanth gar level lo manaki entertainment istha untaru kabatti. Here we go, this is a song that is dedicated to her.

0: నేనైతే డెడికేట్ చేసేసాను. ఆబ్వియస్లీ దిస్ ఇస్ హోల్ సాంగ్ ఇస్ అరౌండ్ ద మెయిన్ క్యారెక్టర్ అండ్ అలా అలా ఒక స్వాగ్ తో వస్తారు, ఒక ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తారు అని చెప్పి నేను ఫుల్ ఎలివేషన్ ఇచ్చానమాట మన శ్రీకాంత్ గారికి. బట్ ఎస్, వీ విల్ కంటిన్యూ అవర్ జీకే ప్రోగ్రామ్. మనం ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామో అది మీరు ఆన్సర్ చేసేసేయండి. ఇది ఈ క్వశ్చన్ అయితే ఎంతమందికి అసలు నిజంగా గుర్తుంది, నేను ఐ వాంట్ టు రియలీ నో, బికాజ్ హౌ మెనీ డేస్ డస్ ఇట్ టేక్ ఫర్ ద ఎర్త్ టు ఆర్బిట్ ద సన్? సన్ చుట్టూ తిరగడానికి ఎర్త్ కి ఎన్ని డేస్ కావాలి అని ఒక అప్పుడెప్పుడో పుస్తకాల్లో చదివినట్టు గుర్తొస్తూనే ఉండుంటుచ్చు. దిస్ ఇస్ సచ్ అ బేసిక్ బేసిక్ క్వశ్చన్ కాబట్టి అడల్ట్స్ కూడా అసలు బిందాస్ గా కాల్ చేయొచ్చు 9726361966. ఇది మెమరీకి పని అండ్ యా ఫన్ గా కూడా ఉంటుంది. సో జస్ట్ గివ్ మీ కాల్ అట్ 9726361966. ఇన్ కేస్ మనం జోడియాక్ సైన్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే, వీ హ్యావ్, నేను ఇందాక లియో గురించి మాత్రమే చెప్పాను, బట్ వీ ఆల్సో హ్యావ్ వర్గో అన్నాను కదా. సో లెట్స్ సీ వాట్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్. అది కొంచెం మోస్ట్ ఆఫ్ సెప్టెంబర్ కవర్ అవుతుంది, కానీ ఆగస్ట్ నుంచి కస్ప్ లో ఎండ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వర్గోస్ కింద వస్తారనమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా ప్రాక్టికల్ గా, అనలిటికల్ గా, ఆర్గనైజ్డ్ గా, అబ్జర్వెంట్ గా ఉంటారు అనేది ద కోర్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అండ్ ఇన్ కేస్ వాళ్ళ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడాలంటే దానికి తగ్గట్టుగా, ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అండ్ అబ్జర్వ్ చేస్తూ యునో ఒక ఆర్గనైజ్డ్ గా ఉండే వాళ్ళని రిలయబుల్ గానే చూస్తాం కదా, హార్డ్ వర్కింగ్ పీపుల్ లాగా, థాట్ఫుల్ గా ఉంటారు, డీటెయిల్స్ ని బాగా పట్టించుకుంటారు, రిలయబుల్ గా ఉంటారు. సో దాట్ ఈస్ హౌ యూ షుడ్ థింక్ ఆఫ్ వర్గోస్ అనమాట. వర్గోస్ అని అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ లాగా చెప్పాలి అని అంటే, మన చిరంజీవి గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఆగస్ట్ 28 అని చెప్తున్నాము. సో డెఫినెట్లీ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ దిస్ కదా, ఆయన హార్డ్ వర్కింగ్ గురించి మనం ఇంకేం మాట్లాడతాం చెప్పండి. హిజ్ ఓన్ లెగసీ కెన్ స్పీక్ వర్డ్స్ అబౌట్ ఇట్, స్పీక్ వాల్యూమ్స్ అబౌట్ ఇట్. సో ఎస్, వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి వర్గోస్ గనక మీరు కలుస్తున్నారు అని అంటే, మీరు వాళ్ళ ఎలా అయితే ఉంటారో, విచ్ ఇస్ రిలయబుల్ గా ఉంటారు, డిపెండబుల్ గా ఉంటారు కదా, మీరు కూడా అలానే ఉంటే దాట్ ఈస్ ఇనఫ్ టు ఇంప్రెస్ దెమ్ అనమాట. సో యూ షుడ్ నోటీస్ దేర్ ఎఫర్ట్స్, కమ్యూనికేట్ క్లియర్లీ, డిపెండబుల్ గా ఉండాలి. So that is how you can win over Virgos. So do you know any Virgos? ఈ Virgo గాని Leo గాని ఒకవేళ మీరే అయితే, do you connect with these qualities? Call చేయాల్సిన నెంబర్ 9726361966. And full party playlist జరుగుతోంది కాబట్టి if you want to add on to it, same number, I'm here till 9 o'clock. So Bindas ka call చేసేయండి, we'll have a chat.
1: చెప్పు రాధికా, ఏం కావాలా నీకు? నిన్ను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు.
2: రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ.
1: నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివి అయితే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటది, అది ఆ గుట్ట మీద లైన్ గా రాధికలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు, తిల్లు లాంటి లప్పగా లేడున్నారు ఓన్ అవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక, చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడున్నన్ని రోజులు రాధిక ఉంటది, ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు, ఈడ నేను ఒక్కడే సంఖ్య నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు?

ఏం ఆటలండి, ఏవి ఆటలు, అంత ముంచేటట్లో ఉండదు మా అమ్మాయిలవి. ఏమనుకుంటున్నారు అసలు ఈ పాటతో? అసలు ఫుల్ బద్నాం బద్నాం అయింది పాట ఏంటి, అసలు మూవీ మూవీయే బద్నాం చేసేసింది అసలు మొత్తం. రాధికా స్కూల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇట్లాంటివన్నీ పదాలు చెప్పేసి, ఏ వీఆర్ నాట్ దట్ డేంజరస్, వీఆర్ వెరీ వెరీ కామ్ పీపుల్. అంటే డెఫినెట్లీ డిఫరెంట్ స్పీషీస్, బట్ మంచి స్పీషీస్ అండి. యూ షుడ్ డెఫినెట్లీ ట్రీట్ అస్ వెల్, అంతే అంతే సింపుల్. వెల్ రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తే అసలు రాధిక కూడా అసలు రాధిక పనులు చేసేది కాదు. అంతే, ఏదో ఫ్లోలో చెప్పేశాను. బట్ మీరు గనక నేను ఇందాక అడిగినటువంటి జీకే క్వశ్చన్ రిమైండర్ కి గానీ, లేదనంటే మన పార్టీ లిస్ట్ లో ఏదైనా మంచి పార్టీ పాట పెట్టాలి, నేను ఇంకా పెట్టలేదు అది అని అంటే మాత్రం కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. నేను ఇందాక ఒకటి అబ్జర్వ్ చేశాను, రాధిక పాట యూజువల్ గా వేసినప్పుడు ఆ ముందు డైలాగ్ ఏదైతే చెప్తాడో ఒక మోనోలాగ్ లాగా, ఆయన పెయిన్ పెయిన్ తో చెప్తాడు సిద్ధు క్యారెక్టర్ ఏదైతే ఉందో టిల్లులో, అది పడాల్సిందేనండి. అది పెడితేనే తర్వాత రాధిక పాటకి అర్థం ఉంటుంది ఆ క్యారెక్టర్ పరంగా, ఆ మూవీ స్టోరీ పరంగా అని. సో ఓతో దట్ డైలాగ్ హ్యాస్ టు బంతా హే. So that is it. And now, నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి, బికాస్ ఇట్ ఈస్ ఆగస్ట్ 7th అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ఎనీ ఆఫ్ దిస్ స్పెషల్. కాబట్టి ఆగస్ట్ 7th నుంచి 9th వరకు, అంటే దిస్ ఎంటైర్ వీకెండ్, యూ కెన్ జాయిన్ ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ అనమాట. సో రిమెంబర్, ఫోర్ట్ వర్త్ లో గ్రాండ్ ఓపెనింగ్ జరుగుతుంది ఇండియా బజార్ కి, అండ్ దేర్ ఇస్ సెలబ్రేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే టిల్ సండే. And you can experience 3 very, very exciting days packed with unbeatable shopping, amazing prices, delicious treats and fun for the whole family. So just imagine, mano India Bazaar lo enta manchiga anni groceries konukuntu untamo, and literally not just groceries, inka India nunchi manaki evaithe miss avutunnamo anante chalo, if you step into India Bazaar manaku adantha dorikestundi, and Dallas lo mano India vibes ni set chesukochu anamata mana very own intlo. So raffle prizes kuda untunnayi kabatti, and they're exciting. And oi, iPhone, iPad and TVs are part of raffle prizes. First 5 customers that are spending $150 plus each day receive a free 10 gram silver coin. Wah, isala ee list anta jadutunte after 9 o'clock nenu ikkada show close chesukoni immediate ga India Bazaar ki velipovali. So yes, 10 gram silver coin free ga receive chesukone oka first 5 customers who are spending $150 plus, they're going to be very lucky. And raffle entry on purchases of $200 or more. Face painting and mehendi kuda jarugutundi, which is entirely free. Sugar cane

జ్యూస్ అబ్బాబా ఇదైతే మనకు అమృతం అండి. బికాస్ బయట మన డయాలస్ టెంపరేచర్ ఇస్ అంతా ఇంత కాదు, బహుత్ హే. కాబట్టి షుగర్ కేన్ జ్యూస్ అండ్ కోకోనట్ డ్రింక్స్ ఆర్ అవైలబుల్ ఫ్రీగా, ఐ మీన్ ఫ్రెష్ గా జ్యూస్ ఇచ్చేస్తున్నారు. స్పెషల్ గిఫ్ట్స్ అండ్ గివ్ అవేస్ త్రూ అవుట్ ద వీకెండ్ ఉన్నాయి. కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ, ఇందుకేనండి, ఇందుకే నేను చెప్పాను ఫస్ట్ డే కూడా మిస్ అవ్వకూడదని చెప్పి, ఐఎమ్ టెలింగ్ యూ 7th, 8th, 9th ఆఫ్ ఆగస్ట్ అట్ ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ 5152 క్వాడ్రంట్ వే ఫోర్ట్ వర్త్. దాట్ ఈస్ ది అడ్రస్. అండ్ వీ విల్ నౌ లిసన్ టు అనదర్ మాస్ పాట బికాస్ ఇట్స్ ఫ్రైడే నైట్ అండ్ వీఆర్ ఇన్ హ్యాపీ.

డాన్స్ బీట్ లో పడి నేను కూడా మైమర్చిపోయానండి. పాట అయిపోతుంది అని ఒక సోయ కూడా లేకుండా వెళ్ళిపోయి ఉన్నాను అనమాట డాన్స్ చేసుకుంటూ. సో యా, అలా అయితే మీరు డెఫినెట్లీ, నేను ఇలా ఉన్నాను ఇక్కడ స్టూడియోలో, ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఆల్సో ఆన్ ది అదర్ సైడ్ ఎంజాయింగ్ యాజ్ వెల్. ఈ పాటలన్నీ కూడా నేను చక్కగా హిట్ పాటలే, ఎప్పుడు వింటున్న పాటలే, అండ్ ట్రయింగ్ మై బెస్ట్ కొంచెం తక్కువగా విన్న పాటలు ఏమన్నా నెక్స్ట్ 1 అవర్ లో కూడా లైన్ చేసి పెట్టేస్తానికి చాలా ట్రై చేస్తున్నాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ మీ అవుట్, హెల్ప్ అ ఫ్రెండ్ అవుట్ ఆన్ దిస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రైడే, కాల్ చేసిన నంబర్ 9726361966. సో ఎస్, నేను ఇందాక జీకే సెగ్మెంట్ లో ఎర్త్ సన్ ని చుట్టడానికి ఎన్ని రోజులు కావాలి అని అడిగాను. దాట్ ఈస్ 365 డేస్ ఫర్ షూర్. దిస్ ఇస్ అ రిమైండర్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ అండి, ఫర్ షూర్. అందుకే మనకు ఒక ఇయర్ ఉంటుంది అన్నమాట. సో ఎస్, అలా మనం ఆ క్వశ్చన్ నుంచి ఇంకా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్తున్నాము. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్?

0: వరల్డ్ లో అతి చిన్న చిన్నదైనటువంటి ఆ నేషన్ ఏంటి, ఆ కంట్రీ ఏంటి అని నేను మిమ్మల్ని అడిగితే డూ యూ హ్యావ్ ది ఆన్సర్? దిస్ ఈజ్ నాట్ కేబీసీ లెవెల్ క్వశ్చన్ బట్ స్టిల్ అంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ అని ఒక క్వశ్చన్ కాబట్టి లెట్స్ గో, లెట్స్ సీ హూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. 9726361966 ఇస్ ద కాల్ ఇన్ నంబర్. అండ్ నేను ఇంకొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఈవెంట్ గురించి అయితే చెప్పేస్తున్నాను బికాస్ క్యాలెండర్స్ బ్లాక్ చేసుకునే టైం కాబట్టి August 28th ఈసారి మీరు బ్లాక్ చేసుకోవాల్సిన డేట్ బికాస్ దేర్ ఇస్ going to be a Indian classical dance lovers ki feast anmata, because oka beautiful evening ready ga undabothundi, that is on August 28th. Ekal Vidyalaya DFW chapter is going to present to all of us Kathak on the silver screen. Imagine Kathak antene oka beautiful art form adi evaru nechukona vallu perform chesina gaani it's a very very very interesting one, beautiful ga kanipistundi ala swirl cheskuntu twirl cheskuntu evaithe chest. Okay, we have a caller. So let's go, let's listen to them on air. Chaka chaka chabeseyalandi, we have only 15 seconds. Mee peru and if you know the answer.
1: నా పేరు సతీష్ అండి, వాటికన్ సిటీ అనుకుంటున్నాను.
0: సతీష్ గారు వాటికన్ సిటీ అని అనుకుంటున్నారు. వి విల్ లాక్ ది ఆన్సర్. యూ డిడ్ంట్ ఈవెన్ ఆస్క్ ఫర్ ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. లెట్స్ గో.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: అమ్మా, సాటర్డే మూవీ?
3: మన బడి క్లాస్.
6: ఉప్పు కప్పు రంబు.
3: తెలుగు పద్యం చెప్పు.
6: ఉప్పు కప్పు రంబు.
3: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓ.
7: తీసేసుకుంటాను మిమ్మల్ని ఆన్ ఎయిర్ రైట్ నౌ. ఇందుకు హర్షిత్, నేను కొంచెం ప్రొలాంగ్ చేశాను మన టాక్ ని. ఐ వాంటెడ్ యూ టు గో ఆన్ ఎయిర్ బై హర్షిత్. వాట్ డూ థింక్ ద ఆన్సర్ ఇస్? ఇంకొకసారి చెప్పేస్తావా? ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
8: ఐ థింక్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్.

ఓకే. సో వాటికన్ సిటీ నేను ఆఫ్ ఎయిర్ హర్షిత్ తో ఆల్రెడీ ఒక కన్ఫ్యూజ్ చేసే ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాను. కంట్రీ పేర్లో సిటీ ఉంది, మరి సిటీ పేరు చెప్తున్నావు నువ్వు నాకు అని. ఏమాత్రం తొనకలేదు. అండ్ దట్ ఈస్ ఆల్ కూడోస్ టు కావ్య గారు, హిజ్ మామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హర్షిత్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద షో అండ్ కీప్ లిస్నింగ్ భయ్యా. ఓకేనా? ఆసమ్, చాలా బాయ్. అదండి సంగతి. సో వాటికన్ సిటీ అని యాక్చువల్లీ ఆశా గారు కాల్ చేశారు, సతీష్ గారు కాల్ చేశారు. సో స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనే క్వశ్చన్ అడిగితే గానీ మనం కాల్ చేయలేదన్నమాట ఇప్పుడు దాకా. అది నేను అబ్జర్వ్ చేసింది ఇప్పుడు దాకా 365 డేస్. రష్యాలో ఎన్ని టైం జోన్స్ ఉంటే నాకేంటి అని చెప్పి కూర్చున్నట్టున్నారు. లేదు, నేను ఇంకొక సైడ్ కూడా చెప్తాను. మేబీ యూ గైస్ వర్ యాక్చువల్లీ క్యూరియస్ రష్యాలో ఎన్ని టైం జోన్స్ ఉంటాయని. బట్ వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, ఐఎమ్ హ్యాపీ యూ గైస్ కాల్డ్ అండ్ గేవ్ మీ ద రైట్ ఆన్సర్. అసలు వాటికన్ సిటీ ఇస్ అ సిటీ స్టేట్ సరౌండెడ్ బై రోమ్, ఇటలీ. అండ్ మన రోమన్ క్యాథలిక్ చర్చ్ కి అది హెడ్ క్వార్టర్స్ కాబట్టి కాదు, అందుకని అది స్మాలెస్ట్ అని కాదు. బట్ అపారెంట్లీ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ కంట్రీ అని. ఏంటో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదండి. సిటీ అని వర్డ్ పెట్టేసి కంట్రీ అని పిలుస్తారు. హౌ? నాలాంటి చిట్టి చిట్టి బుర్ర ఉన్న వాళ్ళకి ఇంత కన్ఫ్యూజన్ బంతా హే? యూ టెల్ మీ, ఇస్ ఇట్ రైట్? నో నో. So yes, I did not give the opening note. You are listening to Radio Surabhi 107.9 FM HD3 America lo Telugu Nestam, sounds like home. Right now you're listening to Happy Hour and a show right with me here, RJ Anuhya. I am substituting for mana very own RJ Shrikanti garu for this day. Nenu usually Saturdays 4 to 7 chestanu kushi kushi gane program with Sirisha. So yes, you guys want to catch us, then tomorrow will be the time to again listen to us, nenu Sirisha కలిసి చేయబోతున్నాము. అండ్ రైట్ నౌ ఈ కరెక్ట్ ఆన్సర్ చెప్పినటువంటి ఈ సందర్భంలో మనం డాన్స్ తో బంతాహే అనదర్ డాన్స్ సాంగ్ కమింగ్ ఆర్ వే. డ్రైవ్ చేస్తున్న వాళ్ళు మీరు కాస్త జాగ్రత్తగా డాన్స్ చేయండి, బట్ స్టీరింగ్ విల్ పట్టుకుని డాన్స్ మూమెంట్స్ నేర్చుకోండి. ఓకేనా? బట్ ఎస్, వాటికన్ సిటీ ఈస్ ద రైట్ ఆన్సర్.

Okay, so yes, Snake Dance was such a popular song ee madhya kalamlo. Amazing beat last ki ala oka peak lo teeskelli odilestaru kabatti I always love this song anamata. All right, inkoka request song kuda nenu line up chesunchanu. Actually two request songs are coming up right after this talk anamata mano. So next question enti anuya mem ready gunnamu ani meeru rhythm lo unnaru kabatti. Here we go. This is another, I hope, is a popular answer that you guys know. What is the national flower of Japan? Mana Japan undi kada, Japan lo oka flower untundi. Aa flower ni vallu national flower ga declare chesi pettukunnaru anamata. Very very very very popular. I hope we get enough calls to answer that question also. So let's see entha mandi cheptaru. And going back to our zodiac signs and personalities, if you are still curious, next time vastundi Leo అండ్ వర్గో తర్వాత సెప్టెంబర్ ఎండ్ నుంచి అక్టోబర్ 22 వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ లీబ్రా జోడియాక్ సైన్ కిందకు వస్తారనమాట. అగైన్ వీ హ్యావ్ చార్మింగ్ పీపుల్. దీస్ ఆర్ సోషల్ గా ఉండడం ఇష్టపడతారు, అందరితో జనాలతో మింగిల్ అవుతూ. అండ్ దర్ ఆల్సో హార్మనీ సీకింగ్, ఎక్కడా కాన్ఫ్లిక్ట్ రాకుండా మాక్సిమం హార్మనీ మెయింటైన్ చేయడానికి ఉండే పర్సనాలిటీ టైప్స్ ఆర్ యూజువలీ లీబ్రాస్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ హార్మనీ మెయింటైన్ చేయాలంటే డిప్లొమాటిక్ గా ఉండాలి అండ్ ఫేర్ గా ఉండాలి, కొంచెం గ్రేషియస్ గా ఉండాలి. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు అనమాట. ఆహాహా అనుయ, వాట్ అ నైస్ కవర్ డ్రైవ్. హియర్ వీ గో. కోఆపరేటివ్ గా కూడా ఉంటారు అండ్ వీళ్ళతో వీళ్ళని ఇంప్రెస్ చేయాలి అని అంటే మీరు అదే పరంగా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, వెల్ మేనర్డ్. అండ్ యూ షుడ్ అవాయిడ్ అన్నెసెసరీ డ్రామా. మనకి గాసిప్లు, ఈ బిగ్ బాస్ లు ఇష్టం ఉన్న వాళ్ళు ఐ డోంట్ థింక్ లిబ్రాస్ విల్ బి ఇంప్రెస్డ్ అనుకుంటా. సో లెట్స్ సీ, దిస్ ఇస్ హౌ I am getting the summary for Libra. Naaku ippudaka I don't think I have a Libra as my friend andi. Meeku ganaka mee friend circle lo are you able to recognize ilanti characteristics unna vallu and all, I hope you are, because I am yet to meet these beautiful Libra people so far. So let's go. Mahesh Babu gari paata vesestunanu because Asha garu indaka manaki right answer cheppi ee paata ni sontham chesukunnaru for this next 5 minutes, because Mahesh Babu gariki advance ga happy happy happy birthday cheppesukuntunnanu అన్నమాట.

అదండి, నేను ఆబ్వియస్లీ చాలా కన్ఫ్యూజన్ లో పడిపోయాను. మహేష్ బాబు గారి పాటల్లో ఏదబ్బా వెయ్యాలి, ఆశా గారు ఏమో హ్యాపీగా మహేష్ బాబు సాంగ్ ఎనీ సాంగ్ అని చెప్పేసి వదిలేశారు. ఆయన చేసిన సినిమాలు ఎన్ని, ఎన్ని హిట్ల పాటలు, ఆయనకి డెడికేషన్ లా ఏం వెయ్యాలి. అబ్బాబా, ఓ 5 మినిట్స్ ఆలోచించానండి ఈ పాట వేయడానికి. బట్ ఎనీవే, దిస్ వాజ్ మమ మహం మహేష్ షా కాబట్టి ఆయన పేరుతో ఉంది కాబట్టి ఇంకా అలా బ్రేక్ చేశాను అనమాట నా కన్ఫ్యూజన్ ని. బట్ ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఆల్ ఎంజాయింగ్ అండ్ అమంగ్స్ట్ యూ డెఫినెట్లీ చాలా మంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉండే ఉంటారు. సో మీరందరూ కూడా ఆల్రెడీ సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేసేసి ఉంటారు, ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్. డెఫినెట్లీ ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ సటిల్ యాక్టింగ్ అండి. అలా వచ్చి సీదా వెళ్ళి ఒక బుల్లెట్ వేసేసి వెళ్ళిపోతారు అనమాట. వెరీ వెరీ కూల్ గాయ్, నైస్ నైస్. బట్ మన వెరీ ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ అంటే డెఫినెట్లీ ప్రభాస్ గారు అనమాట. ఆ పాట కూడా పెట్టుకుంటున్నాను, దానికి కూడా తర్జన్ భర్జన్ పడ్డాను అనమాట. ఏ పాట, ఏ పాట వేయాలి అని. వీ ఫౌండ్ అవర్ సాంగ్ ఫర్ టుడే ఫర్ ప్రభాస్ గారు. ఇట్స్ గోయింగ్ టు కమ్ అప్ నెక్స్ట్ రైట్ ఆఫ్టర్ 2 రిక్వెస్ట్ సాంగ్స్. ఇంకొకటి యాడ్ అయింది మన లిస్ట్ లోకి. అండ్ హియర్ హియర్ హియర్ వి గో. అసలు డ్రమ్ రోల్ ఇవన్నీ వేసేసి, జాపనీస్ నేషనల్ ఫ్లవర్ ఈజ్ చెరీ బ్లాసమ్. అది, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ సుష్మిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద కాల్ అండ్ గివింగ్ మీ ద రైట్ ఆన్సర్. సో ది అదర్ క్వశ్చన్ తక్కడక అడిగేద్దామని నేను ఫిక్స్ అయిపోయానండి. ఇంకా ల్యాగులు వద్దు మనకి. యుఎస్ ఫ్లాగ్ లో స్ట్రైప్స్ ఉంటాయి, అవి ఎన్ని స్ట్రైప్స్ ఉంటాయి? బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ద యుఎస్, వి బెటర్ నో కొంచెం అన్న ఇవన్నీ కదా. సో లెట్స్ సీ హౌ మెనీ పీపుల్ నో హౌ మెనీ స్ట్రైప్స్ ఆర్ దేర్ ఇన్ ది యుఎస్ ఫ్లాగ్. అండ్ ఇప్పుడు మనం వీ విల్ ప్లే ద ఆనంద్ లో సాంగ్, బికాస్ సుష్మిత గారు ఆన్సర్ చెప్పి she earned this song for herself. We are baking the pattern for her because Yamuna Teeram antu cool cool ga mana ee Friday full temperature ni manam tagichukoni oka weekend mode, oka aahladakaramaina 20 mode loki vellipothunnam with this beautiful song. Here we go, let's see how many people can give me the answer for how many stripes are there on the

pleasant song and definitely great memories with this movie. Anand movie asala oka manchi coffee asala definitely apt kada ippudiki chudagaliginatundi movie asala re-release chesthe itlanti movie enduku release avavo ento. But we have our answer. US flag lo 13 stripes untai is the right answer. And Karthikeya called me. And Narayana Garu is his father who is driving the beautiful car of theirs. And 13 colonies undetvi, British colonies on the Atlantic coast of North America, which broke away from the British crown and joined to form the US. So US ni, USA ni form chesna 20 e 13 colonies have then become our states and mata. So I think I see those names: New Jersey, New York, Pennsylvania, Maryland, itla chala states anni kuda originate ayini and ila form ayin anmata USA. Abba baba enta brief ga cheppesano. But yes, Karthikeya also knew about it and he's going to go to 7th standard ee week nunchi back to school kada. Nenaithe asala I never was very happy and the school start avutundanta ba start ayipothundi malli anta rotta start ani ఫుల్ డిమోటివేటెడ్ గా ఉంటాము. బట్ వన్స్ స్టార్ట్ అయిపోతే డే వన్ గడిచిపోయిందంటే అదో పెద్ద గండల్లాగనమాట నాకైతే అప్పట్లో. డే టూ నుంచి మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్తావా అనేది ఒక మూడ్ లోకి వెళ్ళిపోతాము. ఇట్స్ జస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. బండి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫుల్ స్పీడ్ లో వెళ్ళిపోద్ది. ఐ హోప్ దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద కిడ్స్ దేర్. డెఫినెట్లీ పేరెంట్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు బికాస్ ఒక తక్కువ పని పడుతుంది కదా టు ఎంటర్టైన్ ద కిడ్స్ అట్ హోమ్. నౌ దాట్ దే హ్యావ్ ఎంగేజ్మెంట్ ఇన్ ద స్కూల్ స్కూల్ యాక్టివిటీస్ లో పడిపోతారు ఇంకా. సో యా, I hope this weekend is the blast for all of these kids and parents at home. Next question entante, this is an interesting one. I want to see enta mandi ki telustundi ani because idi enta popular question kadando aina gan call cheyandi. Okay na, google chesana cheyandi abba. Which country has the most islands in the world? Islands unnai kada, islands chaala untayanta ee country lo and top country in the number of islands.

0: ఓకే సో ఆన్ ఎయిర్ నేను కాల్స్ తీసుకోవట్లేదు బట్ ఆఫ్ ఎయిర్ ఐఎమ్ డెఫినెట్లీ గెటింగ్ నాన్ స్టాప్ గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంగేజింగ్ విత్ మీ. ఇందాకే మన కార్తికేయ ఇస్ బ్యాక్ విత్ ద సెకండ్ ఆన్సర్ డెఫినెట్లీ కరెక్ట్ గా చెప్పేశారు అండ్ మదన్ గారు కాల్ చేశారు ఎస్ హీఈస్ రికగ్నైజ్డ్ మీ కరెక్ట్లీ. నేను యూజువల్ గా శిరీషతో కలిసి ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ సాటర్డేస్ లో చేస్తాను అండ్ ఇవాళ అయితే సబ్స్టిట్యూట్ చేయడానికి వచ్చేసాను అనమాట. టైం ఉంది అండ్ కొంచెం మాట్లాడే మూడ్ ఉంది కాబట్టి వచ్చేసాను అలాగా. సో మదన్ గారు అయితే లక్షద్వీప్ అనుకున్నారు, విచ్ కంట్రీ హ్యాస్ ద మోస్ట్ ఐలండ్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అడిగాను క్వశ్చన్. మనం జీకే ప్రోగ్రామ్ పెడుతున్నాం అనమాట, ఒక చిన్నపాటి కేబీసీ విదౌట్ 50-50 విదౌట్ ఫోనో ఫ్రెండ్ విదౌట్ వాట్ ఎవర్ దీస్ డేస్ బెనిఫిట్స్ ఏవైతే ఇస్తున్నారో మన అమితాబ్ బచ్చన్ జీ, అవి ఏమీ లేకుండా కూడా ఆన్సర్లు చెప్తున్నారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వీడన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్వీడన్ లో అంటండి 220,000 కార్తికేయ యూ మస్ట్ టీచ్ మీ సమ్ నంబర్స్ హియర్ బట్ 220,000 ఐలండ్స్ ఉన్నాయనంటే ఇమాజిన్ ఫుల్ ఆఫ్ వాటర్ వాటర్ ఎటు దిక్కు చూసినా గానీ ఐలండ్ అంటే అంతే కదా నాలుగు దిక్కుల వాటర్లు. అబ్బా బాబా వాట్ అ ప్లెజెంట్ కంట్రీ ఇమాజినేషన్ చేసుకుంటేనే అట్లుంది. అండ్ కార్తికేయ ఇందాక చెప్తున్నాడు స్కూల్ సిస్టమ్ ఇక్కడ ఎలా రన్ అవుతుంది, నేనేమో బుక్స్ బుక్స్ అని అనుకుంటున్నాను. హీ వాస్ లైక్ ఏ కూల్ గా ఐప్యాడ్ తో వెళ్తాం మేము స్కూల్ కి అన్నారు.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: ఎస్ సార్.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా. హా
7: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
8: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
6: ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, take away or full service catering.
9: Lanchu della chira appo arra chakam.
10: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality tho meeku marinta cheru kaabothu. Keep listening me next time, Radio Surabhi.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
11: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
13: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
14: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
15: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
0: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా అనే ఒక షో చేస్తున్నటువంటి ఆర్జే అనూహ్య. బట్ టుడే వీఆర్ హియర్ విత్ హ్యాపీ అవర్ సెగ్మెంట్ బికాస్ ఇట్స్ ఫ్రైడే 7 to 9 కాబట్టి ఆర్జే శ్రీకాంతి గారిని నేను ఇవాళ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను బికాస్ షీఈస్ ఆన్ అ స్మాల్ బ్రేక్ అండ్ దిస్ ఇస్

సెగ్మెంట్ లో మీకు వేస్తున్నటువంటి నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కెనడా? కెనడా క్యాపిటల్ సిటీ ఏంటి? వెరీ సింపుల్. అండ్ మన మాటకు వచ్చేస్తే, మనం జోడియాక్ సైన్స్ లో నెక్స్ట్ జోడియాక్ సైన్ లీబ్రా తర్వాత స్కార్పియో ఉంటారనమాట. స్కార్పియో అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఉన్న వాళ్ళు. వాళ్ళు చాలా ఇంటెన్స్, ప్రైవేట్, ప్యాషనేట్, పర్సెప్టివ్ గా ఉంటారు. అండ్ లాయల్, డిటర్మిండ్ అండ్ రెసిలియంట్, ఇమోషనలీ డీప్ గా కూడా ఉంటారంటండోయ్. సో స్కార్పియోస్ ని గనక మీరు ఇంప్రెస్ చేయాలి అని అంటే, ఏం చేయాలని అంటే, ఆనెస్ట్ గా ఉండండి, పెద్దగా గేమ్స్ అన్ని ఆడకండి. ఓకేనా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి గేమ్ ఆడతానంటే మాత్రం వాళ్ళు ఇట్టే పట్టేస్తారు అని చెప్పేసి నా ఉద్దేశం. సో యూ షుడ్ జస్ట్ ఎర్న్ దేర్ ట్రస్ట్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ పీపుల్. వీఆర్ ఆల్ సింపుల్ పీపుల్ అనమాట. ఎనీవే, సో యా, అలా నేనైతే మన షోని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను. బట్ ఎస్, డెఫినెట్లీ డిన్నర్ టైం కాబట్టి ఒక మంచి మంచి రికమెండేషన్ ఉంది నా దగ్గర. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం యూ హ్యావ్ టు హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ ఉంటుంది. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, corporate events kosam, one of the best catering and banquet services in town. So what are you waiting for? Visit Maitri's Indian Cuisine, now serving you in Irving, South Lake and Frisco. So yes, ala మనం తిండి గురించి మాట్లాడేసుకున్నాం, ఒక జీకే క్వశ్చన్ ఆలోచించేస్తున్నాం, పర్సనాలిటీ గురించి తెలుసుకున్నాం. చాలా చాలా హోల్సమ్ గా నడుస్తున్నటువంటి ఈ షోకి పాట కూడా యాడ్ అవ్వాలి. అండ్ ఎవరి పాట? మన వెరీ ఓన్ బిల్లా, మన వెరీ ఓన్ ప్రభాస్ గారి పాట యాడ్ అవ్వాల్సిందే. అండ్ దిస్ ఈజ్ అనదర్ సాంగ్ దట్ వెరీ వెరీ తక్కువ సార్లు నేను విన్నాం పాట ఇది. కాబట్టి తవ్వానండి, తవ్వాను కాబట్టి ఇది తవ్వకాల్లో బయటపడినటువంటి అద్భుతమైనటువంటి పాట ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈ చక్కటి సాయంత్రం వేళలో.

అరే వా ఫ్రైడే హే తో బంతా హే ఇట్లాంటి పాటలు మాటలు అండ్ మన వీకెండ్ కి ఒక అదొక ఫీలింగ్ అండి. ఫ్రైడే ఈవినింగ్ అంటే చాలా సుకూన్ గా పడుకుంటాం అన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ సాటర్డే కూడా చాలా ఆస్వాదిస్తాము. సండే వచ్చేసరికే మళ్ళీ ఆహాహాహా అనుకుంటూ ఎక్కడ లేని మోటివేషన్ అంతా తెచ్చుకొని ఈ మూవీస్ లలో ఉన్నటువంటి మోటివేషనల్ బిట్స్ అన్ని ప్లే చేసుకుని ఎస్ మనం సాధించాలి వెళ్ళాలి చెయ్యాలి అని వెన్స్డే వరకు లాక్కొస్తానండి నేనైతే. ఆ తర్వాత మళ్ళీ వెన్స్డే నుంచి థర్స్డే ఫ్రైడే ఆహాహా సుకూన్ ఫీలింగ్ మళ్ళీ వచ్చేస్తుంది. సో ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ యువర్ వెరీ బెస్ట్. ఎవ్రీ సెకండ్ కౌంట్స్ అండి, ఎవ్రీ సెకండ్ కౌంట్. సో డెఫినెట్లీ వాట్ ఎవర్ యువర్ స్టైల్ ఇస్, మీరు ఇంట్లో ఎంచక్కగా హోమ్ కుక్డ్ ఫుడ్ చేసుకుంటూ ఇఫ్ యువర్ అ హోమ్ బాడీ హ్యాపీగా ఒక మూవీ వేసేసుకునేసి తింటూ ఆహ్లాదంగా చూసేస్తాము. దాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్టర్ 9 PM అని అంటే ఐ ఎమ్ విత్ యూ, ఐ కంప్లీట్లీ రిలేట్ విత్ యూ. లేదో మేము ఒక గ్యాంగ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటే కూడా దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ spending your weekend. So yeah, whatever your style is, I hope you're enjoying it. And ippudaithe meeru ee show ni enjoy chestunnaru anaithe I am definitely believing. So yes, alane sukoon ga undali anante mana smile ba undali, smile ni take care cheyali abba baba kabatti anni panlu manam chusukuntu undalandi. Dental and orthodontics gurinchi cheppalante Dallas Smiles undi kada, so deep cleaning pai $2,200 off andi. Ayyo nen $20 anukunna but $200 off ఉంది డీప్ క్లీనింగ్ పై. సో క్లీన్ టీత్, హెల్తీ గమ్స్ అండ్ కాన్ఫిడెంట్ స్మైల్ కోసం అన్ని ఒకేసారి మీరు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ కి వెళ్తే సెట్ అయిపోతుంది అన్నమాట. సో యూ కెన్ అవేల్ ఆల్ ఆఫ్ దీస్ ఆఫర్స్ జస్ట్ లిమిటెడ్ టైం వరకే కాబట్టి అపాయింట్మెంట్ కోసం యూ కెన్ కాల్ దెమ్ అట్ 972-484-5400 or you can definitely visit their office at 3234 Forest Lane, Dallas. సో అదండి, కెనడాకి క్యాపిటల్ సిటీ ఇస్ ఆటవా. ఐ డోంట్ నో వట్ ద రైట్ ప్రొనౌన్సియేషన్ ఇస్ బట్ దాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ. మీకు గనక ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా తెలిస్తే నాకు కాల్ చేసి వినిపించేసేయండి, నేను దాన్నే మళ్ళీ ప్యారెట్ లాగా రిపీట్ చేసేస్తాను అనమాట ఇక్కడికి వచ్చేసరికి. సో యా, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నేషనల్ యానిమల్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఈసారి మనం మళ్ళీ గ్లోబ్ కి అటువే పెళ్లిపోయామన్నమాట. నేషనల్ యానిమల్ ఆఫ్ Australia, Yanti is my next question and I've been craving to listen to this song chala rojulu nunchi. Let's go, let's listen to this, enjoy and come back. Call chesina number 972-626-1966.

0: taking you on air. All right. What's your name?
1: Arimbola, Australia, in Cameroon.
0: What's your name, Kanna? Sorry, I didn't catch it.
1: My name is Kartikeya.
0: Ali, wow, hat trick kottao, Kartikeya. You are my best performer of the day. Kartikeya.
1: Yes.
0: I chala kangar padipothunnanu. Nu kangar kangar ga naaku answer cheppatledu. Yenti answer asala Australia ki national animal?
1: Kangaroo.
0: Kangaroo anala danni. Nen kangaroo kangaroo an anukunnane. Ayyayyo. Meeku
1: red kangaroo.
0: ఏది రెడ్ కాంగరువా? ఓ అమ్మ, ఇంత నేర్పిస్తారా మీకు? ఐప్యాడ్ పెట్టుకుని వెళ్ళిపోయి ఇంత నేర్చేసుకుని వచ్చేస్తున్నావు నువ్వు. షాబాష్ రా. ఆసమ్ కార్తికేయ, ఎంజాయ్ యువర్ స్కూల్ టైం. ఈ మధ్య మధ్యలో సాటర్డే సాటర్డే విను ఖుషీ ఖుషిగా, అండ్ కాల్ చేస్తూ ఉండు అప్పుడు కూడా, సరేనా? చాలా గుడ్ నైట్ రా. ఆసమ్. సో అలా నాకు ఇంకో కాలర్ కూడా కాల్ చేశారు, పవన్ గారు. పవన్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు వాళ్ళ పిల్లల కోసం. జిమ్నాస్టిక్స్ క్లాస్ డాలస్ డౌన్ టౌన్ లో ఉంటే వీళ్ళు ఫ్రిస్కో వైపు వెళ్తున్నారు. సో లాట్ ఆఫ్ పికింగ్ అప్, డ్రాపింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రైడే. పార్టీలే కాదు, ఇట్లాంటి రెస్పాన్సిబుల్ డ్యూటీస్ కూడా చేస్తున్నటువంటి ఆ పేరెంట్స్ అందరికీ కూడా కుడోస్. ఆఫ్ కోర్స్ కొంచెం స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మీకు రిలీఫ్ వస్తుంది, బట్ హియర్ వి గో. పవన్ గారు కూడా చెప్పేశారు కంగారు కంగారు అని చెప్పేసి. అండ్ ఎస్, ఆటవా గురించి వీ హ్యాడ్ గుడ్ డిస్కషన్. మనకి ప్రొనౌన్సియేషన్ ఏమో మాకు ఈ స్లాంగ్ సెట్ అవ్వదు కదా మనకు అని చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మీ. ఆటవా అటవా ఎటవా ఫలకాలో అర్థం కాక వస్తావా అని అనుకుని వదిలేసాం అనమాట మేము. హియర్ వి గో, వీ హ్యావ్ అనదర్ కాలర్. హలో అండి, యు ఆర్ ఆన్ ఎయిర్, వాట్స్ యువర్ నేమ్? శ్రేయ్.
2: Yeah.
0: Yes, Kanna, what do you think the answer is?
2: For the national Australian animal?
0: Ah.
2: I think it's a red kangaroo.
0: Red day enduku ra kangaroo ki? Kangaroo ki blue color leda aa urlo? Shrey, that's the right answer. Shrey, definitely nenaithe kangaroo pettatlenu ninnu. Okay na? Chill. Chillavu, how is your Friday been? Next week school start kada neeku?
2: Yeah, it's been good.
0: It's been good. Nervous ga unnava?
2: Yeah.
0: School start avutunte?
2: Yeah.
0: Yeah na. Nuvu naate pena. Rain le le second day kala set ayipothundi mottam. Ante kada?
2: Yeah.
0: Awesome, Shrey. Yeah, yeah, yeah.
2: Mm. You know how, like, you were just promoting Dasal? My dad actually works there. He's the founder.
0: He's the founder? Where? Founder of what?
2: Dallas Mount Dental and Orthodontics.
0: Oh! Let's go! Manchiga, meetho gaur maadladestunnanu. Nana peru enti?
2: Sandeep Bariki.
0: Achcha, Sandeep garu unnara? Neetho paatu ippudu pakkana? అరే వా, డాలస్ స్మైల్స్ అండ్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి ఎన్ని రోజులు నుంచి చెప్తున్నాను. ఫ్యాంటాస్టిక్ ఆఫర్స్ నడిపిస్తున్నారు, అందరి స్మైల్స్ ని మంచిగా సర్దిద్దుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్క్.
3: Thank you very much, Andy. And I really appreciate your promoting the Dallas Smiles and spreading the word.
0: Absolutely. Smile is important. Naakudu chinnappudu, I had all braces and everything. So I know how important a dentist work is. So thank you. Sandeep garu.
3: Thank you.
0: Yes. Nice talking to you. Have a great weekend. Chalo. Bye-bye. Bye, Shrey.
3: Thank you.
0: Awesome. So yeah, beautiful callers, right answers, great pronunciations. Maatallo maatallo dani gurinchi kuda cheppukovalsinde. But yes, dinner time kabatti inkoka beautiful recommendation entante malli South Indian flavors gurinchi ante easy chesesinarandi. A to B's new range of instant mixes, powders, masalas, paste and pickles, from fluffy ragi idlis to tangy gongura rice. Enjoy traditional taste in minutes only at A to B Frisco and Little Elm. You can visit them at their website. చూసుకొని మెనూ అంతా రెడీ చేసి పెట్టుకుని వెళ్ళిపోయి ఆర్డర్ ఇచ్చేసి తినేయడం అనమాట. ఆర్ యూ కెన్ కాల్ దమ్ అట్ 214-872-2345. సోల్ ఆఫ్ లెనిన్ సాంగ్ నాకు అద్విత్ వాళ్ళ బ్రదర్ కోసం, హర్షిత్ కోసం ఎప్పుడో, సారీ హర్షిత్ ఫర్ హిజ్ బ్రదర్ హస్విత్ కోసం రిక్వెస్ట్ చేస్తున్న సాంగ్ ఇది. లెట్స్ గో, లెట్స్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ పాట అండ్ కమ్ బ్యాక్ అండ్ talk more

వావ్, లెనిన్ లో ఇంత అద్భుతమైనటువంటి పాట ఉందని ఐ డెంట్ గెస్ అండి, బికాస్ ఐ డెంట్ వాచ్ ఇట్ యెట్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. ఐ హోప్ చాలా తొందరలో చూసేస్తాను, బికాస్ చాలా గుడ్ రివ్యూస్ వచ్చాయి కాబట్టి. అండ్ యా, ఫస్ట్ లో ఈ పాట వింటుంటే నాకు సలారే గుర్తొచ్చింది. అదేంటో, ప్రతి పాటకి నేను అక్కడికి వెళ్లాల్సిందే, లింక్ వెళ్లాల్సిందే. అంటే వెరీ ఫ్యూ యాక్టర్స్ అలా ఈ పాట సలార్ ఎందుకు గుర్తొచ్చిందనంటే అదే, మన సలార్ పాట కూడా కొంచెం ఇలానే ఉంటుంది. అండ్ ఆ షార్ట్స్ అన్ని కూడా ప్రభాస్ గారివి, జస్ట్ కెమెరా వైపు ఇటు అటు చూసి ఊరికే అలా నడిచేస్తే అయిపోతుందండి. ఇందాక వేశాను ఎల్లోరా శిల్పాన్ని పాట కూడా, బెల్లా వాజ్ అనదర్ మూవీ. సో వెరీ రేర్లీ సచ్ యాక్టర్స్ జస్ట్ పుల్ ఆఫ్ ఊరికే అలా మాంటాజ్ సాంగ్ కి అలా నడుచుకుని అలా ఒక ఎలివేషన్, వా వా వా. సో ఎలివేషన్స్ అన్ని ఆర్ ఇన్ ట్రెండ్, అండ్ సో డిడ్ లెనిన్ మూవీలో కూడా. ఇందాక చూస్తుంటే విజువల్స్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్స్ అఖిల్, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఎంగేజ్మెంట్. దిస్ ఈస్ ఆన్ అ కంక్లూడింగ్ నోట్, ఐ హ్యావ్ టు ఎండ్ ది షో. చాలా బాగా నడిచింది ఇవాళ 2 అవర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ, హ్యాపీ అవర్ కాబట్టి అందరూ హ్యాపీ హ్యాపీగా బాధ్యతగా నేను చూసేసుకున్నాను. ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ అగైన్ ఫర్ ఎంగేజింగ్ విత్ మీ. అండ్ రేపు ఖుషి ఖుషిగా ఇస్ మై యూజువల్ స్లాట్, 4 to 7 సాటర్డేస్ యూ కెన్ క్యాచ్ మీ అనూహ్య అండ్ శిరీష విత్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లాస్ట్ రికమెండేషన్. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద షో. ఇండియాస్ టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్. అరేవా, వాట్ అ కోయిన్సిడెన్స్. అన్వైండ్ విత్ డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడేస్ సౌత్ లేక్. ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM to 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ $2.99 మాత్రమే. అంటే $2.99. Great bites, cold drafts, happy evenings. India Today, 151 North Nolan Drive, South Lake is the location. So yes, that brings me to the end of this beautiful day and show. Definitely stay hydrated. ఇందాక పవన్ గారు చెప్తున్నారు ఫ్రిస్కో వైపు అంతా చాలా భారీగా వర్షం పడింది అని చెప్పి, నేనున్న చోట అయితే అసలు పడలేదు. సో నేను ఒట్టి ఎండా ఎండా అని అనుకుంటున్నాను. సో దాట్స్ వై కీప్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ బబుల్. మీరు ఉన్న లోకంలోనే కాదు, పక్కన ఇంకేం జరుగుతుంది అనేది కొంచెం రేడియో ఆన్ చేస్తే కూడా సెట్ అయిపోతుందండి. అదర్వైజ్ ఇట్స్ వెరీ ఈజీ టు జస్ట్ కీప్ లిస్నింగ్ టు వాట్ యూ ఆల్వేస్ లిసన్ టు. మీకు నచ్చిందే మీరు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ వింటూ చూస్తూ, ఎందుకలా కొన్ని కొన్నిసార్లు ప్యాటర్న్ బ్రేక్ చేయాలి. సో కొంచెం పక్కన కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండండి. దట్ ఈస్ మై కొటేషన్ ఆఫ్ ద డే. ఐ డోంట్ నో వై ఐ టోల్డ్ ఇట్, బట్ ఐ టోల్డ్ ఇట్, ఇట్స్ ఇన్ ద ఫ్లో. బట్ థ్యాంక్ యూ. అందరు పిల్లలు చాలా బాగా ఆన్సర్ చేశారు. ఓకే, పర్లేదు, మన యుఎస్ డాలస్ లో జీకే పల్స్ బానే ఉందన్నమాట అందరికి. అది చెక్ చేయడానికి ఇవాళ ఇలా వచ్చానమాట. ఆల్ రైట్, ఆల్ రైట్. సో ఇంకా మాట్లాడమంటే మాట్లాడుతూనే వెళ్ళిపోతాను. బట్ హ్యావ్ అ గ్రేట్ వీకెండ్ అండ్ ఐ విల్ క్యాచ్ యూ అగైన్ టుమారో. సో యెస్, కీప్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ఫ్రైడే అన్నాక పార్టీ అన్నాక రవితేజ గారి పాట కూడా పాడాల్సింది కదా. దాట్స్ వై దిస్ సాంగ్. బాయ్ బాయ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for every When we respect the community supports us.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్ వన్ నేమ్ to go Hareli Hareli bringing the taste of home closer to you
3: Istinamma vayanam putchukunti vayanam ee shravana masallo mee radio survey meekandistundi kotta sambaralu maa survey lakshmulu mee intiki ravalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam putchukodaniki but with a different twist intinta survey main mee intiki ravalanu meer anukunte mee aahvananni tinyurl.com/survey lakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Go!
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
5: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
6: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
1: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
7: రేడియో సురభి,
6: రేడియో సురభి,
1: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణుమంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
1: Istinamma vayanam puchukundi vayanam. Ee shravana masallo mee radio survey meeku andistundi kotta sambaralu. Maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru. Meeku vayanam ivvadaniki, mee vayanam puchukodaniki. But with a different twist. Intinta survey mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/survey lakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
1: Gata 24 gendu nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

ఏంటి వేళ సునీతో స్కూల్ కాలేదు? అయినా ఇలా జరుగుద్దని మీకు ముందే తెలిసింటే పాట పోసుకుని దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Tiring workout ski. Workout is solution. Radio Surabhi. America lo Telugu restam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku

0: Call Nanda G3 at 919-491-4514. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
7: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రాము పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సంఘం సాయికు.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్

0: ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: G3 @919-491-4514.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
2: Yes sir.
1: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి.

0: ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
0: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ ద ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
6: హాయ్, నేను మీ తేజ సజ్జ.
7: టు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3,
5: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రాము పల్ అందరికీ నమస్కారం. నేను మిలియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
3: అందరికీ నమస్కారం. నేను మిలియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: Chat only, option B. Chat and tally, option C. Tally only, and option D. Chat, tally and catering.
1: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tally and catering.
0: You're absolutely right. Rajiva's kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavan anipisthe. They also offer catering because their food is so irresistible.
2: Visit Rajiva's kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: America vachinappudu నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: కోటి హరిశంకర్. ప్లీజ్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి రేడియో సురభి.
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं చెప్తుంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాల్ Calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulanni andistu it has grown on us.

0: in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: Calibration knowledge though, neeko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: నారాయణ రాము పాల్వన్న.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandinche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Valemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Valemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Go! నేను మీ చంద్రబోసుని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
9: హాయ్, నేను మీ తేజసచ.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3.
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేషనల్
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: ఏ పిల్లా, అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బు కొట్ట

0: ఐ ఎం రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: 919-491-4514. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. వలే మరి ఫార్మ్స్ బిలీవ్స్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
11: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina. Weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
13: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
12: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
13: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
14: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
15: పట్టు పడతాం. రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆపి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిసనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

కాంటి ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియా, రిటర్న్ గిఫ్ట్.

0: ఏదైనా చేద్దాం అనుకున్నా. చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్. నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
0: మీ శ్రీనివాస అవసరాల
1: రేడియో సురభి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: operation knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Nallanchu tella chira appappo arachakam.
2: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality tho meeku marinta cheru kaabotham. Keep listening me Nestam Radio Surabhi.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: 40 రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రేడియా?
5: Yes sir.
4: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Hi, I'm Ram Gopal Varma.
8: అందరికి నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
9: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
10: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

మాసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తాం తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి?
0: ఇప్పటి నుంచి నువ్వు చేసావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: డు లిసన్ టు రేడియో సుర్వి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్.

0: skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్యూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిలీ గార్లిక్ లోటస్, అమ్కి పనీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్ పరాటా.
2: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్ టీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. a2b texas.com, perfect for dining, takeaway or full service catering.
0: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit bvfagtech.com or call 848-244-0213.

0: talents, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వేరు చేస్తావేంటి? తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గాలి లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్చమి కబాబ్ పరాటా.
7: ఎందుకు రోగ అని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
3: కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
5: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏటీబీ ఎక్స్క్యూటివ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ యొక్క సేమ్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అనకవా పరాటా.
9: ఎందుకు బ్రో, అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏటీబీ, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏటీబీ అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for location. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ ఇయర్స్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ జస్ట్ వన్ స్టాప్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. శ్రీనివాస
1: అవసరాలా. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్
3: లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్ట్.

0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
1: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
0: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
1: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఇండియా వెళ్ళాలేమో నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
2: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 9724845400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
4: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
7: నేను మీ ఆర్జే భార్గవి.
8: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
9: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
10: దిస్ ఇస్ కోటి.
11: దిస్ ఇస్ హరిశంకర్.
12: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
5: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? I have. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. And Dallas లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై త్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi khali varaku anni rojulu special ga enjoy cheyandi. Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మే మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
5: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
5: టూ లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3,
3: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను నివ్యాన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మరిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Oh, hello, dinner plans endi. Group lover am sapade salar.
4: What a day! I'm completely exhausted. Dinner plans endi.
5: Ni name undaledi roj dinner ki. Dinner plans endi.
0: Every time, okay question. Dinner plans, ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs. Simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala. A royal feast in every 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeeraandmasala.com.
6: నేను నలుగురం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్.

0: వన్ ప్లేస్ స్వదేశీ రెస్టారెంట్ టేస్ట్ లో ఓజీ క్వాలిటీ లో ఓజీ క్వాంటిటీ లో కూడా ఫుల్ మాస్ ఓజీ ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్ మన స్వదేశీ రుచి మన స్వదేశీ స్టైల్ ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి స్వదేశీ రెస్టారెంట్ ఇర్వింగ్ క్యాసిల్ హిల్ ఫ్రిస్కో ఫ్లవర్ మార్క్ సౌత్ లేక్ అండ్ మెనీ మోర్ స్వదేశీ బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్ మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్ విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514 స్వామి గారు కల వచ్చింది నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు
1: నీ కల నిజం అవబోతోంది
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి
1: పరిష్కారం ఇచ్చేద్దాం వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే
0: స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్ ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ విజిట్ ఇండియా టుడే అట్ 151 North Nolan Drive, South Lake, Texas. Or call them at 817-819-8888.
2: నమస్కారం నేను సింగర్ శ్రీకృష్ణ
3: నేను మీ ఆర్జే భార్గవి
4: హాయ్ దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్ నేను మీ శ్రీనివాస్ అవసరాల
5: స్కోటీ హరిశంకర్ కీప్ లిజనింగ్ మీ నేస్తాం
0: రేడియో సురభి
4: రేడియో సురభి
5: రేడియో సురభి
6: రేడియో సురభి
7: రేడియో సురభి 107.9 FM HD3

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ

0: సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వి గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే ఫుడ్ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ
1: అమ్మా సాటర్డే మూవీ
0: మన బడి క్లాస్ ఉప్పు కప్పు రంబు తెలుగు పద్యం చెప్పు
1: ఉప్పు కప్పు రంబు
0: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా అబ్సల్యూట్లీ నాట్ ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి టాట్ బై ఎక్స్పీరియన్స్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్ మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్ మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు తెలుగుని నిలిపే చోటు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .silicon-andhra.org
2: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి
0: ఎగ్జాక్ట్. కేయాస్ టు క్లారిటీ. యువర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స్. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్లైన్స్ చేసింగ్ యూ. దెన్ సోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫర్ ద ఎంటర్‌ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. సోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి. హలో అండ్ నమస్కారం. సోహో అండ్ రేడియో సురభి టీమ్ అప్ అయి ఈ స్పెషల్ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చేసాయి. సో గెట్ రెడీ TFW అండ్ బియాండ్. ఈ కొలాబరేషన్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వి డ్రీమ్డ్ ఆఫ్. ఎనర్జెటిక్, ఎంపవరింగ్, పర్పస్ఫుల్ అండ్ బిల్ట్ ఆన్ అ షేర్డ్ విజన్ ఆఫ్ వాట్ అ మోడర్న్ మైండ్ఫుల్ కమ్యూనిటీ క్యాన్ బికమ్. జోహో అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టెక్నాలజీ, మనందరికి తెలిసిన విషయమే. అ హ్యూమన్ సెంటర్డ్ ఇన్నోవేషన్ అండ్ రేడియో సురభి తెలుగు డయాస్పరాకి ఒక వాయిస్, ది ఓజీ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు పీపుల్. అండ్ వి ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు అ పార్ట్నర్షిప్ విచ్ సెలబ్రేట్స్ ప్రోగ్రెస్ విత్ హార్ట్ అండ్ గ్రోత్ విత్ ఇంటెగ్రిటీ. వాట్ మేక్స్ దిస్ కొలాబరేషన్ పవర్ఫుల్? బోత్ బ్రాండ్స్ బిలీవ్ దాట్ real transformation happens when people live with awareness, intention and joy. ye business aina aa business lo panchestra manushulato paatu grow avalsinde. aa belief, aa ethics meeda vaadukunna namakam, long term thinking, sustainability, ivanni aa company ni oka special place lo nilabettayi. a belief that talent is not defined by degree but by mindset, values, curiosity and grit. at Soho, skills matter, not the degree. Soho encourages every employee to stretch, experiment and even pitch their own business ideas. With its flat structure, there's no hierarchy for them. And people first culture, Soho fuels creativity, ownership and purpose driven innovation. ee collaboration lo Radio Survey chaala chaala exciting a launch chestuna powering possibilities segment, a dynamic 30 minute talk show. ఇది రకరకాల బిజినెసెస్ లో సక్సెస్ సాధించిన ఆంటర్ప్రెన్యూర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద స్పాట్ లైట్ వేస్తుంది. థాట్ లీడర్స్ ని, క్రియేటర్స్ ని, పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్ ఎథికలీ, కాన్షియస్లీ అండ్ విత్ అ విజన్ ఫర్ ఇంపాక్ట్. స్టోరీస్ దట్ స్పార్క్ అంబిషన్, జర్నీస్ దట్ ఇన్స్పైర్ యాక్షన్, ఐడియాస్ దట్ కనెక్ట్ కాంటినెంట్స్. అండ్ ఎస్, దే డోంట్ నీడ్ టు లివ్ ఓన్లీ హియర్ ఇన్ డాలస్. ఎక్కడున్నా వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. దిస్ ఇస్ మోర్ దెన్ ఎ షో. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. ఇట్స్ మోర్ లైక్ అ మూవ్మెంట్, అ షేర్డ్ మిషన్ వేర్ టెక్నాలజీ మీట్స్ కల్చర్, వేర్ కమ్యూనిటీ మీట్స్ కాన్షియస్నెస్, వేర్ ఎవ్రీ లిస్నర్ ఇస్ ఇన్వైటెడ్ టు రైజ్ హైయర్, థింక్ డీపర్ అండ్ లివ్ ఫుల్లర్. వెల్కమ్ టు అ పార్ట్నర్షిప్ బిల్ట్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఫర్ యూ. పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నిస్తం.
5: Hey folks, Chai here, bringing you in another interesting episode of Customer Chronicles. Today we are going to meet Sunny Bonasali, the CEO of Aliens Tattoo, one of the most renowned tattoo studios in India. What sets them apart isn't just their extraordinary artistry, it's the use of technology that's revolutionizing the way they run their business. From transforming customer interactions to reaching achievable milestones, Sunny will now take us through his journey. If you are an aspiring tattoo artist, entrepreneur, or just interested in the world of ink, stay tuned till the end.

0: పట్టే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: నమస్కారం, ఈ రోజు మీ హోస్ట్ శిరీష పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహోలో ఒక ఫ్యాసినేటింగ్ స్టోరీ తీసుకొచ్చింది అనమాట. సో ఇట్ ఈస్ అబౌట్ ఎ స్టార్ట్అప్ అండ్ జనరల్లీ స్టార్ట్అప్ అనగానే టెక్ స్టార్ట్అప్ అని అందరూ అనుకుంటారు, బట్ దిస్ ఇస్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్ స్టోరీ. ఇదంతా కొంచెం ఒక పేస్ మేకర్ డిజైన్ చేసే ఇంజనీర్ నుంచి పీపుల్ హార్ట్స్ ని కనెక్ట్ చేసే ఒక పర్సన్, ఒక ఆంటర్ప్రెన్యూర్ గా మారారు. సో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, సో బేసికలీ హీ ఇస్ సంతోష్ అండ్ హీ loves to go by Nani and he has NRI Pelli Gola ane oka startup. So ayana gurinchi ayana matallone manam vindamu and ayana startup story ni kuda telusukundamu. Hello Nani, ela unnaru?
2: Hi Sirisha, I'm good. I'm really good.
1: Wonderful. So ఇందాక నేను మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చినట్టు, మీరు ఒక పేస్ మేకర్ డిజైన్ ఇంజనీర్ నుంచి స్టార్ట్ అయ్యారు, మీరు బ్యాక్ దెన్ యుఎస్ లో ఉన్నారు, యుఎస్ లో జాబ్ చేశారు, ఫర్ ఎ బ్రీఫ్ టైం ఉన్నారు కదా, అండ్ అక్కడి నుంచి అసలు ఎన్ఆర్ఐ పెళ్లిగోల ఏంటి, పెళ్లి మీదకి మీకు ఎలా థాట్ వెళ్ళింది?
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ 10 years వాస్ బ్రీఫ్. ఐ వాస్ దేర్ ఫర్ 10 years. సో ఫస్ట్ 2 years మై మాస్టర్స్ వాస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. So that's how I got into building pacemakers and ICDs. Coming to asalu ee pelli NRI pelligola ela start ayyindante, na life lo pelligola start ayyindannamata. Intlo vallu they were like, I think this is after COVID, like 2023 aa time frame lo evarena unnara life lo ani adigaru anamata. Leru anante, you know what, why don't we start ee arranged marriage route evana try cheddam ani annaru. Then I was like, why not? అప్పుడు వీ టుక్ ద సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ భారత్ మ్యాట్రిమోని, షాదీ .com, ఇంకా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు మీడియేటర్స్ ఉంటారు కదా, వీ ట్రైడ్ దట్ రౌట్. అప్పుడు నాకేమనిపించింది అని అంటే, మై గాడ్, దిస్ ప్రాసెస్ హాస్ బీన్ డిజైన్ ఫర్ లిటరలీ లైక్ 1970s 1960s, వాళ్ళకి డిజైన్ చేసినట్టుంది ఇప్పుడు, బట్ కరెంట్ జనరేషన్ కి ఇక్కడ ఇదేం మ్యాచ్ అవ్వట్లేదే అని ఐ సా బిగ్ గ్యాప్. And also, I've been entrepreneurs since my childhood. Inta chadukuntunna or akkada US lo work chestunna sare, edo oka chinna side business laga, side project laga I used to do. So in that way, I've gained a lot of skills. Appudu, before even launching this company, I actually started, this whole thing started with a podcast, which is called NRI Pelligola as well. ఆ పాడ్కాస్ట్ కూడా ఎలా హెల్ప్ అయింది అని అంటే, బేసిక్లీ ఫస్ట్ ఐ ఫినిష్ ద స్టోరీ అండ్ ఐల్ కమ్ బ్యాక్. సో ఎన్ఆర్ఐ పెళ్లిగోల పాడ్కాస్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ మై ఫ్రెండ్స్ అనమాట. యాక్చువల్లీ దిస్ వాజ్ మై ఫస్ట్ మ్యాచ్ ఆన్ షాదీ, అమ్మాయితో మాట్లాడా. అదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది. సీ, టాకింగ్ టు ఉమెన్ ఈజ్ వన్ థింగ్, బట్ ఈ మీటింగ్ వర్కౌట్ అయితే, లిటరలీ లైక్ ఈ కాల్ వర్కౌట్ అయితే, యు గోన గెట్ మ్యారీడ్ అనేది ఒక ప్రెషర్ మోడ్ లో ఆ అమ్మాయితో నేను మాట్లాడా. దిస్ ఇస్ ఆల్ న్యూ టు మీ. అప్పుడే స్టార్ట్ చేశా కదా, అందరు అరేంజ్ మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్స్ లో కూడా అప్పుడు అలానే ఉండేది. ఒక 2-3 ఇయర్స్ అగో, ఒక 2-3 కాల్స్ లో దే యూఆర్ సపోజ్ టు సే యెస్ ఆర్ నో. మా బ్యాచ్ లో యుఎస్ లో ఒకే ఒక అమ్మాయికి అరేంజ్ మ్యారేజ్ ద్వారా పెళ్ళయింది అనమాట. సో ఐ పిక్డ్ అప్ ద ఫోన్ అండ్ ఐ కాల్డ్ హర్. తనకి ఇలా ఇలా జరిగింది, ఇలా వేయడ్ అనిపించింది అని అంటే, దిస్ ఇస్ కామన్, ఇలా అయితే నాకు చాలా ఉన్నాయి స్టోరీస్ అని అన్నా. అయితే ఫోన్ పెట్టేశాక నాకు ఒకటి అనిపించింది, యునో వాట్, ఐఎమ్ క్యూరియస్ అబౌట్ దిస్ టాపిక్, దిస్ షుడ్ బి అ పాడ్కాస్ట్ అని అనుకున్నా. బికాస్ అప్పటికే ఐ స్టార్టెడ్ 2 పాడ్కాస్ట్, డి 3 ఎపిసోడ్స్ ఈచ్, ఆపేసా అనమాట. ఐ వాజ్ లైక్, ఐ వాజ్ ఇన్ డూయింగ్ దిస్ ఫర్ ద సొసైటీ, నా కోసం నేను చేసుకుంటున్నా, నేను ఆపేస్తా. బట్ స్టీవ్ జాబ్స్ అంటారు కదా, డాట్స్ మనం ముందు నుంచి చూసేటప్పుడు మనకు తెలియదు, ఓన్లీ వెన్ వీ లుక్ బ్యాక్ హౌ దే కనెక్ట్ అని చెప్పి, ఎగ్జాక్ట్లీ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. వెన్ ఇట్ కేమ్ టు ఎన్ఆర్ఐ పెళ్లిగోల, మా ఫస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి, దిస్ షుడ్ బి అ పాడ్కాస్ట్, మీరు మీ హస్బెండ్ ఇంట్రెస్ట్ ఉంటే లెట్స్ డూ దిస్ అని అనేటప్పుడు, ఆ పాడ్కాస్ట్ చేసిన తర్వాత ఇట్ ఫెల్ట్ న్యాచురల్ టు మీ. నాకు టైం వేస్ట్ లో అనిపించలేదు, ఐ వాజ్ క్యూరియస్, నా క్యూరియాసిటీ పెరుగుతూనే ఉందన్నమాట. ఇలా ఫస్ట్ ఐ డిడ్ ఐ థింక్ అరౌండ్ 4 హ్యాపీ కపుల్స్. సరే, వీళ్ళ వర్షన్ ఏంటో విన్నాం, వాట్ అబౌట్ డివోర్స్డ్ ఇండివిజువల్? ద స్టోరీస్ ఫర్ సూపర్ స్కేరీ, చాలా మంది చేయమన్నారు. దెర్ వాజ్ అ మిక్స్డ్ ఒపీనియన్ అబౌట్ ఇట్. అప్పుడు నాకెలా అనిపించింది అంటే, లేదు, సొసైటీలో గుడ్ ఉంది బ్యాడ్ ఉంది రెండూ వినాలి. గుడ్ ని తీసుకొని మనం అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. అలానే వీ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ద బ్యాడ్. అట్ ద సేమ్ టైమ్ ఐ యాడెడ్ మోర్ వర్షన్స్ లైక్ సింగిల్స్ కష్టాలు ఏంటో తెలుసుకున్నా. అలా పాడ్కాస్ట్ చేస్తూ ఉంటే ఈ జర్నీలో మీరు ఇందాకలు చెప్పేటట్టు మీరు ట్రై చేస్తా అన్నారు కదా, ఐ స్టార్టెడ్ మ్యాషింగ్ పీపుల్ ఓవర్ ఈమెయిల్స్ అన్నమాట విత్ బేసిక్ ఇన్ఫర్మేషన్. అలా చేస్తూ చేస్తూ చేస్తూ వన్ వెడ్డింగ్ హ్యాపెండ్. ఓకే, అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, వీఆర్ ఆన్ టు సంథింగ్ అని చెప్పి. యుఎస్ లో హూఎవర్ స్టేస్ లాంగ్ టర్మ్ దే వాంట్ టు మూవ్ టు ఇండియా ఎట్ సమ్ పాయింట్. ఇండియాలో ఉన్న వాళ్ళేమో దే ట్రై టు గెట్ టు ది యుఎస్. అప్పటికే నేను 2023 లో వచ్చి ట్రై చేద్దాం అనుకున్నా. యాక్చువల్ 2022 లో వచ్చా, ఒక 1.5 మంత్స్ వచ్చి ఇంకా ఇక్కడ నేను ఉండలేను, నాకు యుఎస్ బాగా అలవాటు అయిపోయిందని ఐ వెంట్ బ్యాక్. 2024 లో ఐ డోంట్ నో వాట్ గాట్ ఇన్ టు మీ, సంథింగ్ ట్రిక్డ్ ఇన్ సైడ్ మీ. ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ ఎనఫ్. పెళ్ళయ్యాక ఆబ్వియస్లీ ఒక అమ్మాయిని చేసుకుంటే అక్కడే ఉందాం అనుకుంటుంది మోస్ట్లీ. ఓకే, ఐ క్యాంట్ పుట్ హర్ సెల్ఫ్ ఇన్ దాట్ పొజిషన్ వేర్ షీ హ్యాస్ టు డిసైడ్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ లివింగ్ ఇన్ యుఎస్. ఇందుకు ఇదంతా? అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు డూ దిస్ అని చెప్పి, అండ్ దెన్ ఐ క్విట్ ద జాబ్ 2 ఇయర్స్ 2 వీక్స్ నోటీస్ ఇచ్చేసా. అండ్ దెన్ ఐ ఫ్లూ బ్యాక్, ఒక 4 మంత్స్ బ్రేక్ తీసుకున్నా. వెంటనే హైదరాబాద్ వచ్చేసి ఐ రిజిస్టర్డ్ ఎన్ఆర్ఐ పెళ్లిగోల్ యాజ్ అన్ అఫీషియల్ కంపెనీ.
1: అమేజింగ్, అమేజింగ్ స్టోరీ. అయితే మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఉంది కదా, మూవింగ్ బ్యాక్. సో మీ కేస్ లో మీ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? మీరు నేను ఇంకా తిరిగి వచ్చేస్తాను, దిస్ ఇస్ ఆల్ డన్, యుఎస్ ఇంకా నాకు వద్దు అని నేను ఇంకా డిసైడ్ అయిపోయాను అని మీరు మీ పేరెంట్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు?
2: దట్స్ ఎ ఫన్నీ స్టోరీ. మా పేరెంట్స్ కి అసలు చెప్పలేదు నేను. డైరెక్ట్ గా వచ్చేసా ఒక రోజు, నాకు సర్ప్రైజ్ ఇవ్వడం అలవాటు అనమాట. సో మై మామ్ వాజ్ వెరీ హ్యాపీ టు సీ మీ, బట్ మా డాడ్ కి ఎక్కడో డౌట్ ఉండేది అనమాట. ఓకే, ఫస్ట్ అయితే నేను 2 మంత్స్ చెప్పకూడదు అనుకున్నా. అసలు మెయిన్లీ ఏంటి అని అంటే, మనకి ఇండియాలో బయట ఏమనుకుంటారు అనే ఎలిమెంట్ అని చూసారా? ఓకే, అది హ్యాండిల్ చేయలేరు అనిపించింది నాకు. అందుకే 2 మంత్స్ వరకు చెప్పొద్దు అని చెప్పి, బికాస్ వాళ్ళ ఫీర్ ఏముంటది, వచ్చేసాం అనుకోరు అందరూ, వాళ్ళు పంపించేసారు అని అందరూ అనుకుంటారేమో అని చెప్పి. Exactly. It's been exactly 7 days. 7th day, నాకు ఎందుకు అనిపించింది, ఇట్ డిడ్ంట్ సిట్ వెల్ విత్ మీ అనమాట. అయ్యో చెప్పాలి, వీళ్ళ దగ్గర ఎంతసేపు అని ఇలా దాస్తాను అనేటట్టు ఎందుకో ఫీలింగ్ వచ్చింది అనమాట. అయితే ఫీలింగ్ రావడానికి కూడా రీజన్ ఏంటి అని అంటే, ఐ డిడ్ంట్ రియలైజ్ హౌ మచ్ స్ట్రెస్ ఐ వాజ్ అండర్. ఎంత స్ట్రెస్ ఉందని ఎలా తెలిసింది అని అంటే, బ్రేక్ ఉంటేనే తెలుసు శరీష. నాకు ఇంకే రెస్పాన్సిబిలిటీ లేదనేటప్పుడు మీ బ్రెయిన్ ఒక స్టేట్ లోకి ఎంటర్ అవుతుంది. మన సర్వైవల్ మోడ్ నుంచి ఒక రిలాక్సేషన్ మోడ్ కి వచ్చి లోపల హీలింగ్ బిగిన్ అవుతుంది అనుకుంటా. ఐ థింక్ బాడీ స్టార్టెడ్ హీలింగ్. ఇన్ని ఇయర్స్ అసలు స్ట్రెస్ ఎంత ఉండేది మెంటల్లీ ఫిజికల్లీ అనేది అప్పుడు తెలిసింది. 7 డేస్ తర్వాత మమ్మీ డాడీని కూర్చోని జాబ్ మానేసా. ఓకే, ఐ వాంట్ టు బిల్డ్ మై ఓన్ కంపెనీ. ఓకే, వాళ్ళకి నా గురించి ఏం వర్రీ లేదు, అది వాళ్ళకి తెలుసు. మామ్ వాజ్ ఇమీడియట్లీ హ్యాపీ. అసలు తను అలా రియాక్ట్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. షీ వాజ్ లైక్ అమ్మయ్య. డాడ్ మాత్రం నాట్ అట్ ఆల్ హ్యాపీ. ఆర్ యూ షోర్? ఇలా ఆయనకి అది అలా సింక్ అవ్వడానికి కొన్ని డేస్ పట్టింది. ఇందాకలు అన్నా కదా, వీళ్ళ ప్రాబ్లం నాతో కాదు, అందరికి ఏం చెప్పాలని కదా. దానికి నేను వీళ్ళకి ఒక టెంపరీ సొల్యూషన్ ఇచ్చా. మీరు ఎవరికి ఈ విషయం చెప్పాల్సిన పని లేదు, ఈవెన్ మా క్లోజ్ రిలేటివ్స్ కూడా. నేనే టైం చూసుకొని చెప్తా. అడిగితే హాలిడేలో ఉన్నాడు. ఓకే, నేను ఒకవేళ హైదరాబాద్ వెళ్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, ఇంతే, ఇంతకు మించి ఏం చెప్పొద్దు అని చెప్పారనమాట. దెన్ దే ఆర్ లైక్, ఓ ఈ ఐడియా ఏదో బానే ఉంది. బట్ డాడ్ ఆస్క్ మల్టిపుల్ ఫాలో అప్ క్వశ్చన్స్. నేను ఆల్మోస్ట్ ఎలా అనంటే, ఇంకా సేపు ఉంటే ఏడ్చేవాడినేమో. ఐ వాజ్ దాట్ ఎమోషనల్. ఎలా అనంటే, నా పొటెన్షియల్ అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, నా మీద నమ్మకం ఉంది అని చెప్పి ఆయనకి అలా స్లోలీ డే బై డే ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చా అనమాట. నేను చిన్నప్పటి నుంచి కూడా అసలు వాళ్ళు నా గురించి అసలు అంత ఆలోచించ

0: percent of the people that would be listening to this have 401k. 401k అందరికి ఏంటి అని అంటే అది ఒక రిటైర్మెంట్ మనీ అనే మైండ్ సెట్ లోనే ఉంటారు కదా. మనకి మన మనీ అనేది మన దగ్గర $1,000 ఉన్నా, $10,000 ఉన్నా, $100,000 ఉన్నా లైఫ్ లో కరెక్ట్ టైంలో మనకు అది యూజ్ అవ్వాలి. అప్పుడు హెల్ప్ అయితేనే దానికి రియల్ వాల్యూ ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద యుఎస్ ఇఫ్ దే వాంట్ టు మూవ్ బ్యాక్ అండ్ ఎక్స్పెరిమెంట్ దే హ్యావ్ దర్ 401ks. మా అయితే ఇప్పుడు మొత్తం 401k అంతా వాడేసారు, వర్క్అవుట్ అవ్వలేదు. దేల్ మూవ్ బ్యాక్ వన్స్ యువర్ అన్ ఎన్ఆర్ఐ. ఇట్స్ వెరీ ఈజీ టు మూవ్ బ్యాక్ టు ఎనీ కంట్రీ టు సెటిల్. మీకు అది కొత్త ఏం కాదు.
1: దట్ ఇస్ అన్ అమేజింగ్ పాయింట్. ఈవెన్ ఐ బిలీవ్ మనకి యూస్ కాదు అనుకో, యూస్ కానప్పుడు ఎన్ని డబ్బులున్నా వేస్ట్ అని.
0: ఎగ్జాక్ట్లీ.
1: సో ఆల్ రైట్, మనం స్టార్టప్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఐదర్ టెక్ స్టార్టప్ అని అనుకుంటారు, బట్ డిఫరెంట్ గా సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లం, ఎస్పెషల్లీ అది మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం కాబట్టి ఇలా ఈ సైడ్ నుంచి ఆలోచిద్దాము అన్నట్టులాగా ఎన్ఆర్ఐ పెళ్లిగోళ అని ఒకటి స్టార్ట్ చేశారు. బట్ యాజ్ ఏ ఆంటర్ప్రెన్యూర్, ఒక స్టార్టప్ ఫౌండర్ గా దీని వెనకాల ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి, టఫెస్ట్ ఫేజ్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ దాట్ టఫెస్ట్ ఫేజ్, మీకు ఈ స్టార్టప్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో గానీ లేకపోతే పీపుల్ ట్రస్ట్ తీసుకోవడం గానీ, బికాస్ దిస్ బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ డీలింగ్ విత్ పీపుల్ రైట్, సో ఆ ప్రాసెస్ లో మీకు ఏదన్నా ఒక టఫెస్ట్ ఫేజ్ లాగా ఉండిందా?
0: ష్యూర్. బేసిక్లీ రైట్ నౌ ఐ యామ్ ఇన్ T-Hub is full of startups kada, everybody deals with a certain problem, vallu danni solve chesi customer ni happy cheyagalugutunnaru anamata. For me it's every day it's struggle, because mana app lok evaru vachina sare వాళ్ళని నేను హ్యాపీ చేయాలి అని అంటే ఇట్ సీమ్స్ లైక్ ఇంపాసిబుల్ టాస్క్. మీరు ఎన్ని మ్యాచెస్ తెచ్చినా, వాళ్ళకి ఎన్ని ప్రొఫైల్స్ చూపించినా సరే, ఇట్స్ వెరీ హార్డ్ టు మేక్ ద కస్టమర్ హ్యాపీ ఇన్ దిస్ బిజినెస్. ఇందాక మీరు అన్నారు కదా అందరిలాగా టెక్ స్టార్ట్అప్ అది కాకుండా అని చెప్పి, యాక్చువల్లీ వీఆర్ ఎ టెక్ స్టార్ట్అప్. ఐ యూజువల్లీ టెల్ వీఆర్ బిల్డింగ్ బంబుల్ ఫర్ ఇండియన్ అరేంజ్డ్ మ్యారేజెస్ అని అంటా అనమాట. బికాస్ ట్రెడిషనల్ వేలో వెళ్ళి ఆ మ్యాచ్ మేకింగ్ లోకి వెళ్తే యూ క్యాన్ స్కేల్ అండ్ రీచ్ బ్రాడర్ ఆడియన్స్. సో డే వన్ నుంచే వీఆర్ వెరీ టెక్ ఫోకస్డ్. సో ఇనిషియలీ ఇందాక చెప్పినట్టు మా జర్నీ ఒక ఫేజెస్ లో వెళ్ళింది అనమాట. ఫస్ట్ ఒక ఎక్సెల్ షీట్ అండ్ జీమెయిల్, తర్వాత జాట్ ఫామ్, తర్వాత వెబ్ యాప్, ఓకే ఇప్పుడు మొబైల్ యాప్ బిల్డ్ అవుతుంది. సో ఈ ప్రోగ్రెషన్ లో మేము వెళ్తున్నాం కదా. వెళ్ళినప్పుడు ద ఫండమెంటల్ ప్రాబ్లమ్ దట్ ఐ నోటిస్డ్ విత్ అదర్ మ్యాట్రిమోని యాప్స్ ఇస్ సెక్యూరిటీ. ఆ సేఫ్ స్పేస్ అనేది వాళ్ళకి లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నా ఫొటోస్ తీసుకెళ్లి ఏ మ్యాట్రిమోని యాప్ లో అయినా మీరు క్రియేట్ చేసేయచ్చు. నో బడీ వుడ్ నో. యూ కెన్ లిటరలీ, మీరనే కాదు ఎవరైనా ఇలా చేసినా సరే, యూ కెన్ లిటరలీ ప్లే విత్ ద ఫ్యామిలీ అండ్ దేర్ ఫీలింగ్స్ అండ్ ద వర్స్ట్ స్కామ్ దెమ్. ఇలా చాలా స్కామ్స్ చూసినాం అనమాట.
1: తెలుగు మ్యాట్రిమోని ఆర్ భారత్ మ్యాట్రిమోని లో స్కామ్స్ చాలా అవుతున్నాయి. అండ్ పెళ్లి అండ్ ఈవెన్ ఐ సా యుఎస్ లో కూడా జరగడం, మై ఓన్ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా జరిగింది, అలాంటివి చూసాను నేను.
0: ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఎన్ఆర్ఐస్ టార్గెట్. ఓకే, మీరు మా పేజ్ లో ఈ రీల్ చూసారో లేదో, కుకట్పల్లి స్కామ్ అని ఒకటి ఉంటది. లిటరలీ వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్స్ టోల్డ్ అస్ కుకట్పల్లిలో ది స్కామర్స్ హ్యావ్ అన్ ఆఫీస్. యా, బేసిక్లీ ఈ అబ్బాయి కి ఫస్ట్ అమ్మాయి ఇలానే షాదీలోనూ భారత్ లోనూ ఎక్కడో పరిచయం అవుతుంది. ఈ అమ్మాయి రియల్, ఓకే, కానీ షీ వాజ్ రిక్రూటెడ్ బై సమ్ అదర్ స్కామ్ ఫర్మ్ అనమాట. సో ఈ అబ్బాయితో మాట్లాడుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ క్రిప్టో ఇన్వెస్టింగ్ అని టూ వర్డ్స్ వింటారో, బి వెరీ కేర్ఫుల్. ఈ అబ్బాయి కొంచెం తెలివైన వాడే, వెంటనే హీ స్పాటెడ్ హర్. బట్ ఈ ప్రాసెస్ లో ఏంటి అని అంటే, ఐ థింక్ షీ లైక్ దెమ్. సో అక్కడికి ఆపేసింది, తను బ్లాక్ చేసేసాడు, అంతా అయిపోయింది. హీ స్టార్టెడ్ టాకింగ్ టు సమ్మన్. అప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ అబ్బాయికి రీచ్ అవుట్ అయ్యి, హే ఇలా మాకు టీమ్ ఉంది కుకట్పల్లిలో, మా ఆఫీస్ లో నుంచి ఆ అమ్మాయిని అయితే మాట్లాడుతుంది, బీ కేర్ఫుల్ అని చెప్పి ఈ అబ్బాయికి చెప్పిందన్నమాట. ఈ అబ్బాయి ఏమో అసలు ఎంతమంది ఉన్నారు ఇలాగా అని చెప్పి, అగైన్ మాకు డిఎంస్ లో ఆ అబ్బాయి స్టోరీ చెప్పాడనమాట. ఇలా మేము చాలా స్కామ్ స్టోరీస్ విన్న తర్వాత, ఫస్ట్ ప్రయారిటీ వాజ్ అండ్ ఇన్ఫాక్ట్ అవర్ ప్రీవియస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ గెటింగ్ యువర్ ఐడి. ఫస్ట్ మీ ఐడి ఉంటేనే వి అలౌడ్ యూ టు క్రియేట్ ఎ ప్రొఫైల్ ఆన్ ఎన్ఆర్ఐ పెళ్లిగోళ నౌ. దట్స్ వాట్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, ఆబ్వియస్లీ ఐడి ఇవ్వాలి అంటే ఇట్స్ బిగ్ డీల్ కదా. ఓకే, మాకు 50% డ్రాప్ ఆఫ్ అక్కడే ఉంటది అనమాట, మేము ఐడి ఇవ్వం అని చెప్పి. బట్ యువర్ లైక్ నో నో, మనం ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేయాలంటే ఐడి వెరిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐడి ఒకటే కాదు, ఐడి నుంచి మీ ఫేస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది మా ఏఐ. వి బిల్ట్ ఎ ఫేస్ ఏఐ అనమాట. అండ్ ఒక లైవ్ క్యాప్చర్ తీసుకుంటాం అన్నమాట మీది. సో అక్కడ నుంచి మీ ఫేస్ మళ్ళీ

0: వస్తుంది. సో వీ హ్యావ్ టూ డేటా పాయింట్స్ రైట్. దెన్ మీరు ఇప్పుడు ఫోటోస్ అప్లోడ్ చేస్తారు కదా, అక్కడ నుంచి మీ ఫేస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఈ త్రీ పాయింట్స్ ఒకరువా కాదా అని మ్యాచ్ చేసుకుంటుంది మా ఏఐ. ఒకవేళ ఈ త్రీ పాయింట్స్ పాస్ అయితేనే ప్రొఫైల్ ఆటో అప్రూవ్ అవుతుంది, లేకపోతే అడ్మిన్ రివ్యూకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ మా అడ్మిన్ టీమ్ కూడా ఎంత ఏ అప్రూవ్ చేసినా ది అగైన్ రివ్యూ ఇట్. ఇన్ దిస్ వే మేము ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. దట్స్ ద ఫస్ట్ థింగ్. పీపుల్ ఆర్ ట్రస్టింగ్ అస్ విత్ దేర్ ఐడీస్ లేట్లీ. వీఆర్ సీయింగ్ అ గుడ్ కన్వర్షన్ రేట్ రైట్ నౌ. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు పాడ్కాస్ట్ అంటున్నాం కదా, పాడ్కాస్ట్ లో గానీ నేను వన్ ఆన్ వన్ కాల్స్ తీసుకుంటే అక్కడ గానీ కొన్ని కామన్ గొడవలు ఉంటాయి అన్నమాట కపుల్స్ మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ విషయం అవ్వచ్చు, ఐ మీన్ ఫ్యూచర్ ప్లాన్స్ అవ్వచ్చు, నెక్స్ట్ పేరెంటల్ సపోర్ట్ ఆఫ్టర్ వెడ్డింగ్, ఇంకొకటి ఏంటి అని అంటే గిఫ్ట్ మనీ. ఇలా ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేము రియల్ స్టోరీస్ నుంచి గ్యాదర్ చేసాం అన్నమాట. గ్యాదర్ చేసి మా యాప్ లో ఇప్పుడు లిటరలీ వెన్ యూ సైన్ అప్ మేము అడుగుతాం అనమాట కిడ్స్ కావాలా, అండ్ కపుల్ ఆఫ్ డ్రాప్ డౌన్స్ లైక్ డిస్కస్ అండ్ డిసైడ్ ఎట్సెట్రా. అండ్ పేరెంటల్ సపోర్ట్ దగ్గరకు వచ్చేసరికి కూడా అలానే క్వశ్చన్ ఉంటది, లైక్ క్వార్టర్లీ మంత్లీ డిస్కస్ అండ్ డిసైడ్ అవసరం లేదు అని. సో ఇలా ఏమవుతుంది అని అంటే, వెన్ యూ గో త్రూ దీస్ సెట్ ఆఫ్ ఆప్షన్స్ వీఆర్ ప్రివెంటింగ్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ గొడవలు అనమాట. ఆ రియల్ టైమ్ థింగ్స్ అన్ని మేము యాప్ లో క్యాప్చర్ చేస్తాం. ఓకే, ఇంతకు ముందు ఆ డిఫికల్టీ కూడా ఉండేది, ది సాల్వ్ దాట్. బట్ ది ఇందాకలు చెప్పినట్టు ది ఫైనల్ డిఫికల్టీ అని చూసారా, లైక్ మేకింగ్ అ కస్టమర్ హ్యాపీ, దాట్స్ ద బిగ్గెస్ట్ డిఫికల్టీ అండ్ వీ హావెంట్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్.
1: మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, వంద అబద్దాలు ఆడైన ఒక పెళ్లి చేయచ్చు, పెళ్లి చేయొచ్చు అని అంటారు కదా. సో ఐ థింక్ ది ట్రెడిషనల్ మ్యాట్రిమోని ఆఫీసెస్ ఏవైతే బయట ఉంటాయో, లైక్ నాట్ లైక్ భారత్ మ్యాట్రిమోని ఇవి కాదు, ట్రెడిషనల్ మ్యారేజెస్ మ్యారేజ్ బ్యూరో అని అంటాం కదా, సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఇదే చేస్తారనుకుంటా, కొన్ని విషయాలు చెప్పకుండా దాచిపెడతారు, లేదు అని అంటే అంత ఇంపార్టెంట్ కాదులే ఈ విషయం అన్నట్టులాగా ప్రొజెక్ట్ చేస్తారు. అండ్ ఈవెన్ ఐ డోంట్ థింక్ ఫ్యామిలీస్ కూడా కొన్ని విషయాలు అసలు వాళ్ళకి చెప్తారు అని చెప్పి.
0: సో ట్రెడిషనలీ మనకి ఇంతకు ముందు ప్రీవియస్లీ ఏంటి, అమ్మాయిని ఒక మైండ్ సెట్ తో చిన్నప్పుడు పెంచేవారు, వన్స్ యూ గ్రో అప్ యు ఆర్ ఎ హోమ్ మేకర్, నువ్వు అది చూసుకోవాలి, హోమ్ మేకర్ ఇది నెంబర్ వన్, నెక్స్ట్ అడ్జస్ట్ అవ్వాలి, ఈ సెట్ ఆఫ్ కండిషనింగ్ తో పెంచేవాళ్ళు. సో పెళ్ళయ్యాక మీరు ఎన్ని నిజాలు తెలిసినా సరే, ఓకే, అప్పట్లో మనకి పెళ్ళైన తర్వాత విడిపోవడం అనేది అన్హర్డ్ ఆఫ్, లైక్ ఏదో సొసైటీ నుంచి మిమ్మల్ని వెలేసేస్తారు అనేటట్టు మైండ్ లో అంత స్ట్రాంగ్ గా ఉండేది. అప్పుడు అది వర్కౌట్ అయ్యారు చాలా మంది, కొంతమంది అబ్బాయిలు సేమ్ జెండర్, దేర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సేమ్ జెండర్, బట్ స్టిల్ పేరెంట్స్ అది చెప్పకుండా అమ్మాయికి మ్యారేజ్ చేసేసారు అండ్ దే గాట్ డివోర్స్డ్.
1: అండ్ ఇదే కాకుండా రీసెంట్ టైమ్స్ లో బాగా వింటున్నవి ఏంటి అని అంటే, ఇండియా వెళ్తారు పెళ్లి చేసుకుని H4 పైన తీసుకొస్తారు, తీసుకొచ్చిన తర్వాత అది టేక్ ఇట్ ఈజీ లాగా గ్రాంటెడ్ లాగా తీసుకోవడము, లేకపోతే అబ్యూస్ చేయడం, వర్బలీ అబ్యూస్, మెంటలీ అబ్యూస్ చేయడం. సో డిడ్ యూ కమ్ అక్రాస్ ఇలాంటి స్టోరీస్ కూడా?
0: ష్యూర్, ఐ మీన్ దోస్ ఆర్ ఆల్వేస్ దేర్. ఎప్పుడైతే అబ్బాయి మంచివాడు అని సేపు పర్వాలేదు, హీస్ రియల్లీ డామినెంట్, హీస్ గోయింగ్ టు టేక్ ఎవ్రీ సిచ్యువేషన్ యాజ్ అన్ అడ్వాంటేజ్. అండ్ దేర్ ఇస్ ద ఆపోజిట్ సైడ్ యాజ్ వెల్. ఇన్ ఫ్యాక్ట్ ఆ పాడ్కాస్ట్ ఇప్పుడు రికార్డ్ చేయబోతున్నాం వేర్ షీ కేమ్ ఆన్ H4, బట్ షీ హ్యాస్ అ బాయ్ ఫ్రెండ్, పెళ్ళైంది కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అండ్ హీ ఫౌండ్ అవుట్ ఫైనల్లీ, చాలా అబ్బాయి కష్టపడి దాని నుంచి బయటకు వచ్చాడు అనమాట. దేర్ ఆర్ బోత్ వేస్. బ్యాక్ టు యువర్ పాయింట్, అప్పుడు అనేవారు కదా వంద పద్దాలు ఆడైన ఒక పెళ్లి చేయాలి అని చెప్పి, దట్స్ నో లాంగర్ ద సినారియో. ఈ రోజుల్లో ఎంత అప్ ఫ్రంట్ ఉంటే అంత మంచిది అనమాట.
1: అండ్ ఇప్పుడు మీరు బిల్డ్ చేస్తున్న కంపెనీకి దెన్ 5 ఇయర్స్ తీసుకుంటే వేర్ డూ యూ వాంట్ టు సీ ఎన్ఆర్ఐ పెళ్ళిగోళ? అండ్ నౌ ద నేమ్ ఇస్ ఎన్ఆర్ఐ పెళ్ళిగోళ, ఐ యూ ఓన్లీ డీలింగ్ విత్ ఎన్ఆర్ఐ మ్యారేజెస్ ఆర్ ఇండియాలో? ఇప్పుడు ఇండియాలో టీ హబ్ లో ఉన్నారు కాబట్టి ఇండియాలో కూడా చూస్తున్నారా?
0: ఫస్ట్ ఐ ఆన్సర్ ద ఫస్ట్ క్వశ్చన్. 5 ఇయర్స్ లో మన యాప్ ని మన యాప్ వరల్డ్ అంతా యూజ్ చేయాలి, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి డేటింగ్ సెంటర్. ఇఫ్ యూ వాంట్ గెట్ మ్యారీడ్ ట్రై దట్ అవుట్. ఆబ్వియస్లీ విల్ రీబ్రాండ్ ఇట్, విల్ చేంజ్ ద నేమ్. 5 ఇయర్స్ లో విజన్ అది అనమాట. నెంబర్ టూ వచ్చేసి ఇండియాలో ఐ వాంట్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్. స్కూల్లో ఉన్నప్పుడే మనకు అది సబ్జెక్ట్ అవ్వాలి, హౌ టు చూస్ అ లైఫ్ పార్ట్నర్ అనేది. ఇంకా తర్వాత సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, ఫస్ట్ చాలా మంది ముందున్నారు, వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, ఆ తర్వాత ఎక్స్పాండ్ చేద్దాం. సో దాట్స్ ద స్ట్రాటజీ అనమాట. సేమ్ మన తెలుగులో క్యాస్ట్ సిస్టమ్ అని ఇలా చాలా డీప్ రూటెడ్ ఉన్నాయన్నమాట. దోస్ ఆర్ నువాన్సెస్. కల్చర్ స్పెసిఫిక్ గా మనం వెళ్తే వీ కెన్ డెఫినెట్లీ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్. అండ్ దెన్ అప్పుడు మహారాష్ట్ర వెళ్ళి వాళ్ళ నువాన్సెస్ ఏమున్నాయి. దెన్ విల్ రిఫైన్ ద ప్రోడక్ట్ అండ్ దెన్ ఎక్స్పాండ్ టు ద హోల్ ఇండియా అండ్ దెన్ టు ద వరల్డ్.
1: అమేజింగ్ అమేజింగ్. కొన్ని నంబర్స్ మేబీ మీరు 10 మ్యారేజెస్ చేశాను అని చెప్పారు కదా, లైక్ అనారే పెళ్లిగోల వల్ల 10 మ్యారేజెస్ జరిగాయి. సో కొంచెం గేమ్ ప్లాన్ మారుద్దాము ఇప్పుడు నుంచి అన్నట్టులాగా ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుని యు ఆర్ నోటీసింగ్ దట్

0: started working out? అలాంటిది ఏదైనా ఉందా?
1: Yeah, so basically, first with the number 10 itself, I'm not happy because matches chala jarugutayi anamata. ఓకే ఈజీగా మ్యాచెస్ ఎన్ని ఉంటాయి మాకున్న చాలా తక్కువ మెంబర్స్ లో ఆల్మోస్ట్ మ్యాచెస్ వి క్రాస్ 600+ ఆర్ సంథింగ్ లైక్ ఓకే కానీ మ్యాచెస్ వెడ్డింగ్స్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు సో ఇది ఈ 10 ని ఒక 100 చేయాలి అని అంటే ద రెవల్యూషనరీ థింగ్ దట్ వీఆర్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ ఇస్ ఆర్ AI tech anmat, okay, which understands you better than you understand yourself. If AI could assist you, let's call it AI relationship coach. Okay, hey Sirisha, I think veela meek set avtaru ana ba anpistundi. Indulo we are equally considering all the mana astrological data because recently nenu oka astrology series chesa santosh garu ani oka ayanto ippudante manu last 10 20 years nunchi psychology ani aa research ani ivanni maatladutunna but mana ancestors ippudu thousands of years back they started that dan meaning ippudu maximum manu study cheyaledu at least most of the people including me avvi ayanu okkati explain chestunte enti aa rojulo enta alochichara and it's all literally psychology matching ఓన్లీ మనకు రీసెర్చ్ ఎలా జరిగింది ఈ కన్క్లూజన్స్ కి ఎలా వచ్చారు ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల మనం అదంతా సీరియస్ గా తీసుకోవట్లేదు అని నా బిలీఫ్ అనమాట సో యూఆర్ లైక్ మేము ఏ ద్వారా మీ గురించి నేర్చుకుంటున్నాం అట్ ద సేమ్ టైమ్ ఆన్సెస్ట్రల్ అల్గారిథం ఒకటి ఉంది కెన్ వి కంబైన్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ రికమెండ్ యూ సమ్ ప్రొఫైల్స్ మా ఇది ఏంటి అని అంటే మీకు ఒక రికమెండేషన్స్ రాగానే ఓ మై గాడ్ వీళ్ళకి ఎలా తెలుసు ఈ అబ్బాయి నాకు నచ్చుతాడు అని చెప్పి మేము ఆ ఫీలింగ్ ఇవ్వాలనుకుంటున్నాం
0: ఉంది ఎందుకు అంటే ఇన్ ద ట్రెడిషనల్ ఇలా అరేంజ్డ్ మ్యారేజ్ సెటప్ లో ప్రొఫైల్ పంపిస్తారు చాలా తక్కువ మంది మాత్రమే ఫస్ట్ జాతకం చూసి ప్రొఫైల్ షేర్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ నచ్చకపోతే పర్వాలేదు నచ్చితే మాత్రం అది బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ అయ్యో నచ్చారే కానీ జాతకం సెట్ అవ్వలేదే అన్నట్టు వి హావ్ టు డీల్ విత్ దాట్ ఆల్సో
1: ఎగ్జాక్ట్లీ వి హావ్ దాట్ ఆప్షన్ ఇన్ అవర్ యాప్ మీకు ఆస్ట్రాలజికల్ ప్రిఫరెన్స్ ఉందా లేదా అని మేము దేవుణ్ణి అడుగుతాం అన్నమాట అండ్ ఇఫ్ సంబడి పిక్స్ yes it's the opposite person's responsibility hey vaalliki preference undi okay before we approach them you know let's do a basic check and approach them on it
0: they're
1: at least giving that opportunity to mitigate this we've seen this ila jarigindi
0: manam oka quick oka rapid fire kelipodamu fun rapid fire about this pelli and about the startup also
1: okay.
0: What do you enjoy most podcast host gaana lekapothe startup founder gaana
1: startup founder
0: if meer pelli chuppulku velthunte coffee date or family meeting
1: coffee date
0: and what do you recommend like people ki
1: coffee date if it's not working out you can get out of there really quickly
0: yeah మీరు ఎక్కువ దేని వైపు లీన్ అవుతారు లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్
1: ఆబ్వియస్లీ లవ్ మ్యారేజ్
0: ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ వన్ గుడ్ రిలేషన్షిప్ అడ్వైస్ ఏముంటుంది అది
1: టఫ్ క్వశ్చన్ ఐ వుడ్ సే ట్రై టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మీ ఇన్సెక్యూరిటీస్ గానీ మీ స్ట్రెంగ్స్ గానీ మీ వీక్నెసెస్ గానీ అదర్ పర్సన్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి ఈజియర్
0: ఆఫ్ కోర్స్ విచ్ కాల్ యూ విల్ పిక్ ఇన్వెస్టర్ కాల్ ఆర్ కస్టమర్ కాల్
1: కస్టమర్ కాల్
0: ఆర్ యూ ఓకే టు వెల్కమ్ ఎనీ ఇన్వెస్టర్స్
1: డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఐ నీడ్ ద మనీ బట్ నాట్ రైట్ నౌ
0: Amazing. If you want to pitch your idea to some investor, maybe in future, and if you have only 15 seconds, ఏం చెప్తారు?
1: We have an AI tech where two people can join on a video call and we can predict whether or not they'll get divorced. In just 5 minutes.
0: That's an amazing line.
1: Divorce and gadu. Yeah. Compatible la kada an cheppadaniki. All we need is 5 minutes.
0: Yeah. As a startup founder, what is that one best advice you received?
1: Ask for sale. Money antna anamata. If you don't ask for money, you're not going to get it. Then your business won't thrive, at least survive.
0: Yeah. What is that one feature you are most proud of in NRI Pelligola?
1: Photo feedback. బేసిక్లీ మాకు ఇప్పుడు అందరూ ఫొటోస్ పెట్టినప్పుడు ఏంటి అని అంటే నేనైనా సరే నాకు నచ్చిన ఫొటోస్ పెడతా బట్ దట్ డజంట్ మీన్ దట్ అమ్మాయిలకు నచ్చుతాయని కాదు నేను నిజంగా అసలు వర్స్ట్ ఫొటోస్ పెట్టాల్సి ఓకే కానీ ఎక్కడో ఒక చిన్న బయోబా రాశాడు అబ్బాయి ఫొటోస్ మాత్రం అస్సలు బాగాలేవు అని ఎవరైనా నాట్ ఫర్ మ్యాట్రిమోనీ ఇసుకొని ఇచ్చారనుకో ఒక 10 మా యాప్ వాళ్ళకి నోటిఫికేషన్ పంపిస్తుంది అనమాట 10 మెంబర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేబీ కన్సిడర్ చేంజింగ్ దిస్ అని చెప్పి సో మీకు ఒక అమ్మాయిలు ఏమనుకుంటున్నారు అని చెప్పి లైఫ్ లో ఫస్ట్ టైం ఒక 10 మా యాప్ వాళ్ళకి నోటిఫికేషన్ పంపిస్తుంది అనమాట 10 మెంబర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేబీ కన్సిడర్ చేంజింగ్ దిస్ అని చెప్పి సో మీకు ఒక అమ్మాయిలు ఏమనుకుంటున్నారు అని చెప్పి లైఫ్ లో ఫస్ట్ టైం మీకు తెలుస్తుంది ఇట్స్ నో లాంగర్ అసంప్షన్ ఇన్ ద సేమ్ వే అబ్బాయిలు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుంది బట్ యూ కెన్ ఆల్వేస్ డిసేబుల్ ఇట్ అనమాట కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ వద్దు అని అనుకుంటారు యూ కెన్ డిసేబుల్ ఇట్ బట్ దిస్ ఇస్ ద ఫీచర్ దట్ ఐ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ అనమాట అమ్మయ్య ఫైనల్లీ
0: యూ షుడ్ బి

0: ఎందుకంటే ఐ బీన్ ఇన్ దట్ స్పేస్.
1: కుంపదీస్ మీరేనా మాకు ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆ అబ్బాయిని వెళ్ళి కలుస్తా ఎప్పుడో చిన్నప్పుడు ఫోటోస్ పెట్టాడు అని చెప్పి. వీట్ ఒక సీరియస్లీ, ఇప్పుడు ఏంటి అని అంటే ఎవరైనా ఫోటో అప్లోడ్ చేసినప్పుడు ది ఆటో ఎక్స్ట్రాక్ట్ ఇయర్ అనమాట, అంటే అది ఎప్పుడో 2020 తీసారు అనుకోండి, లిటరల్లీ ఆ ఫోటో కింద మేము చూపిస్తాం అనమాట, దిస్ వాస్ టేకెన్ ఇన్ 2020 అని. ఒకవేళ అది రాకపోతే మేము యూజర్ నేమ్
0: అమేజింగ్ ఫీచర్
1: లేదు, మీలాంటి వాళ్ళు హెల్ప్ చేశారు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తున్నప్పుడు, వి ట్రై టు సాల్వ్ దెమ్ అలాంగ్ ద జర్నీ అనమాట.
0: అండ్ వాట్సాప్ కొంతమంది అసలు ఫోటోలే పంపించారు, వాళ్ళ వాట్సాప్ డిపి ఏదన్నా ఉంటే అది మ్యాట్రిమోనీ వాళ్ళే స్క్రీన్ షాట్ తీసుకుని పంపిస్తారనమాట. అసలు అబ్బాయి షేరే చేయట్లేదు ఫోటోలు అని చెప్పేసి, యునో హౌ వాట్సాప్ లో పిక్చర్స్ క్వాలిటీ. అండ్ టాప్ ఆఫ్ దట్ వీళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వేరే వాళ్ళకి పంపించేసరికి అది అప్పటికే 3 hands మారింది, ఇంకా క్వాలిటీ పడిపోతుంది దానికి. లైక్ అసలు ఒక్కొక్కళ్ళదైతే ఇలా సైడ్ ఫేస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చూడాలి, ఇప్పుడు నేను ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ఐ నీడ్ టు ఇమాజిన్ హిమ్ అట్లీస్ట్, నాకు అది కూడా దొరకట్లేదు. సో యా, మేబీ ఇంట్రెస్ట్ లేక అని అంటే మేబీ ఉంటుందేమో ఇంట్రెస్ట్, బట్ మనిషికి ఇంకా తెలియనప్పుడు మీరు ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నారో యువర్ ప్రొఫైల్ షుడ్ కన్వే దట్ ఇంట్రెస్ట్ అని ఐ ఫీల్.
1: టోటలీ అగ్రీ.
0: వన్ లాస్ట్ క్వశ్చన్ ఇఫ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు?
1: ఐ వుడ్ పుట్ ఇట్ యాజ్ గ్రిట్. మనం అలా పేషెంట్ గా ముందుకు వెళ్తున్నప్పుడు ఐ థింక్ థింగ్స్ విల్ అలైన్. ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు పిచ్ ఎన్ఆర్ఐ పెళ్లిగోళ టు శోభు గారు, బాహుబలి ప్రొడ్యూసర్, ఇలా ఇదే ప్రాసెస్ లో నేను చాలా మంది మీట్ అయ్యా అనమాట. సో బట్ నేనేమంటున్నాను అని అంటే గ్రిట్ ఉండడం వల్ల, అలా ముందుకెళ్తూ ఉండడం వల్ల ఐ గాట్ లక్కీ. సో ఐ వుడ్ సే గ్రిట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ ఆంటర్ప్రినర్ ఆర్ ఫర్ ఎనీ వన్.
0: థ్యాంక్ యూ సో మచ్ నాని గారు ఫర్ యువర్ టైమ్ టుడే అండ్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్, నాట్ ఓన్లీ అబౌట్ స్టార్ట్అప్, జనరల్లీ స్టార్ట్అప్ మీ జర్నీ ఏంటి ఇవన్నీ మాట్లాడుతుంటాం గెస్ట్స్ తో, బట్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు నో అబౌట్ పెళ్లి సంబంధాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అవన్నీ సాల్వ్ చేయడానికి అండ్ యువర్ అప్రోచ్ అండ్ ఇట్ ఇస్ ఆల్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ప్రాబబ్లీ చాలా మందికి ఉంటుంది ఈ డ్రీమ్, కానీ అందరూ ధైర్యం చేయరు, కానీ ధైర్యం మీరు చేశారండ్ వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
1: దట్ మీన్స్ అ లాట్ అండ్ స్టిల్ ఐ ఆల్వేస్ బీ ప్రౌడ్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ద సపోర్ట్ దట్ ఐ హావ్ రిసీవ్డ్ అలాంగ్ ద జర్నీ అండ్ కమింగ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై స్టోరీ అండ్ టు పుట్ ఇట్ అవుట్ దేర్. ఐడ్ బి రియలీ హ్యాపీ ఇఫ్ దిస్ గివ్స్ కరేజ్ టు అట్లీస్ట్ one or two people. You can still pursue your dream. There is a long life ahead.
0: Thank you. Thank you so much, Nani. Thank you for thank being you. With Thanks. us today.
1: Yeah. Thank you. Have a good rest of the day.
2: Tick Tick Radio Suravi Time Check. Studio Lo Time, 10 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines

0: वॉच हॉल का वीडियो।
1: రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునిస్తాం రేడియో సురభి సౌండ్స్ లైక్

home. రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో ది నెంబర్ వన్ తెలుగు రేడియో ఛానల్ అండ్ డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ సిగ్నేచర్ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ స్వాగతం, సాదర స్వాగతం. రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు, అంటే 3 గంటల పాటు ప్రతి శని ఆదివారం మీకోసం ఎన్నో రకాల అంశాలతోటి, ఆటలతోటి, మాటలతోటి, పాటలతోటి, వినోద విజ్ఞాన విశేష సమాచారాలతోటి మీ ముందుకు వస్తుంది రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం. ఈనాటి ఈ సిగ్నేచర్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి మళ్లీ మీ ముందుకి. అందరూ ఎలా ఉన్నారు? మళ్లీ సరికొత్త వీకెండ్ మొదలైంది, మళ్లీ మన సిగ్నేచర్ హంగామా మొదలైనట్టే. ఆల్ రైట్ సార్, ఈరోజు ఈ కార్యక్రమంలో ఏముండబోతోంది, ఏంటి ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవాలనుకుంటే మీరు కాసేపు వెయిట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందు ఉంటుంది. సో ఈలోపు మీరు చేయాల్సిందల్లా, ఇప్పుడు లేచుంటే గనక తొందరగా వెళ్ళి మీ కాఫీలు పట్టుకుని టేబుల్ దగ్గరకు వచ్చేసేయండి, డైనింగ్ టేబుల్ దగ్గరికి. అలాగే మీ రేడియో సురభి యాప్ ని డౌన్లోడ్ చేసుకోకపోతే గనక, కారులో వెళ్తున్నారు ఎవరైనా వింటుంటే రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే గనక డౌన్లోడ్ చేసుకోండి. బికాస్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ యాప్, బికాస్ కారు దిగిన తర్వాత కూడా మీరు కార్యక్రమాలు చక్కగా మీరు పనిలో ఉన్నప్పుడు, వంట చేసుకుంటున్నప్పుడు, వాటి తిరుగుతున్నప్పుడు, ఇల్లు ముడుస్తున్నప్పుడు, వాటెవర్ మీకు చక్కగా మా కార్యక్రమాలన్నీ వినపడాలంటే రేడియో సురభి యాప్ చాలా చాలా అవసరం. ఇట్స్ ఎ గ్రేట్ లుక్ అండ్ ఫీల్ ఉన్న యాప్, సో ప్లీజ్ డూ డౌన్లోడ్. అండ్ ఆల్సో డౌన్లోడ్ చేసుకోవడం కాదు, యాప్ తాలూకా ఇన్ఫర్మేషన్ ని, లింక్ ని మీ గ్రూప్స్ అండ్ సర్కిల్స్ లో కూడా అందరికి షేర్ చేయండి. ఆల్ రైట్ సో సిగ్నేచర్ కార్యక్రమానికి అందరికి మళ్ళీ ఒకసారి స్వాగతం. అండ్ ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూప్రాణి.

జగదేక వీరన్ కథ చిత్రం నుంచి విన్న లవ్లీ కంపోజిషన్ బై పెంజల్ నాగేశ్వరరావు. ఆ రోజుల్లో మనకి పాత రోజుల్లో అంటే 40ల నుంచి ఈవెన్ 40ల నుంచే కాదు 1900 ఈవెన్ 1800 ఆ కాలం నుంచి తీసుకుంటే కూడా చాలా మంది వాళ్ళకి వినోదం ఏంటంటే హరికథలు, బుర్ర కథలు, తర్వాత వీధి నాటకాలు, అలాగే జావళీలు, ఇలా రకరకాల విధానాలలో జనాలు వినోదాన్ని పొందేవారు. సాయంత్రం అయితే పల్లెటూళ్ళలో అందరూ చాలా వరకు పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు కాబట్టి పొలం పనులు ఇవన్నీ ముగించుకున్న తర్వాత చక్కగా ఒక చోటు కూర్చుని పాటల ద్వారా ఆనందించడం, లేకపోతే హరికథ కాలక్షేపాలు ఎక్కడ ఊళ్ళో ఎక్కడ అవుతుంటే అక్కడికి వెళ్లి చుట్టూతో చేరేవారు అందరూ కూడా. తర్వాత హరికథలు, తర్వాత బుర్రకథలు, అలాగే వీధి నాటకాలు నెమ్మ చిన్న చిన్నగా మొదలవడం, అది వీధుల్లో వేస్తుంటే వందల కొద్ది జనాలు వీధుల్లో పడి చూడడం ఇదంతా కూడా. సో ఇదంతా ఒక ఒక ఒక ప్రక్రియ, ఒక క్రమంలో నడుస్తూ ఉంటే తర్వాత రేడియో వచ్చింది. రేడియో రాగానే జనాలందరూ కూడా వినడానికి బాగా అలవాటు పడ్డారు. అంటే ఒకప్పుడు, అంటే ఈ రోజు ఎందుకు ఈ అంశం దీని గురించి మాట్లాడుతానంటే, ఒకప్పుడు మనం అంత జనాలందరూ కూడా చాలా వరకు వినడానికి ఎక్కువగా మొగ్గు చూపిన వాళ్ళు. తర్వాత వీధి నాటకాలు, భాగవతాలు ఇవన్నీ వచ్చిన తర్వాత, చూడడానికి హరికథలు ఇవన్నీ వచ్చిన తర్వాత అవన్నీ చూడడానికి చూస్తూనే వింటూ కూడా ఆనందించడానికి అలవాటు పడ్డారు. తర్వాత రేడియోలు వచ్చిన తర్వాత ఎక్కువగా మళ్లీ వినడానికి అలవాటు పడ్డారు. తర్వాత మళ్లీ టీవీలు వచ్చాయి. టీవీలు వచ్చిన తర్వాత మళ్లీ చూడడానికి అలవాటు పడ్డారు. సో ఇప్పుడు ఇన్ని భిన్న విధానాల్లో సో ఏది గొప్ప? అంటే వినడం గొప్ప, చూడడం గొప్ప, వినడమా చూడడమా ఏది ముఖ్యం? అది ఎందుకంటే పాటలు చూసుకుంటే అవి ప్రాయికంగా చాలా శ్రవ్య ప్రధానమైనది, అంటే చెవుల్లోకి వినబడితే చాలా ఆనందించేవాళ్ళు జనాలు. కానీ దృశ్యకళ అంటే చూడడానికి ఏదైతే ఉంటుందో అది కూడా తర్వాత తర్వాత ఎక్కువ ప్రాముఖ్యతని సంతరించుకుంది. అంటే దాని ఇంపార్టెన్స్ ని, దాని ప్రామినెన్స్ ని జనాలు చూడడానికి కూడా ఇష్టపడడానికి ఆ స్థాయికి ఎదిగింది సినిమా. అనే సినిమా, ఇవి సినిమా గురించి మాట్లాడకుండా సినిమా గురించి మనం చెప్పుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఏది ముఖ్యం, వినడమా చూడడమా? సో ఈ అంశం గురించి సరదాగా మనం కాసేపు మాట్లాడుకుందాం. అలాగే మనకి 11:30కి ప్రాజెక్ట్ డబ్ల్యూ, ప్రాజెక్ట్ వెల్త్ సెగ్మెంట్ ఒక అరగంట సేపు పాటు మళ్ళీ మీ అందరి కోసం ఆ సెగ్మెంట్ ఉండబోతుంది. సో స్టే ట్యూన్డ్. అండ్ దాంట్లో ఏముండబోతుంది ఏంటనేది నేను ముందు ముందు చెప్తా. తర్వాత ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిసినా కాల్ చేయండి. ఆర్ శ్రవ్యం ఆర్ దృశ్యమా ఏది ముఖ్యం అనే అంశం గురించి మనం మాట్లాడుతాం. మీరేమనుకుంటున్నారు కాల్ చేయండి.

0: ఆల్రైట్, ఖైదీ నంబర్ 786 చిత్రం నుంచి విన్నాయి పాట. పాటని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే వినుంటే గనక రైట్ అటో ఇటో లాగించుకో. పాడే విధానం గురించి నేను చెప్పబోతున్నాను. ఇక్కడ బాలు గారు అండ్ జానకి గారు వాయిస్ లో వైబ్రేటో మీరు గమనించవచ్చు. ఓకే, సో ఇది ఎలా ఉంటుందంటే రైట్, లెట్స్ సీ. సుభత్రి గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. హలో, శుభోదయం అండి, చెప్పండి సుభత్రి గారు.
1: మీకు శుభోదయం అండి. మన శ్రోతలందరికి
0: చెప్పండి.
1: మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అసలు వినడం అంటే మనం ఏ పని చేస్తూ అయినా వినొచ్చు కదా, చూడడం అంటే అన్ని పనులు మానుకొని కూర్చొని చూడాలి. నాకైతే వినడమే ఇష్టం, టైం ఉన్న వాళ్ళు చూడొచ్చు కూర్చొని.
0: సో మీరైతే ఆ రకంగా అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోతే వినడమే సులువు అంటారు.
1: అంటే నా వైపు నుండి
0: ఓకే, ఎందుకంటే మిగతా అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం, మిగతా వాళ్ళు ఏమంటారు కూడా చూద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాల్ సుభత్రి గారు. ఆల్రైట్, సో సుభత్రి గారు అయితే వినడం సులువు అంటారు. ఓ పని అయిపోతుంది, మన పని మనం మనం చేసుకోవచ్చు, వాడు కోలేదు వాడు అక్కడ మోగుతుంటే అది కూడా అయిపోతుంటుంది అని ఇవాడు అంటారు. కృష్ణ గారు అంటారు సబ్జెక్ట్ కాంటెక్స్ట్ బట్టి చూడాలి అనిపించే విధంగా ఏమైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా చూడడమే అని వినాలి. చాలా వరకు వినడం కూడా విని కూడా ఆనందిస్తూ ఉండొచ్చని ట్రూ. అంటే ఇక్కడ మనకి రకరకాల కాంటెక్స్ట్ వస్తాయి. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇలా మళ్ళీ పోదాం ఒకసారి. బై ద వే ఈ పాట గురించి చెప్తాను కదా, సో రైట్ అవుట్ అవుట్. సో ఈ పాటలో జానకి గారు అండ్ బాలు గారు పాడిన విధానాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే కేవలం పాట అంటే అంతా మొత్తం ఒక ఓవరాల్ మ్యూజిక్ సాహిత్యం, నటీనటుల డాన్సులు, ఇంకా షో అదే సీన్స్ చిత్రం హౌ దే షాట్ ఈ డాన్స్ కొరియోగ్రఫీ అంతా కూడా అదే కాకుండా పాట పాడే విధానాన్ని కూడా గమనిస్తే కనుక అందులో వైబ్రేటో చాలా క్లియర్ గా తెలుస్తుంది. రైట్ అటో ఇటో చిన్న ఒక ఒక వణుకులాగా ఒక వైబ్రేటో అంటారు దాన్ని, వణుకంటాం ఏమంటాం తెలియదు, అది ఒక సస్టైన్ వాయిస్ సస్టైన్ అవుతుంటుంది. సో ఆ వైబ్రేటో వినొచ్చు. ఇప్పుడు 1001 జిల్లాల వరకు ఒక పాట ఉంది, దాంట్లో 1001 జిల్లాల వరకు అంటే టక్ టక్ టక్ అక్కడ దాంట్లో ఇంకా వైబ్రేటో ఉండదు, 1001 జిల్లాల వరకు అని అలా ఆగుతూ ఆగుతూ ఆపుతూ సడన్ గా పాడాలి. అంటే రుక్కు రుక్కు రుక్కు మెని ఇలాంటి కొన్ని పాటలు ఉంటాయి, అవన్నీ కూడా ఎలా అయితే సడన్ గా ఆపి ఆపి పాడుతున్నట్టుగా ఉంటుందో ఇది ఈ పాట దానికి క్వైట్ భిన్నంగా అనమాట. రైట్ అటో దాంట్లో వైబ్రేటో ఉంటుంది. సో పాటలు వినడానికి గమనిస్తే కనుక చాలా అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఏ విధంగా పాటను ఎలా నేర్పించారు వాళ్ళకి, వాళ్ళు ఎలా పాడారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎనీవే, దట్స్ ది జస్ట్ స్మాల్ కాంటెక్స్ట్. సో ఇప్పుడు ఏది పాట వినడం ముఖ్యమా లేకపోతే చూడడం ముఖ్యమా అనుకుంటే, పాత బ్లాక్ అండ్ వైట్ ఎరాకు మనం వెళ్తే కనుక, సో అక్కడ మనకి చాలా వరకు హరికథ కాలక్షేపాలు ఇవన్నీ కూడా వింటే సరిపోతుంది. ఎందుకంటే కథ మొత్తం అంతా కూడా వాళ్ళు పాడుతూ ఉంటే అక్కడ చాలా వరకు ఆ కథల పదాలు గానీ సాహిత్యం గానీ రాగాలు గానీ అవన్నీ చెవిలో పడి చెవికి ఆ మనసుకి ఒక ఆనందాన్ని కలిగిస్తుంటే మొత్తం అక్కడ ఏమవుతుంది అనేది కథా పరంగా కూడా మనం మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇట్లా ఇలాంటి వీధి నాటకాలు రాసిన కొన్ని నవలలు ఇలాంటివన్నీ కూడా తెరకెక్కించారు సినిమా కథల కింద. సో అవన్నీ కూడా భక్త ప్రహ్లాద గాని, కన్యాశుల్కం గాని, హరిశ్చంద్ర గాని ఇలాంటి ఏ సినిమాలు తీసుకున్నా కూడా, ఈవెన్ దేవదాసు ఇలాంటి ఏమన్నా కూడా చాలా వరకు నవల్లో ఉన్నవి అవన్నీ దృశ్య మాలికగా ఒక దృశ్య కావ్యంగా తెరకెక్కించారు కాబట్టి అవన్నీ మనకి కళ్ళ ముందు అది అంటే చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, చదివింది చూస్తే అదొక ఆనందం, చూడకపోయినా కూడా చెవికి ఆనందం, అది అర్థమవుతూ ఉంటుంది. కానీ రాను రాను కొన్ని విభిన్నమైన మార్పులు వచ్చాయి సినీ పరిశ్రమలో. సో దాంతో అవి ఏంటది అనేది ఇంకొక పాట తర్వాత చూద్దాం. ఈ పాట వింటూ ఉండండి, ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి. అలాగే శ్రవణమా దృశ్యమా ఏది ముఖ్యం అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూప్రాణి. ఈ పాట వింటూ మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. మా స్టూడియో కాల్ చేసి 972-636-1966. దిస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. కీప్ లిస్నింగ్.

0: విన్న పాటలు అత్యద్భుతమైన పాటలు ఈరోజు వింటున్నామా అన్ని పెండ్యాల నాగేశ్వరరావు గారి. అది యాదృచ్ఛికంగా ఆయన పాటలు మనకి వస్తున్నాయి ఈరోజు. నేను ఇంకా కోరి తీసుకుంటున్నావు కాదు, బట్ పెండ్యాల నాగేశ్వరరావు గారి దర్శకత్వంలో ఎన్ని అద్భుతమైన పాటలు ఇలాంటివి వచ్చాయో మనం చెప్పక్కర్లేదు. ఆల్ రైట్ శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి మీ ముందుకు మళ్లీ. అండ్ ఈ రోజు కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్న అంశం దృశ్యమా శ్రవణమా, ఈ రెండిట్లో ఏది ముఖ్యం అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే మీ అభిప్రాయాలు తెలియజేస్తారు కాల్స్ చేస్తూ. థ్యాంక్ యూ. అండ్ కాల్ చేయాలనుకునే వాళ్ళకి 9726361966 ఈజ్ అవర్ స్టూడియో నంబర్. ప్లీజ్ డూ నోట్ ఇట్ డౌన్ అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ స్పీడ్ డయల్. ఆల్సో మనకి 11:30 ప్రాజెక్ట్ డబ్ల్యూ ప్రాజెక్ట్ వెల్త్ అనే సెగ్మెంట్ ఒక అరగంట సేపు ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ మా రేడియో సర్బి సిగ్నేచర్ కార్యక్రమం వింటున్న వాళ్ళకి ఇది ఈ సెగ్మెంట్ సుపరిచితమే. సో ప్రాజెక్ట్ డబ్ల్యూలో మనకి మళ్ళీ అనిల్ గ్రంథి గారు వస్తారు. దాంట్లో మనం ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి, అలాగే స్టాక్ మార్కెట్ లో పెట్టాలా వద్దా, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం అనిల్ గారితో. సో స్టే ట్యూన్డ్. అలాగే మీకు మీరు ఏమైనా అడగాలనుకుంటే కనుక ప్రశ్న సిద్ధం చేసుకోండి. 6 గంటలో మీరు అనిల్ గారి మనకు ఆన్ ఎయిర్ వస్తారు. సో యూ కెన్ షూట్ యువర్ క్వశ్చన్స్. ఓకే, ఇంకా సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బి న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలా స్పైస్ అండ్ పికల్స్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ యూ కెన్ కాల్ 214-872-2345. ఇట్స్ ఏ టు బి న్యూ రేంజ్ ఆఫ్ పికల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ డూ విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్. Also, మనం కమర్షియల్ బ్రేక్ రోలింగ్ అవుతున్నాం. సో ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ వెరీ వెరీ షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. మళ్ళీ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మన అంశం వినటమా చూడటమా శ్రవణమా దృశ్యమా ఏది ముఖ్యం. స్టే ట్యూన్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
1: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్.

0: HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ carry Irving's number one destination for Indian groceries, 1900 Market Place Boulevard, Suite 110, Irving.

చూపులు కలిసిన శుభవేళ చిత్రం నుంచి విన్నాయి. లవ్లీ కంపోజిషన్ బై రాజన్ నాగేంద్ర. రాజన్ నాగేంద్ర కంపోజిషన్స్ అంటేనే ఒక రకమైన మెలడీ ప్రవహిస్తూ ఉంటుంది, అది ఒక ప్రవాహం. అది బ్యాక్ టు అవర్ టాపిక్. ఇందాక శ్రీకాంత్ బుర్ర గారు కాల్ చేసి ఆయన చెప్పేది ఏంటంటే చూడడం చాలా ముఖ్యమండి అని ఆయన అనుకుంటున్నారు. ఎందుకంటే ఇలాగ నటన, నెక్స్ట్ డాన్స్ స్టెప్లు, నెక్స్ట్ హీరోయిన్స్, వీళ్ళందరూ వచ్చిన తర్వాత తెర మీదకి ఇంకా చూడకుండా ఎలా ఉంటాం మనం, సో చూడడమే ముఖ్యమైంది ముఖ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రూ. సో మళ్ళీ ఒకసారి మనం ఒకసారి బ్యాక్ మళ్ళీ ఒకసారి వెనక్కి రికార్డు వెనక్కి తిప్పుదాం. సో మనం టేప్ రికార్డర్లో ఉన్న రోజుల్లో చాలా వరకు శ్రోతలందరూ, ప్రేక్షకులందరూ కూడా, జనాలందరూ కూడా వినడానికి బాగా అలవాటు పడ్డారు. ఎందుకంటే సాహిత్యంలో విలువలు ఆ రోజుల్లో నింపాదిగా ఉండేవి. అద్భుతమైన సాహిత్యం, అటు మహామహా గొప్ప గొప్ప రచయితలందరూ కూడా ఒక అద్భుతమైన సాహిత్యాన్ని పాటల్లోకి చిలికిస్తుంటే, ఒలికిస్తూ ఉంటే, వాటిని అన్నింటినీ అప్పుడప్పుడే వస్తున్న ఆ రేడియోల్లోని, ఆ టేప్ రికార్డర్లోని వింటూ ఉంటే జనాలందరూ కూడా వినడానికి ఎక్కువ అలవాటు పడ్డారు. మళ్ళీ దానికి ముందు వినడం చూడడం రెండు ఉండేవి, కానీ ఇవన్నీ ఈ మాధ్యమాలు వచ్చిన తర్వాత వినడానికి మళ్ళీ బాగా అలవాటు పడ్డారు అండ్ ఇష్టపడ్డారు కూడా. కానీ తర్వాత టీవీలు అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ దృశ్యానికి మళ్ళీ అది తావు తీసింది. తర్వాత జనాలందరూ చూడడానికి మళ్ళీ అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు డిబేట్ ఏంటంటే మనం మాట్లాడుకుంటుంది ఈ రెండు ఇన్ని రకాలుగా మారుతూ వచ్చింది కదా కాలం. ఈ రోజు చూసుకుంటే అన్ని రెండు ఉన్నాయి. జనాలందరూ ఇప్పుడు చూడడానికి ఎక్కువ అలవాటు పడ్డారు. ఇష్టపడడం వేరు, అలవాటు పడడం వేరు. ఓకే, అలవాటు పడుతున్నారు, మళ్ళీ పడ్డారు కూడా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఫోన్స్ కానీ సోషల్ మీడియా వాటెవర్, రకరకాల కారణాలు కావచ్చు. కానీ నిజంగా ప్రాథమికంగా ఫండమెంటల్ గా ఆలోచిస్తే కనుక రెండిట్లని వినడం చూడడం ఏది ముఖ్యం అనుకుంటే కనుక దాన్ని ఒక్క మాటలన్నీ కొట్టు పడేలా మనం. కొన్ని విషయాల పట్ల మనం దృష్టి పెట్టాల్సిందే. ఎలా అంటే ఒక వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిగాం, నువ్వు గుడ్డివాడిగా ఉండడానికి ఇష్టపడతావా, చెవిటివాడిగా ఉండడానికి ఇష్టపడతావా అని అడిగితే చాలా వరకు సమాధానం మనకి, నేను గుడ్డివాడిగా ఉండడానికి ఇష్టపడను, చెవిటివాడిగా కావాలంటే ఉంటాను తప్ప గుడ్డివాడిగా ఉండడానికి ఇష్టపడను అనే సమాధానం చాలా వరకు మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనిషి వినడానికి దూరం అయినా కూడా చూడడానికి మాత్రం దూరం అవడానికి ఇష్టపడదు. ఎందుకంటే హీ వాంట్స్ టు నో, హీ వాంట్స్ టు సీ. ఎందుకంటే దాంట్లో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీకు చూడడంలో వస్తుంది. కానీ అలా అని చెప్పి చూడడమే ముఖ్యం అనేది మనం తేల్చి చెప్పలేం. ఎందుకంటే శబ్ద జగత్తులోని, రూప జగత్తులోని ఎక్కువగా మనిషి సంలగ్నమై ఉండేది వినడానికే. అందుకే ఈ సృష్టిలో చూసేదానికన్నా వినేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే వినడంలోనే ఎక్కువ రసానందాన్ని, మనసు ఎక్కువ ఆనందాన్ని పొందేది వినడంలోనే. సో దీన్ని ఈ సత్యాన్ని మనం మరుగుపరచడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఎన్ని డిబేట్లనే చేయొచ్చు, కానీ చాలా ఫండమెంటల్ గా ప్రాథమికంగా టు ద కోర్ లెవెల్కి వెళ్ళి ఆలోచిస్తే గనక వినడంలోని చూడడంలోని ఉండే వ్యత్యాసంలో, వినడంలో ఉన్నంత ఆనందం చూడడంలో ఉండదు. ఆలోచించండి ఒకసారి, మీరేమంటారు? కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తుప్రాణి.

0: జ్యోతి గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
1: అంటే వినడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది అంటారు.
0: వినడం ద్వారా
1: అదే నేను నమ్ముతాను.
0: వినడం ద్వారా
1: ఏంది దానికి అండి, ఎందుకంటే చూపు లేకుండా ఇంకోటి పైన ఆధారపడడం కష్టం. వినడం ద్వారా అంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అంటే
1: నా అభిప్రాయం మాత్రం.
0: ఓకే, మీరు ఇంతవరకు కాల్ చేసిన వాళ్ళు మీరు వినడం చాలా ముఖ్యమని మీరు చెప్తున్నారు. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్ ఒపీనియన్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ ది
1: థ్యాంక్ యూ.
0: సో యా, భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి నాకు అందరి దగ్గర నుంచి. కృష్ణ గారు, సుగాత్రి గారు, శ్రీకాంత్ గారు, లక్ష్మి గారు, సుధీర్ గారు, లలిత గారు, అనురాధ గారు, వేద గారు, మా శివ దేశరాజ్, ఆటకాల పాటకాల శివ దేశరాజ్ అండ్ జ్యోతి గారు, వీళ్ళందరూ కాల్ చేశారు అండ్ రకరకాల అభిప్రాయాలు చెప్పారు. థ్యాంక్ యూ. సో ఒకసారి మళ్ళీ అంటే ఖచ్చితంగా ఇది అదే, ఎందుకంటే ఎవరి అభిప్రాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది, ఇది అని తేల్చి చెప్పడం చాలా కష్టం. అందుకే వినడం చూడడం రెండిట్లో ఏది ముఖ్యం అది అనుకుంటే ఖచ్చితంగా ఒక మాటలో తేల్చి చెప్పడం కష్టం. ఎందుకంటే సందర్భాలను బట్టి, రకరకాల కాంటెక్స్ట్లను బట్టి ఏది అవసరం అనేది, ఏది ముఖ్యమా అంటే అవసరం అంటే రెండు అవసరమే కానీ ఏది ముఖ్యం అనేది డిపెండ్స్. కానీ మన సినిమాల పరంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ పరంగా చూస్తే శ్రవ్యం, దృశ్యం అనేవి రెండు సంవేదనలు కాబట్టి అంటే అవన్నీ మారుతూ వస్తున్నాయి. దే హ్యావ్ డిఫరెంట్, ఇట్స్ లైక్ వాట్ ఈస్ ఒక సైన్ కర్వ్ ఎవరికైనా తెలిస్తే, ఒక పైకి కిందకి, ఒక అలలాగా పైకి కిందకి అలాగా. ఒకప్పుడు జనాలు వినడానికి, తర్వాత మళ్ళీ చూడడానికి రెండింటిగా, మళ్ళీ తర్వాత రేడియోలు, టీవీలు, ఇందాక మనం అనుకున్నట్టుగా రేడియో టీవీలు వచ్చిన తర్వాత, సారీ రేడియోలు టేప్ రికార్డర్లు వచ్చిన తర్వాత వినడానికి, టీవీలు వచ్చిన తర్వాత చూడడానికి, వినడానికి, అలాగే ఇప్పుడు రకరకాలుగా. సో ఇన్ని రకాలుగా మారుతున్నది మనం ఇప్పుడు తన్మయత్వం దేని ద్వారా మనకి ఎక్కువ కలుగుతుంది అనే విషయాన్ని ఆలోచించాలి. తన్మయత్వం మీరు జీవితకాలంలో మీరు ఆలోచిస్తే మీ జీవిత

కాలంలో చూడడానికన్నా వినడానికే మీకు ఎక్కువ సమయం కేటాయించి ఉంటారు. అండ్ జస్ట్ లైక్ మనం మన జీవితంలో మన జీవిత కాలంలో మనం మాట్లాడే మాటల కన్నా మౌనమే ఎక్కువగా ఉంటుంది మనిషికి. గమనించండి, ఒకళ్ళు ఎవరైనా కాదని లేదండి, నేను జీవితంలో నేను మాట్లాడిన మాటలే ఎక్కువ ఉన్నాయి నా మౌనం కన్నా అంటే నమ్మన్నమ్మా, నేను నేనేం చెప్పలేను. అలాంటి అలా ఎవరైనా అనుకుంటే కనుక ప్లీజ్ డు కాల్ ద స్టూడియో, ఐ టేక్ యూ అని. ఓకే, సో మన జీవిత కాలంలో మనం చూడడానికన్నా వినడానికే ఎక్కువ టైం కేటాయించి ఉంటాం ఖచ్చితంగా. సో ఇంత టైం కేటాయించిన దాంట్లో మనసు ఎక్కువ ఆనందాన్ని దేని నుంచి పొందింది? వినడం నుంచా, చూడడం నుంచా? అఫ్కోర్స్ ఐ అగ్రీ, మనకి కొత్త కొత్త నటీనటులు వచ్చిన తర్వాత జనాల్ని తెరల వైపు తీసుకురావడానికి, తరలించడానికి కొత్త కొత్త ప్రక్రియల్ని అలా అలవాటు చేసుకోవాల్సి వచ్చింది మన చిత్ర పరిశ్రమలో. అంటే సాహిత్యంలో ఒకప్పుడు విలువ, లోతైన విలువలు ఏవైతే ఉన్నాయో నెమ్మది నెమ్మది నెమ్మదిగా కాలంతో పాటు నెమ్మదిగా ఫేడ్అవుట్, తుడిచిపెట్టుకుపోవడం అనేది ఆరంభమైంది. ఆరంభమైన తర్వాత సాహిత్యంలో రకరకాల ప్రయోగాలు, రకరకాల పోకడలు వచ్చే తరుణంలో సాహిత్యంలో ఉన్న విలువలు తగ్గడంతో, అలాగే తర్వాత వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో, శబ్ద సౌందర్యంతో, ధ్వని ముద్రణలో వచ్చిన కొత్త కొత్త డెవలప్మెంట్స్ తోటి, వీటన్నిటితోటి పాట సాహిత్యం కన్నా సంగీత ప్రధానమైన ఒక కాలానికి మనం చేరుకున్నాం. అది 80ల ప్రారంభ దశ అని మనం చెప్పొచ్చు. సో అప్పటి కాలం గురించి మనం ఒకసారి మాట్లాడదాం ఈ పాట తర్వాత. ఈ పాట వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి స్టూడియో 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సర్వీస్ సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. మళ్లీ మీ ముందుకి

0: ఆత్మీయులు చిత్రం నుంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంపోజిషన్ బై సాల రాజేశ్వరరావు. ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అవర్ సిగ్నేచర్ షో రేడియో సర్పి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 సిగ్నేచర్ షో. ఈరోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూప్రాణి. అండ్ ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు 3 గంటల పాటు ప్రసారం అవుతుంది ఈ సిగ్నేచర్ కార్యక్రమం. అండ్ నేను చేసే ఈ సిగ్నేచర్ కార్యక్రమంలో ప్రతి 2వ శనివారం ప్రతి 4వ శనివారం ప్రాజెక్ట్ డబ్ల్యూ అంటే ప్రాజెక్ట్ వెల్త్ మీకోసం ఒక ప్రత్యేకమైన సెగ్మెంట్ గా మీ ముందు తీసుకొచ్చాం. ఆల్రెడీ 2 సెగ్మెంట్లు అయ్యాయి ఇంతకుముందు. అండ్ ఈ రోజు 11:30 అంటే ఇంకొక 1/2 గంటలో ప్రాజెక్ట్ డబ్ల్యూ మళ్ళీ మీ ముందు వస్తుంది. ప్రాజెక్ట్ వెల్త్ 1 గంట సేపు అందులో అనిల్ గ్రంథి గారు మీ అందరి ముందు రాబోతున్నారు ఆన్ ఎయిర్. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది స్టాక్ మార్కెట్ గురించి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఏంటి సలహాలు సూచనలు అవన్నీ కూడా మనం అనిల్ గారి దగ్గర నుంచి ఉందాం. ముఖ్యంగా బంగారం గురించి అసలు ఆయన అభిప్రాయం అంటూ కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే బంగారం ఇట్ ఈస్ గెటింగ్ ఇట్స్ వీల్స్ రెడీ ఫర్ టేక్ ఆఫ్. సో లెట్స్ సీ వాట్ హీ సజెస్ట్. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకుంటున్న అంశం వినడమా చూడడమా. నాకు చాలా కాల్స్ వచ్చాయి. న్యూ జెర్సీ రవి గారు కూడా కాల్ చేసి ఆయన శ్రవణం ఆయనకి ముఖ్యం అని అంటారు ఆయన. సో కొంతమంది కాల్ చేసిన వాళ్ళందరూ కాలర్స్ లో 2 ఇంపార్టెంట్ అన్నారు, కొంతమంది చూడడం ఇంపార్టెంట్ అన్నారు అనురాధ గారు లాంటి వాళ్ళు, అలాగే ఇంకొంతమంది వినడం ముఖ్యం అన్నారు. కరెక్టే. సో ఇందాక నేను ఎక్కడ ఆపాను, 80ల దగ్గర ఆపాను కదా. సో 80ల దగ్గర మళ్ళీ ఒకసారి మన టేప్ రికార్డ్ ఒకసారి రీల్ వెనక్కి తిప్పితే గనక, సో 80ల్లో వచ్చిన సాహిత్య విలువలు అవన్నీ, సో 80ల ముందు 60లు 70లు సాహిత్య విలువలు చాలా పుష్కలంగా ఉండేవి. తర్వాత కేవలం శ్రవ్యానికే కాదు, శ్రవణానికే కాదు, రూపానికి కూడా ఒక ప్రాముఖ్యత, అంటే చూసే తెర మీద చూస్తున్నప్పుడు కూడా ఒక దాని తల విలువలు కూడా పెరిగితే మన జనాల్ని ఇంకా మనం థియేటర్స్ కి రప్పించవచ్చు అనే ఒక దీంతో వాళ్ళు ఏంటంటే కొత్త అప్పుడప్పుడు కెమెరా టెక్నాలజీస్ కూడా. రేడియో సురభి మీరు ఆన్ అయినారు, ఎవరు మాట్లాడారు?
1: హలో అండి,
0: మీ పేరండి?
1: నా పేరు క్షీరసాగర్ అండి.
0: క్షీరసాగర్ గారు చెప్పండి.
1: సో అంటే శృణ్వన్ తపహ అన్నారంటే,
0: శృణ్వన్ తపహ
1: అంటే మనం ఎంత విద్యతో తపస్సు లాగమన్నమాట. సో మనం బాల్యం అంతా చూస్తే మోస్ట్లీ ఎక్కువ వింటూ,
0: మీరు మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి, చూసుకోండి ఒకసారి.
1: మనం ఎక్కువ వింటూనే ఉంటాం నాకు తెలిసి, అంటే 2 కరెక్టే కానీ బట్ ఎక్కువ మోస్ట్లీ వింటూ ఎక్కువ చేస్తామంటాం.
0: కానీ మీరు వినట్లేదు నేను చెప్పేది సరదాగా అంటున్నాను. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, చూడండి ఒకసారి.
1: సరేనండి, థ్యాంక్ యూ.
0: కాదుగా క్షీరసాగర్ గారు, మీ వాయిస్ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, ఒక చెక్ చేసుకోండి. ఆల్ రైట్ రైట్, సిగ్నల్ బ్రేక్ అయింది, ప్లీజ్ కాల్ బ్యాక్ క్షీరసాగర్ గారు వింటుంటే కనుక. ఆల్ రైట్, సో ఆయన చక్కటి కోట్ ఇచ్చారు, దాంట్లో ఆయన చెప్పేది ఏంటంటే వినడంలో ఎంత ముఖ్యం అనేది ఆయన చెప్పబోతున్నారు, బట్ సిగ్నల్ ఈజ్ బ్రేకింగ్ సో కుడ్ నాట్ గెట్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ కాల్ బ్యాక్. సో 80ల దశకి వెళ్ళిన తర్వాత అక్కడ రూపానికి సంబంధించిన దృశ్యానికి సంబంధించి చాలా చాలా మార్పులు తెర మీద తీసుకొచ్చారు. సో దాంతో కొత్త ఆ రూపానికి సంబంధించి వెనకాతల శబ్దపరంగా కూడా కొత్త చేర్పులు చేయాల్సి వచ్చింది. అంటే అప్పుడప్పుడు వస్తున్న కెమెరా టెక్నాలజీస్ ఇవన్నీ కూడా మెరుగుపడడంతో తెర మీదకి కొత్త జిలుగులు కొత్త వెలుగులు తీసుకురాగలిగారు. మరి అవి తీసుకొచ్చి స్టిల్ మనం ఇంకా అదే కాలంలో అవే డప్పులు అవే మూత మోగిస్తూ ఉంటే కుదరదు కాబట్టి కొత్త ప్రక్రియలు కొత్త ప్రయోగాలు కొత్త ధ్వనుల్ని కొత్త సాంకేతిక పరిజ్ఞా అంతటినీ కూడా తీసుకురావాల్సి వచ్చింది మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా. సో అక్కడి నుంచి మనకి 80ల వచ్చేసరికి ఈవెన్ 70s మధ్యలో ఇళయరాజా ఈ ఆ కాలం నుంచి చూసుకుంటే చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. సో దీంతో ఏమైందంటే కొత్త కొత్త శబ్దాలు వినడం అంత జనాలు నెమ్మది నెమ్మదిగా కొంతమంది ఇప్పటికీ ఈ రోజు కూడా అదంతా ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆ సంగీతం అంటే ఇళయరాజా సంగీతం అంటే అదేం సంగీతం అనేవాళ్ళు కూడా ఈ రోజు ఉన్నారు. అంటే దే మచ్ ప్రిఫర్ బ్లాక్ అండ్ వైట్ ఇరా కైండ్ ఆఫ్ మ్యూజిక్. కానీ మార్పును ఎవరు ఆపలేరు కాబట్టి ఇది అంతే ఒక ఫోర్స్, అదొక శక్తి, అంతే అదొక ప్రవాహం. అది తోసుకుంటే అది ఎవరు నచ్చినా నచ్చకపోయినా అది తోసుకుంటే అది ముందుకు వెళ్ళిపోవడమే దాని సహజ గుణం కాబట్టి. సో ఆ మార్పులు చేర్పులు అనేవి వచ్చేసాయి ఇండస్ట్రీలోకి. సో 80 నుంచి ఏ రకంగా మారింది అవన్నీ కూడా మనం మళ్ళీ మాట్లాడదాం మనం. కానీ స్టిల్ మనం స్టిల్ డిబేటింగ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, విచ్ హ్యాస్ మోర్ ప్రామినెన్స్, లైక్ లిజనింగ్ ఆర్ వాచింగ్. శ్రవణమా దృశ్యమా, ఏది ఇంపార్టెంట్, ఏది ముఖ్యం? ఓకే, శ్రోతలందరూ కూడా రేడియో సర్బీ సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. రేడియో సర్బీ 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలియనిస్తాం. రేడియో సర్బీ సౌండ్స్ లైక్ హోమ్. సో మన కమర్షియల్ బ్రేక్ లో గ్రౌండ్ వెళ్ళిపోతున్నాం. సో 10 సెకండ్లో వెళ్ళిపోతాం మనం. వచ్చిన తర్వాత మళ్ళీ మన కార్యక్రమంలో ప్రవాహంలోకి మనం వెళ్ళిపోదాం. అలాగే అంశం గురించి మాట్లాడదాం, ప్రాజెక్ట్ W గురించి 11:30 నుంచి మనం మాట్లాడదాం. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్, కీప్ లిస్నింగ్, ఐల్ బి రైట్ బ్యాక్.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Istinamma vayanam puttukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హాస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

అవునండి, మా ఆవిడ కలెక్టర్ చిత్రం నుంచి విన్న ఈ పాట. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 సిగ్నేచర్ కార్యక్రమానికి. ఈ రోజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. మీ ముందు గ్రేట్ న్యూస్ ఫర్ ఫ్రమ్ డాలస్ డెంటల్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ డీప్ క్లీనింగ్ పైన ఒక $200 ఆఫ్ ఉంది. క్లీన్ టీత్, హెల్దీ గమ్స్, కాన్ఫిడెంట్ స్మైల్ అని ఒకేసారి ఒకే చోట. హరీ, లిమిటెడ్ టైమ్ ఓన్లీ. సో అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి 972-484-5400, ఆర్ యూ కెన్ విజిట్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఆన్ 3234 ఫారెస్ట్ లైన్, డాలస్. అలాగే జాయింట్ ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ఫ్రమ్ ఆగస్ట్ 7th to 9th. సో డోంట్ మిస్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ 3 ఎక్సైటింగ్ డేస్ ప్యాక్డ్ విత్ అన్బీటబుల్ షాపింగ్, అమేజింగ్ ప్రైజెస్, డెలిషియస్ ట్రీట్స్ అండ్ ఫన్ ఫర్ ది హోల్ ఫ్యామిలీ. రాఫెల్ ప్రైజెస్ ఇంక్లూడింగ్ ఆన్ iPhone, iPad and TVs. So, hurry up. First 5 customers spending up to $150 plus each day receive a free 10-gram silver coin. So, raffle entry on purchases of $200 or more. So, free face painting and mehendi, fresh sugarcane juice and coconut drinks, special gifts and giveaways throughout the weekend. So, in the offers on it, do hurry up. ఇట్స్ హ్యాపెనింగ్ ఆగస్ట్ 7th, 8th and 9th. అంటే నిన్న అయిపోయింది ఆల్రెడీ, ఈ రోజు రేపు అక్కడ నడుస్తుంది ఈ ఆఫర్ అంతా కూడా. అట్ ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ 5152 క్వాడ్రంట్ వే, ఫోర్ట్ వర్త్ టెక్సస్. ఆల్రైట్, సో వినడమా చూడటమా అనే అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా చాలా కాల్స్ వస్తున్నాయి, మీరందరూ కూడా రకరకాలుగా మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దాట్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. సో ఈ అంశానికి సంబంధించి ఇందాక ఒక ఉదాహరణ ఇచ్చా, ఏంటంటే ఒక మనిషిని నువ్వు గుడ్డివాడిగా ఉండడానికి ఇష్టపడతావా, చెవిటివాడుగా ఉండడానికి ఇష్టపడతావా అంటే అందులో చాలా వరకు మోస్ట్ కామన్ ప్రిఫరెన్స్ ఏ అయి ఉండొచ్చు అనేది మనం చూసాం. సరే, దీనికి అది ఒక ఫండమెంటల్ రీజన్ అయితే, దానికి ఇంకొక ఫండమెంటల్ తర్కం ఏంటంటే సైన్స్ పరంగా చూద్దాం మనం. అంటే వినడానికి చూడడానికి మధ్యన సైన్స్ పరంగా మనం వ్యత్యాసం చూస్తే గనక, పాటల్లో వినేటప్పుడు లయ శృతి అని రెండు వింటాం మనం. ఎవరైనా చాలా మంది తెలిసే శృతి లయలు చాలా ఎంత ఇంపార్టెంట్ అనేది. పాటకి ప్రాణప్రదం, ఆయు పట్టు లాంటివి శృతి లయ. ముఖ్యంగా లయ తీసుకుంటే, లయ తప్పితే మనకి పాట చిరాగ్గా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా ఒక మ్యూజిక్ బీట్ ఒకటి నడుస్తూ డిఫరెంట్ గా పాట వేరే పోకూడదు ఒక లయలో వెళ్తుంటే గనక చాలా చిరాగ్గా ఇబ్బందిగా ఉంటుంది. సో లయ తప్పకుండా పాడితే చాలా రిథమిక్ గా బుర్ర మీద ఒక ఒక కైండ్ ఆఫ్ వేవ్, ఒక ప్యాటర్న్స్ ని నడుపుతున్నట్టుగా ఉంటుంది. సో మన బ్రెయిన్ వేవ్స్ కూడా దే గెట్ ఇన్ సింక్, మీకు తెలియకుండానే అవుతుంటుంది లోపల అది. సో లయ అనేది ఒక రసానుభూతిని కలిగించే వాటిలో చాలా ప్రప్రధమైంది, అది చాలా ప్రధానమైంది. అది రూపంలో కంటే, అంటే చూడడంలో కంటే శబ్దంలో లయ ఎక్కువ బలంగా ఉంటుంది. సో ఇది ఫండమెంటల్ సైన్స్ ప్రకారంగా, సైన్స్ పరంగా ఆలోచించండి మీరు, మీకు అర్థమవుతుంటుంది. సో అందుకే రూపం కంటే శబ్దం ఎప్పుడైనా కూడా మనసుని చాలా గాఢంగా కదిలిస్తూ ఉంటుంది. సో రూపాన్ని మనం అంటే చూసే దృశ్యం ఏదైతే ఉందో దాన్ని వాయు తరంగాల్లో అంటే వేవ్స్ లోకి మార్చడం, సౌండ్ వేవ్స్ కింద మార్చడం చాలా కష్టం. కానీ శబ్దాన్ని మాత్రం మనం సౌండ్ వేవ్స్ కింద కన్వర్ట్ చేయగలం కదా, దాన్ని సులభంగా మార్చొచ్చు. రూపాన్ని అంటే చూసే దృశ్యాన్ని మనం తరంగాల్లోకి మార్చడం, అంటే కాంతి తరంగాల్లోకి మార్చడం అనేది పాసిబుల్. సో కాంతి, కాంతికి సంబంధించింది రూపం. అంటే మనం చూసేది కాంతి తరంగాల్లోకి మార్చగలం కాబట్టి, గలం కాబట్టి. సో దాన్ని కాంతి తరంగాలు, కాంతి అనేది రూపం అనేది కాంతి సంబంధమైనది అలా తీసుకుంటే. శబ్దం అనేది వాయు సంబంధమైనది, అంటే ఎయిర్ వేవ్స్ కింద మనం మార్చచ్చు. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు ఎయిర్ వేవ్స్ ద్వారానే వస్తుంది. సో కానీ కాంతి లేకపోతే కొంతకాలమైన మనం జీవించగలం ఈజీగా కదా, కాంతి లేకపోతే కొంతకాలం జీవించగలం. అదే వాయు అంటే ఎయిర్, ఎయిర్ లేకపోతే మనం చాలా తక్కువసేపు మాత్రమే బతకగలం. అంటే ఈ రెండిట్లో ఏది ముఖ్యం, ఏది చాలా ఇంపార్టెంట్ అని చూస్తే గనక వాయువు అనేది చాలా చాలా చాలా ముఖ్యమైనది మనకు అర్థమవుతుంటుంది. శబ్దం అనేది వాయు సంబంధితం కాబట్టి శబ్దం అనేది ఒక విధంగా చూసుకుంటే, ప్రాథమికంగా తీసుకుంటే గనక శబ్దం అనేది కాంతి
అంటే అటు దృశ్యం కన్నా శబ్దం అనేది చాలా చాలా ముఖ్యమైనది అనేది మనకి సైన్స్ పరంగా కూడా మనకు అర్థమవుతుంది. అందుకే మనకి వాయువు అనేది ప్రాణం, మనిషికి జీవికి ఏది ప్రాణప్రదమైనది కాబట్టి, ప్రాణమైంది కాబట్టి ఏదో ఏది ఎక్కువ ప్రాణమయమో అదే ఎక్కువ ఆనందమయం కూడా సైన్స్ పరంగా తీసుకుంటే. సో శబ్దానికి ఉన్న విలువ చాలా ఎక్కువ కాంతి కన్నా, దృశ్యం కన్నా. సో ఆ విధంగా చూసుకుంటే చూడడం ముఖ్యమా వినడం ముఖ్యమా అనుకుంటే చాలా వరకు మనసుకి ఏదైతే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందో అది వాయువే కాబట్టి, వాయువు ప్రాణప్రదమైంది కాబట్టి ప్రాణమే ముఖ్యం కాబట్టి ఈ రకంగా చూసుకుంటే శబ్దమే ముఖ్యం అనేది ఒక కాంటెక్స్ట్. మీరేమంటారు? హోప్ నేను చెప్పింది అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. కాకపోతే గనక కాల్ చేయండి స్టూడియోకి, విల్ టాక్ అగైన్ ఓవర్ దాట్. సరే, ఈరోజు న్యూజేశ్వరరావు గారు కాల్ చేశారు. ఆయనది ఈరోజు వివాహ వార్షికోత్సవం. సో హ్యాపీ యానివర్సరీ న్యూజెర్సీరావు గారు. అండ్ యూ హ్యావ్ ఎప్పటిలాగే మీరు చాలా రకరకాల పాటలు కోరుతూ ఉంటారు. దిస్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ సర్ప్రైజింగ్ అండ్ స్పెషల్ ఫర్ యువర్ శ్రీమతి సుమతి. సుమతి గారు, మీకు మీ ఆయన డెడికేట్ చేసే పాట ఇది. Enjoy this lovely dedication song from your husband, and happy anniversary once again New Jersey Rao garu and Sumati garu. You have a wonderful celebration of your day. Ee part vintu aanandinchandi.

0: All right, from the action movie, it's a dedication song to Sumati Gar from New Jersey River. Ravi Gar, hope you enjoyed and listening to that one. Okay, so yeah, Navin Gar call chesar. Navin Gar antarante vinadam chaala mukhyamaindane ayana kuda anukuntunnaru. Okay, thanks for all those calls. Inka couple of calls vache, please do call back. I missed some. సో ఈలోపు మనం ఈ అంశాన్ని మనం మాట్లాడేలోపు మళ్ళీ మనం మనకి ఇంకా కేవలం పది నిమిషాలు మాత్రమే ఉంది. పది నిమిషాల్లో మనం ప్రాజెక్ట్ డబ్ల్యూలోకి వెళ్ళిపోతున్నాం. మనం ప్రాజెక్ట్ డబ్ల్యూ అంటే ప్రాజెక్ట్ వెల్త్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ కి సంబంధించిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. అలాగే శ్రోతలు కొంతమంది ప్రశ్నలు పంపించారు. ఆ ప్రశ్నలన్నీ కూడా మనకి అనిల్ గాంధీ గారు మనకి ఆన్ఎయిర్ వస్తారు. ఆన్ఎయిర్ వచ్చి ఆయన సలహాలు సూచనలు మనకి ఇస్తారు. స్టే ట్యూన్డ్. స్టాక్ మార్కెట్ ఇస్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఎస్పెషల్ మనం గోల్డ్ గురించి కూడా మనం కాసేపు మాట్లాడదాం దాంట్లో. ఓకే, తర్వాత పాట గానీ అంశం గానీ మాట్లాడే ముందు సరదాగా మీకు ఒక చిన్న గేమ్. ఓకే, నేను ఒక సినిమా పేరుని నేను రకరకాలుగా జంబుల్ షఫుల్ చేసిస్తాను మీకు. ఓకే, ఒక సినిమా పదంలో ఉన్న అక్షరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు సెపరేట్ గా ఒక షఫుల్ చేసి ముందుకు వెనక్కి అలా చేసిస్తాను. కరెక్ట్ గా ఆ సినిమా ఏంటో మీరు కనుక్కోగలగాలి. అది ఒక ఆట. పదమంది నేను ఎప్పుడు ఆడిపించే ఆట, బట్ దాంట్లో కొంచెం డిఫరెంట్ గా సరదాగా ఈ పది నిమిషాల్లో మనం ఆడదాం. లెట్స్ సీ. నేను ఇప్పుడు ఇవ్వబోయే అక్షరాలు జాగ్రత్తగా గమనించండి, నోట్ ఇట్ డౌన్. ఈ అక్షరాలు వింటూ అది ఏ సినిమాను కనుక్కోగలగాలి. హియర్ యు గో. ఫస్ట్ అక్షరం సు, తర్వాత అక్షరం మా. ఓకే, సు మా గ న లు ము, ము దీర్ఘం ము. ఓకే, సు మ న గ లు ము, ఇవి నేను ఇచ్చిన అక్షరాలు. ఈ అక్షరాలు బట్టి మీకు నేను ఇచ్చిన సినిమా పేరు ఏం గుర్తు వస్తాం. ఓకే, ఇంకొకసారి లాస్ట్ టైం, సు మ న గ లు మూ దీర్ఘము. సో ఈ అక్షరాలను బట్టి మీకు ఏ సినిమా పేరు గుర్తొస్తుంది. కాల్ ద స్టూడియో 972-636-1966. సో మనం మాట్లాడుకుంటున్న అంశం దృశ్యమా శ్రవణమా అనే దానికి. తర్వాత సినిమా పాటల్లో వచ్చిన దృశ్యపరమైన మార్పులు తెర మీద తీసుకుంటే ఖచ్చితంగా ఇది మిస్ అవ్వకూడదు. అంటే ఎస్పెషల్లీ మనం 80s ఎరా వాటిలోకి వెళ్తే హీరోల తాలూకా ఎంట్రన్స్ ఒక ఎంట్రీ సాంగ్స్ ఉంటాయి కదా, సో అవి ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. అంటే ఖచ్చితంగా మనం చూడాల్సిందే సినిమా. సో దృశ్యానికి ఆ విధమైన ఒక ప్రాముఖ్యత. రేడియో సార్ మీరు ఆన్ అయినారు, ఎవరు మాట్లాడేది? వేదగా చెప్పండి.
1: మూడు మనుషులు
0: అని మీరు అనుకుంటున్నారా?
1: అనుకుంటున్నాను.
0: ఓకే, లెట్స్ సీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారా. థ్యాంక్ యూ అండి. రైట్, రవి గారు మీరు ఆన్ అయినారు.
2: మీరు అడిగిన దానికి మూడు మనుషులు అండి.
0: మీరు కూడా అదే అనుకుంటున్నారా? సరే చూద్దాం. థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ.
0: రేడియో సరిద్ది మీరు ఆన్ అయినారు, ఎవరు మాట్లాడేది?
3: హలో.
0: హలో,
3: హాయ్ అండి.
0: యా, మీ పేరండి?
3: సుజాత అండి.
0: సుజాత గారు చెప్పండి. మనసులో మీరు అదే ఓకే, లెట్ అస్ సీ. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు మనం శ్రవణమా దృశ్యమా మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందరూ నేను ఇచ్చిన అక్షరాలతోటి శబ్దానికి సంబంధించిన కాకుండా దృశ్యానికి సంబంధించి కాకుండా మాటకు సంబంధించిన మూగ మనసులోని మీరు అన్నారు, మిగతా వాళ్ళు ఏమంటారో చూద్దాం. సో ఆ సినిమాలో 80s నుంచి వచ్చే సినిమాల్లో ముఖ్యంగా డాన్స్ స్టెప్స్ అన్ని చాలా మారిపోయాయి. అలాగే మ్యూజిక్ సంబంధించిన ఇవి కూడా మొత్తం అంత ప్రక్రియ కూడా మారింది. కాబట్టి కొత్త అవతారం సినిమా తెరకెక్కించింది. సో ఈ ఈ వెలుగుల్ని ఈ జీలుగుల్ని ఆ శబ్ద సౌందర్యాన్ని ఇవన్నీ ఆస్వాదించాలంటే మొత్తం తదే అంటే మొత్తం ఒక ఒక ఇంటగ్రల్ ప్యాకేజ్ కింద మొత్తం చూడాలి అంటే ఖచ్చితంగా థియేటర్ పరిగెట్టాల్సిందే. సో ఆ రకంగా జనాల్ని థియేటర్స్ వైపు పరిగెట్టించింది ఈ రకమైన రూపానికి సంబంధించిన దృశ్యానికి సంబంధించిన మార్పుల వల్ల. సో స్టిల్ ది అండర్లైన్ ది కోర్ కాంటెక్స్ట్ ఏంటంటే వాట్ గివ్స్ యూ ద మోర్ ఇంపాక్ట్. అంటే చూడడం ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ వస్తుంది, వినడం కూడా మరి అంతే వస్తుంది. ఎందుకంటే మనకి తెర మీద ఒక ఇంటెన్స్ సీన్స్ మనకి కనిపించేటప్పుడు ఒక యాక్షన్ సీన్స్ కానీ లేకపోతే హారర్ సీన్స్ కానీ లేకపోతే ఒక క్రైమ్ సీన్స్ కానీ ఇలాంటివి ఏమైనా కనబడేటప్పుడు లేకపోతే ఎమోషనల్ సీన్స్ వాట్ ఎవర్ ఏ సన్నివేశాలు కనబడినా కూడా వాటికి తగ్గ భావోద్వేగాన్ని మనలో పెంపొందించాలి అంటే మనకి తీసుకుని రావాలి అంటే ఖచ్చితంగా వాటిని సౌండ్ లేకుండా చూస్తే చాలా ఫ్లాట్ గా అసలు ఏమి అక్కడ మర్డర్ జరిగినా కూడా పక్కన ఎవడో మామూలుగా ఒక చిన్న ఇన్సిడెంట్ లాగా ఉంటుంది, దానికి శబ్దాన్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఆ ఎమోషన్ అనేది ఒక 100 రెట్లు పెరుగుతుంది. సో దానికి ఉదాహరణ బాహుబలి లాంటి సినిమాలు మనం తీసుకుంటే గనక ఆ గ్రాండ్ జ్యూర్నెస్ కి తెరపైన ఎక్కించిన ఆ గ్రాండ్ జ్యూర్నెస్ కి మనకి శబ్దంలో కీరవాణి గారు తీసుకొచ్చిన హైట్స్ ఆఫ్ ద మ్యూజిక్ వాట్ యు సే, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆర్కెస్ట్రేషన్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని వాటిని అందించారు. సో అందించినప్పుడు మీరు చూసేటప్పుడు అది 10 అవుతుంది. జస్ట్ ఇమాజిన్ అంటే ఒకటి తీసి ఒకటి ఆఫ్ చేస్తే అంటే మీరు ఎంత బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీకు తెరకెక్కించినా కూడా దానికి శబ్దం లేకపోతే శబ్దాన్ని జోడించకపోతే చాలా ఫ్లాట్ గా ఉంటుంది. అంటే దానికి కావాల్సిన శబ్ద సౌందర్యం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అలా చూసుకున్నా కూడా మనకి శబ్దంలోనే ఎక్కువ ప్రాధాన్యత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అనే విషయం మనకి అర్థం అవుతూనే మనం ఒప్పుకోవాల్సి వస్తున్న పరిస్థితికి మనం వస్తున్నాం కదా. మీరేమంటారు? కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966. ఈ పాటతో మనం విల్ గెట్ ఇన్ టు ది కమర్షియల్ బ్రేక్ అండ్ ఆఫ్టర్ దాట్ విల్ గెట్ ఇన్ టు ది ప్రాజెక్ట్ డబ్ల్యూ. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది స్టాక్ మార్కెట్స్.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Konni conversations manalni navvistai. Inkonni conversations manalni malli chinnapadiki teeskeltai. Tune into Morning Mantra where memories become conversations. Prati aadivaram udayam 8 nundi 10 varaku nenu mi RJ Shruti Venkat, Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nestam, sounds like home.
8: నల్లంచు తెల్ల చీరా.
9: హాయ్ గైస్, ఇది హరి శంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్, 107.9 FM, HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలీ, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఎంఆర్ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
11: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
12: All right, welcome back to Radio Surabhi 107.9 FM HD3. America lo telugu nestam, sounds like home. And US lo the number one telugu radio channel, Dallas lo the number one trending telugu radio channel, Radio Surabhi ki andariki punaswagatam. ఇందాకంటే నేను చెప్తున్నట్టుగా ప్రాజెక్ట్ డబ్ల్యూ ఇప్పుడు సెగ్మెంట్ లో ఉన్నాం మనం. ప్రాజెక్ట్ డబ్ల్యూ ఇస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ వెల్త్. సో ఈ అరగంట కార్యక్రమంలో మనకి ఇప్పుడు అనిల్ గ్రంథి గారు మనతో పాటు ఆన్ ఎయిర్ ఉన్నారు. అనిల్ గారు, నా మాట వినబడుతుందా మీకు?
13: రవి గారు వినబడుతుంది సార్. ఎలా ఉన్నారండి రవి గారు?
12: ఐఎమ్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ యాజ్ ఆల్వేస్. ఎలా ఉన్నారు సార్?
13: చాలా బాగున్నామండి. థ్యాంక్ యూ,
12: నైస్ టు హియర్ యూ బ్యాక్ ఫ్రమ్ యూ.
13: Yes,
12: and
13: yes.
12: Our listeners are also similarly very excited for you on air. They are eagerly looking me salahalu em istare sir, Anil garu em cheptaru manaki sir ani cheppi edru chustunna. All right, so Anil garu, I back into another segment. So ee sari andarki chaala interesting aina topic adhe stock market eppudu. సో
13: వెరీ వెరీ అది మంచి టాపిక్ అండి. చాలా మంది మన ఇండియన్స్ ఆల్మోస్ట్ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు, చాలా మంది ఇన్వెస్ట్ చేయకుండా మిస్ అవుతున్న ఒక ఫోమోలో కూడా ఉంటారు, ఫీరింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కూడా ఉంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కూడా ఉంటారు. సో బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి.
12: ఎగ్జాక్ట్లీ, ఎంత ఇంట్రెస్టింగ్ అంత ఫియర్ఫుల్ టాపిక్ కూడా కదా. ఎందుకంటే యాజ్ వి మన స్టాక్స్ గురించి వింటూ ఉంటాం, కానీ ఎంత వింటూ ఉంటే మనకి కొంత భయం కూడా అంత అంత ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెట్టచ్చా లేదా, ఇప్పుడు పెట్టచ్చా. చాలా మంది చెప్తూ ఉంటారు స్టాక్ మార్కెట్ పెరిగింది, ఇప్పుడు అద్భుతమైన రిటర్న్స్, అంటే బ్రహ్మాండంగా ఇట్స్ స్టీమింగ్ అప్, ఇట్స్ రిపింగ్ అప్ అంటూ ఉంటారు. కానీ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు పెట్టచ్చా లేదా అనేది ఒక సంశయం, ఒక అందరిలోనూ ఉంటుంది. సో ఇటువంటి అంటే పెట్టిన తర్వాత మళ్ళీ మిస్టేక్స్ ఏమైనా అవుతాయి, ఇటువంటి భయాలన్నీ ఉంటాయి కాబట్టి తీసుకునే డెసిషన్స్ కూడా రాంగ్ అవుతాయేమో అన్న ఒక ఒక ఒక దాన్ని ఏమంటారు హెల్ప్లెస్నెస్ మనకి నెట్టేస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా. సో దీని మీద సంబంధించి మనకి కొన్ని ప్రశ్నలు వచ్చాయి అనిల్ గారు.
13: తప్పకుండా రవి గారు.
12: సో మనకి మొదటి ప్రశ్న మీ ఊరు నుంచే, ఫ్రిస్కో నుంచి రవి గారు. మీకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు మీకు. సో ఆయన ఏమంటారంటే ఆయనకి 42 ఏళ్ళు, ఆయన ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఇంతకుముందు. సో ఆయన ఏమంటారంటే ఆయన యుఎస్ వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఓకే, హీ వర్క్ సో హార్డ్, ఇల్లు కొండు కొనుక్కున్నారు, ఇండియాలో ఉన్న ఫ్యామిలీకి బ్యాక్ సపోర్ట్ అక్కడ చేస్తూ ఉన్నారు, అలాగే కొంత డబ్బుని బ్యాంక్ లో కూడా దాచారు ఆయన. సో రీసెంట్లీ చాలా మంది ఆయన స్నేహితులు చెప్పడం ఏంటంటే దే హావ్ బీన్ ఇన్వెస్టింగ్ ఫర్ ఇయర్స్ వైల్ ఈయనేమో హీఈస్ సిట్టింగ్ ఆన్ ద క్యాష్. ఓకే, సో ఇప్పుడు ఆడే ఇదంతా చూసి హీ ఫీల్ లిటిల్ ఎంబారెస్డ్ దాట్ నాకు పెద్ద స్టాక్ మార్కెట్ అర్థం కాదు, ఈ ETFs గానీ మ్యూచువల్ ఫండ్స్ గానీ, సో ఇప్పుడు నేనేమైనా మిస్ అవుతున్నానా అని ఆయన అడుగుతున్నారు. దానికి మీరేమంటారు?
13: సో అది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది చాలా మంది ఇదే పొజిషన్ లో ఉంటారండి. మనకున్న బిజీ స్కెడ్యూల్ లోనే వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు ఫోకస్ ఆన్ ద స్టాక్ మార్కెట్, దాన్ని ట్రాక్ చేస్తూ ఉండాలి, ఏ రోజు ఏం డెసిషన్స్ తీసుకోవాలి, డెసిషన్స్ రైట్ డెసిషన్స్ తీసుకోకపోతే ఎక్కడ ఉన్న డబ్బులు పోతాయో, తప్పులు జరిగిపోతాయో ఒక భయంలో ఉంటుందండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రవి గారికి మన క్వశ్చన్ అడిగిన రవి గారు, మీరు కాదు ఆ క్వశ్చన్ అడిగిన రవి గారు, ఫ్రిస్కో రవి గారికి ఫస్ట్ మీరు ఎటువంటి ఎంబ్రాసింగ్ ఫీలింగ్ అని ఏమీ అవసరం లేదండి. వన్ థింగ్, లాస్ట్ 15 ఇయర్స్ లోని యూ హావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఫ్యామిలీని చూసుకున్నారు, ఇండియాలో వాళ్ళు మీ పేరెంట్స్ ని చూసుకుంటున్నారు, దట్ ఇస్ అ గ్రేట్ థింగ్. బట్ హౌఎవర్ ఇట్ కుడ్ హావ్ బీన్ డన్ ఎ బిట్ బెటర్ ఇఫ్ యూ హావ్ ఎ ప్లాన్ బెటర్. బట్ ఏదో పాత అయిపోయింది కాదు, యూ డిడ్ మిస్ ద బస్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే మీరు 15 ఇయర్స్ కెరీర్ లో అయిందండి, ఇంకా యూ విల్ హ్యావ్ అరౌండ్ 25 ఇయర్స్ ఇంకా కెరీర్ ఉందండి. అంటే అప్ టు 65-70 ఇయర్స్ వరకు జనాలందరూ వర్క్ చేస్తున్నారండి. సో అరౌండ్ 67 ఇయర్స్ వరకు మై గెస్ ఇస్ యూ కెన్ కంటిన్యూ టు వర్క్, యూ విల్ బి వర్కింగ్ ఆల్మోస్ట్. అండ్ 25 ఇయర్స్ లోని సో మెనీ వండర్స్ కెన్ బి క్రియేటెడ్ అండి. పాతకాల లాస్ట్ 15 నెలల్లోని మీరు ఫిక్స్ బ్యాంక్ లో డబ్బులు వదిలేశారు, సేవ్ చేస్తూ వచ్చారు, కానీ ఇన్ఫ్లేషన్ ప్రభావంగా ఈవెన్ ఆ డాలర్ ఈజ్ నాట్ ఎప్రిషియేటింగ్, ఇట్స్ ఎ డెప్రిషియేటింగ్ టెక్నికల్లీ. అంటే మీ వాల్యూ ఆఫ్ ద డాలర్ ఇస్ పడిపోతుందని. మనీని సేవింగ్స్ బ్యాంక్ లోని ఫిక్స్డ్ డిపాజిట్ లోని వేయడం కరెక్ట్ కాదు. దానికి ఏం చేయొచ్చు అంటే అట్లీస్ట్ స్టార్ట్ నౌ, ఇప్పటి నుంచి ఈవెన్ $1,000 ఎవ్రీ మంత్ గానీ మీరు సేవ్ చేయగలిగి మొదలు పెడితే, ఎందులోకి పెట్టాలి అంటే ఎస్ఎన్పీ లో కాస్ట్ ఎస్ఎన్పీ ఇండెక్స్ ఫండ్ లో కానీ పెట్టగలిగితే, ఒక రికరింగ్ ఆటో సెటప్ రూల్ గానీ మనం పెట్టుకోగలిగితే, నెక్స్ట్ 25 ఇయర్స్ బై ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇట్ వుడ్ బి ఆన్ యావరేజ్ అప్రాక్సిమేట్లీ $800,000 టు $1,000,000 వరకు మీకు సేవ్ చేసే ప్రాబిలిటీ ఉందండి. సో పాత అయిపోయింది, అట్లీస్ట్ స్టార్ట్ సేవింగ్ మనీ ఫర్ ద ఫ్యూచర్ అండి. ఇప్పటి నుంచి స్టాక్ మార్కెట్ మీరు అందరూ ఏమనుకుంటారంటే నీ స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి, మార్కెట్ న్యూస్ ఫాలో అవ్వాలి, ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, నా ఫైనాన్షియల్స్ అనాలిసిస్ రాదు అని అనుకుంటారండి. అసలు ఇవంతా మనం అంత బాధపడే అవసరం లేదండి. దట్స్ వై వీ కాల్ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయండి, S&P 500 ఇండెక్స్ ఫండ్, అలాగే దేర్ ఆర్ సో మెనీ ETFs ఉన్నాయండి. అవి ఎలా వర్క్ అవుతాయంటే దట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ స్టాక్ మార్కెట్ స్టాక్స్. అక్కడ ఒక ప్రొఫెషనల్స్ దే మేనేజ్ ద స్టాక్ పోర్ట్ఫోలియో, యూ డోంట్ నీడ్ టు వరీ. అండ్ ఆల్సో మ్యూచువల్ ఫండ్స్ అయితే ఆర్ ETFs అయితే. బట్ లేదంటే వెరీ సింపుల్, ఎవరైనా ఇంతవరకు స్టాక్ మార్కెట్ లో స్టార్ట్ చేయకుండా చేద్దాం అనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ మై రికమెండేషన్ స్టార్ట్ విత్ లో కాస్ట్ S&P 500 ఇండెక్స్ ఫండ్ మీరు తీసుకోండి. ఎవ్రీ మంత్ ఒక హ్యాబిట్ లోకి రావాలి, కాకపోతే ఒక ఆటో పేమెంట్ సెటప్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు గైడ్ యూ ఇఫ్ ఎనీ వన్ వాంట్స్. బట్ అదొక చేస్తే అప్పుడు స్లోగా ఒక వెల్త్ బిల్డ్ అవుతుందండి. ఎందుకు అంటే స్టాక్ మార్కెట్ హ్యాస్ అన్ యావరేజ్ 10% రేట్ ఆఫ్ రిటర్న్ ఉందండి. ఇఫ్ లాస్ట్ 30 ఇయర్స్ రిటర్న్ చూసుకుంటే యావరేజ్ ఇట్ ఈస్ 10.3% టు 10.6% యావరేజ్ గా రేట్ ఆఫ్ రిటర్న్ ఉందండి పర్ యానం. మీరు స్టాక్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టినా బ్యాంక్ లో పెట్టినా ఇంత డబ్బులు లేవండి. మార్కెట్ కెన్ గో అప్ అండ్ డౌన్, బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్ జనరేట్స్ ఇన్కమ్ ఆన్ యావరేజ్ 10% ఉందండి. My recommendation, let's start this game. But before putting in the stock market, as a financial and tax strategist also, my recommendation is first, ఇన్ష్యూర్ యూ హ్యావ్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. మీకు ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే జాబ్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్, కానీ మనకి జాబ్ ఉన్నా లేకపోయినా మన ఈఎంఐ హౌస్ ఈఎంఐస్ అయితే కట్టాలి కదా, అవి ఆగవు, మన పిల్లల ఖర్చులు ఆగవు. సో 3 to 6 months ఎమర్జెన్సీ ఫండ్ అయితే కంపల్సరీ ఉండాలండి. దాని తర్వాత మీకు ఎంప్లాయర్ కానీ 401k కానీ కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఉంటే అక్కడ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటే, ఎంప్లాయర్ ఏమైనా ఫ్రీ మ్యాచింగ్ ఇస్తే డోంట్ మిస్ దట్ ఫ్రీ మనీ. దట్ ఇస్ ద సెకండ్. థర్డ్ వన్ రాత్ ఐఆర్ఏ. రాత్ ఐఆర్ఏ ఆర్ బ్యాక్డోర్ రాత్ ఐఆర్ఏ, రెండు స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ టు దట్ రైట్ నౌ, బట్ అది కూడా మీరు కంప్లీట్ చేయండి. రాత్ ఐఆర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అకౌంట్ టు హ్యావ్ అండి, మనీ గ్రోస్ ట్యాక్స్ ఫ్రీ. ఈ 3 అకౌంట్స్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే మనీని అంటే 401k మ్యాచింగ్ వరకు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫుల్ కాంట్రిబ్యూషన్, అప్ టు ఫ్రీ మ్యాచింగ్ వరకు అయినా సరే పెట్టండి. దాని తర్వాత రాత్రు ఈ 3 గోల్స్ మీట్ అయిన తర్వాత మాత్రమే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. దెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్, స్టార్ట్ విత్ ఇండెక్స్ ఫండ్ స్టార్ట్ చేయండి. S&P 500 ఇండెక్స్ స్టాక్ స్టార్ట్ చేయండి. స్లోగా యూ కెన్ చేంజ్ ఇట్ అండ్ యా automated. Definitely you have a much bigger career in the for the next 25 years. You can be a millionaire by the time of retirement with just saving $1,000 every month from now on, Ravi garu.
12: డెఫినెట్లీ ఆ పదం కావాలి టు కీప్ పీపుల్ మూవింగ్. అండ్ అనిల్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇండెక్స్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయమంటున్నారు, బాగుంది. కాకపోతే దానికి ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ నుంచి మనం తీసుకుంటే 2025 ఏప్రిల్ నుంచి ఒక వీషేప్ రికవరీ ఉంది. ఈవెన్ వాల్ స్ట్రీట్ డింట్ ఎక్స్పెక్టెడ్ దట్ కైండ్ ఆఫ్ వీషేప్ రికవరీ, బట్ ఈవెన్ వాల్ స్ట్రీట్ మిస్డ్ దట్ రికవరీ. సో నా వాల్ స్ట్రీట్ రైట్ నౌ దేర్ ఇన్ ఏ హరీ టు పంప్ దేర్ మనీ ఇన్ టు ది మార్కెట్స్. సో ఇప్పుడు తీసుకుంటే ఈ 2026లో ఇప్పుడు మార్కెట్స్ ఆల్రెడీ దే ఆర్ బూమింగ్ అప్ రైట్. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్షన్ తర్వాత చేయాలా, ఇప్పటి నుంచి మొదలెడుతూ ఉంటే కరెక్షన్ అవుతున్నా కూడా అప్పుడు కూడా నెమ్మది నెమ్మదిగా యాడ్ చేస్తూ పోవాలా?
13: చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు రవి గారు. ఎస్ అండి, డోంట్ వెయిట్ ఫర్ ద టైమింగ్ అండి, స్టార్ట్ డూయింగ్ ఇట్. వీ నీడ్ యావరేజ్ అవుట్ చేసుకుంటూ వెళ్లాలండి. యూ కెన్నాట్ టైమ్ ద మార్కెట్ ఎనీ టైమ్. చాలా మంది అనుకుంటారు మార్కెట్ పడినప్పుడు పెడితే బిగ్ మనీ, ఎస్. బట్ యూ వాంట్ గెట్ ఎ డిసిప్లైన్ యావరేజ్ ఇట్ అవుట్. మీకు ఫర్ సపోజ్ మీకు 100,000 ఉందనుకోండి, ఇప్పుడు ఒక 25,000 పెట్టండి. నాలుగు పొజిషన్స్ లోని నెలకు ఒకసారి లేదంటే క్వార్టర్లీ ఒకసారి లేదంటే ఎవ్రీ డిప్ లోని బల్క్ అమౌంట్ పెట్టండి. బట్ యువర్ మై రికమెండేషన్ ఆఫ్ హ్యాబిట్ ఆఫ్ $1,000, నో టైమింగ్, స్టార్ట్ టుడే ఆర్ స్టార్ట్ మండే స్టార్ట్ చేసుకోండి. బై దిస్ వీకెండ్ లో కల్లా ఓపెన్ యువర్

0: లాగిన్ అయ్యి అకౌంట్ చూస్తుంటే ఆవిడ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో ఆవిడకి ఏమనిపిస్తుందంటే చూసినప్పుడల్లా ఇది అమ్మేద్దాం అమ్మేసి మొత్తం ఉన్నదేదో మనం కాస్త సేవింగ్స్ లోకి మార్చుకుంటే బెటర్ ఏమో అన్నట్టుగా ఉంది. సో దీనికి సంబంధించి ఆవిడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అని.
1: చాలా మంచి ప్రశ్న శ్రీదేవి గారు, అరవింద్ శ్రీదేవి గారు. సో శ్రీదేవి గారు, ఎస్ అంటే మార్కెట్ అనేది యావరేజ్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందండి. మార్కెట్ కెన్ గో అప్, మార్కెట్ కెన్ గో డౌన్, బట్ ఆన్ యావరేజ్ గా చూసుకుంటే ఇన్ ద లాంగ్ రన్ మార్కెట్ ఆల్వేస్ గివ్స్ బ్యాక్ ద మనీ టు ద ఇన్వెస్టర్స్ అండి. కాకపోతే ఈ ప్లే మనం పడినప్పుడు కానీ మీరు కానీ స్టాక్ కానీ అమ్మేశారో మీరు లాసెస్ ని లాక్ చేసినట్లండి. లాక్ చేయకుండా సేల్ ఇట్ త్రూ అంటే కొన్నాళ్ళగండి, అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అండ్ ఇట్ విల్ బి గో బ్యాక్ అండి. ఈవెన్ 2021-22 ఆ టైంలో మార్కెట్ కోవిడ్ టైంలో పడినప్పుడు కూడా గట్టిగా పడినప్పుడు కూడా మార్కెట్ వెంట్ బై 30%, బట్ అగైన్ ఇట్ బౌన్స్ ఇట్ బ్యాక్. సో మై రికమెండేషన్ ఏంటంటే ఇప్పుడు ఏమి ప్యానిక్ అవ్వద్దు, సో జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అని నా ఒపీనియన్ అండి. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రెడీ ఫర్ రిటైర్మెంట్, అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ 60, మై రికమెండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం, ఇంకా చాలా టైం ఉన్నది, డోంట్ ప్యానిక్, స్టార్ట్ ఇన్వెస్టింగ్ మోర్. ఎవ్రీ డిప్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. మీరు ఆ విధంగా స్టాక్ కొంచెం మీరు కొంచెం స్టాక్ మార్కెట్ కన్నా ఫాలో అవుతే ఎవ్రీ డిప్ లోని కొంచెం కంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. అట్ ద ఎండ్ ఇన్ ద నెక్స్ట్ 10-20 ఇయర్స్ డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు సీ గుడ్ రిజల్ట్స్ ఓవర్ ద టైమ్ అండి. బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేను లాస్ట్ 30 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు స్టాక్ మార్కెట్ నెంబర్స్ చూసుకుంటే ఆల్వేస్ 10% ఆన్ యావరేజ్ ఉందండి. సో మై రికమెండేషన్, డోంట్ గెట్ ప్యానిక్, కంటిన్యూ టు కాంట్రిబ్యూట్. మీకు కనుక కొంచెం భయం ఉంటే ఎక్కువ డబ్బులు పెట్టడానికి స్టార్ట్ విత్ మనకి ఇంత నేను చెప్పినట్లు గానీ సమ్ ఇండెక్స్ ఫండ్స్ గానీ ETFs గానీ స్టార్ట్ చేయండి. స్లోగా మీరు చేసుకుంటండి. ఇఫ్ యూ కెనాట్ మేనేజ్ ఇట్ ఆన్ యువర్ ఓన్, గో టు దీస్ మ్యూచువల్ ఫండ్స్ గానీ ETFs గానీ ఇండెక్స్ ఫండ్స్ గానీ పెట్టుకుంటే ఇట్ ఆటోమేటిక్లీ మూవ్స్ ఆన్. మీరు డెసిషన్ ఒకసారి తీసుకుంటారండి, యూ డోంట్ నీడ్ టు టేక్ ద డెసిషన్ ఎవ్రీ టైమ్. యూ టేక్ ద డెసిషన్ వన్ టైమ్ ఆన్ where to keep. This is like example S&P index fund or one ETF fund. ఆ ఒక్క డెసిషన్ తీసుకోండి, దాని తర్వాత ఆటోమేట్ చేయండి మీ సేవింగ్స్ ని, ఆటోమేటిక్ గానీ యూ విల్ బిల్డ్ వెల్త్ అండి.
0: అవసరం. అండ్ సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూసేవాళ్ళు పెద్దగా కంగారు పడాల్సింది ఏం లేదంటారు.
1: ఎస్ అంతేనండి, కరెక్ట్ అండి. బట్ మాత్రం వెన్ మార్కెట్ మీ డబ్బులు పోతున్నప్పుడు మాత్రం బయటికి రావద్దు, యూఆర్ లూజింగ్ ద మనీ అండ్ దిస్ ఇస్ నాట్ ద రాంగ్ టైమ్ టు కమ్ అవుట్. కుడ్ డోంట్ గెట్ ప్యానిక్.
0: రైట్. సో నెక్స్ట్ 10 ఇయర్స్ ఇచ్చారు, బట్ అనిల్ గారు ఇప్పుడు చూసుకున్న మార్కెట్ ప్రొజెక్షన్స్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ మీరు ఏ రకమైన అంచనా వేస్తున్నారు అసలు?
1: యాక్చువల్ గా ఈవెన్ యావరేజ్ గా రీసెంట్ గా మనకున్న సర్వేస్ చూసుకుంటారండి, అరౌండ్ 15-16% యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంకా రావచ్చు అని అంటున్నారండి. యావరేజ్ గా 15-16% is what people are expecting on average returns on the stock market in the next couple of years.
0: I see.
1: And also I'm talking about average and some individual stocks might have impacted by big gun. So if you are not top on the stock market, you individual stocks analysis cheyalekapothe గో విత్ దీస్ ఇండెక్స్ ఫండ్స్ కి వాటికి వెళ్ళిపోండి. ఇండివిజువల్ గా కానీ మీరు అనాలిసిస్ చేయగలిగితే మాత్రమే ఇండివిజువల్ పెట్టండి, బట్ అదర్వైజ్ ఇఫ్ యూఆర్ నాట్ షూర్ ఆన్ ద నెంబర్స్ జస్ట్ గో విత్ దీస్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ETFs ఆర్ ఇండెక్స్ ఫండ్స్ అండి.
0: లైక్ మెమరీ డిమాండ్ బట్టి ఈ మధ్యన కాలంలో మనకి SanDisk అండ్ మైక్రాన్ ఎలా అయితే పైకి వెళ్ళాయో సో అలాంటివి మీరు అంటున్నారు.
1: కరెక్ట్ అండి, అవునండి, కరెక్ట్ అండి, అవును. సో పైకి వెళ్ళాయి, చాలా మార్కెట్ సడన్ గా బాగా పడిపోయిన కూడా చాలా ఉన్నాయి. బాగా పెరుగుతాయి అనుకున్న సేల్స్ ఫోర్స్ ఉంది, చాలా బాగుంటుంది అనుకున్నాను. ఇట్ వెంట్ డౌన్ సబ్స్టాన్షియల్ అండ్ పీపుల్ లాట్ ఆఫ్ మై ఓన్ క్లయింట్స్ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, ఈవెన్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సేల్స్ ఫోర్స్. ఓకే, సేల్స్ ఫోర్స్ కానీ చాలా ఇన్స్టిట్యూట్ కానీ మెనీ ఆఫ్ మై ఎంప్లాయీస్ ఎప్పటి నుంచో వచ్చిన RSU స్టాక్స్ గాట్ ఇంపాక్టెడ్ నౌ. It will take so many years to build back that portfolio.
0: Right, right. And also sector rotations also play a vital role.
1: Yes, you are right. Correct, Anand.
0: Yeah. So, okay. So, next, moving on to the next question, Anil Garu. Karthik from Plano. ప్రతి ఒక్కడు ఒక డిఫరెంట్ డిఫరెంట్ అడ్వైస్ ఇస్తూ ఉంటారని చెప్పేసి ఆయన అంటున్నారు. సో ఎలా అంటే ఆయన ఫ్రెండ్ ఒకళ్ళు హీ బైస్ ఇండివిజువల్ స్టాక్స్ అండ్ ఇంకొక అతను దే ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్. సో ఆయన అంకుల్ ఒక ఆయన ఉన్నారు. సో ఆయన ఏంటంటే గోల్డ్ కొను అని చెప్తుంటారు. ఆయన ఫాదర్ ఏమో ల్యాండ్ మీద అయితే కొంచెం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాని మీద పెట్టు అంటుంటారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తే దే హావ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఒపీనియన్. ప్రతి వారం ఎవరు వచ్చి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. సో ఎవరిని వినాలి, ఏది పాటించాలి అని చెప్పి ఆయన క్వశ్చన్.
1: చాలా మంచి ఛానల్ గా అందరూ ఫేస్

0: చేసేది. ఓ ఎవరో సడన్ గా చెప్తారే, నేను పలానా స్టాక్ లో పెట్టాను నాకు ఇంత రిటర్న్స్ వచ్చింది అంటారు, లేదంటే ల్యాండ్స్ లో బాగా వచ్చింది అంటారు. అట్ ద సేమ్ టైం మంచే కాదండి, చెడ్డ కూడా ఉందండి. లాట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ ఆన్ లాట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ ఏంటంటే, యాక్చువల్ గా కార్తిక్ గారు, నా ఒపీనియన్ ఏంటంటే, మీ నలుగురు ఫ్రెండ్స్, మీకు చెప్పిన నలుగురు, మీ అంకుల్ గానీ, మీ ఫ్రెండ్ గానీ, మీ స్టాక్ మార్కెట్ సారీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ, వీళ్ళందరూ కూడా రైట్ అవ్వచ్చు, తప్పవచ్చు, బట్ మేబీ వాళ్ళ యొక్క రిస్క్ టాలరెన్స్ ప్రకారం గానీ దే మైట్ బి రైట్ ఫర్ దేర్ సినారియో. అంటే వాళ్ళకు ఇట్ డజంట్ మీన్ దట్ ద సేమ్ థింగ్ ఇస్ అప్లికబుల్ ఫర్ యూ అండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ కెన్ డెఫినెట్లీ అవుట్ పెర్ఫార్మ్ అవ్వచ్చు. గోల్డ్ ఈజ్ లైక్ ఎ గ్యారంటీగా, ఎప్పటికైనా గోల్డ్ ఫిజికల్ గా ఉంటుంది అని చాలా మంది అంటారు, గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగానే ల్యాండ్ అయితే జనరేషనల్ వెల్త్ కూడా క్రియేట్ చేయొచ్చు అంటారండి. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటుందండి, కానీ వాట్ ఈజ్ రైట్ ఫర్ యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకున్న పోర్ట్ఫోలియోకి, మీకున్న రిస్క్ టాలరెన్స్ కి, మీకున్న ఇన్కమ్ లెవెల్స్ కి, మీకున్న ఏజ్ కి, ఇవన్నీ పారామీటర్స్ తీసుకుని అప్పుడు మీరు యూనిట్ టేక్ ద డిసిషన్ అండి. ఎప్పుడు ఇది ఇంతకుముందు లాస్ట్ టైం ఒకసారి చెప్పాను ఒక సెషన్ లో, పురిగుంట పుల్లకూర రుచి. అంటే మనం ఏది చేయలేదో అటుపక్కడ చేస్తుంటే అబ్బా మనం చేస్తుంటే ఎంత బాగున్నో, మనం ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంత బాగున్నో. ఈ రోజు అంటే ఫ్రిస్కోలోని చాలా మంది చాలా కామన్ గా వింటుంటాను, అయ్యో ఫ్రిస్కోలో ల్యాండ్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే బాగున్నో, ఇప్పుడు ఈ రోజు ఎంత వాల్యూ ఉంది, ఫ్రిస్కోలో 20 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఏమీ లేదు, అయ్యో మిస్ అయిపోయాను అంటుంటారండి. ఓకే, ఇట్స్ నెవర్ లేట్ ఇన్ ద గేమ్, అట్లీస్ట్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ నౌ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంపాదించింది ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక హ్యాబిట్ ని బిల్డ్ చేయాలి. ద పే చెక్స్ వచ్చిన పే చెక్ మనకు వచ్చిన వెంటనే ద డే యూ గెట్ ద పే చెక్ ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ హ్యాస్ టు బి డైవర్టెడ్ ఆటోమేట్ పేమెంట్ పెట్టుకోండి, మనీ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద థింగ్స్ అండి. మనం ఏం చేయాలంటే మిక్స్ చేసుకోవాలి, అన్నిట్లు ఒకే దాంట్లో పెట్టకుండా. ఏ రోజు అన్ని మార్కెట్ ఇంత రవి గారు అంటుగా సెక్టార్స్ కూడా అప్స్ అండ్ డౌన్ అవుతుందండి. రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్ అవుతుంటది, స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంటది, గోల్డ్ ప్రైస్ కూడా మొన్నటి వరకు ఎంత బాగా ఉంటుంది, గోల్డ్ మళ్ళీ ఇప్పుడు పడిపోయిందండి. ఈవెన్ ఫ్యూ ఆఫ్ మై క్లయింట్స్ యాక్చువల్ ఈవెన్ ఐ నో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, హీ బాట్ ద గోల్డ్ అకౌంట్స్ కాస్కోలని 5,000+ కొన్నారు, రైట్ నో ఇట్ ఇస్ ఓన్లీ 4,000+. సో చాలా గోల్డ్ కూడా అన్ని అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు మిక్సప్ చేసుకుంటూ ఉండాలి, డైవర్సిఫై అవర్ పోర్ట్ఫోలియో. మీరు ఎంత ఉన్నా 10,000 ఉంటే 10,000 డైవర్సిఫై చేయండి, 100,000 డైవర్సిఫై చేయండి. కొంత స్టాక్ మార్కెట్ జనరల్ ఒక బేసిక్ ఫండమెంటల్ రూల్ ఉందండి, తమ్ రూల్ అంటారు, 110 మైనస్ యువర్ ఏజ్ ఇస్ వాట్ యువర్ స్టాక్ పర్సంటేజ్ అంటారండి జనరల్ గానే. అంటే లైక్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 ఇయర్స్ అనుకోండి ఏజ్, 110 మైనస్ 30 ఇస్ వాట్ అరౌండ్ 70 అంటే సారీ 80 వస్తుందండి, 80 అంటే అరౌండ్ 80% వరకు యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ వెన్ యూ ఆర్ అట్ ది ఏజ్ ఆఫ్ 30. బట్ అదే గాని ఇఫ్ యూ ఆర్ అట్ 50 ఇయర్స్ అనుకోండి, అంటే 110 మైనస్ 50 ఇస్ వాట్ అరౌండ్ 50-60. అంటే మీ పోర్ట్ఫోలియోలోని 50-60% మాత్రమే స్టాక్ పోర్ట్ఫోలియో పెట్టుకుని తక్కింది డైవర్సిఫై చేయండి. మేబీ గోల్డ్ లో ఒక 5-10% పెట్టండి, లేదంటే స్టాక్ మార్కెట్ వాటి కాళ్ళు ఇంకా మీరు వాటి కాదు మేబీ క్రిప్టో కరెన్సీ ఇంకో దగ్గర పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు ఆర్ట్స్ లో కానీ రకరకాల దేర్ ఆర్ సో మెనీ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు అండి. బట్ వాట్ మై ఆన్సర్ ఈస్ డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో, బ్లైండ్లీ డోంట్ గో విత్ సమ్వన్ ఎల్స్ రికమెండేషన్. అది వాళ్ళకి రైట్ అవ్వచ్చేమో కానీ మీకు మాత్రము ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందండి. దాని తర్వాత ఎనాలిసిస్ పెనాలిసిస్ అంటారు, అంటే మరీ ఎక్కువగా ఎనాలిసిస్ చేస్తే యూ గెట్ యూ మే మిస్ ద కంప్లీట్ ఆపర్చునిటీ, టైమ్ ని కిల్ అయిపోతుంటుందండి. మీరు టైమ్ ని కిల్ చేసుకోకుండా స్టార్ట్ డైవర్సిఫైయింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దట్స్ ఆల్ ఐ సే. స్టార్ట్ ఇన్వెస్టింగ్ టుడే.
1: అబ్సల్యూట్లీ, థ్యాంక్ యూ నిల్ గారు. సో మనం గోల్డ్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మనకున్న కొద్ది నిమిషాల్లో ఒక గోల్డ్ ప్రశ్న బంగారం గురించి. సో గోల్డ్ బేసికలీ ఇట్ హాస్ రిటర్న్ ఫ్రమ్ ది లాస్ట్ డెకేడ్, అంటే ఒక 10 సంవత్సరాలు పైగా గోల్డ్ బంగారం ఎదుగు పొదుగు లేకుండా అలా ఉండిపోయింది. కానీ కింద సంవత్సరం చూస్తే కనుక ఒక్కసారిగా దాంట్లో వచ్చిన ఒక రైజ్ ఏదైతే ఉందో దర్రి అసలు అందరికీ కళ్ళు ప్రపంచవ్యాప్తంగా అందరు కళ్ళు చెదిరిపోయే విధంగా గోల్డ్ పైకి వెళ్ళింది. ఈవెన్ ఎలాంటి అంటే ఆస్ట్రేలియా లేకపోతే ఇండియా ఇలాంటి దేశాల్లో గోల్డ్ అంత పెరిగిన తర్వాత, అంటే గోల్డ్ ఆల్మోస్ట్ వెంట్ అప్ టు 5,626 ద పీక్ ప్రైస్ కదా. సో అప్పుడు వెళ్ళినప్పుడు జనాలు అప్పుడు కొండ మొదలెట్టారు, అప్పుడు బంగారం షాపుల ముందు మొత్తం లైన్లు కట్టడం అంతా చేశారు. కానీ ఇప్పుడు చూస్తే గోల్డ్ ఒకప్పుడు ఎదుగు బొదుగు లేకుండా ఎలా ఉండిపోయిందో, ఇప్పుడైతే అసలు ఒదుగు లేకుండా అంటే కిందకు రావట్లేదు. మొన్న అంటే కాస్త ఇప్పుడు 4,000 కి అలా వచ్చిందనుకోండి, చాలా మంది ఇప్పుడు బంగారం కొనొచ్చా లేదా అసలు, ఎందుకంటే అంత పైకెళ్ళింది, 5,000 దగ్గర కొన్నది, ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 4,000 పడింది. ఇప్పుడు 4,000 దగ్గర కొనొచ్చా లేదా అనేది సంశయం చాలా మందికి ఉంది. అది కొంటే ఇంకా 2,000 రావచ్చా ఏంటి, పరిస్థితి ఎలా ఉంటుందని. బంగారం మీద మీ ఉద్దేశం ఏమంటారు?
0: సో డెఫినెట్లీ మీరు అన్నట్లుగానండి, దిస్ ఇయర్ 2026 వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్లక్చువేటెడ్ ఇయర్ ఫర్ ద గోల్డ్ అండి. ఇట్ వెంట్ అప్ టు $5,600 వరకు అప్పుడు ఐ థింక్ జనవరిలో వెళ్ళిందండి. దాని తర్వాత ఇట్ హాస్ కమ్ డౌన్ ఆల్సో, యాక్చువల్గా ఇట్ హాస్ కమ్ డౌన్ ఐ థింక్ మేబీ 3,960 వరకు టచ్ అయ్యిందండి. సో అండ్ రైట్ నౌ ఇట్ ఇస్ ఫ్లక్చువేటింగ్ అరౌండ్ 4,000 to 4,500 ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ మై మార్కెట్ ఇస్ వెరీ మచ్ వెలటైల్ ఇన్ ద గోల్డ్ అండి. రైట్ నౌ ఐ డోంట్ వాంట్ సమ్వన్ టు పుట్ లాట్ ఆఫ్ మనీ దేర్, స్టిల్ ఇట్ హాస్ టు స్టెబిలైజ్ అవ్వాలని నా ఒపీనియన్ అండి. లాస్ట్ 1 ఇయర్ లో గోల్డ్ రాకెట్ లాగా స్పీడ్ గా పెరిగింది, మళ్ళీ ఇట్ ఇస్ కమింగ్ డౌన్, మేబీ ఇట్ మే టేక్ సమ్ మోర్ టైమ్ అని చెప్పి అనుకుంటాను. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఆల్ అండ్ యావరేజింగ్ ఇట్ అవుట్ నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారండి, ఎవ్రీ మంత్ ఒక గోల్డ్ కాయిన్ కొంటుంటారండి. డజంట్ మ్యాటర్ ద ప్రైస్ గోల్డ్ కాయిన్స్ అంటే, యాక్చువల్గా కాయిన్స్ కొంటాను. ఇప్పుడు లాట్ ఆఫ్ గోల్డ్ ETFs ఉన్నాయి, ఆన్లైన్ కొనుక్కోవచ్చు. కానీ చాలా మందికి ఇప్పుడు అది గోల్డ్ ఇస్ అన్ ఎమోషన్ బేసిక్ గా. చాలా మంది గోల్డ్ కాయిన్స్ కొంటూ ఉంటారు. మై రికమెండేషన్ ఇప్పుడు యాక్చువల్గా ఈవెన్ వన్ ఆఫ్ మై క్లయింట్ దే సెల్ ఓన్లీ గోల్డ్స్. ఇవాళ ఏం చేస్తారంటే అట్ కాస్కో కన్నా తక్కువ ప్రైస్ లో ఎవ్రీ మంత్ గోల్డ్ కాయిన్స్ అమ్ముతారు వాళ్ళు అని వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు మా క్లయింట్ మీరు అనాలిసిస్ చేస్తున్నప్పుడు చూస్తాం చాలా మంది ఇన్వెస్టింగ్ లైక్ దర్ ఎవ్రీ మంత్ దే బై వన్ గోల్డ్. ఓకే, ఎనీవే యావరేజింగ్ చూసుకున్నప్పుడు పర్వాలేదండి. ఎవ్రీ మంత్ ఇఫ్ యూఆర్ బయింగ్ సంథింగ్ లైక్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ టు బై గోల్డ్. ఈవెన్ మార్కెట్ కొంచెం అప్ డౌన్ అవ్వచ్చు, అప్ అవ్వచ్చు, బట్ రైట్ నౌ ఇట్ మే నాట్ బి ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ బిగ్ అమౌంట్స్ ఇన్ ద గోల్డ్ అని నా పర్సనల్ ఒపీనియన్ అండి. స్టిల్ ఇట్ ఇస్ వాలటైల్, ఇట్ ఇస్ స్టిల్ ఇట్ ఇస్ ఒక స్టాండర్డ్ అవ్వాలండి. అప్పుడు దెన్ యూ కెన్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ ద గోల్డ్ నా ఒపీనియన్.
1: రైట్, ఓకే. సో అంటే గోల్డ్ ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ ది బ్యాకప్ అగైన్స్ ది ఫియట్ కరెన్సీ ఫ్రమ్ లాంగ్ ఫ్రమ్ ఏన్షియంట్ ఏరాస్ కదా. సో ఇప్పుడు తీసుకుంటే గోల్డ్ వరల్డ్ బ్యాంక్ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా గానీ కొరియా గానీ ఇవన్నీ కూడా గోల్డ్ ని కొండమే కాదు నిలపడం కూడా చేస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు they have restricted policies to not let gold go out of their countries. So there something big brewing probably, we don't know. All right. So ఇంకొక చివరి ప్రశ్నగా మనకి 5 నిమిషాలు ఉంది అనిల్ గారు. సో ఒక చివరిగా ఒక ప్రశ్న తీసుకుందాం మనం. లక్ష్మి గారు ఫ్రమ్ మెకనీ ఇవి రాస్తున్నారు. ఏంటంటే నా కొలీగ్ ఇన్వెస్టెడ్ ఇన్ వన్ టెక్నాలజీ స్టాక్ అండ్ డబుల్ హిజ్ మనీ. ఓకే, నా నేను ఇప్పుడు మిస్ అయిపోయినా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. సో ఎవ్రీ టైమ్ నేను హియర్ సక్సెస్ స్టోరీస్ లైక్ దిస్ ఐ వండర్ నేను ఎందుకు డైవర్సిఫై చేయలేదు ఇన్వెస్ట్మెంట్, అలా బోరింగ్ అలా ఎందుకు ఉండిపోయినా. సో ఇప్పుడు ఇలాంటి బిగ్గర్ రిస్క్స్ తీసుకోవాలా ఇండివిజువల్ స్టాక్స్ లో అని ఆవిడ ప్రశ్న.
0: చాలా మంచి క్వశ్చన్ అండి ఇది కూడా. సో బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఫోమో అండి, అంటే మనం ఏం మిస్ అయిపోతున్నాం అని ఒక భయం అండి. లక్ష్మి గారు, యూఆర్ వాట్ ఎవర్ యు ఆర్ ఇన్వెస్టింగ్ రైట్ నౌ, అంటే మీరు ఇండివిజువల్ గా స్టాక్ కాకుండా ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో కానీ అలా మనం పెట్టుకుంటూ ఉంటే, మై రికమెండేషన్ ఈజ్ యూఆర్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్. మై కమెంట్ ఈజ్ యూఆర్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్. అంటే ఇండివిజువల్ గా స్టాక్ ఇన్వెస్ట్ చేసినప్పుడు సమ్ పీపుల్, మీ ఫ్రెండ్ ఎవరో హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు, బాగా సంపాదించవచ్చు, బట్ దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ మైట్ హావ్ లాస్ట్ మనీ ఆల్సో. మనం మీరు ఓన్లీ మీరు మంచి వింటున్నారు, అక్కడ చాలా చెడ్డ కూడా ఉన్నదండి. ఎందుకంటే మనకి స్టాక్ మార్కెట్ లో థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఆర్ లిస్టెడ్, బట్ ఓన్లీ అరౌండ్ 46 కంపెనీస్ మాత్రమే మన యావరేజ్ గానీ మెజారిటీ ఆఫ్ పోర్ట్ఫోలియో ఓన్ చేసి ఉంటుందండి, అంటే పాజిటివ్ గా రన్ అవుతుంటది. దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ లూజ్ మనీ ఆల్సో అండి. సో అంటే మీరు you are not doing anything wrong, you have done a good job, but meer mutual average ga cheskondadalo valla em avutundante slowly meeku vastundandi, you are going to see the results slowly, not at one time andi. Okay sir, big shock kaakondani, it is doing its job, you don't need to worry at all. Please continue to do whatever you are building the wealth in the same way you can build it andi. But inka meeku koncham duradayastunde ledu, I want to do some stock anukunte, you can invest in the individual stock. ఓన్లీ ఎక్స్ట్రా మనీ ఉంటే, ఇఫ్ యూఆర్ రెడీ టు లూజ్ ద మనీ అనుకున్నప్పుడు మాత్రమే ఇండివిజువల్ స్టాక్ గా పెట్టండి. బికాజ్ ఐ హావ్ సీన్ సో మెనీ సినారియోస్, మార్కెట్ ఒక్కొక్క ఇండివిజువల్ గా పెట్టినప్పుడు మార్కెట్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది, ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది, ప్రైస్ పడే ఛాన్స్ కూడా ఉన్నది. మీరు కొంచెం మనీని, మీకు ఎక్స్ట్రా మనీ ఏమైనా ఉంటే అందులో పెట్టి మీరు గేమ్ ప్లే చేసుకుని, వన్స్ యువర్ కంఫర్టబుల్ దెన్ యూ కెన్ షిఫ్ట్ ద గేమ్ ఫ్రమ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో నుంచి ఇండివిజువల్ స్టాక్ పోర్ట్ఫోలియో మూవ్ అవ్వచ్చు. బట్ రైట్ నౌ ఇమీడియట్ షిఫ్ట్ అయితే మాత్రం చేయొద్దండి. వాట్ ఎవర్ యువర్ డూయింగ్ రైట్ నౌ ప్లీజ్ కంటిన్యూ టు ద సేమ్. ఎక్స్ట్రా మనీని ఎక్స్ట్రా రిస్క్, ఎక్స్ట్రా మనీ ఉంటేనే ఆ ఇండివిజువల్ స్టాక్ రిస్క్ తీసుకుని చేయండి. లేదంటే ఐ ఆల్వేస్ సే దట్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ టు ఇన్వెస్ట్ వెన్ యూ కెనాట్ మానిటర్ స్టాక్ టు స్టాక్ పర్ఫార్మెన్స్ అండి.
1: బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ అనిల్ గారు, అనిల్ గ్రంథి గారు, హీస్ ఫ్రమ్ ఏజీ ఫిన్టాక్స్, అందరికి తెలిసిందే. సో అనిల్ గారు, ఏజీ ఫిన్టాక్స్ డాట్ కామ్ అదే కదండి వెబ్సైట్? అక్కడికి వెళ్తే మీకు మీకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే అనిల్ గారిని మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయగలిగితే కనుక సో దే కెన్ బి మోర్ వన్ ఆన్ వన్, హీ కెన్ ఫోకస్ అండ్ గివ్ యూ మచ్ మోర్ సలహాల సూచనలు, ఇంకా ప్రాపర్లీ ప్రాపర్ గైడెన్స్ అంతా మీకుంటుంది. ఆల్సో శ్రోతలు ఎవరైనా కూడా అందరికీ ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఒకసారి అనిల్ గారు
0: నేను చెప్తానండి. సో ఎవరికైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనుకు కావాలనుకుంటే వి ఆఫర్ ఎ ఫ్రీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. యూ కెన్ దే కెన్ జస్ట్ కాల్ ఆన్ 4253954318 గాని మీరు కాల్ చేస్తే వీఆర్ హ్యాపీ టు హ్యావ్ వన్ ఆన్ వన్ కాల్ అండి. ఆస్క్ ఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్, నాట్ ట్యాక్స్ ప్లానింగ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనుకుంటే మీ హ్యాపీ మీ పోర్ట్ఫోలియో ఏంటి, మీరు ఎలాగ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మంత్ ఆన్ మంత్ ఎలా ఆటోమేట్ చేసుకోవాలి, ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి కూడా మీకు కొంత గైడ్ చేస్తామండి. So we're happy to talk on one and please reach out to us. I'm happy to help and
1: great. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఎప్పటిలాగే మీరు మా షోకి రావడం, ఇలాగ మా శ్రోతందరూ కూడా చాలా విలువైన సమాచారాన్ని, సలహాలని, సూచనల్ని అందివ్వడం అనేది చాలా చాలా అవసరం కూడా. అండ్ ఐ హోప్ మా శ్రోతలందరూ కూడా మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారని అనుకుంటున్నాం. అండ్ దే విల్ బెనిఫిట్ అలాట్ ఫ్రమ్ యూ.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు.
1: థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. యూ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ వండర్ఫుల్ వీకెండ్.
0: థ్యాంక్ యూ అండి.
1: All right, that was Anil Grandhi here from Financial AG Fintechs. Please do reach out to him for more benefits. All right, Srotandragoda Radio Surabhi 107.9 FM HD3 signature karyakram vintunnaru. Ee naati karyakramaniki vyakshataga Ravi Tuprani mee mundu. And mana commercial break lagu antartham, break ni vachin tarvata we will get into our flow. Stay tuned, don't go anywhere.
2: Tick tick, Radio Surabhi time check. Studio lo time 12 p.m.

0: Alright, welcome back to Radio Surabhi 107.9 FM HD3. America lo telinestam. Radio Surabhi sounds like home. Dallas lo the number one trending Telugu radio channel, Radio Surabhi. Signature karyakramaniki andariki swagatam. Andariki punas swagatam. Alright, 3 gantala karyakramamlo maniki 2 gantalu ayipoyane vachindi. So migitha ee gantalo it was such an interesting 2 hour segment endukante manam amshanni manam maatladukodam modalettin tarvata meelo chaala mandi calls chesi mee mee abhiprayalu anni teliparu. Definitely it is a debating topic adi vinadama shravanama drushyama anadi never ending kani dan fundamental reasons nunchi manam chuste ganaka అంటే మనం కొన్ని సత్యాలని వాస్తవాలని ఒప్పుకోవాలి. ఏదెక్కువ ఆనందం మనసుకి ఏదెక్కువ ఆనందం కలిగిస్తుంది అంటే రెండే కానీ ఖచ్చితంగా ఒకటైతే అంటే రెండు సమానమే ఒకటైతే ఎక్కువ సమానం అన్నట్టుగా అలాగే ఖచ్చితంగా ఒకటి మాత్రం ఇట్లు కొంచెం ఒక డిగ్రీ అయినా ఎక్కువ నిలబడుతుంది ఒకదాని మీద. సో అది నా దృష్టిలో శ్రవణం అని అనుకుంటున్నాను ఎందుకంటే అది ఆల్రెడీ నేను ఇచ్చిన ఫండమెంటల్ రీజన్స్ ఏవైతే ఒకటి సైన్స్ పరంగా నేను విశ్లేషించిన కాంటెక్స్ట్ ఒకటైతే ఇంకొకటి మామూలుగా మనం ఒకళ్ళు ఎవరైనా గుడ్డివాడిగా ఉండాలనుకుంటామా చెవిటివాడిగా ఉండాలనుకుంటామా ఆ రకంగా కూడా చూసుకున్నా కూడా మనకి రెండు భిన్న అభిప్రాయాలు వెలువడినా కూడా కానీ ఫైనల్లీ శ్రావణం అనేది కొంచెం ఒక ఎక్కువ స్థాయిలో ఉంటుందేమో నా ఉద్దేశం. ఇంకా ఎవరైనా మీ మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో. ఓకే, సో తర్వాత పాట వేసే ముందు ఓయా ఇందాక మన సెగ్మెంట్ కి ముందు ఒక ప్రశ్న అడిగాను కదా, రకరకాల అక్షరాలు అంటే ఒక సినిమా పదాన్ని పదంలో ఉన్న అక్షరాలను తీసుకుని దాన్ని షఫుల్ చేసి మీకు ఇచ్చాను. సో దాన్ని మీరు సరిగ్గా పట్టుకున్నారు అందరూ. ఇచ్చిన అక్షరాలు ఏంటంటే ను మా నా గా లు ము అని ఇస్తే అందరూ సరైన సమాధానం చెప్పారు. సుజాత గారు, న్యూజెర్సీ రవి గారు, అలాగే వేద గారు అందరూ కూడా మూగ మనసులు అని చెప్పారు. దాట్ ఈస్ ది రైట్ ఆన్సర్. బ్యూటిఫుల్. ఓకే, తర్వాత పాట వేసే ముందు ఒక సన్నివేశం అనిపిస్తా. ఈ సన్నివేశం వింటూ ఇందులో నటుల్ని గుర్తు పట్టగలిగిన ఆర్ ఏ సినిమాలో తెలిసినా కూడా యూ కెన్ కాల్ ద స్టూడియో.
1: నువ్వు పెట్టే, నేను మాట్లాడతాం. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్?
2: శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్ లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను.
1: వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫోన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందావరా, పారిపోదావరా, ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు. ఇంతకి ఏమొచ్చు మనకి?
2: ఈత సార్, స్విమ్మింగ్.
1: అది కాక
2: మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్.
1: మ్యూజిక్?
2: హార్మోనియం మృదంగం వాయిస్తానండి.
1: ఇక్కడ గానీ తెచ్చావా?
2: లేదు సార్.
1: థ్యాంక్స్. ఇంకా
2: బొమ్మలేస్తానండి.
1: ఎక్కడ? రోడ్ల మీద, బోర్డుల మీద,
2: పేపర్ మీదండి.
1: బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నాను.
2: బీఏ చేశానండి.
1: ఎన్నేళ్ళు? ఓ, త్వరగానే అయిపోయిందే.
2: లాస్ట్ ఇయర్ కష్టపడి చదివానండి.
1: సరే, మీ నాన్న నీకేదైనా ఉద్యోగం చూడమన్నాడు, వారం రోజులు ఏదో ఒకటి సెట్ చేద్దాం. నువ్వు వెళ్ళి ఫోన్ చేసి పడుకు. మంతి, ఇతనికి రేపు మార్నింగ్ అవుట్ హౌస్ చూపించు.
2: అవుట్ హౌస్ ఎందుకు సార్? బయట ఎక్కడైనా అవుట్ హౌస్ సౌకర్యంగానే ఉంటుంది సార్.
1: సౌకర్యంగా లేకపోయినా అక్కడే ఉండాలి. బ్యాగ్ లో బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారి
2: నాకొస్తారీ.
1: అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారి నచ్చుతా.
2: కిటికీలు తెరవడం అయ్యగారు నచ్చుతుందా?
1: నాకు నచ్చదు.
2: ఓహో,
1: అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా?
2: గుళ్ళో జోటువైనండి, బయట పెద్ద పరిచయం లేదు.
1: ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు.
2: అవుటోస్ పేరు లంక
3: జోక
2: సారీ
3: ఊరికే అర్బస్ ఎక్కువ వచ్చేస్త
2: సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి. అలాంటి ఇంట్లో కుదరవు. అది మెట్టుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులే చెప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా.
0: ఆల్రైట్, డైలాగ్ ఉన్నారు కదా, సో నటులు ఎవరిని గుర్తుపట్టిన ఆ సినిమా ఏం తెలిసినా కూడా కాల్ ద స్టూడియో 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈరోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తుప్రాని.

0: ఆల్రైట్ గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి విన్న పాట అండ్ పప్పి లహరి అందించిన సంగీతం. కానీ దీంట్లో నాకు తెలిసి సాలూరు వాసురావు గారు కూడా ఉండే ఉంటారేమో ఒక సహాయకునిగా అని అనుకుంటున్నాను. ఎందుకంటే రౌడీ గల్లడి చిత్రానికి పప్పి లహరి అయితే అందులోని చిలుకాక్షేమ ఆ సాంగ్కి పప్పి లహరి గారితో పాటుగా చాలా ఎక్కువగా సాలూరు వాసురావు గారు పనిచేశారు. సాలూరు వాసురావు గారు అంటే సాలూరు కోటేశ్వరరావు గారు అంటే కోటి, మనకి సుపరిచితమైన కోటి సంగీత దర్శకులు, కోటి అన్నయ్య గారు ఆయన. ఆల్రైట్, సో తర్వాత పాట వేసే ముందు ఈ సన్నివేశాన్ని వినండి. ఈ సన్నివేశం వింటూ ఇది ఏ సినిమాలో తెలిసినా ఆరు ఇందులో ముందు నటీనటులు ఎవరో గుర్తు పట్టిన కాల్ చేయండి స్టూడియోకి.
1: కామన్ సెన్స్ లో కదా ఇదారా తాడి పెరిగిన పెరిగా బుద్ధి దానికి.
2: ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా?
1: హైట్ కి దీనికి సంబంధం ఏంటి?
3: నువ్వు కొట్టావా?
2: ఏ డౌటా? కన్ఫర్మ్. నేను వస్తాను బాబు.
4: రేయ్ ఆగు,
2: నాకు నిద్ర వస్తుందండి.
4: నాకు రావట్లేదు.
2: అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా?
3: అక్కర్లేదండి.
2: మరి ఇందాక అన్నావు అవును మేమందరం టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా?
3: ఇందాక అన్నానా?
2: అన్నా
1: అదే ఉంటారు సార్
2: అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా?
3: అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్.
2: ఖాళీగా ఉంటే ఏళ్ళు తీసుకెత్తావంటారా నువ్వు? ఏళ్ళు తీసుకెత్తాను 20 రూపాయలది.
3: అంటే అంటే 1000 రూపాయలు ఇది సార్, 500 గాడి
2: వివరాలు అవసరం ఏంటో నీకు వివరాలు
3: అవుతులేండి. నేను ఇస్తాను అమ్మా 100 200 తక్కువ.
2: ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత ఎట్టావేంట్రా
3: చెప్పు.
2: ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించా సరే చూపించరా
3: అదండి
2: చూపించా. ఓ అదా చూడు చూడు చూడు.
3: అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి.
2: కొట్టుకుందా చూడు చూడు చూడు చూడు. సరిగ్గా సరిగ్గా సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, చూసుకో
0: సన్నివేశం. ఏ సినిమాలో తెలిసినా నటినట్లు ఎవరు తెలిసినా డూ కాల్ ద స్టూడియో 972-636-1966 ఈ పార్ట్మెంట్.

0: విహారీ చూసిన రోజే నేను ప్రేమలో పడిపోయానని నాకు అర్థమైంది. నేను చెబుదామనుకున్న మాటలన్నీ తను చెప్తే ఆనందంగా అనిపించింది. అందుకే నా పెదాలు దాటని మాటల్ని ఈ పేజీలలో రాస్తున్నా. తన్ని ప్రేమించడం అంటే ఒక అందమైన ప్రయాణం లాంటిది. తనతో కలిసి లైఫ్ లాంగ్ బ్రతకాలను. ఐ లవ్ యూ విహారి.
1: మహీ

0: All right, Satya Master. Okay, this is a beautiful composition. ఇందాక విన్న సన్నివేశం వెంకి చిత్రం నుంచి హాస్య సన్నివేశం. అండ్ ఈరోజు మన రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమంలో నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఆటలు మాటలు పాటలు వినోదం విజ్ఞాన సమాచార సమాహారం మా రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం అని. సో చెప్పినట్టుగానే ఆటలు మాటలు పాటలు అలాగే వినోదం విజ్ఞా కొంచెం తక్కువైనా కూడా, ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్న అంశంలో విజ్ఞానం కూడా ఉంది, తోడు ఒక అరగంట పాటు సమాచారానికి సంబంధించిన మంచి సమాచారానికి సంబంధించిన ప్రాజెక్ట్ W కూడా మనం చూసాం విన్నాం. ఓకే, సో ఇంకొక 50 seconds లో మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాం. సో బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఇంకొక అరగంట సేపు కార్యక్రమాన్ని మీరు నచ్చిన కోరిన పాటలు ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ డూ కాల్ మీ, ఐ విల్ డెఫినెట్లీ ప్లే ఇట్ ఫర్ యూ. అదర్వైజ్ శ్రోతలందరూ కూడా రేడియో సర్వి యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. కారులో వెళ్తున్నప్పుడు వినడమే కాదు, కారులో దిగిన తర్వాత కూడా మీరు యాప్ ఉంటే మీకు బోల్డంత మార్జీలందరూ కూడా ఎప్పటికప్పుడు రకరకాల కార్యక్రమాలతోటి రకరకాల ఆటలతోటి మాటలతోటి అంశాలతోటి మీ ముందుకు వస్తూ ఉంటారు. So you don't want to miss all that. And also meeku chakkada nestam aa radio surbi unte app unte so me download cheskodu maatrame kaadu me groups and circles la kuda aa radio surbi app link ni forward cheyandi so they can also listen and enjoy it. Okay, we are rolling into the commercial break shortly. I'll be right back after that and malli manchi paatlu tho me request emanante kada call cheyandi studio ki. Stay tuned, keep listening.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party aa leka jatra?
8: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
10: Oh, hello, dinner plans enti? Group lo evaram support chesalaru?
11: What a dare, completely exhausted. Dinner plans enti?
12: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
13: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

ఆల్ రైట్, చక్కటి పాట ఉన్నాం ఇందాక. అండ్ తర్వాత రిక్వెస్ట్ సాంగ్ కోరింది అనురాధ్ గారు. అనురాధ్ గారు, ఐ నో యూ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్. దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్. హోప్ యూ ఆర్ లిసనింగ్. ఎంజాయ్ దిస్.

0: మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. ఐ హావ్ టు గో ఆన్ ఎయిర్. ఐ హావ్ టు గో ఆన్
1: ఎయిర్. ఇది ఇవాళ ఎందుకో రెండోసారి ఒక పాట వింటుంటే ఇంకోటి గుర్తొచ్చింది. ఈ పాట వింటుంటే చినుకు రవ్వలు చినుకు రవ్వలు అని అది గుర్తొచ్చింది. నెక్స్ట్ మీకు ఇంకా టైం ఉంటే అది ప్లే చేయండి, లేకపోతే
0: టైం బట్టి మిగతా కొన్ని సాంగ్స్ ఆవిడ వేసిన తర్వాత టైం ఉంటే డెఫినెట్లీ ప్లే ఇట్ ఫర్ యూ.
1: ఓకే అండి,
0: థ్యాంక్ యూ అంటారు. ఓకే, సో మనకి ఇంకా 15 నిమిషాలు అనుకుంది, కానీ 15 నిమిషాలు అని చెప్పడం లేదు, 10 నిమిషాలు మాత్రమే అనుకోవచ్చు. ఇంకొక 2 సాంగ్స్, ఇంకా కపుల్ ఆఫ్ రిక్వెస్ట్ ఉన్నాయి. అది వేసే ముందు ఒకసారి ఒక వ్యాపార ప్రకటన చూసేదాం. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియా కుజిన్, హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చిల్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? జస్ట్ విజిట్ మైత్రీస్ ఇండియా కుజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రెస్కో. సో డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రజెంట్స్ కథక్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్. సో ఇట్ ఈస్ ఆన్ August 28th ఫ్రైడే. గ్రాండ్వ్యూ ఆర్ట్ సెంటర్ లో గార్లెండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. సో ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎన్చాంటింగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్. యూ డోంట్ వాంట్ మిస్ దాట్. డిన్నర్ స్టార్ట్స్ ఎట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ ఎట్ 7 PM. టికెట్ స్టార్ట్ అట్ జస్ట్ $35. డిన్నర్ ఇస్ ఇన్క్లూడెడ్ ఇన్ దాట్. సో ప్లీజ్ డూ విజిట్ దాట్. ఓకే, తర్వాత ఈ పాట వినండి. ఈ పాట వింటూ మీకేమైనా పాటలు వినాలనుకుంటే ఇంకా ఎక్కువ అడగలేదు, ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది, రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ విని ఆనందించమని చెప్తా. హియర్ యు గో.

All right. Timmaraju. తిమ్మరాజు పల్లి టీవీ చిత్రం నుంచి వినే పాట. తర్వాత రిక్వెస్ట్ సుధీర్, ఆయన కోరారే పాటని. సుధీర్ గారు, హియర్ యు గో, దిస్ ఇస్ యువర్ రిక్వెస్ట్ సాంగ్, ఎంజాయ్ దిస్.

ఆల్ రైట్ ఆల్ రైట్ మనం కార్యక్రమం చివరికి వచ్చేసాం. ఇంకా ఐ హావ్ టు టేక్ లీవ్ నా. సో 3 గంటల కార్యక్రమం తెలియకుండా అయిపోయింది మీ అందరి కాల్స్ తోటి, మీ అందరితోటి మాటలతోటి. అలాగే ఇట్స్ ప్రాజెక్ట్ డబ్ల్యూ సెగ్మెంట్ కూడా మనం ఈరోజు చక్కగా నడుపుకున్నాం. మళ్ళీ నేను వచ్చే శనివారం మీ ముందుకు వస్తా. వచ్చే శనివారం ఇట్ ఈస్ ఏ ఎక్స్క్లూజివ్ స్పెషల్ డే, ఎందుకంటే భారత స్వతంత్ర దినోత్సవం 15 ఆగస్టు ఆ రోజు. సో వచ్చే శనివారం, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్పెషల్ షో. సో స్టే ట్యూన్డ్, విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ ఓవర్ దేర్. సో ఎప్పటిలాగే నేను చెప్పే విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మనకి మన దగ్గర నుంచి ఏదైనా తొందరగా పోయేది ఉందంటే అది ఆరోగ్యం అవుతుంది. అందులో కూడా మనం సరిగ్గా చూసుకోకపోతే ఇంకా పాసి వెళ్ళిపోతుంది. సో ఆరోగ్యానికి మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు చాలా చాలా ముఖ్యం. సో మంచి ఆలోచనలు పెంచుకుందాం అండ్ మానసికమైన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకుందాం. మానసిక ఆరోగ్యమే నిజమైన శారీరక దారుఢ్యం అని నమ్ముదాం. మానసిక ఆరోగ్యం అంటే ఆశించడాలు, ద్వేషించడాలు, పోల్చి చూసుకోవడాలు, వాటెవర్ ఇలాంటి ఏ ఆలోచనలైనా కూడా మానసికంగా కృంగుతీస్తుంది అది. సో అటువంటి ఆలోచనలకు దూరంగా ఉండి మానసికంగా మనకి ఎటువంటి పనులు, ఎటువంటి ఆలోచనలు మనకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి, అటువంటివి మనం చేపడితే ఖచ్చితంగా మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్స్. సో మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. సో ఇటువంటి మార్పులు ఏమైనా చేయాల్సి వస్తే గనక ఎక్కువ ఆలస్యం చేయకుండా ప్లీజ్ డూ వెల్కమ్ దామ్ రైట్ అవే వితౌట్ ఎనీ సెకండ్ థాట్. సో మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేంత వరకు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, చాలా చాలా ఆనందంగా ఉండాలి తద్వారా అని చెప్పి నేను ఆశిస్తూ, మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ తిరిగి వచ్చే శనివారం భారత స్వతంత్ర దినోత్సవం అన్నాడు మళ్ళీ మీ ముందు హాజరవుతాను వచ్చే శనివారం సిగ్నేచర్ షోకి. అంతవరకు సెలవు, రవి తూప్రాణి, బై.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్.
13: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
18: రేడియో సురభి
0: 107.9 FM.

0: अम्मा जानू।
1: नमस्ते।
0: नमस्ते
1: मामी जान भैया।
0: अम्मा नमस्ते।
2: ఎన్ని సార్లు చెప్పినా ఎడం చేత తిండం మానవే.
0: ఆకలికి చేత్తో సంబంధం ఏంటమ్మీ?
1: ఏంటి భయ్యా? ఏం లేదు, ఏదో గుర్తొచ్చింది. చాందిని చూపు.
3: వీడి ఆకలికి అది సరిపోతుందంటావా రాజు?
1: ఇష్టపెట్టుకుని బాబా.

0: ya.
1: ఏంటి భయ్యా అది?
0: ఏంటి భయ్యా అంత సిగ్గుపడుతున్నావు?
1: బాబీ చిందా.
0: ఆ అనుకున్నా.
1: బాబీ పేరేంటి భయ్యా? సీత.
0: ఆహా, రాముడు సీత.
2: ఒక చెయ్యి రక్షణ కోసం.

శ్రోతలందరికీ స్వాగతం. మీ ఆడకవాళ్ళ పాటకవాళ్ళ శివ వచ్చాడు మీతో పాటు మూడు గంటల నా అభిప్రాయం. ఇవాళ అట్టకవాళ్ళ పట్టకవాళ్ళ థీమ్ రాలేదు ఏంటి అనుకుంటున్నారా? ఊరికే సరదాగా. సరే, ఇవాళ కార్యక్రమంలో నేను ఇవాళ మనకి స్కూళ్లు మొదలైపోతున్నాయి అవునా. స్కూళ్లు మొదలైపోతున్నాయి అంటే మీ అందరికీ ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి అమ్మో ఇప్పుడు పనులన్నీ చేయాలి, చాలా నర్వస్ ఫీలింగ్ వస్తుంది. కొంతమందికి పిల్లలు చదువు చెప్పాలనిపిస్తుంది అని ఆలోచనలు వస్తాయి, లేదా కొంతమందికి పిల్లలకి ట్యూషన్లు పెట్టాలేమో, ఇప్పుడు స్కూల్లో హోంవర్క్లు అవి ఉంటాయి, ఎలా ఉంటాయి ఏంటి, ఇలాంటి రకరకాల కంగారులు వస్తాయి. అలాంటి కొంతమంది అలాంటి వాళ్ళైతే హ్యాపీస్ ఫీల్ అవుతారండి. పిల్లలు వెళ్ళిపోతారు కదా, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. రెండున్నర నెలల పాటు పిల్లలు అల్లరి అల్లరి గోలగోలు చేసి సడన్ గా ఏదో తుఫాన్ వచ్చి అంతా సైలెంట్ అయిపోయినట్టు ఉంటుంది కదా. సరే, అలా కొంతమందికి ఉంటుంది. సరే, ఇవాళ ఆ కబుర్లు పంచుకుందాం. సరదాగా స్కూల్ విషయాలు కొంతమందికి మళ్ళీ వారం అనుకుంటా, బట్ మళ్ళీ వారం కాదు, ఆ పై వారం అనుకుంటా. కొన్ని స్కూళ్ళు అయితే మళ్ళీ వారం కాబట్టి సరదాగా స్కూళ్ళ గురించి మాట్లాడుతూ మీ విషయాలు ఏమైనా పంచుకోవాలంటే నాకు కాల్ చేయండి, సరదాగా మాట్లాడుకుందాం. మనం నంబర్ తెలుసుకుంది మీకు 972-636-1966. మళ్ళీ అందరికీ మరొకసారి ఆటకవాల పాటకవాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సరే, స్కూల్ గురించి మాట్లాడుతున్నాము. ఇంకా ఆట కూడా కొంతసేపు నాకు మొదలెడదాం అన్నమాట. ఆట కావాలా పాట కావాలంటే ఆట కూడా ఉండాలి కదా, ఆట కూడా మొదలెడతాము. ఇవాళ క్రితం వారం తెచ్చిన చిలకరించిన పదాల్లో చిలకరించిన అక్షరాలు కాకుండా కొంచెం వేరే ఆట తీసుకొచ్చాను. సరదాగా ఆట ఆడదాము. పాటల విషయానికి వస్తే నేను నాకు తోచిన పాటలు వినిపిస్తున్నాను. మరి మీకు తోచిన పాటలు, మీకు వినాలన్న పాటలు వినాలంటే ఏం చేయాలి? మీరు మళ్ళీ అదే చేయాలి, కాల్ చేయాలి 972-636-1966 కి చేసేయండి కాళ్ళు. మనం స్కూల్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి కొంతసేపు నాకైతే ఈ ఫీలింగ్, పిల్లలకు కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది. అందులో పిల్లలు కూడా ఎవరైనా సరదాగా కాల్ చేయండి. స్కూల్ అంటే మీకు ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది స్కూల్ అంటే? ఆనందంగా ఉందా, లేకపోతే ఇప్పుడు దోస్తీ పాట వినిపించాను కదా, దోస్తీ పాటలో మనం ఫ్రెండ్స్ ని కలవాలి అనే ఆనందం చాలా మంది పిల్లల్లో ఉంటుంది. పిల్లలు భలే కనెక్ట్ అయిపోతారు కొంతమంది ఫ్రెండ్స్ కి, అంటే వేరే చోటికి మారాలంటే కూడా అందుకే వాళ్ళు జంపుతారు, నేను వేరే స్కూల్ మారను, ఇదే స్కూల్లో చదువుతాను, అందరూ కాలేజీకి వెళ్ళేదాక ఇక్కడే చదువుతారు అన్నట్టుగా. సో అలాంటి దోస్తీ పాటతో మొదలెట్టి రియాలిటీకి వచ్చేస్తే ఇలా ఉంటుంది పరిస్థితి స్కూల్ మొదలవుతాయి. చూడండి,

చాలా వారం కూడా స్కూల్ మొదలైపోతున్నాయి కాబట్టి పొద్దున్న లేగాలి అన్నట్టు అయిపోతుందన్నమాట. కొంతమంది ఎర్లీ బర్డ్స్, చాలా మంది నైట్ అవల్స్ ఎక్కువ ఉంటారు అనిపిస్తుంది నాకు. నాకైతే చాలా ఎర్లీ బర్డ్స్ లేని వాళ్ళకి 2.5 నెలలు చక్కగా విశ్రాంతి తీసుకుని పొద్దున టైం ఎంత అయింది అని చూసుకోకలేకుండా, అంటే మనం ఆఫీసులు కవి ఇవి విశ్రాంతి ఎప్పుడు దొరకదులేండి, కానీ పిల్లలకంటే ఇక్కడ ఇదివరకు అనుకునేవాడిని చిన్నప్పుడు. అంటే మీరు చిన్న తరగతి పిల్లలు చిన్న తరగతిలో ఉంటే బస్సు ఇంకా తొందరగా వస్తుంది, పెద్ద తరగతి వాళ్ళకి ఎందుకో లేట్గా వస్తుంది. అలా అంటే కారణం ఉంది ఆబ్వియస్లీ, కానీ చాలా చాలా బాధగా అనిపించేది. పాపం నేను బాబు పాప అలా చక్కగా పడుకుంటారు దుప్పట్లో దూరి, మరి నేను పొద్దునే లేపాలి పొద్దున్న లేగాలి అంటూను. ఇంకా స్నానాల విషయాలను పక్కన పెట్టచ్చు పిల్లలు కాబట్టి, బస్ ఎక్కాలి, బస్ ఎక్కించడం వాళ్ళని, అందులో చల్లన్న ఎండన్న వాళ్ళని నడిపించి, మానన్న కూడా నడిపించి అక్కడికి దింపడం, ఇది కొన్ని కొన్ని చోట్ల అయితే 6:30 వచ్చేస్తుంది బస్ అవున. సో అంత పొద్దున్నే పిల్లలు వెళ్ళి మళ్ళీ అంటే తొందరగా వస్తారు, 3:30 కల్లా వచ్చేస్తారు, కానీ ఇలాంటి కష్టాలు ఉంటాయన్నమాట. సరే, మీకు మీ విషయాలు ఏంటి, స్కూల్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మందికి పిల్లలు స్కూల్ ఏడిసి రా కాలేజీకి వెళ్ళిపోయారు మా పిల్లలు అంటారా, అది వేరే విషయం. కాలేజీకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ విషయాలన్నీ మీతో, అంటే అదే ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ అయితే మీకు విషయాలు పంచుకుని ఉంటారు, మీకు కాల్ చేసి పంచుకుని ఉండుంటారు, ఆగస్ట్ నుంచి వెళ్తారులేండి. కానీ ఏమైనా వాళ్ళకి పిల్లలకి షాపింగ్లు చేస్తున్నారా, వాళ్ళని తిప్పుతున్నారా, వాళ్ళని ఎవరితో ఉండాలి ఏంటి అన్ని ఆలోచించుకుంటారు కదా మీరు. ఇలాంటి విషయాలు ఏమైనా నాతో పంచుకోవాలంటే, మన శ్రోతలతో పంచుకోవాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. మీరు వింటున్న కార్యక్రమం ఆట కవల పాట కవల, మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. సరే, ఇంకొక పాట వినిపిస్తాను సరదాగా. ఇవాళ ప్రత్యేకంగా ఒక స్కూళ్ళ గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ పాటలు అలాగే ఉండాలని లేదు, పాటలు రకరకాల పాటలు వినిపిస్తాను మీకు. దీంతోపాటు మీకు ఏమైనా పాటలు కావాలంటే కూడా నాకు కాల్ చేయండి, అదే నెంబర్ 9726361966. ఆట కూడా కొద్దిసేపు నాకు మొదలెడతాం. ప్రస్తుతానికి ఈ లెక్కల పాట నేర్చుకుందాం. లెక్కలు ఎక్కలు తెల్వనోళ్ళు ఆ పాట కాదండి, ఇంకో పాట.

0: ఇంకో పాట వచ్చేసినట్టుంది, ఆగండి, ఆ పాట అనుకోలేదు నేను, మళ్ళీ వినిపిస్తాను ఈ పాట.
1: ఓ బక్కెట్ చికెన్ ఆర్డర్ చేశాను, ఓ లెగ్ పీస్ తింటే రెండు ఐడియాలు వచ్చాయి.

0: బామా
1: బామా
2: ఏంటా
1: చూడు బామా ఎలా డిస్టర్బ్ చేస్తుందో ఎక్స్పోజింగ్ బామా ఎక్స్పోజింగ్
2: చిన్నపిల్ల
1: అది చిన్నపిల్ల

అండి. సో అలా మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటూ లెక్కలు ఎక్కలు ఇవన్నీ మొదలైపోతాయి స్కూల్ మొదలవుతాయి. ఇవాళ మనం స్కూల్ మొదలవుతున్న ఆనందంతో, ఆనందం అంటారో మరి కంగారు అంటారో బాధ అంటారో మీ ఇష్టం, ఎలా అన్నా కూడా ఆవేశాలు పంచుకుంటూ వాటి గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. కొంతసేపు నాకు నా విషయాలు మీతో చెప్తున్నాను, మీరేమైనా నాతో పంచుకోవాలంటే సరదాగా కాల్ చేయండి. సరే, స్కూల్ అంటే ఇప్పుడు ఈ ఆల్జీబ్రా, మనకి చిన్నప్పుడు ఆల్జీబ్రా గుండుగాబ్రా అనేవారు, మీరు ఎవరైనా విన్నారో లేదా ఆ పదాలు, ఆల్జీబ్రా గుండుగాబ్రా, గుండుగాబ్రా ఉండేది, జామెట్రీకి జామెట్రీ ఉండేది, ఇలాంటివన్నీ అష్ట కష్టాలు పడేవాళ్ళం కదా మనం పిల్లలకి. పిల్లలందరికీ ట్యూషన్లు తర్వాత ఎంటీజీకేలు ఇవన్నీ వచ్చేసి వాళ్ళకి చాలా సులువైపోయింది. ప్లస్ పిల్లలు మనకంటే చాలా షార్ప్లు అండి, సో వాళ్ళు చాలా తొందరగా నేర్చుకుంటున్నారు. కానీ మనం నేర్చుకునే టైంలో బాగానే కష్టాలు పడ్డామని అనిపిస్తుంది నాకు. సరే, కొన్ని ప్రకటనలు ఉందాం, ప్రకటనలు నాకు ఇంకో పాట వినిపిస్తాను. ఇవి స్కూల్ మొదలవుతారంటే పిల్లలు ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు అని చెప్పడానికి నిదర్శనం ఈ పాట. ఈ పాట వినిపించబోయే ముందు కొన్ని విషయాలు. ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్, అన్లైన్ విత్ డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ఎ పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడేస్ సౌత్ లేక్ ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM. బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ ఫర్ $2.99. గ్రేట్ బైట్స్, కూల్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. ఇండియా టుడే, 151 నార్త్ నాలెన్ డ్రైవ్ ఇన్ సౌత్ లేక్. అలాగే మీ అందరికీ ఈ స్కూళ్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక గ్రేట్ న్యూస్ ఫ్రమ్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. డీప్ క్లీనింగ్ పై $200 ఆఫ్, క్లీన్ టీత్, హెల్దీ గమ్స్, కాన్ఫిడెంట్ స్మైల్, అన్ని ఒకేసారి. హరి అప్, లిమిటెడ్ టైం ఓన్లీ. అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి 9724845400 ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఆన్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. అలాగే ఇండియా బజార్ వారి ప్రకటన, జాయిన్ దెమ్ ఫర్ జాయిన్ ఇండియా బజార్ ఫోర్త్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ఫ్రమ్ August 7th to 9th. అంటే నిన్న మొదలైపోయింది, ఇంకొక రెండు రోజులు ఉంది కాబట్టి ఇంకా సమయం ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ 3 ఎక్సైటింగ్ డేస్ ప్యాక్ విత్ అన్బీటబుల్ షాపింగ్, అమేజింగ్ ప్రైజెస్ కూడా ఉండవు, డెలిషియస్ స్ట్రీట్స్ అండ్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. రాఫెల్ ప్రైజెస్ ఇంక్లూడ్ అన్ ఐఫోన్, ఐప్యాడ్ అండ్ టీవీస్. First 5 customers spending $150+ each day receive a free 10-gram silver coin. Raffle entry on purchases of $200 or more. Free face painting and mehendi, fresh sugarcane juice and coconut drinks. Special gifts and giveaways throughout the weekend happening August 8th and 9th at India Bazaar, Fort Worth, 5152 Quadrant Way in Fort Worth. Sir, పిల్లలతో పాటు నాకు కూడా ఒక డౌట్ అడగాలనుంది. ఆ డౌట్ ఏంటో అడుగుతాను. వినండి ఈ సినిమా, ఇదే సినిమా తెలిసి సరదాగా కాల్ చేయండి 972-636-1966.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Konni conversations manalni navvistayi, inkonni conversations manalni malli chinna padiki teeskeltayi. Tune into Morning Mantra where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
9: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

ఎస్ మన సిగ్నేచర్ పాట పడింది. ఇందాక కార్యక్రమం మొదట్లో వినపడలేదు కాబట్టి కొంచెం ఎందుకో నాకు అదోలా అనిపించింది. ఈ పాట పడింది అంటే ఎక్కడలేని ఎనర్జీ ఉత్సాహం నాకైతే ఇలా షో ఇప్పుడు వెంటనే మొదలెట్టేయాలనే ఆనందం వస్తుంది. ఆనందంతో మొదలెట్టాను కానీ ఈ పాట విన్నాక మరింత ఆనందం రెట్టింపు అయ్యి ఇప్పుడు మీ అందరికీ కొంచెం మాస్ పాటలు వినిపించాలనిపిస్తున్నాను. ఏమంటారు? సరే, ఇంకో అరగంట సేపు కొన్ని మాస్ బాగా ఎగిరి గంతేసే పాటలు వినేసి రెండో గంటలో కడుగు పెట్టగానే పాట కూడా మొదలెడదాం. ఏమంటారు? సరే సార్, ఇంతలోగా మీకు నాతో పాటు గుణింతాల ఆట ఆడాలంటే ఆన్ ఎయిర్ వచ్చి ఆడదాం సరదాగా. నాకు కాల్ చేయండి. గుణింతాల ఆట ఎవరికైనా గుర్తుందా? సరే, గుర్తు చేస్తాను. ఏంటంటే మామూలుగా ఒక ఇవాళ ఏం గుణింతం తీసుకుందాం, పాగుణింతం తీసుకుని పా పా పీ పీ పుప్పు అని ఉంటుంది కదా, పీ పీ పా పుప్పు పం పహ ఉంటుంది కదా, అలా మనము పాగుణింతం తీసుకుని ఒక నిమిషం పాటు కబుర్లు చెప్పాలి. ఒకే అంశం మీద మరిద్దరం చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలన్నమాట. ఒకే అంశం మీద అలా మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ ఎవరు కనుక చెప్పలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు, మిగతా వాడు గెలిచినట్టు. అది చాలా సులువైన ఆట, గుణింతాల ఆట అనమాట. మీకు సరే పాతో కష్టం, గాతో అంటే గాతో, కాతో అంటే కాతో, సరే మీ ఇష్టం. ఇవాళ మీ ఇష్టానికి, మీ ఇష్టమైన అక్షరానికి వదిలేస్తున్నాను, కానీ ఆట మాత్రం అదే. సో ఇప్పుడు నేను ఉదాహరణకి ఇప్పుడు కాగుణింత ఆడామనుకోండి, కాగుణింతంతో నేను ఒకటి అంటాను, కళ్ళు కనిపిస్తున్నాయా అంటాను. అయితే మీరు కాతో దాన్ని కొనసాగించాలన్నమాట. కాదండి అలా కాదు, కనిపిస్తున్నాయి బానే అని. సో అలా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత మీరు నేను కీతో అంటాను, తర్వాత మీరు కీతో అంటారు, అలా అలా మాట్లాడుకుంటూ వెళ్ళాలి. సరదాగా ఆట ఆడదాం, నాకు కాల్ చేయండి, ఆన్ ఎయిర్ కానీ ఆఫ్ ఎయిర్ కానీ ఆడదాం. ఇంతలోగా పాటలు వైపు వెళ్ళిపోదాం. చెప్పాను కదా ఎనర్జీ పాటలు వినిపిస్తానని, అలాంటి ఎనర్జీ పక్కా లోకలైన పాట ఇది. వినండి, మైక్ టెస్టింగ్ చేస్తూ మరి ఈ పాట.

0: నేను పక్కాల్
1: ఎస్ ఇలాంటి ఊరమాస లెక్కలన్న పాటలే వినిపిస్తాను ఇంకో అరగంట పాటు. అలాంటి పాటలు వింటూ ఆట ఇంకా మొదలట్లేదు. ఆట ప్రస్తుతానికి ఒక రకమైన ఆట మొదలెట్టాను. ఆట ఏం ఆడుతున్నాం అంటే మనం నాతో పాటు ఎవరైనా గుణింతాల ఆట ఆడతారంటే కాల్ చేయండి. గుణింతాల ఆట ఎలా అంటే మామూలుగా నేను ఏదైనా అక్షరం తీసుకుని కా కాని గా కాని పా కాని చా కాని ఏదైనా అక్షరం తీసుకుందాం, తెలుగులో ఏదైనా అక్షరం తీసుకుని మీరు నాతో పాటు ఒక నిమిషం పాటు మాట్లాడాలి. ఏంటి, ఒకే అంశం మీద మాట్లాడాలి. ఎలా మాట్లాడాలంటే నేను ఉదాహరణకి గా గుణింతం తీసుకున్నానండి అనుకోండి. సో నేను గాతో ఒక వాక్యం చెప్తే, ఒక సెంటెన్స్ చెప్తే మీరు గాతో ఇంకో సెంటెన్స్ చెప్పాలి. తర్వాత నేను గీతో ఇంకో సెంటెన్స్ చెప్తాను, మీరు గీతో ఇంకో సెంటెన్స్ చెప్పాలన్నమాట, ఇంకో వాక్యం. సో ఇదంతా ఒకటే టాపిక్ మీద ఉండాలి, ర్యాండమ్ సెంటెన్సెస్ కాకుండా. అర్థమైంది కదా, చాలా సులువైన ఆట. సరదాగా ఎవరైనా ఆడాలంటే నాకు కాల్ చేయండి 9726611966 కి. ఇంతలోగా నేను ఆటకి ప్రశ్నలు సిద్ధం చేస్తాను. ఎందుకంటే ఆట మొదలెట్టేవంటే నాకు టకటకటకట ఫోన్ ఇలా మూగి మీరు టకటకటకట సమాధానం చెప్పేస్తారు కాబట్టి నేను ప్రశ్నలు కొంచెం కష్టంగా చేద్దామని నేను కొంచెం నట్టు బిగిస్తున్నాను. అడిగేస్తా క్వశ్చన్లు, ప్రశ్నలు అడిగేస్తాను, ఆట మొదలెడతాము. ఓ పని చేద్దాం, ఈ పాట అయిపోయాక మొదలెడదాం. సరే, మీకు మైండ్ బ్లాక్ అయ్యే ఆట ఆడుతున్నాం మనము, అలాంటి మైండ్ బ్లాక్ అయ్యే ప్రశ్న నేను సిద్ధం చేస్తాను ఈ మైండ్ బ్లాక్ అయిన పాట విన్నాక.

మనేని మహేష్ బాబు అండ్ రష్మిక నటించిన సరిలేరు నీకెవరి సినిమా. సరే మన మహేష్ మమ్మ మహేష్ పుట్టినరోజు రేపు వస్తుంది కాబట్టి విషింగ్ అవర్ స్టార్ మహేష్ బాబు అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే. అందుకోసమని ప్రత్యేకంగా ఈ పాటలు వినిపించలేదు, సరదాగా ఇవాళ మనం మైండ్ బ్లాక్ అవుతూ మాస్ బీట్లు పాటలు ఒక అరగంట వైపు అరగంట పాటలు వినిపిస్తాను కాబట్టి ఆ పాట నేను ఎంచుకుని మీతో పంచుకున్నాను. ఇలాగా కొన్ని మాస్ పాటలు విందాము కొద్దిసేపు, తర్వాత ఇంకా వేరే రకాల పాటలు విందాం. ఇవాళ ఒక ప్రత్యేకంగా ఒక అంశం అనుకోలేదు, రకరకాల నాకు నచ్చిన పాటలు, నాకు తోచిన పాటలు, మీకు నచ్చిన పాటలు వినిపిద్దామని ఇలా వచ్చానమాట. సరే ఆట మొదలెడతానని మీకు ప్రశ్న సిద్ధం చేస్తానన్నాను కాబట్టి మీకు ప్రశ్న నేను అడిగేస్తున్నాను, సిద్ధమా మీరు? సరే సిద్ధమేసా, ఏంటి ఆట చెప్పు అంటావా? చెప్తా. ఆట ఏంటంటే కొన్ని పాటల్లో పల్లవి తీసుకుని లిరిక్స్ కొన్ని తీసుకుని, జస్ట్ పల్లవిలో వచ్చే లిరిక్స్, మామూలుగా చరణంలో ఎక్కడో లోపల లోతు లిరిక్స్ కాకుండా పల్లవిలో వచ్చే లిరిక్స్ కొన్ని తీసుకుని, ఒకటే రెండు పదాలు తీసుకుని, రెండు మూడు పాటల పదాలు తీసుకుని ఒక వాక్యం తయారు చేశాను. మీరేం చేయాలంటే ఆ సెంటెన్స్ లో ఎన్ని పాటలున్నాయి, అవి ఏ సినిమాలు, కొన్ని కొన్ని నాకు సెంటెన్స్ ఆ వాక్యం పూర్తి చేయడానికి కొన్ని ఎక్స్ట్రా పదాలు నేను జోడించి ఉండొచ్చు, యాడ్ చేసి ఉండొచ్చు. మీరు చేయాల్సిందల్లా అవి ఏ పాటలు ఏ సినిమా కనుక్కోవాలి, అంతే. అర్థమైంది కదా? చాలా సులువు. కొన్ని పాటలు తీసుకుని ఆమె పాటలన్నీ పక్క పక్కన పెట్టేసి నేను ఒక సెంటెన్స్, మీనింగ్ఫుల్ సెంటెన్స్ తయారు చేసే ప్రయత్నం చేశాను. అందులో ఎన్ని పాటలు దాక్కుని ఉన్నాయి, ఆ పాటల ఏ సినిమాలో కనుక్కోవాలి. అర్థమైపోతుంది మీకు ఒక ప్రశ్న అడుగుతాను, చాలా ఈజీగా చాలా సులువుగా అర్థమైపోతుంది. నాకు ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే నాకు కాల్ చేయండి 972-636-1966. సరే వింటున్నారా? ప్రశ్న ఏంటంటే, ఆహా ఏమి రుచి, పప్పు దప్పలం ఆవకాయ అదుర్స్ వివాహ భోజనంలా ఉంది. సరే మళ్ళీ ఒకసారి, ఆహా ఏమి రుచి, పప్పు దప్పలం ఆవకాయ అదుర్స్ వివాహ భోజనంలా ఉంది. సరే ఈ సెంటెన్స్ లో ఎన్ని పాటలు ఉన్నాయి, ఆ సినిమా పేర్లేంటి? ఇంకొకసారి అడగనా? సరే అడుగుతాను. ఆహా ఏమి రుచి, పప్పు దప్పలం ఆవకాయ అదుర్స్ వివాహ భోజనం తిన్నట్టుంది. సరే 972-636-1966. లెట్స్ సీ, ఈ టాప్ లేచిపోయే పాట వింటూ ఎవరైనా టాప్ లేపుతారేమో సమాధానంతో చూద్దాము. కాల్ చేయండి

టాప్ లేచిందమ్మ ఇది. పాట వింటుంటే సరదాగా పాటలో భాస్కర్ భట్ల గారు రచించారు ఈ పాట. ఆయనతో పాటు దేవి మన డిఎస్పీ గారు కూడా అక్కడక్కడ రాసినట్టున్నారు. ఇద్దరు పేర్లు ఉన్నాయి. సో పాటలో కోతికేమో కొబ్బర్లా, పిల్లాడికి బర్గర్లా, నచ్చేస్తున్నావే, కళ్ళలోకి వచ్చేస్తున్నావే, కొత్త ఫిల్మ్ ట్రైలర్లా, ఇంకా తర్వాత పోలీసుకి రౌడీలా, ఆడోళ్ళకి చాడీలా, బుక్ అయిపోయావే, నాకు సెట్ అయిపోయావే, సోడాబుడ్డిలోని గోళీలా. అసలు ఆలోచన ఎలా వస్తుంది సరదాగా అలాంటి పాటలు రాయడానికి అనిపిస్తుంది? అంటే వాళ్ళకి చాలా సులువైపోతుంది వీళ్ళ రాసి రాసి పాటలు అని నేను, కానీ మళ్ళీ సరదాగా అనిపించింది నాకు వింటూ. అంటే ఈ పాట నేను జాగ్రత్తగా వింటూ ఉంటే ఇవన్నీ చెప్పాలనిపించింది. సరే, ఇంకా నేను అడిగిన ప్రశ్నకి నాకు ఆనంద్ గారు సమాధానం చెప్పారు. ఇంకెవరైనా సమాధానం చెప్తారేమో చూద్దాము. ఇప్పుడిప్పుడే వామపై ట్యూనిన్ అయ్యి అలా కారెక్కి ఆట కావాలా పాట కావాలా వింటున్న శ్రోతలందరికీ స్వాగతం మరోసారి. ఆ స్వాగతంతో పాటు మీకు ప్రశ్న కూడా అడిగేస్తున్నాను, కాబట్టి ప్రశ్న మళ్ళీ ఇంకోసారి చెప్తాను మీకు. ఏంటంటే వాళ్ళ ఆట కావాలలో ఆటలో నేను కొన్ని పాటల పల్లవులు తీసుకుని, పల్లవిలో కొన్ని పదాలు తీసుకుని నేను ఒక వాక్యం తయారు చేశాను, ఒక సెంటెన్స్. ఆ సెంటెన్స్ కి అర్థమయ్యేటట్టు నేను దాదాపు ప్రయత్నించాను. సో మామూలుగా మీరు ఆ సెంటెన్స్ వింటుంటే, ఆ వాక్యం వింటుంటే మీకు ఏదో మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది, ఏదో సరే ఎవరో దేని గురించో చెప్పినట్టు అనిపిస్తుంది. కానీ అందరూ కొన్ని పాటలు దాక్కుని ఉన్నాయి. పాటలు దాదాపు అలాగే ఉంచేశాను పాటల్లో వచ్చే పదాలు. సో మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు, మీరు ఆ పాటలు ఏంటి, ఏ సినిమా కనుక్కోవాలి. నాకు ఆనంద్ గారు ఒకరే ఎప్పుడైనా కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇంకో ఇద్దరు ముగ్గురు ప్రయత్నించారు, కానీ పదాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోకలే. పదాలు యాజ్ ఇస్ గా అదే సీక్వెన్స్ లో కూడా ఉంటాయి. సీక్వెన్స్ కూడా నేను మార్చలేదు. ఓకే, ప్రశ్న అడుగుతాను ఏంటంటే, ఆహా ఏమి రుచి, పప్పు దప్పలం ఆవకాయ అదుర్స్ వివాహ భోజనంలా ఉంది. మళ్ళీ ఒకసారి, ఆహా ఏమి రుచి, పప్పు దప్పలం ఆవకాయ అదుర్స్ వివాహ భోజనంబులా ఉందండి. అది ఆ పాటలేంటి, ఏ సినిమా, నాకు కాల్ చేయండి 9726361966. సరే, డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకల్ విద్యాలయ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్ ప్రెసెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ August 28th శుక్రవారం గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ గార్లెండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్స్ తో ఒక ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. డిన్నర్ స్టార్ట్స్ ఎట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ ఎట్ 7 PM. టికెట్స్ ఆర్ జస్ట్ అట్ $35, డిన్నర్ ఇన్క్లూడెడ్. For tickets and more information, visit tinyurl.com/kathakperformance2026. tinyurl.com/kathakperformance2026. అలాగే ఇంత ఇలా డాన్స్ తో పాటు ఒక ఫుడ్ కూడా మనకి అంతే ముఖ్యం కాబట్టి మైత్రీస్ రెస్టారెంట్ వారి గురించి మాట్లాడుకుందాం. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. బ్రేక్ఫాస్ట్, లంచ్, బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదండి, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో ఆలస్యం చేయకండి, విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అలాగే మా రేడియో సర్వీ గురించి ఆలోచిస్తున్నారంటే, ఫర్ ఎవ్రీ తెలుగు హార్ట్ లివింగ్ అబ్రాడ్, రేడియో సర్వీ సౌండ్స్ లైక్ హోమ్. మా కార్యక్రమాలు వినడానికి మీరు ఈ రేడియోలో ట్యూన్ ఇన్ అవడంతో పాటు మా ఐఓఎస్ ఆండ్రాయిడ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ యాప్స్ తో పాటు, ఐఓఎస్ యాప్స్ తో పాటు రేడియో సురభి .com అప్పుడప్పుడు యాప్ మెల్లిగా క్లిక్ చేసి వెతికి లోడ్ చేయడం కష్టం అనిపిస్తే రేడియో సురభి .com కి వెళ్లి అక్కడి నుంచి కూడా మా కార్యక్రమాలు చక్కగా వినొచ్చు, మాతో పాటు చాట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, మీకు అన్ని అవకాశాలు కలిగిస్తున్నాం. ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ @ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అలాగే అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏటుబీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏటుబీ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎమ్. విజిట్ ఏటుబీటెక్సస్.com ఆర్ కాల్ 214-872-2345. ఓ పాట విందాము. ఈ పాట విన్నాక మనం కబుర్లు చెప్పుకుందాం. ప్రశ్నకి సమాధానం ఈ పాట అయిపోయాక బ్రేక్ అయిపోయాక చెప్పేస్తాను. మళ్ళీ ఒకసారి వాక్యం ఏంటంటే, సెంటెన్స్ ఏంటంటే, ఆహా ఏమి రుచి, పప్పు దప్పలం ఆవకాయ అదుర్స్ వివాహ భోజనం తిన్నట్టుంది. 9726361966.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.

హలో హలో హలో వచ్చా మళ్ళీ వచ్చినా వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికి పునః స్వాగతం. రెండో గంటలోకి అడుగుపెట్టేశాము అందరికి, రెండో గంటలోకి స్వాగతం. సరే ఇవాళ మనము మొదటి గంట పాటు కొంచెం స్కూళ్ళు మొదలైపోతాం కాబట్టి స్కూళ్ళ కబుర్లు చెప్పుకున్నాము, స్కూల్ విషయాలు, మనకి చిన్నప్పుడు కొన్ని జ్ఞాపకాలు ఇలాంటివి కొన్ని పంచుకున్నాను మీతో పాటు. నాతో కొంతమంది కాల్ చేసి వాళ్ళ జ్ఞాపకాలు కూడా పంచుకున్నారు. స్కూళ్లు మొదలైపోతున్నాయంటే పడే టెన్షన్లు, తర్వాత వచ్చే ఆలోచనలు, పిల్లలు ఇవన్నీ పంచుకున్నారు. అలాగే రెండో అరగంటలో మంచి ఎనర్జీ పాటలు విందామని చెప్పేసి నాకు నచ్చిన, మీకు మీరు గెంతుతారు నాతో పాటు ఎగురుతారు అని అనిపించే పాటలు మీకు వినిపించాను. మీరందరూ చక్కగా కార్ నడుపుతుంటే కూడా ఇలా ఇలా స్టీరింగ్ ఇలా ఊపేసి మరీ డాన్స్ చేయించలేండి. డాన్స్ కాస్త డాన్స్ అంటే కళ్ళతో కూడా డాన్స్ చేయొచ్చు. అక్కడే కూర్చుని కళ్ళతో కూడా కళ్ళని ఇలా ఇలా ఆడించి కళ్ళతో కూడా డాన్స్ చేయొచ్చు. అలాంటి అద్భుతమైన కళలు ఉన్నాయి మనకి. ఎలాగైనా మీరు మనసులో కూడా అదే సినిమాలో ఏది ఆ సినిమా మర్చిపోయాను, కమల్ హాసన్ శృతి హాసన్ తర్వాత అల్లుర్జున్ ఏం చేస్తున్నావు అంటే డాన్స్ చేస్తున్నాండి. ఎక్కడ అంటే ఇన్సైడ్ అంటుంది కదా. సో అలా మీరు కూడా ఇన్సైడ్ డాన్స్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండో గంటలో కొన్ని అలా సరదాగా ఫీల్ గుడ్ అంటారా, లేకపోతే ఇలా మెల్లి మెల్లి కొంచెం అలా రొమాంటిక్ ఫీల్ గుడ్ పాటలు విందాము, లేదా మీకు ఎలాంటి పాటలు నచ్చిన వినాలన్నా కూడా నాకు కాల్ చేయండి. ఈ పాటలు కట్టేసి మరి మీ పాటలు వినిపిస్తాను. మీరు చేయాల్సిన అలా 972-636-1966 కి కాల్ చేయడమే. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేస్తానని చెప్పాను. చాలా కష్టపడుతున్నట్టున్నారు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టున్నారు. మీరు మీరు చెప్పలేకపోతున్నారేమో, ఇంత కష్టంగా ఉన్నాయేమో అని అనిపించి చాలా సులువైన ప్రశ్న ఇస్తాను ఇప్పుడు. సరే ఈ ప్రశ్నకైతే సమాధానం చెప్పేస్తాను. నాకు ఆనంద్ గారు ఒకరే కాల్ చేసి సమాధానం చెప్పారు. ఏంటంటే, సరే ఏంటి ప్రశ్న ఏంటి శివ, అసలు ఏం ఆడుతున్నావు అంటారా, ఒకసారి టగటగ గుర్తు చేస్తాను. పాటల పల్లవి తీసుకుని నేను ఒక సెంటెన్స్ క్రియేట్ చేశాను, వాక్యం క్రియేట్ చేశాను. ఆ సెంటెన్స్ లో ఎన్ని పాటలు దాక్కుని ఉన్నాయి, ఆ సినిమా పేర్లు ఏంటి కానీ చెప్పాలి. చాలా సులువు. నేను సమాధానం చెప్తాను. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆహా ఏం రుచి, పప్పు దప్పడం ఆవకాయ అదుర్స్ వివాహ భోజనం లా ఉంది అన్నాను. సో అందులో ఆహా ఏమి రుచి అంటే ఎగిరే పావురమా సినిమాలోది ఆహా ఏమి రుచి తినరామాయి మరిచి అని వస్తుంది కదా. సో అందులో ఆ పల్లవిలో వచ్చే ఫస్ట్ మూడు చూసారా, నేను సీక్వెన్స్ కూడా మార్చలేదు, ఏమి రుచి ఆహా ఏం అనలేదు, అలాగే ఉంచాను. ఆహా ఏమి రుచి పప్పు దప్పడం పెళ్లి పుస్తకంలో పాట అది, పప్పు దప్పడం అని వస్తుంది. తర్వాత ఆవకాయ ఆంజనేయ, అందులో ఆవకాయ తీసుకున్నాను. అదుర్స్ అన్నాను, అదుర్స్ టైటిల్ సాంగ్. తర్వాత వివాహ భోజనము మాయాబజార్. అదేనా, ఇన్ని సినిమాలు చెప్పడం కష్టం శివ మాకు అంటారా. సరే కొంచెం సులువైన ప్రశ్న అడుగుతాను, ఇది మీరు చెప్పలేరేమో అనిపిస్తుంది, ఇది కూడా ఆలోచిద్దాం. సరే ప్రశ్న ఏంటంటే, ఇంకో ప్రశ్న అడిగేస్తాను, సిద్ధమా? సిద్ధం. వినిపించింది నాకు, పెళ్లికళ్ళ వచ్చేసిందే ఓ సీత, ఓ ప్రియా ప్రియా నాతో వస్తావా. మళ్ళీ ఒకసారి అడుగుతాను, పెళ్లికళ్ళ వచ్చేసిందే ఓ సీత, ఓ ప్రియా ప్రియా నాతో వస్తావా. ఎన్ని పాటలు ఉన్నాయి, సినిమా పేర్లేంటి? 972-636-1966 కాల్ చేయండి. ఈ పాటతో మొదలెడతాం, రోజా సినిమా పాటతో మొదలెడతాం.

సరే ఈ పాట వింటుంటే నాకు ఒక రిక్వెస్ట్ పాట వచ్చింది. ఈ రిక్వెస్ట్ పాట ఎందుకు వచ్చిందంటే ఇవాళ రేపు మనకి ఏఐ రోబోట్స్ రోబోటిక్స్ స్పేస్ జర్నీస్ ఇన్ని ఇంత టెక్నాలజీ ఇలా అయిపోతుంది కాబట్టి మనకి ఎప్పుడో ఎప్పుడొచ్చింది సినిమా, ఇప్పుడు 80లో వచ్చేటువంటి సినిమా, అప్పుడే వచ్చింది సినిమా, అప్పుడే మనం ఇలాంటి విజన్ మనకి కలిగింది అని ఈ పాట గుర్తు చేశారు నాకు రాజేష్ గారు. రాజేష్ గారు కాల్ చేసి ఈ పాట విందామని ఉంది అన్నారు. సో కావాల్సిన చేయకుండా ఈ రోజా నా చెల్లి రోజా పాట నుంచి ఈ పాట విందాము. ఈ పాట ఫీల్డ్ వచ్చాక మళ్ళీ మన ప్రయాణం కొనసాగిద్దాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే నాకు కాల్ చేయండి 9726316966. అలాగే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం నాకు ఇంకా రాలేదు, ఎవరైనా కాల్ చేస్తారేమో చూద్దాము. ప్రశ్న ఏంటంటే పెళ్లి కళ వచ్చేసిందే ఓ సీత ఓ ప్రియా ప్రియా నాతో వస్తావా, ఈ వాక్యంలో ఈ సెంటెన్స్ లో ఎన్ని సినిమా పాటలు ఉన్నాయి, సినిమా పేర్లేంటి? పెళ్లి కళ వచ్చేసిందే ఓ సీత ఓ ప్రియా ప్రియా నాతో వస్తావా, ఎన్ని పాటలున్నాయి, ఆ సినిమా పేర్లేంటి? కాల్ చేయండి. లేదా ఇప్పుడు వినిపించిపోయే పాట ఆ సినిమా పేరు తెలిసినా కూడా కాల్ చేయండి. ఇది మనకి మన చుట్టుపక్కల ఇప్పుడు రానున్న కాలంలో మనకి రోబోట్లే మన స్నేహితులు అవుతాయేమో, మరి చూసుకోండి. మీకు ఏదైనా పని చేయాలన్నా కూడా, ఏదైనా మీతో పాటు కబుర్లు చెప్పాలన్నా కూడా, ఇవాళ రేపు మన ఫోనే మనతో కబుర్లు చెప్తారనుకోండి. మన ఫోన్ లో ఆ రీల్స్ చూసుకుంటూ మనకి మనతో పాటు మనం చాలా కోరిలేట్ అయిపోతాం. అలా మనకి వన్ వీక్ కాకుండా అరే అవే రీల్స్ మనతో మాట్లాడుతూ మనతో కబుర్లు చెప్తూ ఉంటే ఇంకా మనకి మనిషి లేకలేదండి, ఏమంటారు? హోప్ఫుల్లీ దట్ డజంట్ హ్యాపెన్. బట్ సరే, అంటే అలా మనుషులే అక్కర్లేని హ్యాపీ అవ్వదు అనుకుంటున్నాను. బట్ ఈ రోబోట్స్ స్పేస్ యాత్రలు ఇవన్నీ మనకి వెరీ సూన్ విల్ బికమ్, ఐ హావ్ ఆల్రెడీ బికమ్, బట్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ రియల్ అండ్ విత్ ఇన్ రీచ్.

సింగజన్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సినిమాలో పాటున్నారు మీరు. ఈ పాట చూస్తూ ఉంటే అంటే వినడంతో పాటు 90 వచ్చింది అనుకున్నాను, 90 వచ్చింది, 91 లో వచ్చిన సినిమా ఇది, 35 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా. బడ్జెట్ ఏంటో నాకు తెలుసుకోవాలనుందండి, ఎందుకంటే ఈ ఈ పాటలో కానీ ఈ సినిమాలో కానీ ఆ సెటప్ అంటే అప్పట్లో 35 ఏళ్ల క్రితం అంటే ఇంకా ఊహించుకోండి అన్ని మామూలుగా అంటే అప్పుడు స్టార్ వార్స్ స్టార్ ట్రెక్ సినిమాలు ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఇంత టెక్నాలజీ లేదు కదా. సో ఎక్కడ చూసాను స్టార్ ట్రెక్ స్టార్ వార్స్ ఏంటంటే ఓ పుల్లకి ఒక చిన్న అట్టముక్కతో తయారు చేసింది ఇలా వేలాడి తీస్తూ దాన్ని జూమ్ చేసి మన స్పేస్ షిప్ లాగా చూపించడం, అంటే అలాంటి క్రియేటివిటీ ఉండాల్సిందే మనకి ఇంత కంప్యూటరైజ్ గా చేయలేనప్పుడు కదా. సో అలాంటిది సినిమా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆ సెటప్ తర్వాత ఆ స్టేజ్ ఇవన్నీ ఎలా చేశారో ఎంత ఖర్చు పెట్టారో అనిపిస్తుంది నాకు. ఇందులో అయితే టైం మిషన్, స్పేస్ ట్రావెల్, తర్వాత స్టార్ వార్స్ లాంటి ఇవి ఎక్కడ 2050లోకి అడుగు పెట్టగానే అంత రేడియేషన్ భలే ఆలోచించి తీశారండి సినిమా ఆదిత్య 369 సినిమాది. సరే ఇంకెక్కడికో వెళ్ళిపోకుండా మళ్ళీ వెనక్కి వచ్చేద్దాము, ఆటగాళ్ళ పాటగాళ్ళ కార్యక్రమంలోకి వచ్చేద్దాము. మీరు వింటున్న ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం వహించేది మీ శివ శివ శివ. ఈ ఆటగాళ్ళ పాటగాళ్ళ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. రేడియో సురభం సురభి అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. నేను అడిగిన ప్రశ్నకి నాకు సుష్మిత గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. అసలు పొల్లు పోకుండా సరిగ్గా అదే సీక్వెన్స్ లో సినిమా పేర్లు పాటలు గుర్తుపట్టి సమాధానం చెప్పారు. సమాధానం చెప్తూ ఇందులో ఒక పాట వినిపించుకొని కోరారు. సుష్మిత గారు మీరు కోరిన పాట వినిపించమే ముందు మీతో పాటు అందరికీ సమాధానం చెప్పేద్దాము, అందరితో పంచుకుని ఇంకో ప్రశ్న అడిగేస్తాను. ప్రశ్న ఏంటంటే పెళ్లి కళ వచ్చేసిందే ఓ సీత ఓ ప్రియా ప్రియా నాతో వస్తావా అని అడిగాను ప్రశ్న. అందులో ఎస్ 4 పాటలు దాకున్నాయి. 4 పాటలు సినిమాలు ఏంటంటే పెళ్లి కళ వచ్చేసిందే బాలా అనేది అందరికి తెలుసున్నదే, ప్రేమించుకుందాను రా సినిమాలోది, తర్వాత ఓ సీత అంటే సీతారామం, తర్వాత ఓ ప్రియా ప్రియా అంటే గీతాంజలి, తర్వాత నాతో వస్తావా మాస్. ఈ 4 పాటలు కలిపి నేను ఇలా వాక్యం తయారు చేశాను అనమాట. మరి వాక్యం చెప్తారు ఒకసారి, పెళ్లి కళ వచ్చేసిందే ఓ సీత ఓ ప్రియ ప్రియ నాతో వస్తావా అనమాట. అది సరే ఇంకో ప్రశ్న నేను సిద్ధం చేస్తాను. ఇంతలోగా సుష్మిత గారు మీరు కోరిన ఈ పాట పాట విన్నొచ్చాక ఇంకొక వినోట్ యాక్చువల్లీ ప్రశ్న అడిగేస్తే బెటరేమో అనిపిస్తుంది. ఓ పని చేస్తాను, ప్రశ్న అడుగుతాను, ఏది అడగాలో ఆలోచిస్తాను. ఓకే సరే వినండి జాగ్రత్తగా. గాలివానలో గోరంత దీపం మిలమిల మెరిసెను తారలాగా, గాలివానలో గోరంత దీపం మిలమిల మెరిసెను తారలాగా. ఎన్ని పాటలున్నాయి, సినిమా పేర్లేంటి? గాలివానలో గోరంత దీపం మిలమిల మెరిసెను తారలాగా. సరేనా? సరే కాల్ చేసి చెప్పండి 972-636-1966. ఈ పాట వింటూ దీనికి సమాధానం చెప్పండి.

0: క్యాసెట్లు అరిగిపోయేక అరిగిపోయేదాకా విన్న ఈ సినిమా పాటల్లో దీని తర్వాత ఏ పాట వస్తుంది ఎవరికైనా గుర్తుందా? ప్రేమ దేజయం ప్రేమ దేజయం అన్న తర్వాత నందికొండ వగలున కదా మనకి ఆ సీక్వెన్స్ అలా పాటల్లో క్యాసెట్లో గుర్తు నాకైతే గుర్తుండిపోతుంది. అలాగా మీలో చాలా మంది కూడా అలాగే తర్వాత ఏ పాట వస్తుంది అనేది గుర్తుంటుంది అనుకుంటున్నాను. అలా ఏమైనా జ్ఞాపకాలు మీకు గుర్తుకొస్తే నాకు కాల్ చేయండి సరదాగా. అలాంటి అంటే ఈ పాట నా వినంగానే నెక్స్ట్ అదే పాట గుర్తుకొస్తుంది, ఎందుకంటే క్యాసెట్ లో అలాగే ఉంటుంది. అలాంటి పాటలు ఏమైనా మీకు గుర్తొస్తాయా నాకు కాల్ చేసి చెప్పండి. సరే, నాకు ప్రశ్నకు సమాధానం వచ్చింది. నాకు వినయ్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. బ్రేక్ కి చాలా దగ్గర ఉన్నాం కాబట్టి నేను సమాధానం చెప్పేసి ఇంకో ప్రశ్న బ్రేక్ నుంచి వచ్చాక అడుగుతాను. ప్రశ్న ఏంటంటే, పెళ్లి కళ వచ్చేసిందే ఓ సీత లేదు, అది చెప్పేసానికే సమాధానం, క్షమించాలి. సో గాలివానలో గోరంత దీపం మెలమెల మెరిసేను తారలాగా అన్నాను. సమాధానం ఏంటంటే, గాలివానలో అంటే అనేది స్వయంవరం సినిమాల పాట. గాలివానలో వాన నీటిలో, అలా గాలివాన వాన నీటి వస్తే ఎంత బాగుంటుందో డాలస్ లో. సరే, గోరంత దీపం ఏమో అంకుశం సినిమాలది. గోరంత దీపం తుమ్మెద కొండకి ఏలికంత తుమ్మెద అని వస్తుంది కదా అది. తర్వాత మెలమెల మెరిసేను తార నిర్ణయం చాలా సులువైన ప్రశ్న కదా. గాలివానలో గోరంత దీపం మిలమిల మెరిసేను తారలాగా, ఈ మూడు సినిమాలు దాక్కున్నాయి ఆ వాక్యంలో. అలాంటి ఆట ఆడుతున్నాము ఆటకవల పాటకవల కార్యక్రమంలో. మీ వ్యాఖ్యాత శివతో. బ్రేక్ నుంచి వచ్చాక ఇంకా ఈ కార్యక్రమం కొనసాగిద్దాం. ఇంకో గంటన్నర పాటు ఆటలు పాటలు కొనసాగిద్దాం. ఎక్కడికి వెళ్ళకండి. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
13: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
12: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.

ఆల్రైట్ మీకు అర్థమైతే ఉంటుంది. ఆటకవాల పాటకవాలలోకి తిరిగి వచ్చాం మనం. ప్రశ్న కూడా సిద్ధం చేస్తాను మీకు బ్రేక్ సమయంలో. ప్రశ్న ఆలోచించి అంటే నా దగ్గర ప్రశ్న ఒక చిట్టా ఉంటుంది, ఒక చీట్ షీట్ ఉంటుంది. అందులో మీకు టఫెస్ట్ క్వశ్చన్ ఏది అడుగుతామా, ఏది చెప్పలేకపోతారా అనే ప్రశ్న నేను వెతికి మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తుంటాను. కానీ ప్రతిసారి ప్రతి వారంలాగే నేను టఫ్ అనుకునేది మీరు పుట్టుకని చెప్పేస్తారు. నేను పుట్టుకనుకునేది మీరు గంటల గంటలు ఆలోచించి ఫోన్ చేయడానికి చాలా ఆలోచిస్తారు. ఇలా తారుమారు మారుతారు అవుతుంది. సరే, అందరికీ ఇప్పుడే కారికి ఇలా ట్యూన్ ఇన్ అవుతున్న వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళకండి, ఆట పాట కొనసాగుతాయి ఇంకో గంటన్నర పాటు మీ శివ శివ శివతో. సరే, ఇవాళ ఆట ఏమాడుతున్నాం అంటే ఒక సెంటెన్స్, పాటలు తీసుకుని కొన్ని పాటలు ఒక సెంటెన్స్ చెప్తున్నాను నేను మీకు ఒక వాక్యం. అందులో ఆ సెంటెన్స్ లో ఎన్ని పాటలు దాక్కనున్నాయి, అవి ఏ సినిమాలు అని మిమ్మల్ని అడుగుతున్నాను. అందులో ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను ఏంటంటే, జాతకండి, గంగా ఏసీ మ్యాట్నీ షో గులేబకావళి సినిమా చూపిస్తాం మావా, రారా సరస్సుకు రారా. సరే మళ్ళీ ఒకసారి, గంగా ఏసీ మ్యాట్నీ షో గులేబకావళి సినిమా చూపిస్తాం మావా, రారా సరస్సుకు రారా. సో సినిమా చూపించడానికి దగ్గర పిలుస్తున్నాడు అనమాట, పిలుస్తున్నారు పిలుస్తోంది అనుకోవచ్చు. ఇంకోసారి అడగనా, సరే, గంగా ఏసీ మ్యాట్నీ షో గులేబకావళి సినిమా చూపిస్తాం మావా, రారా సరస్సుకు రారా. సరే, నా కాల్ చేయండి 9726361966. ఇంతలోగా ఈ పిల్లో జాబిల్లో ఏమంటుందో విందాం.

0: ఎంత ఫాస్ట్ గా ఉంటుంది కదా పాట, బిల్లో జా బిల్లో నీ ఉళ్ళవు పడా. సరే, ఆ పాట అలా రాయడం, అందులో పాడడానికి సులువుగా రాయడం కూడా ముఖ్యం కదా. ఇలాంటి పాటలో పిల్లో ఏదో పదం వచ్చేస్తే అది ఫాస్ట్ గా పాడడానికి కూడా, అంటే రైమింగ్ లా ఉంది ఆబ్వియస్లీ, కానీ అది ఇలాంటి పాటలు రాస్తున్నప్పుడు పాడడానికి కూడా కలవడం అనేది ఆలోచిస్తూ ఉంటారు కదా రాసేవాళ్ళు. సరే, ఇంత అబ్జర్వేషన్, చాలా పెద్ద అబ్జర్వేషన్స్ ఇవా అంటే ఇప్పుడు మీరు ఏం అనుకోకర్లేదు, ఏదో చిన్న అని నన్ను హేళన పరచక్కర్లేదు అనుకుంటాను కదా. కానీ సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం రాలేదు ఇంకా. సరే, ప్రశ్న ఏంటంటే, సరే ఇందులో నాలుగు సినిమాలు ఉన్నాయి, క్లూ ఇచ్చేస్తాను మీకు ఈజీ చేయడానికి. సరే, ఏంటంటే గంగా ఐసీ మ్యాట్ని షో, గులేబా కావిడ సినిమా చూపిస్తా మామ, రారా సరసకు రారా. గంగా ఏసీ మ్యాట్ని షో, గులేబా కావిడ సినిమా చూపిస్తా మామ, రారా సరసకురా. ఎన్ని సినిమా పాటలున్నాయి, ఆ సినిమా పేర్లేంటి? 9726361966 కి కాల్ చేసేయండి, సమాధానం తెలిస్తే. తెలియకపోయినా కాల్ చేయండి, ప్రయత్నం చేయాలి కదా. మహా అయితే అవుతుంది, కాల్లో పప్పు, పప్పులో కాలు వేస్తారు అంతే కదా. సరే చేయండి. త్వరగా ఒక ప్రకటన విన్నాము. ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్, అన్వైండ్ విత్ డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే సౌత్ లేక్. ప్రతిరోజు 4 నుంచి 8 వరకు, 4 PM to 7 PM, బార్ స్నాక్స్ జస్ట్ అట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ $2.99. గ్రేట్ బైట్స్, కూల్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. ఇండియా టుడే, 151 North Nolin Drive ఇన్ సౌత్ లేక్. అలాగే పిల్లల స్కూళ్ళు మొదలైపోతున్నాయి, వాళ్ళ స్మైల్ మీరు ఏమైనా మార్చాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకురావాలంటే పిల్లలకి చాలా కాన్షియస్గా ఉంటారు కదా అలాంటి పిల్లలు, లేకపోతే ఇప్పటికైనా పళ్ళు క్లీన్గా ఉంచుకోవడం ముఖ్యం కాబట్టి మీకు ఒక గ్రేట్ న్యూస్. ఎవరి నుంచి? డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారి నుంచి డీప్ క్లీనింగ్ పై $200 ఆఫ్, క్లీన్ టీత్, హెల్దీ గమ్స్, కాన్ఫిడెంట్ స్మైల్, అన్ని ఒకేసారి, లిమిటెడ్ టైమ్ ఓన్లీ. సో బెటర్ హరీ, అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి 9724845400 ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఆన్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. సరే, శ్రోత కాల్ చేస్తున్నారు, చూద్దాం. హలో అండి, లేడీస్ అండి, కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు అండి, చెప్పండి. ఎవరు మాట్లాడేది?
1: హలో.
0: హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
1: గంగా షో అనేది స్పై మూవీలో ఉంది.
0: కరెక్ట్ అండి, సరైన సమాధానం. తర్వాత
1: ఏంటండి?
0: తర్వాత ఇంకా వేరే పాటలు కూడా ఉన్నాయి.
1: నెక్స్ట్ ఏంటండి?
0: నెక్స్ట్ నేను మొత్తం సెంటెన్స్ చెప్తాను. గంగా ఏసీ మ్యాట్నీ షో, గులేబా కావళి సినిమా చూపిస్తా మావా, రారా సరసకు రారా.
1: చాలా సినిమాలు ఉన్నాయి,
0: చెప్పండి మరి.
1: గులేబీ కావాలి కదా, అది మూవీ, మూవీ నేమే అది.
0: పాట గులేబీ కావాలి అని పాట వస్తుంది, ఇవన్నీ పాటలే, పాటల ఆలోచించండి. ఎస్, థ్యాంక్ యూ. ఎస్ ఎస్, నాలుగు సినిమాలు ఉన్నాయి అందులో దాక్కుని. ఒక సినిమా వేరైతే చెప్పేశారు సై అని, అది సరైన సమాధానం. మిగతా సినిమాలు కనపడితే కాల్ చేయండి. సినిమా పేర్లు ఇవన్నీ పాటలతో కలిపాను, సినిమా పేర్లతో చేయలేదు, పాటలు అనమాట. సినిమాలో ఉండే పాటలు వాటితో కలిపి ఒక సెంటెన్స్ క్రియేట్ చేశాను అనమాట. సో గంగా ఐసీ మ్యాట్నీ షో, గులేబా కావళి సినిమా చూపిస్తా మావా, రారా సరసకు రారా అని చెప్పి వాక్యం అది. లాస్ట్ ఇది చాలా సులువు, మీకు అర్థమైపోయి ఉంటుంది. మధ్యలో రెండు కూడా అలవాటు, మీకు అర్థమైపోయి ఉండొచ్చు. గులేబా కావళి సినిమా చూపిస్తా మావా అది కాల్ చేయండి. బట్ సై అనేది సరైన సమాధానం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సరే, ఇంకొక పాట ఉందాం. ఇంకా అలా మెలడీ పాటల్లోకి వెళ్దామని ఇందాక నుంచి అంటున్నాను, కానీ పిల్లో జాబిల్లో అంటూ మెలడీని మార్చి అవి కూడా మెలడీయాలండి. అదో రకమైన మెలడీ, ఇదో రకమైన మెలడీ. సరే వినండి, సమాధానం తెలిసినట్టు మటుకు కాల్ చేయండి.

0: లేక సుమంగళీ భవ అంటే అర్థమేంటి?
1: కలకాలం పసుపు కుంకాలతో సుఖంగా ఉండమని.
0: ఓ అదా అర్థమైంది కదా.
2: రైట్ సీతారామం, సల్మాన్ దుల్కర్ సూపర్ హిట్ సాంగ్ సీతారామం. సరే, నేను మీకు ఈ పాట వినిపిస్తుండగా నాకు శరత్ చంద్ర గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. సో ఆయన చెప్పారు కాబట్టి ఒకళ్ళైనా చెప్పగలిగారు కాబట్టి మిగతా ఎవరు కాల్ చేసి చెప్పలేకపోయారు కాబట్టి ఏంటి ఏంటి ఏంటి ఏంటి సవాల్ విసురుతున్నావా అంటారా? విసరట్లేదండి, మీరు చెప్తారని మీకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నా, మీకు పర్స్పిరేషన్ వచ్చేదాకా. సరే, సమాధానం ఏంటంటే గంగా ఏసీ మ్యాట్నీ షో సాయి చెప్పారు, ఆనేరే చెప్పారు. తర్వాత గులే బక్కావళి, సరే మొత్తం సెంటెన్స్ చెప్పేస్తారు బ్రేక్ చేయకుండా. గంగా ఏసీ మ్యాట్నీ షో గులే బక్కావళి సినిమా చూపిస్తే మామ రారా సరసకు రారా అన్నారు. పాట ట్యూన్ లేకపోతే గుర్తురాదండి, అలాగే ఉంటుంది మరి వాక్యాలు చెప్తే. గంగా ఏసీ మ్యాట్నీ షోతో డైలీ అది సాయి సినిమాలో అది. తర్వాత గులే బకావళి కవళికతో భలేగా ఉందిరా అందం వస్తుంది కదా, నిప్పురవ్వ అది, అందులో గులే బకావళి ఆపదం ఒకటి తీసుకున్నాను. తర్వాత సినిమా చూపిస్తామా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, రేస్ కుర్రం రారా సరసకు రారా చంద్రముఖి. సరే, ఈ నాలుగు పాటలు కలిపి ఒక వాక్యంలా తయారు చేసి మిమ్మల్ని అడిగారు, అది సమాధానం దానికి. సరే, ఇంకొక ప్రశ్న చూస్తున్నాను, ఇవి కొంచెం వాక్యాలు లేవు. సరే అడుగుతాను, చెప్పండి ఏంటంటే, అందంగా లేనా ఎలా ఎలా తెలుపను నిన్ను కోరి వచ్చా, అందంగా లేనా ఎలా ఎలా తెలుపను నిన్ను కోరి వచ్చాను. ఒక ఎవరో అమ్మాయి అడుగుతుంది, అందంగా లేనా ఎలా ఎలా తెలుపను నిన్ను కోరి వచ్చా అంటుంది. ఏంటి ఆ సినిమా, ఎన్ని పాటలు ఉన్నాయి, ఎన్ని ఆ సినిమా పేర్లు కాదు పాటలు, అవి ఎన్ని పాటలున్నాయి, ఆ పాటలు ఏ సినిమాలోవి,

మళ్ళీ ఒకసారి, అందంగా లేనా ఎలా ఎలా తెలుపను నిన్ను కోరి వచ్చా. 9726361966 ఎస్ కాల్ చేయండి. ఇంకా పాటలు విందాం. ఇవాళ ఒక థీమ్ అనుకుంటూ రాలేదు. నాకు నచ్చిన పాటలు, అలా మెలోడియస్ పాటలు, మాస్ పాటలు, రకరకాల పాటలు వినిపిస్తున్నాను. ఇవి కాకుండా ప్రతి వారం లాగే థీమ్ లేకపోయినా సరే మీకు ఎలాంటి పాటలు వినాలన్నా కూడా నాకు కాల్ చేయండి.

రైట్. నిజ జీవితంలో వివాహం చేసుకున్న రష్మిక విజయ్ దేవరకొండ సినిమా పాడది డియర్ కామ్రేడ్ సినిమాలో పాటది. నాకు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం నాకు చెప్పారు శరత్ చంద్ర గారు, తర్వాత ప్రసాద్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇంకొకళ్ళు ఎవరైనా కాల్ చేస్తారేమో చూద్దాం. ముచ్చటగా ముగ్గురం ఆ పాట గుర్తొచ్చింది నాకు సడన్ గా. పాడు గుర్తుందా మీకు? అది ముచ్చటగా ముగ్గురే అనుకుంటా సినిమా పేరు. ఏమో కాదేమో. సరే, ప్రశ్న ఏంటంటే అందంగా లేనా ఎలా ఎలా తెలుపను నిన్ను కోరి వచ్చా, అందంగా లేనా ఎలా ఎలా తెలుపను నిన్ను కోరి వచ్చా అంటుంది పాప అమ్మాయి. అందులో మూడు పాటలు దక్కునున్నాయి. మూడు పాటలు ఏంటి, మూడు సినిమా పేర్లు ఏంటి, కాల్ చేయండి. ఇంతలోగా ఈ పాట వింటూ మనం బ్రేక్ కి వెళ్ళిపోతాము. బ్రేక్ నుంచి వచ్చాక ఇంకో ప్రశ్న, దీనికి సమాధానం, ఇంకా ఆటా పాట కొనసాగిద్దాం. ఎస్, మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. అలవాటైపోయింది నాకు మూడు సార్లు చెప్పి చెప్పి చెప్పి. సరే, మీ వ్యాఖ్యాత శివతో, మీ అజయ శివతో.

0: Αμέσω.
1: Φλατρίγκε.
0: Απειλά κανεί, λέει.

0: ఆదివారం కూడా ఈ గడ్డేనా? నాన్ వెజ్ ఏదైనా ఉండొచ్చు కదా.
1: తెరవా
2: అమ్మ, చికెన్ కర్రీ ఇచ్చి రమ్మంది.
1: నాన్ వెజ్ తింటమ్మా. అప్పటి సోపు ముక్కున్నాడు అప్పచారు.
0: ఎవరు చెప్పారు?
1: ఇచ్చిండి ఇచ్చిండి ఇచ్చిండి.
0: థ్యాంక్స్.

0: తను వస్తానని చెప్పిందిరా, అందరు చూస్తున్నారు, మీకు ప్రామిస్ చేసిందా, తను వచ్చేటప్పటికి నేను ఉండాలి కదా,
1: మాట
2: బేకింగ్ చేసాక కలుద్దాం, ఇక్కడికి వెళ్ళకండి.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 3 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్.
3: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
2: ఎస్,
3: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
5: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
6: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
7: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

పాతకవల పాతకవల కార్యక్రమం 3 గంటలకి స్వాగతం. సరే, ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటి నుంచి 4 గంటి వరకు ప్రసారం అవుతుంది. సరే అని ఎందుకన్నానంటే ఇంకో గంట మిగిలింది కాబట్టి కబుర్లు కొన్ని తగ్గించి ఆటలు పెంచి మాటలు కాకుండా పాటలు పెంచుదాము. అలాగే నేను ఇవాళ ఒక ప్రత్యేకంగా ఒక థీమ్ అంటూ అనుకోలేదు. రకరకాల పాటలు, నాకు నచ్చిన పాటలు వినిపిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఆట విషయానికి వస్తే మనం పదాలతో ప్రతి వారంలాగే పదజాలంలాగా పదాలతోటి ఆటలు ఆడుతూ వచ్చాను. పదాలు ఏంటంటే ఇక్కడ పదాలు పాటలు, తెలుగు సినిమాలో పాటలు తీసుకుని సినిమాల్లో పాటలు తీసుకుని పాటలన్నీ కలిపి ఒక సెంటెన్స్ తయారు చేసి మీకు చెప్తున్నాను. అందులో ఎన్ని పాటలు దాక్కున్నాయి, ఆ సినిమా పేర్లు ఏంటి కనుక్కుంటున్నాను. సినిమా పేర్లు ఏం దాక్కునలేవు, పాటలే దాక్కునున్నాయి. అవి ఏ సినిమాలోవి అని అడుగుతున్నాను. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు నేను ఇందాక ముగ్గురు సమాధానం చెప్తే చెప్పేస్తానని చెప్పాను. నాకు రోజా గారు కూడా కాల్ చేసి సమాధానం చెప్పారు. ప్రసాద్ గారు, శరత్ చంద్ర గారితో పాటు వీళ్ళు ముగ్గురు కాల్ చేసి సమాధానం చెప్పారు. కాబట్టి నేను మీకు సమాధానం చెప్పి మరో ప్రశ్న వైపు దూసుకుని వెళ్ళిపోతాను. ప్రశ్న ఏంటంటే, అందంగా లేనా ఎలా తెలుపను, నిన్ను కోరి వచ్చా అనేది వాక్యం. అదలా ఫాస్ట్ గా చెప్పేస్తుంటే సినిమా పేర్లు ఎక్కడ గుర్తుకొస్తాయి, పాటలు ఎక్కడ గుర్తుకొస్తాయి శివ అంటారా? మరి అదే ఆట అంటే, ఆటలో ఉన్న మత్తు గమ్మత్తు అదే. సరే, అందంగా లేనా, అది ఎంత ఫాస్ట్ గా నేను మాట్లాడినా కూడా మీకు అర్థమైపోతుంది. అది గోదావరి సినిమాల పాట. అది తర్వాత ఎలా ఎలా తెలుపను అనేది నువ్వు లేక నేను లేదు, అది ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను అని వస్తుంది కదా, నేను పాడడం కంటే మాట్లాడడం బెటర్. సరే, నువ్వు లేక నేను లేనుతో పాటు గోరింటాకు అనే సినిమాలో కూడా పాట ఉంటా ఎలా ఎలా తెలుపను అని. సో రెండు సినిమాలు కనుక్కున్నారు శ్రోత. అలాగే నిన్ను కోరి వచ్చా అనేది కోప్పడకండి ఎస్ ఆగ్రహం సినిమాల పాట. అది కోప్పడకండి నువ్వుకేనాను ఆగ్రహం సినిమాల పాట. నిన్ను కోరి వచ్చా రాజశేఖర అనిస్తుంది కదా, అందులో రాజశేఖర తీసేనమ్మా, అది చెప్పేస్తే చెప్పేస్తారు కదా మీరు. సో అది మూడు పాటలు దాకున్నాయి, అవి మూడు సినిమా పేర్లు. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ ఆటా పాటా సపోటా. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, ఇందులో ఎన్ని పాటలున్నాయి, ఆ పాటలు ఏంటి, ఆ పాటలు ఏ సినిమాలోవి, మీరు కనుక్కోవాల్సింది. అర్థమైంది కదా, ఎన్ని పాటలున్నాయి, ఆ పాటలు ఏ సినిమాలోవి. ఓకే, ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఒకటి. సరే, నిన్ను చూడగానే మనసు పలికే ఏదో ఒక రాగం, నిన్ను చూడగానే మనసు పలికే ఏదో ఒక రాగం అవుతుంటాయండి. అలా కూడా చూడగానే మనసు వేణం ఏటదు, కొన్ని కొన్ని పాటలు రాస్తారు కదా. అలాగే నిన్ను చూడగానే మనసు పలికే ఏదో ఒక రాగం, ఏదో ఒక రాగం పలికింది మనసు. ఎన్ని పాటలు ఉన్నాయి ఈ సినిమాలు? 972-636-1966 కాల్ చేయండి.

0: హలో చందు గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
1: నిన్ను చూడగానే ఆ సాంగ్ అత్తారెడ్డి గారే.
0: ఎస్, సరే, సమాధానం.
1: సెకండ్ సాంగ్ మనసు పలికే భావన గీతం, స్వాతి ముత్యంలో సాంగ్.
0: కరెక్ట్ అండి. తర్వాత
1: థర్డ్ ఏమో ఏదో ఒక రాగం రాజా అనుకుంటా.
0: ఏదో ఒక రాగం కాదండి, కాదండి అదే రాగం. ఎస్, రాజా సినిమా బాగుంది. సరే, సమాధానం. That was the right answer, Andy. థ్యాంక్ యూ చంద్ర గారు. మీకైనా పాటలు వినాలి ఏమైనా ఉందా, లేకపోతే రిక్వెస్ట్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే డెడికేషన్లు
1: ఏదైనా? ఓకే
0: అండి, ఏదైనా ఓకే. సూపర్, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. బాయ్. ఎస్, మనకి సమాధానాలు వచ్చాయి కాబట్టి అందుకే ఆన్ ఎయిర్ వినిపిస్తే మీ అందరికీ వాళ్ళే సమాధానం చెప్తారు, నాకు టెన్షన్ ఉండదని అలా చెప్పేస్తుంటారు అనమాట. సరే, ఎస్, నేను చూడగానే అతనికి దారేది, మనసు పలికే స్వాతి ముత్యం, ఏదో ఒక రాగం రాజా, ఈ మూడు కలిపి ఒక సెంటెన్స్ లా చెప్పి మిమ్మల్ని ప్రశ్నలా అడిగే ఆట ఆడుతున్నాను ఇవాళ ఆట కావాలా పాట కావాలా కార్యక్రమంలో. సరే, ఇంకో ప్రశ్న సిద్ధం చేస్తాను. ఎందుకు సిద్ధం చేస్తానంటున్నానంటే ఇది కొంచెం అతికినట్టుగా లేదు కాబట్టి కొంచెం సరే అడిగేస్తాను. ఇంకా ఆలస్యం కూడా అడిగేస్తాను, పాట తర్వాత అనగానే ముందు అడిగేస్తాను. వాన వాన వెళ్లివాయే అనగానే పచ్చని చిలుకలు బయటకు వచ్చి గువ్వ గోరింకతో ఆడుకున్నాయి. వాన వాన వెళ్లివాయే అనగానే పచ్చని చిలుకలు బయటకు వచ్చి గువ్వ గోరింకతో ఆడుకున్నాయి. 972-636-1966. ఇందులో ఎన్ని సినిమా పాటలు ఉన్నాయి, సినిమా పేర్లేంటి? ఎస్, కాల్ చేయండి. మళ్ళీ ఒకసారి అడగనా. వాన వాన వెళ్లివాయే అనగానే పచ్చని చిలుకలు బయటకు వచ్చి గువ్వ గోరింకతో ఆడుకున్నాయి.

ఆ లాస్ట్ లో గొంతు చించుకుని అలా పాడడం మామూలు విషయం కాదండి. చాలా మందికి ఆ గొంతు అలా చిట్లిపోతుంది అంటారు కదా, అలాగ అంత గట్టిగా పాడడం. ఎనీవే సరే, పాటలు పాడడం ఒక కళ, పాటలు రాయడం ఒక కళ, ఇన్ని కళల్లో రకరకాల కళల్లో మనకి నచ్చింది మనం చేయడం అనేది ఇంకా అదో పెద్ద కళ. సరే, మడిసన్నక కాసంత కళాపోసన ఉండాలి కాబట్టి ఏదో అలా మాట్లాడేసాను. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు ఇంకా సమాధానం రాలేదు. చాలా ఏంటి శివ, ఇది చాలా ఈజీ క్వశ్చన్ అడిగారు అంటారా. సరే, మీరు కాల్ చేస్తారేమో చూద్దాం. ప్రశ్న ఏంటంటే, వానవాన వెల్లువాయి అనగానే పచ్చని చిలకలు బయటకు వచ్చి గువ్వ గోరింకతో ఆడుకున్నాయి. అందులో ఏ పాట, ఎన్ని పాటలు ఉన్నాయి, ఆ పాటల సినిమా పేర్లేంటి? సరే, ఇందాక అడిగిన ప్రశ్నలో మనకి గుర్తొచ్చిన పాట వినాలనిపించింది నాకైతే, సో అందుకని నేను కాల్ చేస్తున్నాను. చూద్దాం.

సరే, ఈ పాటతో మన జానకమ్మని తలుచుకున్నాము. ఆవిడ మనలో అంటే జూలై 11th లాస్ట్ మంత్ వదిలి వెళ్ళిపోయారు మనందరినీ, కానీ ఇలా పాటల రూపంలో మనందరితో పాటు ఉన్నారని ఈ పాట నిదర్శనం అనమాట. సరే, బిఫోర్ గెటింగ్ టు ఎమోషనల్, నేను నాకు శ్రీవర్షిణి గారు రాజు గారు కాల్ చేసి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు. ముచ్చటగా ముగ్గురు అన్న దీంతో ఆతిథ్యంతో నడుస్తుంది కాబట్టి ఇంకా ఎవరైనా సమాధానం చెప్తారేమో చూద్దాము, లేకపోతే నేనే ఆ మూడో వాడిని అయిపోయి మీకు సమాధానం చెప్తాను ఈ పాట తర్వాత. నేను అడిగిన ప్రశ్న ఒకసారి ఏంటంటే, ఒక సెంటెన్స్ చెప్తాను, అందులో మూడు పాటలు దాక్కున్నాయి, ఆ మూడు పాటలు ఏంటి, ఆ వేయి సినిమాలోవి మీరు చెప్పాలి. వానా వానా వెల్లిబాయే అనగానే పచ్చని చిరుకలు బయటకు వచ్చి గువ్వా గోరింకతో ఆడుకున్నాయి. వానా వానా వెల్లిబాయే అనగానే పచ్చని చిరుకలు బయటకు వచ్చి గువ్వా గోరింకతో ఆడుకున్నాయి. కాల్ చేయండి 9726361966. అండ్ బిఫోర్ ప్లేయింగ్ దట్ సాంగ్ కొన్ని ప్రకటనలు విందాము. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్ అండ్ జాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ a2btexas.com ఆర్ కాల్ 214-872-2345. జాయిన్ ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ఫ్రమ్ ఆగస్ట్ 7th through 9th. అంటే నిన్న ఓపెన్ అయింది, 9th దాకా వాళ్ళ ఈ సెలబ్రేషన్స్ కొనసాగుతాయి. అండ్ ఎక్స్పీరియన్స్ 3 ఎక్సైటింగ్ డేస్ ప్యాక్డ్ విత్ అన్బీటబుల్ షాపింగ్, అమేజింగ్ ప్రైజెస్, డిలీషియస్ ట్రీట్స్ అండ్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. రాఫెల్ ప్రైజెస్ ఇంక్లూడింగ్ అన్ ఐఫోన్, ఐప్యాడ్ అండ్ టీవీస్. ఫస్ట్ 5 కస్టమర్స్ స్పెండింగ్ $150+ ఈచ్ దే రిసీవ్ అ ఫ్రీ 10 grams సిల్వర్ కాయిన్. రాఫెల్ ఎంట్రీ ఆన్ పర్చేసెస్ ఆఫ్ $200 ఆర్ మోర్, ఫ్రీ ఫేస్ పెయింటింగ్ అండ్ మెహందీ, ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ అండ్ కోకర డ్రింక్స్, స్పెషల్ గిఫ్ట్స్ అండ్ గివ్అవేస్ త్రూ అవుట్ ది వీకెండ్. హ్యాపెనింగ్ ఆగస్ట్ 8th and 9th అట్ ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ 5152 క్వాడ్రంట్ వే ఇన్ ఫోర్ట్ వర్త్ టెక్సస్. సో ఆలస్యం చేయకండి, వెళ్లిపోండి ఇండియా బజార్ కి. సరే అండి, శ్రీవర్షన్ గారు మీరు కోరిన పాట, ఈ పాట వింటూ బ్రేక్ నుంచి బ్రేక్ వెళ్ళిపోతాము. బ్రేక్ నుంచి వచ్చాక ఇంకొక అరగంట పాటు ఆట పాట కొనసాగిద్దాం. డోంట్ గో ఎనీవేర్, ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్ అండ్ బ్రేక్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించరాని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure.
8: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party a leka jatra?
8: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
10: స్వచ్ఛమైన

వెల్కమ్ బ్యాక్. శ్రోతలందరికీ పునః స్వాగతం. మీరు వింటున్నారు ఎస్ ఆట కవల పాట కవల కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. ఇంకా ఆఖరి అరగంటే మిగిలింది కాబట్టి మనము, నేను ఇందాక ముచ్చటగా ముగ్గురు ఎవరైనా చెప్తారేమో అనుకున్నాను, మూడు వాళ్ళు ఎవరు కాల్ చేయలేదు కాబట్టి నేనే సమాధానం చెప్పేసి ఇంకొక ఒకటో రెండో ప్రశ్నలు అడిగే సమయం ఉంటుంది కాబట్టి ఆలస్యం. ఏంటంటే ఇది నేను అడిగిన ప్రశ్న, వానవాన వెల్లుబాయ అనగానే పచ్చని చిలుకలు బయటకు వచ్చి గుబ్బా గోరింకతో ఆడుకున్నాయి. సమాధానం నాకు ఎందాక చెప్తున్నట్టుగా శ్రీవర్షన్ గారు రాజుగారు కాల్ చేసి సమాధానం చెప్పారు. వానవాన వెల్లుబాయ అంటే గ్యాంగ్ లీడర్, పచ్చని చిలుకలు భారతీయుడు, తర్వాత గువ్వా గోరింకతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రీమిక్స్ అనుకుంటే ఖైదీ నంబర్ 786 ఈజ్ ది ఒరిజినల్ మూవీ. అదేంది కదా, చాలా చాలా సులువైన ప్రశ్న అది. సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఓకే సరే, సుందరి నీ వంటి అమ్మాయిని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వచ్చిందని అసలేం గుర్తుకు రాదు అన్నాడు. సుందరి నీ వంటి అమ్మాయిని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వచ్చిందని అసలేం గుర్తుకు రాదు అన్నాడు. మళ్ళీ ఒకసారి, సుందరి నీ వంటి అమ్మాయిని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వచ్చిందని అసలేం గుర్తుకు రాదు అన్నాడు. కొంచెం వాక్యంలా ఉంది కానీ అందులో ఎన్ని పాటలు దాక్కున్నాయి, వాటి సినిమా పేర్లు ఏంటి ఏంటి ఏంటి, కాల్ చేయండి 972-636-1966. ఆఖరిగా అరగంటలో కొన్ని కొత్త పాటలు విందాం. కొత్త అంటే ఇటీవలే వచ్చిన పాటలు కొన్ని. ఇది ఇటీవలే అనలేనండి కానీ మారు మోగిపోయిన పాట. దీంతో పాటు ఇంకొన్ని కొత్త పాటలు వినిపిస్తాను.

0: టీవీలో మురారి సినిమాలో పెళ్లి పాటు చూసాను. చూస్తున్నాను చెప్పు, నేను మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను.
1: రేపు నేను ఆ పెళ్లికి చీరలో వస్తా.

ప్రియదర్శి చాలా కష్టపడి అతనికి మంచి పేరు తెచ్చుకున్నాడు. అంటే రకరకాల పాత్రలు పోషించి నాకు చాలా ఇష్టమైన యాక్టర్. మొన్న ఏదో ఇమోషనల్ స్పీచ్ ఏదో వింటుంటే, అంటే అందరికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫోర్ గ్రౌండ్ ఇలాంటి ఎలా ఉన్నా కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ గురించి తెలిసిపోతుంది. వాళ్ళు మాట్లాడే మాట విధానం, అంటే తినడానికి తిండి లేని సమయంలో అన్నట్టుగా మొదలెట్టి చాలా మంది ఎలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఉన్నారులేండి. కానీ ఇతని స్పీచ్ విన్నాక నాకు ఐ ఫెల్ట్ వెరీ డిఫరెంట్. సరే, నాకు ఇతను జాతి రత్నాలు, తర్వాత ఈ కోర్టు, ఈ సినిమా, చాలా సినిమాల్లో నటించి ఇలా హీస్ మేడ్ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్ ప్రియదర్శి గురించి మాట్లాడుతున్నాను. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు ప్రసాద్ గారు ఒక్కరే కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇంకెవరైనా కాల్ చేసి చెప్తారేమో చూద్దాము. సినిమా పాటలు ఉపయోగించి నేను ఒక సెంటెన్స్ క్రియేట్ చేశాను. ఆ సెంటెన్స్ ఏంటంటే, సుందరి నీ వంటి అమ్మాయి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వచ్చిందని అసలేం గుర్తుకు రాదని అన్నాడు. సుందరి నీ వంటి అమ్మాయి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వచ్చిందని అసలేం గుర్తుకు రాదు అని అన్నాడు. ఇందులో ఎన్ని పాటలు ఉన్నాయి, వాటి సినిమా పేర్లేంటి? సరే, కొత్త పాటలు వినిపిస్తాను కాబట్టి ఈ పాట మీతో పాటు చాలా టాక్సిక్ గా ఉండేటట్టుంది. సరదాగా నాలండి, సినిమా పేరు టాక్సిక్, ఈ పాట విందాం సరదాగా. యష్, కేజీఎఫ్ యష్ నటించిన ఈ సినిమా.

0: హెవీ మెటల్ రాక్ ఇలాంటి పాటలు ఇది వరకు వినడానికి చాలా చెవులు చిల్లడిపోతున్నాయని టైప్లో అనిపించేది. అంటే ఇది బాన్యోవి ఇలాంటి ఆర్టిస్టులు ఉండేవారు కదా, వీళ్ళందరూ హెవీ మెటల్ ఎందుకు అంటే కొంతమందికి టేస్ట్ లేండి, కొంతమంది నా క్లాస్మేట్స్ ఉండేవారు వాళ్ళు ఈ హెవీ మెటల్ పాటలు వినేవారు, కొంతమంది పాప్. కానీ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాను నేనైతే హెవీ మెటల్ పాటలు వింటుంటే. బట్ వినగా వేప తీయనుండి అన్నట్టు వినగా ఈ పాట హెవీ మెటల్ అయితే ఏంటి, ఏ పెటల్ అయితే ఏమిటి అన్ని మనకి నచ్చుతాయి. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు ఇద్దరు సమాధానం చెప్పారు, నేను చెప్పేస్తాను మీకు. ఇంకా 15 నిమిషాలు మిగిలింది కాబట్టి ఇంక ఇవాళ్ళతోటి ఆటకి సెలవు చెప్పేసి కొన్ని పాటలు విందాం. అడిగిన ప్రశ్న ఏంటంటే, సుందరిని వంటి అమ్మాయిని అమ్మాయి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వచ్చిందని అసలేం గుర్తుకు రాదని అన్నాడు. అందులో 3 పాటలు ఉన్నాయి. సుందరి, ఓహో సుందరిని వంటి దివ్య స్వరూపము, మాయాబజార్. తర్వాత ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, స్టూడెంట్ నెంబర్ 1. తర్వాత అసలేం గుర్తుకు రాదు, గుర్తొచ్చి ఉంటుందండి మీకు, అంతాపురం సినిమాల పాట. సరే, ఈ 3 పాటలతోటి ఆ వాక్యం తయారు చేశాను. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ గేమ్. ఇలాంటి ఆటలు మీకు కనుక నచ్చాయి, లేకపోతే ఇంకా ఇలాంటి ఆటలు కూడా ఆడచ్చు, ఈ తీకమక అక్షరాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ సినిమా పేర్లు అక్షరాలు వేయడాలు, కా భాషలు, జా భాషలు ఇలాంటివన్నీ మీకు నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే అన్నట్టుగా ఉందనుకోండి, నాకు కాల్ చేసి చెప్పండి. నేను ఇలాంటి ఆటలు ఇంకా మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. కార్యక్రమం ఇంకా అవ్వలేదు, ఇంత చూదెందుకు చెప్తున్నా శివ అంటారా, కరెక్ట్ అవ్వలేదు. కొన్ని పాటలు విందాము మా ఇవాళతో ఆటలకి సెలవు చెప్పి. సరే, కొత్త పాటలు అన్నాను కాబట్టి ఈ కొత్త పాట విందాం.
1: ఏంటోనే ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది.

పాత కొత్త పాట ఉస్తాద్ భగత్ సింగ్ లో పాటది. సరే మనకు ఒక శ్రోత కాల్ చేస్తున్నారు, చూద్దాం. అయ్యో కట్టపింది. సరే ఆఖరి 7 నిమిషాల్లో 2 పాటలు వినిద్దాము. ఈ పాట వినండి.

చెన్నై లవ్ స్టోరీ ఈ పాటతో ఇవాళ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే సమయం వచ్చేసింది నాకు. ఫర్ ఎవ్రీ తెలుగు హార్ట్ లివింగ్ అబ్రాడ్, రేడియో సుర్భి సౌండ్స్ లైక్ హోమ్. మా కార్యక్రమాలు ఎక్కడి నుంచైనా వినడానికి మా ఐఓఎస్ ఆర్ ఆండ్రాయిడ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా రేడియో సుర్భి .com కి వెళ్ళి వినండి, లేదా డాలస్ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల తిరుగుతున్నారంటే రేడియోలో 107.9 FM HD3 లో వినండి. మా ఈ కార్యక్రమాలు వివరాలు అప్డేట్స్ కోసం ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ @ రేడియో సుర్భి. సరే, ఇప్పటిదాకా మీరు విన్న ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం వహించింది, మీతో పాటు సరదాగా కబుర్లు చెప్పి ఆటలు పాటలు ఆటలాడించి పాటలు వినిపించింది మీ ఆర్జే శివ. శివ శివ. ఈ కార్యక్రమం మాట కవల పాట కవల ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది. అంటే ఇవాళకి టాటా, మళ్ళీ వారం కలుద్దాము. ఇంకా రకరకాల ఆటలు పాటలు తీసుకొస్తాను. అప్పటిదాకా ఎవ్రీబడి స్టే హ్యాపీ, స్టే హెల్దీ. స్కూళ్లు మొదలైపోతున్నాయి కాబట్టి స్కూళ్లు, పిల్లలు, హడావిళ్లు అంతా ఎంజాయ్ చేస్తూ హ్యావ్ హ్యావ్ ఎ గుడ్ టైం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే శివ ఈ ఆఖరి పాటతో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్టిన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. Handle it the Swadeshi way.
3: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mount, South Lake and many more.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: హాయ్, హలో, నమస్కారం. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. సో ఈ రోజు మళ్ళీ బ్యాక్ విత్ బ్యాంగ్ లాగా నేను, అనూహ్య ఇద్దరం కలిసి ఖుషి ఖుషిగా చేయడానికి వచ్చేసామన్నమాట. ఇద్దరు వచ్చారు అన్నారు, నీ ఒక్క గొంతే వినిపిస్తుంది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మా లేట్ లతీఫ్ రావడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఈ లోపుగా మనం ఫస్ట్ పార్టీ స్టార్ట్ చేసేద్దాము. పార్టీ అని ఎందుకు అంటున్నారు అని అంటే రేపు మహేష్ బాబు బాబులకే బాబు మహేష్ బాబు బర్త్డే కాబట్టి. సో ఫస్ట్ నలుగురికి నచ్చిన పాట విందాము, విని వచ్చిన తర్వాత మహేష్ బాబు గురించి ఎక్కువ మాట్లాడుకుందాం మనం.

అలా నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్నట్టు హీరోలందరూ ఒకవైపు, మహేష్ బాబు ఒక్కడే ఒకవైపు అని చెప్పచ్చు మనం. ఎందుకంటే ఎవరికి చెప్పండి ఆ అందానికి, ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎలాంటిది చెప్పండి. అందుకే కదా బ్రహ్మోత్సవం లాంటి సీరియల్ ని కూడా మహేష్ బాబు ఉన్నాడని చూసాం మనం. బట్ మనం ఓన్లీ ఈ రోజు మహేష్ బాబు గురించి మాత్రమే మాట్లాడుకోము, ఇంకా చాలా మంది గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆగస్ట్ మంత్ ఇస్ ఫుల్ ఆఫ్ బర్త్ డేస్ కాబట్టి. సో అలా బర్త్ డేస్ జరుపుకున్న వాళ్లలో ఇంకా కొంతమంది మన ఫేవరెట్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ల గురించి కూడా ఈ రోజు మనం మాట్లాడుకుందాం. బట్ అయితే ఇందాక నాకు కాల్ చేసిన ఒక కాలర్ శ్రీకాంత్ గారు, మనకి ఎప్పుడు కాల్ చేస్తుంటారు, అయితే ఆయన బర్త్డే కూడా రేపేనంట. సో మహేష్ బాబు పుట్టిన ఇయర్ అండ్ సేమ్ డే రోజు ఆయన బర్త్డే కూడా అంట. సో వాళ్ళ పిల్లలతో ఆయన జోక్ చేస్తూ ఉంటారంట, అలవైకుంఠపురం సినిమాలో లాగా ఇలా మేము సేమ్ హాస్పిటల్లో పుట్టాము, మమ్మల్ని ఇలా మార్చేశారు, ఇలా పైకి కిందకి బేబీస్ ను మార్చేశారు అన్నట్టు చెప్తారంట. బట్ ఇలాంటివి నిజంగా జరిగితే ఎంత బాగుంటుందో కదా, అంటే చీ అని మీరు అనుకోవచ్చులే గాని, బట్ నాకు ఎందుకో అనిపిస్తుంది ఇలాంటిది జరిగితే నిజంగా బాగుంటుంది కదా. అప్పుడు బోల్డెన్ డబ్బులు వస్తాయి, ఎవరో ఒకరికి డబ్బులు వస్తాయి, లైక్ ఎవరికన్నా ఒక నిజం కేసు ఇలాంటిది ఏదన్నా ఉన్నా కూడా ఫుల్ రిచ్ ఫ్యామిలీలోకి వెళ్తారు కదా. అంటే పాపం వాళ్ళు ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగానో, ఏమన్నా లోవర్ మిడిల్ క్లాస్ లాగానో ఏమన్నా బాధలు అవి ఇవి ఏమన్నా అనుభవిస్తుంటే అసలు డబ్బులు సరిపోవట్లేదు అన్నట్టు సడన్ గా వాళ్ళు ఒక రిచెస్ట్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్ అని తెలిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. సో అదనమాట, ఆ ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో శ్రీకాంత్ గారికి కూడా హ్యాపీ బర్త్డే చెప్పేశాం మనం. సో ఆయన బర్త్డే రేపు అయితే ఈ రోజే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పేశాం. సో నెక్స్ట్ ఇంకొకళ్ళ హ్యాపీ బర్త్డే కూడా. ఆ ఇంకొకళ్ళ హ్యాపీ బర్త్డే ఎవరిది అంటే ఈ నల్లా నల్లాని కళ్ళ పిల్లది. ఆ పిల్ల ఎవరు అన్నది తెలిస్తే 9726361966 కి కాల్ చేయండి.

0: అదనమాట. సో నల్లా నల్లాని కలపిల్ల ఎవరో తెలిసిపోయింది. ఇట్స్ నన్ అదర్ దాన్ జెనీలియా. అండ్ దాంతోపాటు మన సెలబ్రిటీ గెస్ట్ అనూహ్య గారు కూడా విచ్చేసి ఉన్నారు. అనూహ్య గారు నమస్కారం.
1: అవ్వా, అసలు ఆ ఊహ ఎంత బాగుందో, నిజమైతే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది నువ్వు అన్న సెంటెన్స్. బట్ ఎస్ గైస్, నేను వచ్చేసాను జస్ట్ ఒక 5 మినిట్స్ లేట్ అనుకోండి. ఇట్స్ ఓకే, లేట్గా వచ్చాను కదా.
0: ఈలోపే అనూహ్యకి నేను ఒక పేరుని నామకరణం కూడా చేయడం జరిగింది. లేట్ లతీఫ్.
1: వెరీ ఫనీ. ఇట్స్ ఓకే, బట్ మహేష్ బాబు గారి షో అనేసరికి ఇంకా నేను ఫుల్ రెడీ అయ్యి వచ్చాను. ఆయన గ్లామర్ కి తగ్గట్టుగా మనం కూడా రెడీ అవ్వాలి కదా.
0: దానికి ఆ ఫేస్ కట్ కి లిటిల్ బిట్ మ్యాచ్ చేయాలి కదా అని అనూహ్య కూడా ఫుల్ రెడీ అయ్యి వచ్చింది. బట్ మనం మహేష్ బాబు గురించి మాట్లాడుకునే ముందు మనం జెనీలియా కూడా హ్యాపీ బర్త్డే చెప్దాము. ఎందుకంటే పాపం హహా హాసిని అని పాపం చాలా కష్టపడి అప్పట్లో మనల్ని చాలా ఎంటర్టైన్ చేసింది కాబట్టి.
1: అంతేరా, మా హీరోయిన్స్ కి మాత్రం మీరు పాపం కూడా ఒక 5 మినిట్స్ హ్యాపీ బర్త్డే చెప్పి సర్దేస్తాము. అదే మన బాబు లాంటి వాళ్ళకి అయితే ఒక షోనే ఒక 3 అవర్స్ మొత్తం డెడికేషన్.
0: ఈక్వాలిటీ నమ్మే ఉమెన్ కాబట్టి ఫస్ట్ హీరోయిన్ గురించి మాట్లాడుతున్నాను.
1: ఈక్వాలిటీకి అసలు 5 మినిట్స్ కి 3 అవర్స్ కి అసలు ఈక్వాలిటీ ఎట్లా జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు మీరు?
0: ఓకే ఓకే గాయస్, ఇప్పుడు మేము ఇక్కడ కొట్టుకోబోతున్నాము, మీరు కొంచెం రెడీగా ఉండండి. బట్ ఈలోపు అయితే నేను ఈక్వాలిటీ నమ్ముతాను కాబట్టి ఫస్ట్ జెనీలియా పాటే వస్తుంది. సో ఈ పాట కూడా, ఈ పాట విన్న తర్వాత డాన్స్ వేయని వాళ్ళు అంటూ ఉండరు, ఎలాంటి వాళ్ళైనా డాన్స్ ఇస్తారు. ఈ పాట గురించి ఒక ఫేమస్ మీమ్ కూడా ఉంది, అది చెప్తే బాగోదేమో. ఈలోపు నేను, మీరు పాట వింటూ ఉండండి, చెప్పచ్చలేదా అని ఆలోచించుకుని వచ్చి చెప్తాను నేను.

0: Yes, so a very bubbly Jenilia Casta. I think she's coming back with kotta movies. Edo try chestundi latest trend to pattukodaniki, but set avutunnattu naaku anipinchatledu. For her career sake, edo experimental movies chestu vastundi gaani, but I don't know. Jenilia ante manaku ade aa flavor e
1: gurtundi. Ade gurtostundi ante ippudu Jenilia anagane andaru malli edo ఏదో అక్క క్యారెక్టర్ ఇద్దాం, వదిన క్యారెక్టర్ ఇద్దాం, ఏదో పవర్ఫుల్ అది ఇది అని అంటున్నారు. గానీ ఏమో అంత తనకి రిలేటెడ్ గా అన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయని నాకైతే అనిపించట్లేదు. బట్ ఎస్, ఇందాక నేను ఒక మీమ్ చెప్తాను అని చెప్పాను కదా, సో ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఈ మీమ్ చూసాను అనమాట. ఈ పాట, ఈ చిరుత కన్నుల వాడే ఈ పాట పెడితే చచ్చిన శవం కూడా లేచి డాన్స్ చేస్తుంది అని నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్, ఒక మీమ్ చూసాను అనమాట. నిజంగానే అసలు ఆ పాట మంచి బీట్ ఉంటది, డప్పు ఎంత బాగుంటది, డాన్స్ కూడా ఎంత బాగుంటది. సో అదనమాట నేను చూసిన మీమ్.
0: ప్లస్ ఆ మూవీలో వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటుంది అని అంటే అసలు ఫుల్ హై ఎనర్జీ, బోత్ ఆఫ్ దెమ్ హై ఆక్టేన్ ఎనర్జీలో వెళ్తుంటారు. దానికి తగ్గట్టు 10 times పెంచ్ చేస్తారు ఈ పాట, ఈ పాట వచ్చే సీన్. సో ఎస్, ఆల్ దాట్ నోట్, శిరీష చెప్పినట్టు వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ బర్త్డే టు అవర్ వెరీ బ్యూటిఫుల్ జెనిలియా. ఆమె ఆఫ్ స్క్రీన్ లో షీస్ బిన్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ అని అనిపిస్తుంది. లైక్ ద న్యూ మామీస్ అందరికీ కూడా అసలు పేరెంటింగ్ స్టైల్ అంతా కూడా వాళ్ళిద్దరు జెనిలియా అండ్ రితేష్ దేశ్ముఖ్ హ్యావ్ బిన్
1: ప్యూర్
0: ఐకానిక్. యా, అండ్ వాళ్ళిద్దరు మధ్యలో ఉన్న లవ్ స్టోరీ, రొమాన్స్ అండ్ దేర్ రిలేషన్షిప్ ఇస్ సో మచ్యూర్ అండ్ హెల్తీ. అరే, సో రియల్ లైఫ్ లో ఐ థింక్ షీఈ్ వన్ ఇన్ లైఫ్.
1: Yes. అండ్ ఇలాగే జెనిలియా గురించి మాట్లాడుకుంటా పోతున్నప్పుడు ఒక బొమ్మని గీస్తే కూడా ఆమెలాగే

0: అది గైస్. సో అదనమాట మ్యాటర్. మనం జెనీలియా కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసుకున్నాం. ఇందాకి జెనీలియా బర్త్డే బర్త్డే బర్త్డే అని అన్నారు. బర్త్డే ఎప్పుడో చెప్పిచావండి అని అంటారా? ఇట్స్ ఆగస్ట్ 5th అంటే మొన్న జరిగిపోయింది.
1: మొన్న జరిగిందా? జరిగిపోయిన తంతుకా ఇదంతా హడావిడి. ఓకే ఓకే, బట్ స్టిల్ వీక్ డేస్ లో మేము రాం కాబట్టి ఇలా వీకెండ్స్ లో మేము
0: వీక్ లో ఇప్పుడు నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ మనం వచ్చేంత వరకు ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ అయితే ఉన్నాయో అవన్నీ మేబీ మనం కవర్ చేయొచ్చు. ఎందుకంటే కవర్ చేసేంత కంటెంట్ ఉంది ఈ రోజు మా దగ్గర. అదనమాట మా ధైర్యం. ఎందుకు అని అంటే రేపు బాబ్ బర్త్డే, ఆగస్ట్ 13th రోజు ఒక లేట్ ఐకానిక్ యాక్ట్రెస్ బర్త్డే కూడా. ఆవిడ ఎవరంటే శ్రీదేవి.
1: వావ్, చాలా మంది. నిన్న నేను షో చేసేటప్పుడు కూడా ఆగస్ట్ బర్త్డే థీమ్ లో జోడియాక్ సైన్స్ అలా పెట్టాను, కానీ ఐ ఓన్లీ రిమెంబర్డ్ చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, అండ్ లాస్ట్ వీక్ అయిపోయినటువంటి బర్త్డే అయిపోయినటువంటి డిఎస్పీ అండ్ తాప్సీ, వీళ్ళే గుర్తున్నారు నాకు. ఆర్ మృణాల్ యాక్చువల్లీ. బట్ శ్రీదేవి గారు ఆల్సో నా ఆగస్ట్. అరే, ఆగస్ట్ ఈస్ అ వెరీ సెలబ్రిటీ ఓరియంటెడ్ మంత్ అన్నమాట.
0: అండ్ ఆగస్ట్ 15th ఏమో మనకి ఇండిపెండెన్స్. సో దేశభక్తి పాటలని మనం నెక్స్ట్ వీక్ విందాం గైస్. సో ఇప్పటికి మాత్రం జస్ట్ బాబ్ పాటలు అండ్ అదర్ పీపుల్ పాటలు విందాము. సో ఇంకొక బాబ్ పాట కమింగ్ అప్ అండ్ ఇది కూడా మన ఫేవరెట్ మూవీ నుంచే.
1: బట్ యాక్చువల్లీ ఓకే సరే వేసేసాయి. విల్ లిసన్ ఎ లిటిల్ బిట్, ఆ తర్వాత షార్ట్ బ్రేక్ లోకి వెళ్ళిపోయింది. దెన్ యూ గైస్ కమ్ బ్యాక్, ఇంకొంచెం ముచ్చట్లు పెట్టేసుకోండి.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Hello, dinner plans ain't group level em support chesalar.
6: What a day, I'm completely exhausted. Dinner plans ain't
7: Nene em undaledi roju dinner ki. Dinner plans ain't
0: Every time, okate question. Dinner plans ain't Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్న ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
10: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

0: ఆల్ రైట్ గైస్, సో ఈ వారంలో మన
1: ఇంతకీ అందరూ వింటున్నారు మనల్ని ఎక్కడా.
0: ఓ సారీ సారీ సారీ గైస్, నేను ప్రోటోకాల్ మర్చిపోయాను. సో ఈ రోజు మీరందరూ వింటున్నారు అనూహ్యాని అండ్ శిరీషాని ఓన్లీ ఆన్ ఖుషి ఖుషిగా రేడియో సురభిలో 107.9 FM HD3
1: అమెరికాలో తెలుగు నేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్
0: అదనమాట.
1: సో ఎస్, చాలా చాలా రోజుల తర్వాత, ఇన్ఫాక్ట్ కదా ఒక 1 month 1.5 month అయింది మన ఇద్దరం కలిసి ఈ స్లాట్ కి వచ్చి చేయడం. బికాస్ యా, వీ వర్ సబ్స్టిట్యూటింగ్ శివ గారు షో అండ్ మన షో ఈ టైం కాబట్టి అలా ఒక జులై మంత్ అంతా ఒక ప్యాటర్న్ లో నడిచింది. బట్ ఎస్, వీఆర్ గోయింగ్ టు బి బ్యాక్, ఆర్ యాక్చువల్లీ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ దిస్ ఆగస్ట్ మాసం నుంచి 4 to 7 మీరు మమ్మల్ని వినగలుగుతారు. అండ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసేసుకోండి అబ్బా, ఎక్కడికి పోయినా మేము మీ ఇంటి వాళ్ళలాగా మీతో పాటు ఎక్కడికి వెళ్ళినా ఉంటాం అనమాట.
0: ఎస్, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ కార్ లో మాత్రం 107.9 FM HD3 కి ట్యూన్ ఇన్ చేసుకోండి, సో దట్ మీరు ఎక్కడున్నా మమ్మల్ని వినగలుగుతారు.
1: ఎస్, సో మహేష్ బాబు గారి ఏజెంట్, డైరెక్ట్ టాపిక్ లోకి వచ్చేస్తాను నేను. ఆయన ఏంది, ఆ అందం ఏంది, అసలు అలా మెయింటెనెన్స్ ఏంది?
0: సో ఈ సందర్భంగా నేను ఎప్పుడు చెప్పే డైలాగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను.
1: డోంట్ బి అన్ ఏజిస్ట్.
0: నో నో, వేరే చోట్ల ఎక్కడైనా అయితే ఏ హీ సో హ్యాండ్సమ్ అని అంటారు ఎవరినన్నా చూడగానే, కానీ తెలుగులో ఏమంటారు, అబ్బా మహేష్ బాబు లా ఉన్నాడు అని అంటారు. సో అందానికి అలా సినానిమ్ లాగా మహేష్ బాబు ఇస్ దేర్ కాబట్టి మనకి, సో ఆ అందానికి ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎలాంటిదండి?
1: కరెక్టే, బికాస్ నాగార్జున గారిని కూడా అంటారు గాని మన్మధుడు ఇలా వేరే పదాలు వాడతాం గాని, బట్ అసలు మహేష్ బాబుకి యునానిమస్ గా అందరు ఓట్లు పడిపోతాయి అనమాట. అందానికంటే హీ హ్యాస్ టు బీ ద పర్సన్ అని చెప్పి నాకు ఈయన రాముడిలా ఉంటారు రాముడిలా ఉంటారు అని అనుకుంటూ ఉండేదాన్ని ఇట్టే పట్టేశారు. చూసావా, రాజమౌళి గారు నేను సింక్ లో ఉంటాం అనమాట, అట్లా పట్టేశారు అండ్ ఒక మూవీ చేస్తున్నారు. He got my vibe.
0: Okay. సార్, శ్రీనివాస్ గారు ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు. మనం ఇంతసేపు బాబ్ బాబ్ అని మాట్లాడుతుంటే, సో శ్రీనివాస్ గారు ఇది మీకోసం.
1: రాముడు శివుని పాట పాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మనకు వినిపిస్తూ ఉందన్నమాట శిరీష.

0: వావ్, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండ్ మూవీ కూడా ఇది కలేజా మూవీ. ఐ థింక్ లాస్ట్ ఇయర్ నేను బాబ్ బర్త్డే కి ఇంట్లోనే రీరిలీజ్ చేసుకుని యూట్యూబ్ లో కలేజా సినిమా చూసాను.
1: ఇంట్లో రీరిలీజ్ చేసుకుందంటండి. కాదు, నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఇది కూడా, యునానిమస్ గా కలేజా అనేది చాలా మందికి ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ మహేష్ బాబు. అది ఎందుకనేది నాకు అప్పట్లో ఎక్కలేదు, ఇప్పటికీ ఎక్కదు. లైక్ వెన్ ఐ సీ ద మూవీ ఆల్సో, ఇంత టాక్ వచ్చినంత లెవెల్లో ఆయన పర్ఫార్మెన్స్ ఆ అన్నట్టుగా నేను ప్రతిసారి ఎదుగుతుంది, ఎమ్ఐ మిస్సింగ్ ఇట్ అని అనుకుంటూ నాకు దొరకట్లేదు అనమాట. ఏమో టైం రావాలి, మేబీ ఇంకో 10 more years తర్వాత నాకు ఆయన పర్ఫార్మెన్స్ మెచ్యూరిటీ తెలిసి 30 ఎప్పుడు ఎంజాయ్ చేస్తానేమో. సీ, ఓవరాల్ నాకు నచ్చుతుంది బికాస్ ఇట్స్ త్రివిక్రమ్స్ రైటింగ్ అండ్ ఆయన డెలివరీ బాగా చేస్తారు కాబట్టి మహేష్ బాబు గారు. సో ఓవరాల్ గా ఓకే, మరీ కింద మీద పడిపోయి బికాస్ నాకు అతడు ఇస్ లైక్ దాట్ ఫర్ మీ. ఎందుకో,
0: సో మేబీ నా పర్స్పెక్టివ్ చెప్తాను, కలేజా ఎందుకు అందరు అలా అనుకుంటారు. సో అప్పటి వరకు, కలేజా ముందు వరకు మూవీస్ అన్ని నువ్వు చూస్తే సైనికుడు, అతిథి, దాని ముందు మేబీ అతడు ఉండింది, సైనికుడు, అతిథి, ఇలాంటి మూవీస్ అన్ని ఉన్నాయి కదా, వాటిలన్నిట్లోనూ కొంచెం కామ్ గా ఉండేగా ఇట్లా ఈ లెవెల్ ఆఫ్ హ్యూమర్ ఇదంతా ఉండదా మూవీస్ లో?
1: సటిల్ గా ఇస్తాడు పంచులు అన్ని,
0: బట్ ఓపెన్ అప్ అయ్యేలాగా కాదు కదా ఇది. సో దిస్ ఇస్, అన్ని మూవీస్ అన్ని ఒకలా ఉంటున్నాయి అని ఒక పేరు వచ్చిన తర్వాత కొంచెం ప్యాటర్న్ ని బ్రేక్ చేసిన మూవీ ఇది. అండ్ ఆ టైంలో ఇది ఏంట్రా, ఇది ఒకరిని పట్టుకుని ఊరికే దేవుడు దేవుడు దేవుడు అని చావబడుతున్నారు అన్న పాయింట్ మీద అప్పుడు ఆ మూవీ అసలు హిట్ అవ్వలేదు, నెగిటివ్ టాక్ వచ్చింది. బట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత, అరే ఎందుకు ఈ సినిమాను మనం ఇంత తిట్టుకున్నాం.

0: ఒపీనియన్ బికాజ్ అక్కడ కోర్ట్ మందిలో నేను ఒకదాన్నే అవుట్లైర్ అయిపోతానేమో గానీ నాకు యాక్చువల్లీ దూకుడులో ఫుల్ గా ఓపెన్ అప్ అయిపోయి అసలు ఏ అన్నట్టుగా చేసినట్టు అనిపిస్తుంది. కలేజాల్లో ఏంటంటే కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది అనమాట నాకైతే. లైక్ అప్పుడప్పుడే కదా సైలెంట్ గా ఉన్న అతను బ్రేక్ చేస్తున్నట్టు బాగా అర్థమైపోయినట్టు అనిపించింది నాకు, అతకలేదన్నట్టు. బట్ దూకుడులో నాకు ఫుల్ గా సిట్ అయిపోయింది అనమాట. ఐ వాజ్ లైక్ ఐ ఎంజాయ్ దూకుడు వెరీ మచ్. అండ్ నాకు కలేజాలో పాయింట్ నచ్చింది, స్టోరీ నచ్చింది. కానీ అదే ఈ పాయింట్ మీరు చూసే పర్స్పెక్టివ్ నాకు ఇంకా హిట్ అవ్వలేదు ఆ కలేజా మూవీలో మాత్రమే అని చెప్పి తర్వాత మూవీస్ లో హిట్ అయింది నాకు. ఐ లైక్ మహేష్ బాబు గారి ఓపెనెస్. కానీ ఆయన అదే యాక్చువల్లీ పాట తర్వాత మాట్లాడుకుందాము, అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మహేష్ బాబు గారు యాక్షన్ గాని ఆయన చూస్ చేసుకున్న స్క్రిప్ట్స్ గురించి.
1: సో గైస్, సో మీరేంటి, టీమ్ కలేజానా టీమ్ దూకుడునా, మీరేమనుకుంటున్నారు? మీకే ఎప్పటి నుంచి ఇలా ఫుల్ ఓపెన్ అప్ అయ్యారు అని అనిపించింది? అండ్ కలేజా మూవీ ఎక్కువ నచ్చిందా, దూకుడు మూవీ ఎక్కువ నచ్చిందా, ఎందులో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ నచ్చింది?
0: బట్ అందరికైతే అతడు అందరికి నచ్చుతుంది కాబట్టి అస్యూమింగ్ ఎవ్రీవన్ ఇస్ ఆన్ బోర్డ్ దేర్. బట్ ఈ రెండిట్లో వాట్ ఇస్ యువర్ పిక్?
1: టీమ్ కలేజానా టీమ్ దూకుడునా? బట్ దీప్తి గారి కోసం ఒక మంచి ట్రెండింగ్ లో ఉన్న పాట మన లిజనర్స్ కోసం వేయమన్నారు కాబట్టి దీప్తి గారు ఇది మీకోసం. బట్ టీమ్ కలేజా అయితే 9726361966, టీమ్ దూకుడు అయితే కూడా సేమ్ నెంబర్.

0: సో ట్రెండింగ్ పార్ట్ ఒకటి అయితే పడిపోయింది, బట్ ఆఫ్టర్ 5 o'clock ఆల్సో వీ సేవ్డ్ వన్ మోర్ ట్రెండింగ్ పాట. కాబట్టి కీప్ లిస్నింగ్, ఇంకా మంచి మంచి పాటలు అమంగ్స్ట్ మహేష్ బాబు గారి పాటలు అండ్ మాటలు మిక్స్ లో ఉంటాయన్నమాట.
1: ఎస్ ఆఫ్ కోర్స్. అండ్ అయితే

0: అనూహ్య, ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నీకు. చెప్పాలి, అది ఏంటి అంటే స్కూల్స్ బిగిన్ అయిపోతున్నాయి నెక్స్ట్ మండే. నేను రీసెంట్ గా ఈ విషయం
1: తెలుసుకున్నాను.
0: స్కూల్ స్టార్ట్ అయ్యేందుకు మండే రోజు అవ్వదంట. మనకు ఎప్పుడు మండే స్టార్ట్ అయ్యే కదా, మండే సండే రోజు నిద్రే పట్టేది కదా, ఒన్నో రేపు పొద్దున్న స్కూల్ కు పోవాలి అని టెన్షన్ అయ్యేది. హాలిడేస్ అయిపోతున్నాయని బాధపడే వాళ్ళం. బట్ వీళ్ళకి వెన్స్డే స్టార్ట్ అవుతాయంట. అంటే ఇట్లా వీక్ డే లో ఒక రోజు మధ్యలో స్టార్ట్ అవుతాయంట.
1: ఎందుకంటే షార్ట్ బ్రేక్ ఉంటుంది, దెన్ మళ్ళీ స్లోగా. అబ్బా, స్కూల్స్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని, అబ్బాబా పిల్లలంటే అదేలే, ఫ్యామిలీస్ ని దృష్టిలో పెట్టుకుని ఈజీగా ఎలా స్టార్ట్ చేయొచ్చు.
0: ఎగ్జాక్ట్లీ, వెన్స్డే రోజు వెళ్తారు, హ్యాపీగా ఆడుకుని పాడుకొని వస్తారు. థర్స్డే ఫ్రైడే మెల్లగా అలవాటు చేసుకుంటారు. మళ్ళీ సాటర్డే సండే ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ ఇలా మండే నుంచి కొంచెం ఫుల్ గా స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు.
1: కార్పొరేట్స్ లో కూడా ఇలా చేయాలబ్బా, అన్ని చోట్ల ఇలా చేయాలి. అందరూ సెన్సిటివ్ గా ఉండాలి అన్ని ఎమోషన్స్.
0: అలా వీక్ ని వెన్స్డే నుంచి స్టార్ట్ చేసేటట్టు పెడితే కార్పొరేట్స్ లో కూడా బాగుంటుంది కదా.
1: వీక్ ని స్టార్ట్ చేయమనట్లేదు అక్క, ఇట్లా కొంచెం ఏమన్నా ఫస్ట్ డే జాబ్ ఇప్పుడిప్పుడే వచ్చింది అన్నప్పుడు అట్లా అదొకటి, లేదా ఇప్పుడే వెకేషన్ తీసుకుని వెనక్కి వస్తున్నావు అని అనుకో, అప్పుడు అట్లా.
0: అంటే నెల రోజులు వెకేషన్ తీసుకున్న తర్వాత ఇంకో నెల రోజులు గ్రేస్ పీరియడ్ ఇస్తే సరిపోతామ్మా మీకు?
1: చాలమ్మా, ఇంకా నేనే అడగను. అంటే అదొకటి ఇంప్లిమెంట్ చేయండి సార్, వింటున్నా కార్పొరేట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే.
0: ఫస్ట్ ఎవరన్నా విన్నారనుకో, మేనేజర్ లెవెల్ వాళ్ళు వింటున్నారనుకో, ఈమెను మాత్రం ఉద్యోగం మీద తీసుకోను అని అనుకుంటారు ఫస్ట్. ఈమెకి వెకేషన్ నెల రోజులు ఇవ్వాలి, మళ్ళీ వచ్చిన వెకేషన్ నుంచి ఇట్లా రిలాక్స్ అవ్వడానికి ఇంకో వెకేషన్ కావాలి.
1: ఎక్స్క్యూజ్ మీ, వచ్చినప్పుడు బాగా కష్టపడి పనిచేస్తామండి, ఎక్స్ట్రా అవర్స్ పనిచేస్తామండి, ఆ మాత్రం డిమాండ్ చేయలేము. మేము కూడా తమిళనాడు సీఎం లాంటి వాళ్ళం అనమాట. ఆయన షూటింగ్ డేట్స్ అంట, అపారెంట్లీ హిల్ గివ్ ఫస్ట్ టు 20th ఆఫ్ అ మంత్, ఓకేనా? అన్ని మంత్స్ లో, అన్ని మంత్స్ లో ఫస్ట్ 20 డేస్ డేట్స్ ఇచ్చేస్తారంట. సో దాట్ వే 5 to 6 మంత్స్ లో మూవీ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ప్రొడ్యూసర్స్ కి అందరికి కూడా టీమ్ ప్లాన్ చేసుకోవడానికి కూడా ఇట్స్ వెరీ ఈజీ అండ్ అర్థమైపోతుంది అని. అండ్ అప్పట్లో ఎన్టీఆర్ గారు గానీ ఏఎన్ఆర్ గారు గానీ అందరికి కూడా ప్యాటర్న్ ఏంటంటే, ఇప్పుడు 3 మూవీస్ ప్యారలల్ గా చేయాలి అని అంటే మంత్ లో 10 డేస్ ఒక్కొక్క మూవీ షెడ్యూల్ కి ఇచ్చేస్తున్నారు. ఎవ్రీ డే దే యూస్ టు వర్క్. అట్లాంటిది ఈ మధ్య కాలంలో ఇంకా ప్యాటర్న్ రన్ అవుతుంది అని అంటే, ఇట్ ఇస్ అంటే ఇట్ యూస్ టు బి విజయ్ అంట, తమిళనాడు సీఎం విజయ్.
0: అందుకే సీఎం అయ్యారంట,
1: అందుకే సీఎం అయ్యారు. ఫుల్ డెడికేషన్ గా చూడు, 20 డేస్ పని చేశారు, మళ్ళీ 10 గ్యాప్ తీసుకున్నారు.
0: దానికి నీ వెకేషన్ కి
1: ఐఎమ్ టెల్లింగ్ దట్ ఓన్లీ దట్ వెన్ వీఆర్ దేర్ ఫుల్లీ, అండ్ వెన్ వి టేక్ ఆఫ్ వీఆర్ ఫుల్లీ ఆఫ్.
0: ఓకే, ఐఎమ్ దేర్ ఫుల్లీ. సో ఫస్ట్ మన బాబ్ పార్టీ నేస్ వచ్చేయండి మీరు.

అది గైస్, అప్పట్లో ఈ పాట వచ్చినప్పుడు ఫుల్ పాట అంతా బట్టి బట్టాలని రక్కాలు చిందించామన్నమాట. అలాంటిది ఈ పాటకున్న స్పెషాలిటీ. సో స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయని మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏం చేయాలి అని అంటే మీరు అర్జెంట్ గా డెంటల్ అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే డీప్ క్లీనింగ్ ఇవన్నీ చేయాలి కదా, హెల్దీ గమ్స్ ఉండాలి పిల్లలకి. సో ఇవన్నీ చేయాలి అని అంటే వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఇస్ డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్. అండ్ అడ్రస్ ఎక్కడో వచ్చాక చెప్తాను.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Shepherd sir, what you'd like to order?
2: Bhaiya, any specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, misbe daba, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus and aamki paneer tikka, vichami kava paratha.
2: Kendi bro, gani yeppino, na specials matrame adina.
1: Inka unnai, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious. Delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
3: Istinamma vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: అమ్మా, సాటర్డే మూవీ?
6: మనబడి క్లాస్.
5: అమ్మా,
6: ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
5: ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక.
6: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
7: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్, ఓన్లీ విత్ అజ్ ఆర్జే శిరీష అండ్ ఆర్జే అనూహియా.
8: అచ్చం రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ చెప్పేవారు.
7: 3వ నంబర్ ప్లాట్ఫామ్ పై రానున్నది
8: గాడి నంబర్
7: 3, 4, 7. తెలుగులో ఏమంటారు? సున్నా సున్నా అంటారా?
8: సున్నా అంటారు తెలుగులో.
7: ఓకే,
8: ఓకే గైస్, అదంతా కాదు, అదంతా ఇంపార్టెంట్ కాదు. మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే పళ్ళు క్లీన్ చేసుకోవడం అనమాట. అలా మీరు పళ్ళు క్లీన్ చేసుకోవడానికి, హెల్దీ గమ్స్ ఉండడానికి, అన్ని ఒకేసారి డెంటల్ కి సంబంధించిన పనులన్నీ అయిపోగొట్టాలి అని అంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ కి వెళ్ళండి. అయితే అది ఎక్కడుంది, అడ్రస్ ఏంటి అంటే 3234 ఫారెస్ట్ లేన్, డాలస్ లో ఉంది. సో ఇంకొక మంచి క్రేజీ పాటను వినేసి వచ్చేద్దాము. అండ్

0: తువాజా సరోజా ఇది కూడా ఫ్రమ్ ద మూవీ ఆగడు. ఇది చూడడానికి కొంచెం దూకుడులానే అనిపిస్తుంది కానీ దూకుడు కాదు, ఇది ఆగడు.
1: నిజంగానే ఆగడా మూవీలో చూసారు అసలు మూవీ? నేను అసలు అమ్మా చాలా ధైర్యమే నాకు తెలుసు,
0: వాటి మీద టైం వేస్ట్ చేయదు గైస్.
1: యా నేను నాకు అంత ధైర్యం ఉండదండి.
0: యా ఇలాంటి ధైర్యమైన పనులు చేసేది నేనే. ఈ మధ్య కొంచెం ధైర్యం తగ్గింది కాబట్టి నేను కూడా ఈ మధ్య ఎంకరేజ్ చేయట్లేదు కొన్ని కొన్ని.
1: అందరూ దారిలోకి వస్తున్నారండి, నాకైతే హాయిగా ఉంది. మంచి టాక్ ఉన్నప్పుడే వెళ్లాలని ఫిక్స్ అయినా అనమాట 2 ఇయర్స్ నుంచి థియేటర్ కి. కానీ సినిమా పరిశ్రమ బాగుపడాలి అని చెప్పి శిరీష మొన్నటి దాకా వెళ్ళింది.
0: యా నాలాంటి వాళ్ళు ఇలా పూనుకొని కొంచెం బాగుపరచాలి, నేనే కొంచెం ఉద్ధరించాలి అని అనుకుని వెళ్ళాను. ఇక నాకు అర్థమైపోయింది నేను దాన్ని ఉద్ధరించుకుంటూ పోతే నన్ను ఉద్ధరించే వాళ్ళు ఎవరు ఉండరు అని నాకు అర్థమైపోయి నేను కూడా వెళ్ళడం మానేశాను అనమాట ఈ మధ్య.
1: దిల్ రాజు ఇస్ నాట్ కమింగ్ ఫర్ యూ బట్ యూ విల్ గో ఫర్ దిల్ రాజు.
0: నేందిరా నీకు కొరియన్ కనకరాజు సినిమాలో హీరోని కొరియన్ దెయ్యం ఆవహించినట్టు నిన్నెందుకు రా దిల్ రాజు ఆవహించి
1: ఆల్ రైట్. సో ఎస్ అలా మనమైతే మాట్లాడుకుంటూ పాటలు వేసుకుంటూ హాయిగా గడుపుతున్నాము. హౌ ఇస్ యువర్ సాటర్డే బిన్ గైస్? మాకైతే చాలా బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ పనులన్నీ జరిగిపోతున్నాయి. హోప్ఫుల్లీ దట్ ఇస్ హౌ ఇట్ ఈస్ ఫర్ యూ గైస్ ఆల్సో. లేదు దోస్ లక్కీ పీపుల్ హూ హెవ్ బిన్ రిలాక్సింగ్, ఆహాహా వన్ డే వీ విల్ ఆల్సో బి లైక్ దట్. బట్ ఎస్ కమింగ్ బ్యాక్ టు మహేష్ బాబు గారు, ఆయన చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ కూడా
0: అంతకుముందు చాలా బాగుండే, ఈ మధ్య మరీ బాగోట్లేదన్న ఫీలింగ్
1: కాదు. ఐ వాజ్ గోయింగ్ టు సే కి అంతకుముందు కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాని ఆర్ అతడు అండ్ నాకనే మనం మాట్లాడుకున్నాం కదా కలేజా, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు రిలీజ్ అయినప్పుడు జనాలకి ఎక్కకపోయినా గానీ తర్వాత ఓ ఇది బానే ఉనిందే అని చాలా లేట్ గా రియలైజ్ అయ్యాము. సో ఆయన కొంచెం ఫ్యూచరిస్టిక్ గానే ఆలోచించి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అప్పుడప్పుడే మొదలెట్టేశారు.
0: అప్పట్లో బాగా వచ్చేవి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అని నాకు అనిపించింది. అప్పుడు పెద్ద ఆడియన్స్ నుంచి పెద్ద ఎక్కువ ఇది రాలేదు కదా, పాజిటివ్ రివ్యూ రాలేదు కదా,
1: కాబట్టి ఆయన కూడా మళ్ళీ
0: మార్చేసి మొత్తం అన్ని కమర్షియల్ గా అన్ని కొంచెం ఒకేలాంటివి లైక్ శ్రీమంతుడు
1: శ్రీమంతుడు
0: శ్రీమంతుడు వాజ్ గుడ్ అక్కడ చూసి యాక్సెప్ట్ చేసాం. తర్వాత భరత్ ఓకేలే అని అనుకున్నా, వెంటనే మహర్షి వచ్చింది. మహర్షి ఐ కాంట్
1: మహర్షి సొసైటీకి మంచి పాయింట్స్ ఇచ్చారు, కాకపోతే బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి పాపం దిగమింగుకోలేదు పోయినట్టున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ బికాస్ మీరు అన్ని మూవీస్ చూసారు కాబట్టి నేను అడపా దడపా చూసాను కాబట్టి ఇది బానే ఉంది ఇది మనకు వద్దులే అని అనుకున్నాను.
0: అదే కదా. సో ఇలాంటి వరుస పెట్టిన మూవీల గురించి నా దగ్గర ఒక మంచి పంచ్ లైన్ ఉంటుంది, అదేంటో చెప్తాను. ఫస్ట్ ఈ పాట వినేసి వచ్చేయండి.
1: బట్ ఇప్పుడు వచ్చే పాట మూవీ మాత్రం హిట్ అయిన మూవీ కదా.
0: యా నీ హిట్ అవుతున్నాయిలే.

0: ఆహా, సో అలా హీ సో క్యూట్, హీ సో హ్యాండ్సమ్, అదే మగవారి అందం మీద లేనే లేదే ఒక పాట అని చెప్పి అసలు లిరిక్స్ లోనే మొత్తం సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ లాగా ఉంటుంది.
1: అదే కదా, నాకు అనిపిస్తుంది ఎవ్రీ మూవీలో హీరోయినే వచ్చి, మహేష్ బాబు హీరో అయితే హీరోయినే వచ్చి వెనకాల పడుతుంది, కానీ బట్ హీ విల్ నాట్ గో ఆఫ్టర్ ఎనీ హీరోయిన్ అని అనిపిస్తుంది.
0: ఎక్సెప్ట్ ఫర్ శ్రీమంతుడు, ఎక్స్క్యూజ్ మీ, వెళ్తున్నా ఈయన చుట్టూ తిరుగుతాడు
1: కదా, మళ్ళీ మనం ఫీల్ అవుతాము అన్నట్టు లాగా అనిపిస్తుంది అది.
0: యా, అంటే కాకపోతే పాయింట్ బీయింగ్ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అనమాట ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటివి. మిగతా అన్ని ఏ ఒక రకంగా పోకిరిలో ఇట్ ఈస్ న్యూట్రల్ ఓన్లీ, అమ్మాయి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, హీల్ ఆల్సో చేజ్ అ లిటిల్ బిట్, ఏ పాపం ఊరికే నిందేసేస్తారు, ఆ తర్వాత అనాలిసిస్ చేస్తే మాత్రం మహేష్ బాబు గారికి ఫేవర్ గానే ఉంటుంది పాయింట్స్ అన్ని కూడా. ఆయన ఎంత మంది రా ఇట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు మీరు, ఆయన మాత్రం కామ్ గా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బుల్లెట్ లాగా.
1: క్షమించాను మమ్మల్ని.
0: సో అలా ఇప్పుడు ఇంకా,
1: సో ఇందాక నేను చెప్పాను కదా అది, ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్న సినిమాల మీద నేను ఒకటి చెప్తాను అని చెప్పేసి. సో బేసిక్ గా అదేంటంటే, నేను ఇది కూడా ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కడో చూసాను అనుకుంటా, ఏమంటారంటే అన్న నువ్వు మెసేజ్లు ఏమన్నా ఇయ్యాలి అని అనుకుంటే మా ఫోన్ కు పంపి గానీ సినిమాల్లో చెప్పమాకన్నా అని ఇట్లానే ఇన్స్టాగ్రామ్ లోనే ట్విట్టర్ లోనే ఎక్కడో చూసాను అనమాట. సో వన్ సైడ్ ఆఫ్ హిస్ ఫ్యాన్స్ మాత్రం కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నారు ఆ మూవీ లైనప్, ఎందుకు అన్ని కొంచెం ఇంచుమించు ఒకేలాంటిగా అనిపిస్తున్నాయి,
0: ఫార్మాట్ టెంప్లేట్ లాగా ఉండింది,
1: టెంప్లేట్ లాగా ఉండింది ఎందుకు అన్నట్టు అనుకుంటున్నారు. బట్ ఐ హోప్ వారణాసి తోటి
0: ఇంతకు ముందు గుంటూరు కారం చేశారు కదా పాపం ఆయన, ఐ థింక్ దట్ వాస్ హిస్ ఆన్సర్ టు ఆల్ ఆఫ్ దోస్ కామెంట్స్. పాపం నేను బ్రేక్ చేసి వీళ్ళకి ఒక డాన్స్ నంబర్, నేను డాన్స్ కూడా చేసేసా కొన్ని ఏళ్ల వరకు, నేను మళ్ళీ రాను కాబట్టి థియేటర్ లోకి, కొంచెం దీన్నే రిపీట్ లో వేసుకుని చల్లబడతారని చెప్పేసి పాపం గుంటూరు కారం ఇచ్చారు. అయినా అత్యాశ అంటే ఫ్యాన్స్ అంటేనే అది ఉంటుంది.
1: చూసావా
0: గుంటూరు కారం? చూసాను లే బాయ్,
1: నీకు
0: ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటుంది
1: అది చెప్పు ఫస్ట్. నిన్ను అలా కూర్చోబెట్టి ఒక రోజు పొద్దున్నే ఆరింటికి లేపి కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి అలా సినిమాలన్నీ చూపించాలి, అప్పుడు మా బాధ అర్థమవుతుంది నీకు.
0: అదే ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసాను లేండి, బట్ ఇట్స్ ఓకే. గ్రేట్ మ్యాన్, వన్ మోర్ గ్రేట్ సాంగ్.

0: థ్యాంక్ యూ శిరీష. నా ఫేవరెట్ సాంగ్ ని ప్లే చేసినందుకు. ఈ పాట డిఎస్పీ కాంబినేషన్ లో వచ్చినట్టుంది కదా, అమేజింగ్ పాట. అండ్ వసుమతి, ఈ రెండు అర్మై మహేష్ బాబు గారి ప్లే లిస్ట్ లలోంచి నైస్ సాంగ్స్.
1: థ్యాంక్స్ అనుహ్య. దానికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వబోతున్నావా నాకు?
0: నో,
1: ఓన్లీ బ్లెస్సింగ్. నో
0: నియో.
1: ఆల్ రైట్ గైస్, సో ఇంత ఇంతసేపు మనం బాబ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బాబ్ గురించి ఒక్క క్వశ్చన్ కూడా అడగాలనిపిస్తుంది. మీలో ఎంతమంది నిజమైన బాబ్ ఫ్యాన్స్ ఉన్నారు అని తెలుసుకోవడానికి. సో అందరిలాగా నేను బాబ్ ఫస్ట్ సినిమా ఏంటో చెప్పండి అని అలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు నేను అడగను. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, బాబ్ ఫస్ట్ యాక్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏజ్ ఎంత అదనమాట నేను అడగబోయే క్వశ్చన్. అడిగేసిన క్వశ్చన్. సో ఫస్ట్ యాక్ట్ చేసినప్పుడు, స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆ మూవీ టైమ్ కి ఆయన ఏజ్ ఎంత, ఏ ఏజ్ నుంచి యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు? సో దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్ అనమాట. చూద్దాం, ద రియల్ బాబ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మనకు ఆన్సర్ చెప్పండి 9726361966 కి కాల్ చేసి.
0: యా, బికాజ్ మనందరికి తెలుసు దట్ హీస్ అ చైల్డ్ ఆర్టిస్ట్, అక్కడ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు అని చెప్పి. బట్ ఏజ్ లో అనేది I don't think I know it. But ఈయన స్కూల్ కి వెళ్ళుంటాడంట చిన్నప్పటి నుంచి, ఇంకా మూవీసే కాబట్టి నామ మాత్రానికి ఏదో 10th 12th పాస్ చేయించి ఉంటారేమో కదా. కాదా
1: అనూహ్య, కొడతాను అనూహ్య బాబ్ ఫ్యాన్స్.
0: కాదు, బాబ్ బాబ్ బాబ్ బాబ్ అని ఎందుకు అంటుంటారు?
1: ఎందుకు అని అంటే,
0: నో అదర్ పర్సన్ హ్యాస్ బాబు ఇన్ హిస్ నేమ్ నానా.
1: లేదు లేదు, అంటే వేరే వాళ్ళకు కూడా ఉన్నా కూడా
0: ఈ టాప్ హీరోస్ కి ఎవరికి లేదు.
1: మేబీ లైక్ పేర్లో లేకపోయినా కూడా జనరల్లీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళందరూ అలా బయట పిలుస్తారు కదా. సో ఐ థింక్ హీ గాట్ దట్ బాబ్ నేమ్ ఫ్రమ్ ఈ సోషల్ మీడియా నుంచి, ట్విట్టర్ వాటి నుంచి వచ్చిందనమాట. ఎలా ముద్దుగా బాబు
0: ముద్దుగా, ఇంకా నిక్ నేమ్ అనే అర్థమవుతుంది కానీ మిగతా వాళ్ళందరినీ కూడా బాబుగారు బాబుగారు అంటారు కదా. ఈయనకు ఒకరికి ఎందుకు బాబ్ ఫిక్స్ అయింది? యాజ్ ఇట్ ఇస్ హిస్ నేమ్ ఆల్సో.
1: సో ఈ పాట వినేసి వచ్చేయండి ఫుల్ మూవీ దూకుడు.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్
9: చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. texas.com, perfect for dining, take away or full service catering.
10: కొన్ని కన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్.
11: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ అస్ శిరీష అండ్ అనూహ్యతో, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్.
5: Yes, so manam obviously celebrate chesukuntunnamu Mahesh Babu gari birthday, which is tomorrow, and pre birthday celebrations laga manam full songs anni kuda ayana chesina 20 cinemallo nche veskuntu ayana gurinchi maatladukuntu what is our opinions on Mahesh Babu garu adi silent ga meer chaalane vintunnattu anipistundi. Meer kuda call chesi show your love and your opinions evana unte kuda maatho discuss cheyalanukunte call chesi నంబర్ 9726361966 అన్నమాట. సో అలా మేమైతే హిట్ పాటలన్నీ వేసుకుంటాం, అనే హిట్ మూవీస్ లోంచి అయితే వేసుకుంటూ వస్తున్నాము. ఫ్లాప్ మూవీస్ కూడా ఉన్నాయి ఆయన అకౌంట్ లో. డూ యూ థింక్ హీ హాజ్ మోర్ ఫ్లాప్ మూవీస్ దాన్ హిట్ మూవీస్?
11: నో నో, ఫ్లాప్స్ మేబీ తక్కువనే అనిపిస్తుంది, ఎందుకంటే మధ్య చాలా క్యాలిక్యులేటెడ్ గా ఎవ్రీ మూవ్ ఉంటుంది కాబట్టి ఫ్లాప్స్ తక్కువే ఉన్నాయి అని అనిపిస్తుంది అన్నమాట,
5: పర్సెప్షన్ వైజ్. కాకపోతే ఈయనకి హిట్ వస్తే, అంటే స్టార్ హీరోస్ కి వీళ్ళకి ఒక్క హిట్ వస్తే ఒక 2-3 మూవీస్ ఫెయిలియర్ అంతా మర్చిపోతాం అన్నమాట అన్నట్టుగా ఉంటుంది కాబట్టి, మరీ వరుసగా ఫెయిల్ అయితే తప్ప 1 or 2 ఇట్లా అట్లా వెళ్తే బానే ఉంటుంది. హూ డూ యూ థింక్ మహేష్ బాబుస్ ఫేవరెట్ యాక్టర్ ఇస్, అఫ్ కోర్స్ అదర్ దాన్ హిస్ ఫాదర్? నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను చూడు మహేష్ బాబు గారు, డిప్లొమాటిక్ కదా. ఎస్, దట్ ఈస్ అనదర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మహేష్ బాబు గారు. ఐ అబ్జర్వ్ ఆయన అంటేనే నాకు రెండు గుర్తొస్తాయి. ఒకటి, ఆయన అనుకున్న సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అవి అసలు ఏదొచ్చినా డిస్ట్రాక్షన్ అంటూ అసలు ఆయన డిక్షనరీలో ఉండదు అన్నట్టు అనిపిస్తుంది. లైక్ హిజ్ హెల్త్ పరంగా, ఫిట్నెస్ పరంగా, ఫ్యామిలీ వాల్యూస్ పరంగా ఏదనుకుంటే చిన్నప్పటి నుంచి సీమ్స్ లైక్ అదే ఫాలో అవుతున్నారు. తొనకడు బెనకడు టైప్స్ లో ఉంటుంది రియల్ లైఫ్ లో. అండ్ ఇంకొకటేమో ఆబ్వియస్లీ ఇంట్రోవర్టెడ్ గా అది అందరికి తెలిసిండేదే, చాలా కామ్ గా ఉంటుంది,
11: క్లోజ్ సర్కిల్ కి మాత్రమే
5: ఓపెన్ అప్ అవుతారు అన్నట్టుగా అని. సో యా, అలా మా ఒపీనియన్ అన్నమాట.
11: అది గైస్, సో ఇలా అతడు మూవీ నుంచి మన అందరి ఫేవరెట్ పాట ఒకటి వినేద్దాము. ద టైటిల్ సాంగ్ అందరికీ నచ్చుతుంది అండ్ ఏ ఎలివేషన్ కైనా ఈ పాటనే వాడతారు అందరూ. సో మనం కూడా ఇదే పాటని యూజ్ చేసి ఎలివేషన్ ఇద్దాం.

0: సో ఎలివేషన్ సాంగ్ అంటేనే ఈ మూవీతోనే అనిపించిందా మనకి మోడర్న్ వే ఆఫ్ ఎలివేషన్ సాంగ్స్ హీరోకి ఇచ్చేది అన్నట్టు ఒక స్టైలిష్ సాంగ్ ఉంటుంది. అదో వేరే వేరే కథలే, అసలు అతడి సినిమానే వేరే కథ అది.
1: ఎగ్జాక్ట్లీ. సో ఇలా వేరే కథ ఉండే ప్లేస్ ఇంకొకటి చెప్పాలి మీకు, అదే ఇండియా బజార్. ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ లో చాలా గ్రాండ్ గా ఓపెన్ అయింది. ఈ వీకెండ్ ఓపెన్ అయింది అనమాట. ఒక 7th to 9th వరకు ఫుల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. 3 ఎక్సైటింగ్ డేస్, ఫుల్ షాపింగ్, ప్రైజెస్, డెలీషియస్ ట్రీట్స్, ఫుల్ ఫ్యామిలీకి ఫన్ ఉండబోతోంది. ఎందుకంటే రాఫెల్ ప్రైజెస్ ఉన్నాయి. రాఫెల్ ప్రైజెస్ లో ఐఫోన్, ఐప్యాడ్, టీవీస్ ఫస్ట్ 5 కస్టమర్స్ కి అయితే $150 ఈచ్ డే, 10 grams ఆఫ్ సిల్వర్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ దొరుకుతుంది అనమాట. అండ్ సిల్వర్ కాయిన్ అని అంటే ఈ రోజుల్లో గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఎక్కడున్నాయో మీరే ఊహించుకోండి. అండ్ అందులోనూ 10 grams సిల్వర్ కాయిన్ అంటే అది మామూలు విషయం కాదు. అండ్ రాఫెల్ ఎంట్రీ ఎలా జరుగుతుంది అని అంటే $200 ఆర్ మోర్, అంటే మీరు జస్ట్ ఇంట్లో సరుకులు కొనుక్కుంటే మీరు రాఫెల్ కి అర్హులైపోతారనమాట, అంతే. అండ్ ఫ్రీ ఫేస్ పెయింటింగ్ అండ్ మెహందీ ఉన్నాయి. ఆషాఢం మెహందీ కోన్ గోరింటాకు అని ఆడలేడీస్ అందరూ అసలే ఉత్సాహం మీద ఉన్నారు. సో ఈ ఛాన్స్ అస్సలు వదలొద్దు. అండ్ ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్, కోకోనట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. 7th, 8th, 9th డేట్స్ లో, ఆగస్ట్ 7th, 8th, 9th ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్, 5152 క్వాడ్రంట్ వే ఫోర్ట్ వర్త్ టెక్సస్ లో జరుగుతుంది అనమాట. సో అస్సలు మిస్ అవ్వద్దు. గ్రాసరీ షాపింగ్ ఎవరైనా చేయాలి అనుకుంటే హ్యాపీగా ఫోర్ట్ వర్త్ లొకేషన్ లోకి వెళ్ళండి. ఫుల్ ప్రైజెస్, గిఫ్ట్స్ అన్ని వస్తాయి.
0: ఫ్యాంటాస్టిక్. సో ఇట్లా మనం డాలస్ లో ఉంటూ కూడా మన ఇండియన్ కల్చర్ ని, ఎంత చక్కగా బాబు కల్చర్ ని బానే మనం తీసుకెళ్తున్నాం. సో యెస్, అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ బ్లాక్ బస్టార్ హిట్.

0: రైట్. సో నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఏంటి అనంటే అబౌట్ ఇండియా టుడే. ఇండియా టుడే గురించి మాట్లాడాలి అనంటే దాని ఫుడ్ గురించి మాట్లాడాలా, అంబియన్స్ గురించి మాట్లాడాలా, దేని గురించి మాట్లాడాలి? నేను మీరు గనక పర్ఫెక్ట్ ఈవినింగ్ కోసం ఒక మంచి ప్లేస్ వెతుకుతుంటే మాత్రం ఇండియా బజార్, ఇండియా టుడేని అస్సలు మిస్ అయ్యే అవ్వద్దు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర మంచి మంచి డీల్స్ ఉన్నాయి గాయ్స్. ఎవ్రీడే 4 o'clock నుంచి 7 o'clock వరకు బార్ స్నాక్స్ అన్ని $1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ 2.99. సో ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఒక ఈవినింగ్ హ్యాపీగా వెళ్ళి రిలాక్స్డ్గా ఫీల్ అవ్వడానికి అంతకంటే ఏం కావాలి? సో ఇండియా టుడే అడ్రస్ ఏంటి అని అంటే 151 నార్త్ నోలన్ డ్రైవ్ సౌత్ లేక్ లో ఉంది.
1: సో ప్రభాస్ ఎవరైతే ఉన్నారో,
0: టుడే ఇస్ ఆల్ అబౌట్ మహేష్ బాబ్, నాట్ ప్రభాస్.
1: ఏ విను, ఐ థింక్ ప్రభాస్ లాంటి స్టార్స్ అందరికి కూడా ఆ జనరేషన్ కి మొత్తం మహేష్ బాబు గారే ఫుల్ ఇన్స్పిరేషన్ కదా. వాళ్ళు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు లైక్ ద చాయిస్ ఆఫ్ హిస్ స్క్రిప్ట్స్ కానీ అలా అలా అని చెప్పి. అంటే పర్సనల్ కాల్స్ అన్ని జరుగుతుంటాయి, మీ అందరికి చెప్పలేకపోతున్నాను నేను గానీ. బట్ మన రెబెల్ స్టార్ ప్రభాస్ ఎవరైతే ఉన్నారో, మన ప్రభాస్ ఆయన ఒక స్టైల్ ఆఫ్ ఇంట్రోవర్ట్ కదా, కానీ మహేష్ బాబు గారిది ఇంకొక ఇంట్రోవర్ట్ స్టైల్. కానీ ఇద్దరు ఇంట్రోవర్ట్స్ ని పట్టుకున్నటువంటి ఆ రాజమౌళి గారు మంచి ప్యాకేజ్డ్ మీల్, ఫుల్ మీల్
0: చేసేసి జ్యూస్ లాగేసి
1: కదా. సో నాకు అదే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యూజువల్లీ రాజమౌళి మేక్స్ మూవీస్ ఓన్లీ విత్ మాస్ హీరోస్, ఆయన టైపే అది. అలాంటిది అసలు మహేష్ బాబు గారు ఆయనని ఎలా లాకిన్ చేశారు, ఏంటి కథ, అదే చాలా క్యూరియాసిటీ ఉంది నాకైతే.
0: అదే మ్యాజిక్, అదంతా మీరు తెలుసుకోవాలి అనంటే ఇంకొక 1 year పాటు మీరు అందరూ వెయిట్ చేసి తీరాల్సి.
1: 1 year ఐ వాస్ థింకింగ్ ఈజీగా ఇంకో 2 years 3 years ఇట్టే లాగేస్తారులే అని అనుకున్నాను.
0: నేను అనుకుంటున్నా 1 year లో సార్ వచ్చేస్తారేమో అని. సో చూద్దాం సార్ ఎప్పుడు వస్తారు.

0: You're listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: Istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio surbhi meekandistondi kotta sambaralu maa surbhi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta surbhi mee mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pinichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Naku inka 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikeve kadu. Edo ala kaani chesevallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukone happy days ki transition ayyam. Manaki kavalsina groceries degar nunchi pooja samanlu, puvvulu, evaina, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday pooja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఎస్, ఈ లాస్ట్ వన్ అవర్ ఆఫ్ అవర్ షోలో నేను మీ ఆర్జే అనూహ్య ఉండబోతున్నాను, బికాస్ శిరీష హెస్ జస్ట్ గాన్ అవుట్ అండ్ షీ విల్ బి బ్యాక్ నెక్స్ట్ వీక్ మనతో పాటు సరదాగా మాటలు చెప్పుకోవడానికి. సో ఇవాళ ఈ మహేష్ బాబు గారి స్పెషల్ షోలో డెఫినెట్లీ ఆయన పాటలే వినిపిస్తున్నాయి. బట్ లేదు, మాకు ఒక స్పెషల్ సాంగ్ ఉంది ఫర్ దాట్ స్పెసిఫిక్ సమ్ వన్. యూ కెన్ స్టిల్ కాల్ మీ అట్ 9726361966 అండ్ మనం ఎంచక్కగా వినేద్దాం అనమాట. సో ఇందాక మహేష్ బాబు గారి ట్రివియా క్వశ్చన్స్ స్టార్ట్ చేశాము, దానిలో నేను ఇంకొక క్వశ్చన్ అడిగేస్తానమాట. చకాచక్ లెట్స్ గో. సో ఆయన వైఫ్ పేరు ఆబ్వియస్లీ నేను అది అడగట్లేదు, దాట్ ఈస్ నాట్ ద ట్రివియా క్వశ్చన్. అంత ఈజీ అడగను అనమాట. నమ్రత శిరోద్కర్ గారు ఉన్నారు కదా, ఆయన నమ్రత గారు ఏ ఫిల్మ్ సెట్ మీద కలిశారు? Do you know that? If you know it, also the same number 9726361966.

Yes, so one of my favorite songs ani indake cheppanu ee o vasmati charu seela ilanti paatlanni enni saalu vinnalanna I can easily listen to it anamata anduke nenu selfish ga ala vesestu unnanu but yes so darikirave Srimati anantu end ayindi aa paata so aa Srimati ainaatvanti Namrata garu and Mahesh garu met on which film set an cheppesi nenu adiganu and that film is none other than Vamsi so Vamsi cinema lo వీళ్ళిద్దరు కలిసి చేశారు అండ్ ఆబ్వియస్లీ దిస్ ఈస్ అ లవ్ స్టోరీ దట్ హ్యాస్ స్టుడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అందరి ఎక్స్పెక్టేషన్స్ ని దాటి మరీ ఉన్నటువంటి లవ్ స్టోరీ సో సో క్యూట్ టు లిసన్ టు అండ్ జస్ట్ వాచ్ దెమ్ బీ టుగెదర్ సో మెనీ ఇయర్స్ కదా సో వాళ్ళకి ఏ దిష్టి తగలకూడదు బికాస్ దే ఆర్ వెరీ వెరీ అంటే అండర్స్టాండింగ్ టు ఈచ్ అదర్ అన్నట్టు అనిపిస్తుంది సో యా అది అప్పట్లో అన్కన్వెన్షనల్ combination and love story laga kuda I think has been the word kani they have just lived through it all and showed as that couple goals ante itla kuda untundi ani chepesi so Namrata garu how much she supports Mahesh Babu garu anedi manakandarki telisinde back end and her whole team I think just supports aina kunnatvanti a side businesses evaithe unnayo AMB cinemas kani or his own team ante ippudu story selection daggar nunchi elanti movies lo produce cheyali elanti movies lo invest cheyali ilanti డెసిషన్స్ లో చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటారు అని చెప్పి సో దాట్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్ లాగా కనిపిస్తుంది సో కూడోస్ టు దెమ్ బోత్ అండ్ ఎస్ సో ఆన్ దాట్ నోట్ నేను శిరీష చెప్పినటువంటి రికమెండేషన్స్ కి ఇంకొన్ని యాడ్ చేయదలుచుకున్నాను కాబట్టి ఎస్పెషలీ August 28th వాట్ ఆర్ యూ గైస్ డూయింగ్ August 28th ఏం చేయాలో కూడా నేను చెప్పేస్తాను బికాస్ డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉండబోతోంది ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ ప్రెజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ August 28th ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ గార్లెండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారన్నమాట సో ఐకానిక్ సాంగ్స్ అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ రెడీగా ఉండబోతోంది లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్ ఏకల్ విద్యాలయ DFW చాప్టర్ వాళ్ళు కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ ప్రెజెంట్ చేయబోతున్నారు సో డిన్నర్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ at 5 p.m. and the program begins at 7 p.m. ticket prices anni kuda just at $35 to start avutunnayi kabatti just you just have to be there ticket konukonesi show up and enjoy the dinner is included and spectacular performance asala cheptuntene obviously imagination loki ellipothundi because Kathak is such a beautiful performance kabatti సో యా ఎక్కడ తీసుకోవాలి టికెట్స్ అని అంటే మాత్రం tinyurl.com/kathakperformance2026 ఇస్ ద వెబ్సైట్ ఆల్ రైట్ సో అనదర్ బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు అప్పట్లో ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అగైన్ వింటేజ్ మహేష్ బాబు గారు అని అంటే అందరికీ మన ఫేవరెట్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఆ ఒక్కడు సినిమా నుంచి లెట్స్ గో ఒక హిట్ పాట వినేసి వచ్చిన తర్వాత దాని గురించి ఇంకొంచెం సేపు మాట్లాడుకుందాం

సో ఎస్, అలా చూపవే నీతో తీసుకెళ్లి అంటూ అసలు ఒక్కడు క్లైమాక్స్ ఏంటి, అసలు ఆ మూవీ స్టోరీ లైన్ ఏంటి, అబ్బాబాబా అప్పట్లో కూడా అది అసలు బ్లాక్ బస్టర్ సినిమా, ఇప్పటికీ రీ రిలీజ్ అయితే కూడా ఇట్ ఈస్ డూయింగ్, ఐ మీన్ ఇట్ ఈస్ డన్ సచ్ అ గ్రేట్ పుల్ బికాస్ నాస్టాలజిక్ ఫీల్ కదా మనందరం థియేటర్ కెళ్ళి, బికాస్ యూట్యూబ్ లో ఎలాగో చూస్తాము ఇట్లాంటి సినిమాలన్నీ కూడా, బట్ రీ రిలీజ్ అని అంటేనే అది హైప్ అంతా ఇస్ విన్ ద థియేటర్, థియేటర్ కెళ్ళి ఫ్రెండ్స్ తో కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని పాప్కార్న్ తింటూ విసిలేస్తూ అలాగో డైలాగ్స్ తెలుసు కాబట్టి మనకి క్లైమాక్స్ కూడా తెలుసు, పెద్దగా ఎక్సైట్మెంట్ అంటూ ఇంక ఉండేదల్లా టు రీ లివ్ దోస్ మూమెంట్స్ తప్ప ఇట్ ఈస్ నాట్ దట్ యూ డోంట్ నో ద స్టోరీ. సో ఆ గమ్మత్ ఏదైతే ఉంటుందో ఈ రీ రిలీజెస్ లోనే మనం, యాక్చువల్లీ స్పీకింగ్ మహేష్ బాబు గారి మూవీస్ అన్ని కూడా రీ రిలీజ్ లోనే మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తామేమో, బికాస్ అవి యాక్చువల్ గా రిలీజ్ అయినప్పుడేమో మనం అంత పెద్ద దేకలేదు దాని అప్పట్లో, బట్ తర్వాత తెలుసుకున్న తర్వాత ఆ మూవీలోని వాల్యూ తెలుసుకున్న తర్వాత సీన్స్ లో ఉన్నటువంటి ఆ పవర్ తెలుసుకున్న తర్వాత అర్రే ఇదంతా మిస్ అయిపోయినాము అప్పబ్బా మిస్ అయిపోయాము అని అనుకున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ అలా రీ రిలీజ్ తో మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఐ థింక్ వేరే వాళ్ళ మూవీస్ ఎన్ని చూసినా గానీ బట్ మహేష్ బాబు గారి మూవీస్ మళ్ళీ వస్తున్నాయంటే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ వర్త్ అ వాచ్ అన్నమాట. సో దాట్ ఈస్ మై ఒపీనియన్, మై టేక్, బట్ ఇఫ్ యూ థింక్ డిఫరెంట్లీ గివ్ మీ అ కాల్ 972-626-1966. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మహేష్ బాబు గారు ఎన్ని other language movies remake in Telugu chesaru in his entire career. This is an open question because ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇట్స్ నాట్ ఈవెన్ జస్ట్ హిందీయా అని కాదు, అసలు మొత్తం నేషన్ వైడ్ అన్ని మూవీస్ లో తీసుకుంటే రీమేక్స్ మహేష్ బాబు గారు కెరియర్ లో ఎన్ని చేసుంటారు అనేది మీ గెస్, తెలిస్తే కూడా కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966.

ఇందాక శిరీషతో మాట్లాడుతూ నేను అంటున్నాను కదా, ఇంత క్లాస్ హీరో అసలు రాజమౌళి గారు సెలెక్ట్ చేసుకున్నారు. ఆబ్వియస్లీ స్క్రిప్ట్ ప్రాబబ్లీ అండ్ స్టోరీ వుడ్ హెవ్ డిమాండెడ్ ఇట్, కాబట్టి చూస్ చేసుకుని ఉంటారు. బట్ అసలు ఆ కాంబినేషన్ ఆలోచించడానికే ఎలా ఎలా ఎలా అనుకుంటున్నామో, బట్ ద గ్లిమ్స్ ద హోల్ మనకి ఏదైతే చూపించారు వారణాసిలో ఇప్పుడు దాకా, ఇట్స్ ఆల్ జస్టిఫైడ్ అన్నట్టుగానే అనిపిస్తోంది. కాబట్టి వెరీ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఈ క్లాస్ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నాను అని అంటే, బికాస్ నెక్స్ట్ నేను వేసే పాట ఈజ్ ఫ్రమ్ ద లేటెస్ట్ గుంటూరు కారం పాట కాబట్టి, అండ్ అందులో ఆయనలో ఉన్నంత మాస్ అంతా ఫుల్ దించేసినట్టు అనిపించింది అనమాట. సో జస్ట్ ఫర్ ఫ్యాన్స్ కోసం ఒక సినిమా చేసేసారు అని డెఫినెట్లీ ఆయనే చెప్పుకున్నట్టున్నారు వన్ ఆఫ్ ప్రమోషనల్ టైమ్స్ లో, బికాస్ కొన్ని ఇయర్స్ గా హీస్ గోయింగ్ టు బి లాక్డ్ ఇన్ విత్ రాజమౌళి గారు. కాబట్టి ఒక పవర్ఫుల్ అండ్ మాసి మాసి మాసి అంటే ఎంత మాస్ అంటే, అసలు ఆ పాట ఫుల్ ఫుల్ ఫైర్ అయింది కదండి. అసలు ఎవ్రీ వన్ నోస్ అబౌట్ దిస్ కుర్చీ మడత పెట్టి సాంగ్, అండ్ శ్రీలీల లాంటి డాన్సర్ తో మ్యాచ్ చేస్తూ మహేష్ బాబు గారు డాన్స్ వేయడము, ఆయన ఆ ఎక్స్పీరియన్స్ గురించి కూడా చెప్పుకోవడము, సో ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. మహేష్ బాబు గారు లాంటి లెగసీ ఉన్నటువంటి హీరో అండ్ సూపర్ స్టార్, అలాంటి పర్సనాలిటీ ఉన్నటువంటి మహేష్ బాబు గారు కూడా ఇప్పటికీ అంతకంటే ఒక 100 times కష్టపడుతున్నారు టు కీప్ అప్ హిజ్ పర్సనాలిటీ, లుక్స్ వైజ్ గాని మెంటలీ ఇమోషనలీ అంత, యునో డే ఎవ్రీ డే హీ హాస్ టు బ్రింగ్ హిజ్ 200%. కాబట్టి అలాంటి ప్రెషర్స్ అన్ని కూడా తట్టుకోవాలనంటే, ఐ మీన్ యూ హ్యావ్ టు బీ లైక్ హిమ్ ఏమో, స్టేబుల్ గా ఉంటూనే బట్ కీప్ పుషింగ్ హిజ్ ఓన్ బౌండరీస్, కీప్ పుషింగ్ యువర్ ఓన్ బౌండరీస్ అని చెప్పి ఫుల్ ఇన్స్పిరేషన్ లో కూడా వెళ్ళిపోయానండి నేనైతే, బికాస్ the man himself is an inspiration like that. So naaku on screen Mahesh Babu gar kanna off screen Mahesh Babu gare inka ekkuva ba anpistar anamata. So that is the conclusion that I wanted to give, not that I'm ending the show. బట్ అలా ఆలోచిస్తూ ఉంటే మహేష్ బాబు గారి గురించి, సో దిస్ పాస్ట్ 2-3 hours ఇట్స్ బిన్ లైక్ దాట్. ఆఫ్ కోర్స్ ఆయన జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఇవాళ మాట్లాడుకుంటున్నాము, బట్ ఆయన రకంగా ఇంకా చాలా మంది మనకి పబ్లిక్ ఐలో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ హీరోయిన్స్, చాలా చాలా కష్టపడుతున్నారు లైక్ ఆల్ ఆఫ్ అస్. సో ఇంత కష్టపడుతున్నందుకు మనం మంచిగా తినాలి, ఉండాలి, హెల్తీగా ఉండాలి అని అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఆల్ ఆఫ్ అవర్ favorite restaurants, and A2B is one of them. Kabatti authentic South Indian flavors now are made easy with A2B's new range of instant mixes, powders, masalas, paste and pickles. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes only at A2B Frisco and Little Elm. Visit a2btexas.com or call 214-872-2345. So this Kurchiyuni Marta Petti song is for all of us. Let's enjoy it on this beautiful Saturday.

0: geçelim arkadaş.
1: Hello Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినా నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries, 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
9: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. నేను మీ ఆర్జే అనూహ్య, హియర్ ఐ యామ్ ఫర్ ద లాస్ట్ హాఫ్ అవర్ ఆఫ్ అవర్ షో. సో ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ సాంగ్ రిక్వెస్ట్, లాస్ట్ మినిట్ రిక్వెస్ట్, ఐ విల్ డెఫినెట్లీ టేక్ దెమ్. 972-636-1966 ఇస్ ద కాల్ ఇన్ నంబర్. సో నేనైతే మీకు ఇందాక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద షోలో వీ ఆల్రెడీ అనౌన్స్డ్ టు యూ గైస్ what is happening at India Bazaar, because it's so important and the short time ki maatrame undi kabatti malli nen repeat chestunanu. India Bazaar vallu Fort Worth lo grand ga opening aithe cheseskuntunnaru and manandarni vaalla celebration lo పాల్గొనేలాగా ఆగస్ట్ నిన్న 7th నుంచి రేపు 9th వరకు ఈ 3 డేస్ ఎక్సైటింగ్ డేస్ ప్యాక్డ్ విత్ అన్బీటబుల్ షాపింగ్, అమేజింగ్ ప్రైజెస్ అండ్ డెలిషియస్ ట్రీట్స్ తో ఉన్నారు కాబట్టి వెయిట్ చేస్తున్నారు మనందరూ, మన అంతా ఫ్యామిలీ కలిసి వెళ్లి ఎంజాయ్ చేయడానికి. సో రాఫెల్ ప్రైసెస్ ఇంక్లూడ్ iPhone, iPad, TVs. ఫస్ట్ 5 కస్టమర్స్ స్పెండింగ్ $150 ప్లస్ ఈచ్ డే రిసీవ్ అ ఫ్రీ 10 grams of silver coin, raffle entry on purchases of $200 or more, free face painting and mehendi, fresh sugarcane juice and coconut drinks, special gifts and giveaways throughout the weekend. Kabatti miru enchakkaga India Bazaar Fort Worth, which is at 5152 Quadrant Way, Fort Worth ki definitely veli check out cheyalsinde anamata. ఆల్ రైట్ సో అనదర్ బ్యూటిఫుల్ పాట కమింగ్ ఆర్ వే లెట్స్ గో ఈ మూవీ కూడా వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్స్ ఆఫ్ మహేష్ బాబు గారు

ఆహా, ఎంత మంచి అలా మెలడీ లాగా వెళ్ళిపోతుంది ఈ వెరీ వెరీ హాట్ సండే హియర్ ఇన్ డాలస్. ఇలాంటి మెలడీ పాటలు ఎన్ని ఉన్నాయండి. అసలు ఐ ఫీల్ లైక్ మహేష్ బాబు గారికి సినిమా హిట్ అయినా హిట్ అవ్వకపోయినా పర్లేదు, ఇట్స్ అగైన్ వెరీ వెరీ రేర్ సూపర్ స్టార్స్ ఇట్లా కాంబినేషన్స్ ఎట్లయితే సెట్ అవుతుందో. మ్యూజిక్ మాత్రం అసలు చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అ బ్లాక్ బస్టర్ మూవీ గానీ పోకిరి, బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని లాంటి సినిమా నుంచి కూడా వస్తాని వెనుక అనుకుంటూ ఆ పాట హిట్. సో లైక్ దాట్ ఐ థింక్ మహేష్ బాబు గారికి ప్రతి మూవీలో కూడా ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి గ్రేట్ సాంగ్స్. ఆడియో అయితే హిట్ ఏ ఉంటుంది అని నా పర్సెప్షన్ అనమాట ఇన్ హిస్ ఆల్ మేబీ 26-30 movies that he's done in his entire career. But yes, nen inkoka fun fact laga cheppestunanu inda kadina question edaithe undo ayina enni remake movies chesuntaru ani adugunnanu. It's zero, because ayina unna 20 principles evaithe unnayo oka remake lanti cinemalu nenaithe cheyanu ane career lo okati pettukunnaru oka rule laga, and he's followed that to the T. ippudu daaka cheyaledu ani ikapai asala a scope kuda ledu, because రీమేక్ ఉన్న బూమ్ అప్పట్లో మనకి మూవీస్ దడా దడా దడా వచ్చినాయి. ఎక్కడి నుంచి? తమిళ నుంచి రీమేక్లు వచ్చినాయి, అసలు హిందీ నుంచి వచ్చాయి. సో దే వర్ అ లాట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మూవీస్ అన్ని ఇండస్ట్రీస్ లో ఇండియాలో బానే జరిగాయి. సో ఆ బూమ్ అంతా అయిపోయినప్పుడు కూడా ఉంటున్నప్పుడు కూడా హీ నెవర్ గేవ్ ఇన్ టెంప్ట్ అయిపోయి అరే హిట్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఆయన తొందరపడైతే చేయలేదు, బికాజ్ ఆయనకున్నటువంటి సిద్ధాంతం హీ వాజ్ నాట్ గోయింగ్ టు పిక్ అనదర్ మూవీ అని చెప్పేసి. సో అలా టెంప్ట్ అవ్వకుండా అలా దృఢంగా నిల్చుంటారు అని చెప్పేసి నాకు మహేష్ బాబు గారి మీద ఫుల్ రెస్పెక్ట్ అనమాట. ఆసమ్. సో అలా రెస్పెక్ట్ ఉంటూ మనం ఇంకొక ప్లేస్ గురించి కూడా చెప్పుకోవాలి కదా, బికాజ్ మహేష్ బాబు గారు అంటే అందం. అందం అంటే వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ అందం ఈజ్ గోయింగ్ టు హ్యావ్ టు బి స్మైల్. సో మీ స్మైల్ ని మీరు కేర్ఫుల్ గా టేక్ కేర్ చేస్తున్నారా లేదా అనేది ఇట్టే తెలిసిపోతుంది ఇఫ్ యూ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ అనమాట. గ్రేట్ న్యూస్ ఫ్రమ్ దెమ్, బికాజ్ డీప్ క్లీనింగ్ పై $200 ఆఫ్ ఇస్తున్నారు. క్లీన్ టీత్, హెల్తీ గమ్స్, కాన్ఫిడెంట్ స్మైల్ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి మీకు. సో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఫర్ ఎవర్, ఇదైతే లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే కాబట్టి అపాయింట్మెంట్ కోసం కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఆన్ 3234 ఫారెస్ట్ in Dallas. All right, so inta manchi vishayam telusukunaka inkoka somewhat melody inkoka hit movie nunchi here we go. DSP gar combination with Mahesh Babu garu is another level.

అమేజింగ్ పాట. అగైన్ లైక్ ఐ సెడ్, డిఎస్పి గారి మూవీస్ కి ఇచ్చినటువంటి సాంగ్స్ ఏవైతే ఉంటాయో అన్ని యూనిక్ యూనిక్ గానే ఉంటుంటాయి, అండ్ స్పెసిఫికలీ మహేష్ బాబు గారి స్టైల్ కి సెట్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ తమన్ గారి లేటెస్ట్ ట్రాక్స్ అన్ని కూడా కొంచెం ఆయన్ని ఛాలెంజ్ చేస్తూ, కొంచెం ఆయన కంఫర్ట్ జోన్ కి బయటకి రా రా రా అని చెప్పి వస్తున్నటువంటి బీట్స్. బట్ డిఎస్పీ గారిది అయితే ఆయన కంఫర్ట్ జోన్ లో హాయిగా ఇచ్చేస్తారన్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్లీ అనదర్ వన్ ఇస్ మణి శర్మ గారు ఫార్ హిమ్. అనదర్ బిగ్ హిట్, అందరి ఫేవరెట్ ఇస్ అతడు, ఇందాకనే మనం మాట్లాడేసుకున్నాము. అందులో పాట, అసలు పాట ప్రతి ఫ్రేమ్, ప్రతి మాట, ప్రతి పాట ఇస్ బ్లాక్ బస్టర్. చాలా బాగా కుదిరింది ఆ సినిమా మాత్రం. అండ్ ఆ మూవీతోనే ఐ థింక్ యుఎస్ఏలో మార్కెట్ సెట్ చేసుకుందనమాట.

It's a press company in India, and Valu Chesina 20 jury or whatever, they've declared him as the most desirable man in 2013. Danikanna mundu year lo 2012 lo he was the second most desirable man anmata. So slowga asal 2011 nunchi chusukunte history Times of India prati year chesina 20 run edaithe undo andulo fifth position nunchi సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్ వరకు వెళ్లారనమాట. సో ఇలా తీసుకుని వెళ్తే అసలు గ్లోబల్ గా కూడా ఐ థింక్ హీ హ్యాస్ హిజ్ ఓన్ వెరీ ట్రాక్ రికార్డ్. డెఫినెట్లీ అందరికీ అర్థమైపోతుంది వైజ్ హీ విన్నింగ్ దట్ టైటిల్ అని చెప్పేసి. ఆల్ రైట్, సో వీ విల్ గో ఫార్ ద నెక్స్ట్ సాంగ్. నేను ఇందాక అన్నాను అతడు అని చెప్పాను కాబట్టి ఈ పాట అయితే పడాల్సిందేనండి.

ఎస్, సో మహేష్ బాబు గారి గురించి, ఆయన చారిటీ గురించి చెప్పకుండా అయితే డెఫినెట్లీ కంక్లూడ్ చేయలేను. కాబట్టి నాకు తెలిసినంత వరకు, నేను చదువుతున్నంత వరకు, హీఈస్ డెఫినెట్లీ క్వయట్ గా చాలానే చేసేస్తూ ఉన్నారండి. అండ్ హీఈస్ గివెన్ హిజ్ 30% ఆఫ్ హిజ్ యాన్యువల్ ఇన్కమ్ టు చారిటీస్. అంటే ఇట్ ఇస్ మామూలు విషయం కాదు. యాన్యువల్ ఇన్కమ్ లో 30% ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్ కి వెళ్లిపోయేది. అండ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫరాన్ అక్తర్స్ మెన్ అగేన్స్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ మార్డ్ క్యాంపెయిన్ ఏదైతే 2013 లోనే జరిగిందో, అప్పట్లో తెలుగు వర్జన్ ఆఫ్ అ పోయమ్ రిటన్ బై జావేద్ అక్తర్ కి ఈయనే వాయిస్ లెండ్ చేశారు. 2013 లో గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ అ హీల్ అ చైల్డ్ ఫౌండేషన్ కి. అండ్ మనకి వెరీ క్లోజ్ హోమ్ ఆఫ్ కోర్స్ ఏపీ తెలంగాణలో 2-3 విలేజెస్ ఆయన అడాప్ట్ చేసేసుకుని, వాట్ ఎవర్ హీస్ బిన్ గివింగ్ యాజ్ మెసేజ్ మహర్షిలో గాని శ్రీమంతుల్లో గాని ఏదైతే చెప్తూ వచ్చారో, ఆ 3 విలేజెస్ ని కూడా మోడల్ విలేజెస్ లాగా కన్వర్ట్ చేసేంత ఒక టీమ్ ని, సపోర్ట్ ని ఇచ్చినటువంటి మహేష్ బాబు గారు. హీ ఆల్సో కీప్స్ డొనేటింగ్ ఫర్ 99 పూర్ చిల్డ్రన్ హార్ట్ ఆపరేషన్స్ త్రూ ఆంధ్ర హాస్పిటల్. సో ఇలా చెప్పుకుంటూ పోతే అసలు డెఫినెట్లీ లిస్ట్ తరగదు, బికాజ్ ఐ థింక్ అలాంటి చారిటీస్ చేస్తూనే ఆయనకి గుడ్ విల్ కూడా త్రూ ఫ్యాన్ బేస్ అలానే మారిపోతారనుకుంటా. సో హీస్ డెఫినెట్లీ అ రియల్ లైఫ్ హీరో యాజ్ వెల్, సెటింగ్ అ గుడ్ ఎగ్జాంపుల్ మనకి ఇయర్స్ తరపు నుంచి కన్సిస్టెంట్లీ. అంటే ఒక్క కాంట్రవర్సీ ఉండదు ఆయన పైన, వెరీ డెడికేటెడ్ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ అండ్ హిస్ వర్క్ అండ్ హిస్ ఫ్యామిలీ. సో అది బాగా తెలుస్తుంది, కాబట్టి ఐ థింక్ అందరం కూడా అలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఎస్, ఐడియలీ స్పీకింగ్ నేను ఐ థాట్ వారణాసి మూవీలో పాట గానీ శ్రీమంతుడిలో రామరామ పాటతో గానీ కంక్లూడ్ చేద్దామని అనుకున్నాను, బట్ మన బుల్లి పాప ఆశ్రిక కాల్ చేసేసి నాకు హ్యాపీ డేస్ మూవీ నుంచి అరే రే సాంగ్ కావాలి అక్క అని అడిగింది, కాబట్టి definitely mahesh babu gar also will understand and all of us will also understand mari mana chitti chitti kutti listener request ni manam adhere chestu. And on that note nenu show ni kuda conclude chesestunanu ivaltiki khushi khushi ga program nunchi sirisha and anuhya sign off cheppestunnamu. And ippudu aithe nenu cheppadaniki nenu okkadane unnanu, sirisha 1 hour munde cheppesindi. But yes, stay hydrated and take care of yourself, stay inspired. Ilanti personalities gurinchi cheppukuntu ala odilele ఒక్కడు మూవీ పాటలో లాగా రాముడినైనా కృష్ణుడినైనా కొలుస్తూ కూర్చోలేము, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మన మోడర్న్ డే టు డే యాక్టివిటీస్ లో అలమర్చుకొని వి జస్ట్ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. సో ఎస్, అలా ఇన్స్పైర్ చేసుకుంటూ చిన్ని చిన్ని పాపల రిక్వెస్ట్ తీసుకుంటూ కీప్ స్టేయింగ్ యంగ్ by drinking water. That is the mantra for today anmata. So we'll catch you again next week Saturday 4 to 7 p.m. Kushi Kushi ga program, same place, Radio Sirabhi 107.9 FM HD3 America lo telugu nestam, sounds like home. And here we go, Ashrika, this is for you.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమిక పరోటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for